శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1900

48 ఆశ్వయుజ మాసం 10వ రోజు క్రీస్తుశకం 2026 అక్టోబర్ నెల 2వ తారీఖు శుక్రవారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 44 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం సరిగ్గా 6 గంటలు. ఇప్పుడు విందాం ప్రబోధ గీతం.

ప్రభోధ గీతం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 6:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: భక్తిరంజని కార్యక్రమంలో నాథియా కలాం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు సమయం 6:30. ఇప్పుడు విందాం సూక్తి ముక్తావళి. వ్యాఖ్యాత మొహమ్మద్ అక్బర్ బాషా గారు.
1: అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వసృష్టికర్త అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. మహాశిలారా, ఈరోజు మీ ముందు జుమా ప్రాముఖ్యత తెలియజేస్తాను. అన్ని రోజులలో శుక్రవారం అనగా జుమా రోజు మహోన్నతమైనది అని దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. దివ్య ఖురాన్లో దైవం అంటున్నాడు, ఓ విశ్వాసుల్లారా, శుక్రవారం జుమా నమాజ్ కొరకు అజాన్ పిలుపు వినగానే నమాజ్ కొరకు అల్లాహ్ స్మరణ వైపునకు పరుగెత్తండి. అమ్మకం, కొనుగోలు వ్యవహారాలను ఆపివేయండి. మీరు అర్థం చేసుకుంటే ఇది మీ కొరకు ఎంతో శ్రేయస్కరమైనది. తిరిగి నమాజ్ చేయడం అయిపోయిన తర్వాత మీ పనులలో లీనమైపోండి. అల్లాహ్కు వీలైనంత ఎక్కువగా స్మరిస్తూ ఉండండి. తద్వారా మీకు సాఫల్య భాగ్యం చేకూరవచ్చు. సోదరులారా, జుమా రోజు మనం స్నానం చేసి పరిశుభ్రమై మస్జిద్కు వెళ్ళాలి. ఖుత్బా ఉపన్యాసం వినాలి. ఇమామ్తో పాటు నమాజ్ చేస్తే గత జుమా నమాజు నుండి ఆ జుమా వరకు అతని వల్ల జరిగిన పాపాలన్నీ మన్నించబడతాయి అని దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చి ఉన్నారు. అల్లా ఇచ్చిన ఈ జుమా నమాజును మనం గౌరవించాలి. ఇలా కాకుండా ఎవరైనా జుమా నమాజును గౌరవించకుండా కారణం లేకుండా 3 జుమా నమాజులను వదిలేస్తే అల్లా వారి హృదయ కవటాలను మూసివేస్తాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. సోదరులారా, జుమా నమాజు కోసం తప్పకుండా మస్జిద్కు హాజరవ్వాలి. ఎందుకంటే ఇది దేవుని యొక్క ఆజ్ఞ మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయం కూడా. శుక్రవారం నమాజు అంటే జుమా నమాజు. మస్జిద్కి హాజరై ఇమాం గారు తెలియజేసిన ప్రసంగం వినాలి. అక్కడ ఇమాం గారు ప్రసంగంలో దైవ హక్కులు, తోటివారి హక్కులు ఏమిటో బోధిస్తూ ఉంటారు. జుమా శుక్రవారం రోజున చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు తెలియజేస్తాను. జుమా రోజున దివ్య ఖురాన్ పఠనం, దువా, దాన ధర్మాలు చేయాలి. తోటివారి సుఖదుఖాల్లో పాలు పంచుకోవాలి. జుమా అజాన్ పిలుపు వినగానే అన్ని పనులు ఆపి వెంటనే మస్జిద్కు వెళ్ళాలి. జుమా ప్రసంగం మౌనంగా శ్రద్ధతో వినాలి. జుమా రోజున ఎక్కువగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేరు దరూద్ చదవాలి. జుమా రోజున దివ్య ఖురాన్లోని సూర్య కహాఫ్ పఠిస్తూ ఉండాలి. సోదరులారా, ఈ పనులన్నీ మనం చేసినట్లయితే మనం దైవ అనుగ్రహానికి దగ్గరగా చేరుకుంటాం. తద్వారా మనసు పవిత్రం అయిపోతుంది. మనం చెడులకు దూరంగా ఉండగలుగుతాం. ఎల్లప్పుడూ దైవదాస్యలో ఉంటే అందరికీ మంచి చేయాలన్న భావన ఏర్పడుతుంది. తద్వారా ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటాం. ఏ పని చేసినా పవిత్రంగానే చేస్తూ ఉంటాం. కాబట్టి అల్లా మనందరికీ జుమా విశిష్టతను తెలుసుకొని ఆ విధంగా ఆచరించే భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్.
0: సూక్తి ముక్తావళి మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యాత మొహమ్మద్ అక్బర్ బాషా గారు. శ్రోతలు ఇప్పుడు ఒక ప్రకటన విందాం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే అక్టోబర్ 2వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు, నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. ప్రకటన విన్నారు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం 6:35. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
1: శుభోదయం, రైతు మిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో జీవన ఎరువులు, అట్లే కంది పంట పూత దశలో ఆశించే చీడపేడలు నివారణ అన్న విషయాల గురించి తెలుసుకుందామా.

ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనిక ఎరువుల ధరలు అధికంగా ఉండడం వల్ల, సేంద్రియ ఎరువుల లభ్యత తక్కువగా ఉండడం వల్ల వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతోంది. సమగ్ర ఎరువుల వాడకంలో జీవన ఎరువులు ఒక భాగమై నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ దిగుబడి నాణ్యత పెంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. జీవన ఎరువులు అంటే బయోఫెర్టిలైజర్స్. పంటలకు అవసరమైన పోషకాలను నేల లేదా వాతావరణం నుంచి గ్రహించి మొక్కలకు అందించే సూక్ష్మజీవుల సముదాయాన్ని జీవన ఎరువులు అంటారు. జీవన ఎరువులు లేదా మైక్రోబియల్ ఇనాక్యులెంట్స్ అనేవి పొడి రూపంలో లేదా ద్రవ రూపంలో ఉన్న ఉపయోగకరమైన సూక్ష్మజీవులను కలిగి ఉండి విత్తనానికి కలిపి లేదా నేలలో వేసే ఎరువులు. జీవన ఎరువులు భూమిలో వేసినప్పుడు నేలలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య అనూహ్యంగా పెరిగి మొక్కలు చురుకుగా పెరగడానికి వివిధ పోషకాలతో పాటు అవసరమైన హార్మోన్లు విటమిన్లు అందించే సహజ సిద్ధమైన ఎరువులు. వీటి వల్ల వాతావరణ కాలుష్యం ఉండదు, పంటలకు ఎటువంటి హాని జరగదు. నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు విషయానికొస్తే, ఇవి వాతావరణంలోని నత్రజనిని గ్రహించి పైరుకు అందజేస్తుంటాయి. వీటి వల్ల రసాయన ఎరువుల వాడకం 20-30% తగ్గించవచ్చు. ఇవి రైజోబియం, ఎజిటోబ్యాక్టర్, నీలి ఆకుపచ్చ నాచు అంటే బ్లూ గ్రీన్ ఆల్గే, సైనోబ్యాక్టీరియా, అజొల్లా. భాస్వరమును కరిగించే సూక్ష్మజీవుల విషయానికొస్తే, ఈ రకం సూక్ష్మజీవులను నేలలో వేయడం వల్ల భూమిలో ఎంజైములను రకరకాల ఆమ్లాలను ఉత్పత్తి చేసి నేలలో ఉండి కూడా కరగని భాస్వరాన్ని కరిగించి మొక్కల వేర్లు తీసుకునేలా దోహదం చేస్తాయి. బాసిల్లస్, సూడోమోనాస్, శిలీంధ్రాలైన ఆస్పరిల్లస్, పెన్సిలియాలు భాస్వరం కరిగించడంలో తోడ్పడతాయి. ఈ జీవన ఎరువులను అన్ని రకాల పంటలలో వాడి లాభాలు పొందవచ్చు. ప్రతి హెక్టారుకు 25 కిలోల భాస్వరం అందుతుంది. పొటాషియంను మొక్కలకు అందించేవి బాసిల్లస్ జాతి సూక్ష్మజీవులు కరగని పొటాషియంను కరిగించి మొక్కలను తేలికగా అందుబాటులో ఉంచుతాయి. ఈ జీవన ఎరువులను అన్ని రకాల పంటలలో వాడవచ్చు. జింకును కరిగించే సూక్ష్మజీవులు బాసిల్లస్ జాతి సూక్ష్మజీవులు జింకును కరిగించే సామర్థ్యం కలిగి ఉంటాయి. అన్ని రకాల పంటలలో వాడవచ్చు. సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసే జీవన ఎరువులు. ఈ జీవన ఎరువులు సెల్యులోజ్, ఆగ్నిన్ పదార్థాలను కుళ్ళింపజేయడానికి వాడతారు. వేరు మండలంలో ఉండే వేరు బ్యాక్టీరియా అంటే ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజోబ్యాక్టీరియా, సూడోమోనాస్, బాసిల్లస్, ఎజిటోబ్యాక్టర్, రైజోబియా రకాల సూక్ష్మజీవులు వేరు మండలంలో నివసిస్తూ మొక్కల పెరుగుదలకు క్రియాత్మకంగా పాటుపడతాయి. తర్వాత వామ్ అంటే విఏఎం అంటారు, దీనినే మైకోరైజా అని పిలుస్తారు. ఇవి ఆహారానికి మొక్కల వేర్లపై ఆధారపడతాయి, అందుకు బదులుగా నేల నుండి భాస్వరాన్ని మొక్కలకు అందిస్తాయి. అంతేగాక వేరు ద్వారా కలుగు చేసే రోగకారకాల ప్రవేశాన్ని నిరోధిస్తుంది, నీటి ఎద్దడిని తట్టుకోవడానికి సహకరిస్తుంది. ఈ జీవన ఎరువును రాగి, సోయాబీన్, మిరప, శనగ, వేరుశనగ మొదలగు పైర్లలో వాడవచ్చు. ఎకరానికి 8

0: నుండి 20 కిలోల వరకు భాస్వరం లభ్యమవుతుంది. దిగుబడి 10 నుండి 25% పెరుగుతుంది. ఇక జీవన ఎరువులు ఉపయోగించే పద్ధతుల విషయానికి వస్తే, విత్తనానికి పట్టించడం, రైజోబియం, ఎజిటోబ్యాక్టర్, ఎజోస్పైరిల్లం, ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా వంటి జీవన ఎరువులను 200 గ్రాములు 200 నుండి 500 మిల్లీలీటర్ల నీటిలో కలిపి ద్రావణం తయారు చేసి ఎకరానికి సరిపడే విత్తనంపై చల్లి వాటికి అంటేలా కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. తర్వాత నారుకు పట్టించడం. 1-2 కిలోల జీవన ఎరువును వరి నారుకైతే 15 నుండి 20 లీటర్ల నీటిలో, కూరగాయలు మిగతా పంటలకైతే 10 లీటర్ల నీటిలో కలిపి ద్రావణం తయారు చేసి ఎకరా పొలంలో నాటడానికి సరిపోయే నారు మొక్కల వేర్లను 20 నుండి 30 నిమిషాలు ద్రావణంలో ముంచి తర్వాత 2 నుండి 3 గంటల్లోగా పొలంలో నాటాలి. ఇక నేలలో కలపడం. 2 నుండి 3 కిలోల జీవన ఎరువును 40 నుండి 60 కిలోల ఇసుక లేదా మాగిన పశువుల ఎరువుతో బాగా కలిపి పంట విత్తడానికి 24 గంటల ముందు నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరానికి పొలంలో సమంగా వెదజల్లి కలయిదున్నాలి. ఇక కంది పంట పూత దశలో ఆశించే చీడపేడలు నివారణ అన్న విషయానికి వస్తే, కంది పంట ముఖ్యంగా కొన్ని రకాల చీడపేడలు ఆశించి పంట దిగుబడులను తగ్గిస్తాయి. మారుకా మచ్చల పురుగు విషయానికి వస్తే, ఈ పురుగు ఆకులను పూతనంతా ఒక దగ్గరకు చేర్చి గూడుగా మార్చి నష్టపరుస్తుంది. దీని నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 ml లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో కనీసం 2 సార్లు పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువైతే స్పైనోసాడ్ లేదా ఫ్లూటెండుమైడ్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. శనగపచ్చ పురుగు విషయానికి వస్తే, ఈ పురుగు పూత, పిందె, కాయ, గింజలు గట్టిపడే దశ వరకు ఆశిస్తుంది. పూత దశలో ఆశించినప్పుడు పూత పిందెగా మారకుండా పూర్తిగా రాలిపోతుంది. కాయ దశలో ఆశిస్తే కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాపిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను తప్పక పాటించాలి. శనగపచ్చ పురుగు నివారణకు పూత దశలో చేపట్టాల్సిన చర్యలు ఏవంటే, లింగాకర్షక బుట్టలను ఎకరాకు 5 చొప్పున అమర్చి పురుగు ఉనికిని గమనించి తగిన చర్యలను చేపట్టాలి. పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వై ఆకారం గల పంగకర్రలను పక్షి స్థావరాలుగా ప్రతి ఎకరాకు కనీసం 8 నుండి 10 ఏర్పాటు చేయాలి. పురుగు గుడ్లను, తొలిదశ పురుగులను గమనించిన వెంటనే వేపగింజల కషాయాన్ని లేదా వేప నూనెను 5 మిల్లీలీటర్ల చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కలను బాగా కదిపి నేలపై పడిన పురుగును నాశనం చేయాలి. బాగా ఎదిగిన పురుగులను ఏరివేయాలి. రసాయన పురుగు మందులను విచక్షణారహితంగా వాడకూడదు. పురుగు ఉధృతిని బట్టి పైరు, మొగ్గ లేదా తొలి పూత దశలో ఉన్నప్పుడు క్లోరిపైరిఫాస్ 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పూత లేదా కాయదశలో పురుగు ఉధృతి ఉన్నప్పుడు ఎసిఫెట్ 1.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులు వాడిన తర్వాత కూడా శనగపచ్చ పురుగును నివారించలేకపోతే ఇమోమెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లీటర్ నీటికి లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటరు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాయ ఈగ. ఈ పురుగు ఆశించినప్పుడు లేత కాయలపై సన్నటి గుండు సూది లాంటి రంధ్రాన్ని ఏర్పరిచి కాయల్లోని గింజల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీంతో గింజలు తాలుగా ఏర్పడతాయి. దీని నివారణకు కాయ ఈగ ఉధృతిని అరికట్టడానికి పిందె దశలో ఈగ గుడ్లు పెట్టకుండా 5% వేపగింజల కషాయాన్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. గింజ గట్టిపడే దశలో ఎసిఫేట్ 1.5 గ్రాములను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
1: పొలం కబుర్లు మీరు ఇంతవరకు విన్నారు. శ్రోతలు, ఈరోజు సాయంత్రం ప్రసారంలో 7:15 ప్రసారమయ్యే పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో 5 అంతస్తుల పంటల నమూనా ప్రయోజనాలు ఈ అంశం గురించి చిన్నగొట్టిగల్లు మండలం వంకమద్దివారిపల్లి మహిళా రైతు శ్రీమతి ఆర్ సరస్వతి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం 6:45 కావస్తోంది. కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విందాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కోనసీమ ప్రాంతంలోని కోటిపల్లి, నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఆమె ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు పనులకు వీరు శంకుస్థాపన చేయనున్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్తో రాయలసీమ రూపురేఖలు మారిపోనున్నాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: రాయలసీమను రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా ప్రారంభిస్తున్నారు. అది కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి హార్టికల్చర్ హబ్ ద్వారా రాయలసీమ కరువు ప్రాంతం అనేది తుడిచేసి ఇది ఒక పెద్ద వ్యవసాయ కేంద్రంగా మారబోతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఒక పక్క పరిశ్రమలు వచ్చాయి, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఒక పక్క మరి ఈ హార్టికల్చర్ హబ్ కూడా మరి రైతే రాజు అని గ్రహించిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తుంది.
0: తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ సచివాలయంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా సుమారు 2,500 కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారం పడనుంది. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత వర్షాకాలంలో రాష్ట వ్యాప్తంగా సుమారు 17% వర్షపాతం లోటు ఉందని, దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణకుమార్తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడిస్తూ,
2: 17% వర్షం తక్కువగా వచ్చింది అన్న దానితో పాటుగా ఈ 17% కంటే కూడా పడ్డ రోజు అత్యధికంగా పడితే ఆ నీరన్నీ కూడా నదుల ద్వారా సముద్రంలోకి వెళ్లిపోయింది. ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నదన్నది అధికారులు చెప్తున్న ప్రాథమిక అంచనా. దీని మీద ఇమీడియట్లీ గా కేబినెట్ సబ్ కమిటీ కూర్చొని దీని మీద జరిగిన నష్టం కానీ ఈ నష్ట నివారణ ఎలా చేపట్టాలి అనే అంశం మీద ఒక రిపోర్టు తయారు చేసి అత్యవసర కేబినెట్ సమావేశాన్ని మళ్లీ కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేసుకుని దాని తదుపరి కార్యాచరణ చేపట్టాలని కూడా ఈరోజు కేబినెట్ లో డిసైడ్ చేయడం జరిగింది.
0: ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారుల సంఘం ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం, సహజ జలవనరుల పరిరక్షణ ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతగా వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. ఆక్వా వ్యర్థాల కారణంగా సహజ నీటి వనరులు, భూగర్భ జలాలు కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రతి పరిశ్రమ

0: నిర్దేశిత ప్రమాణాలను తప్పక పాటించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. కోనసీమ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన కోటిపల్లి నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి తెలిపారు. ప్రాజెక్టు రాష్ట్ర వాటా కింద అదనంగా ఈ నిధులను విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర రైల్వే శాఖతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 25% నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తోందని మంత్రి తెలిపారు. ఇందులో భూసేకరణ, నిర్మాణ పనుల వ్యయాలు కూడా రాష్ట్ర వాటాలో భాగమని పేర్కొన్నారు. గతంలో భూసేకరణ కోసం రాష్ట ప్రభుత్వం చేసిన ఖర్చులను కూడా రాష్ట వాటా కింద పరిగణలోకి తీసుకునేందుకు రైల్వే శాఖ అంగీకరించిందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. పన్నెండవ వేతన సవరణ కమిషన్ పీఆర్సీ కమిషనర్గా ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ నిన్న విడుదల చేశారు. 2023 జూన్ 30వ తేదీతో 11వ పీఆర్సీ గడువు ముగిసిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా విజయవాడ నగరంలో ఈరోజు స్వచ్ఛతాన్ 2026 పరుగును నిర్వహిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అమరావతి రన్నర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హాఫ్ మారథాన్, 10K, 5K రన్లు నిర్వహిస్తున్నారు. ఈ రన్లో ప్రతిభ కనబర్చిన వారికి నగదు పురస్కారాలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సత్యాగ్రహం, అహింస, శాంతి అనే పదునైన ఆయుధాలతో బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సముపార్జించి పెట్టిన మహనీయుడు మహాత్మాగాంధీ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 1869 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ పట్టణంలో అక్టోబర్ 2వ తేదీన జన్మించిన మహాత్మాగాంధీ భారత స్వాతంత్ర్య పోరాటాన్ని శాంతియుతంగా ముందుండి నడిపించి యావత్ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచారు. అందుకే మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2ను ప్రపంచ దేశాలు అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా కూడా నిర్వహిస్తున్నాయి. భారతదేశం చేసిన విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 2007 సంవత్సరంలో గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటించాలని ప్రకటించింది. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని కూడా ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. డీఎస్సీ 2వ విడత నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నోటిఫికేషన్ విడుదల నుంచి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధనే లక్ష్యంగా మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. బడిమానిన పిల్లలు భవిష్యత్తులో మాదక ద్రవ్యాల బారిన పడటం అనేక సామాజిక సమస్యలకు దారితీస్తున్న విషయాన్ని అధికారులు పరిగణలోకి తీసుకోవాలని మంత్రి వెల్లడించారు. వాతావరణం. ఉత్తర కోస్తా, తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి మన్నార్ గల్ఫ్ వరకు అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా విస్తరించిందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్ర యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
1: ఆంధ్రప్రదేశ్ మరి యానాంలకు వాతావరణ సూచనలు ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో కరువు మండలాలను గుర్తించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో నేపథ్యంలో రైతులు పండించిన పంటలను కేంద్ర ప్రభుత్వం 100% కొనుగోలు చేయాలన్నారు. కేంద్రం నిర్దేశించిన కరువు నిర్వహణ మార్గదర్శకాల మేరకు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న

0: ప్రదేశేషు గర్జనేన సహ విద్యుత్పాతస్య సంభావన పూర్వానుమానిత. జాపానదేశే ఆయోజితాషు ఏషియా క్రీడాసు భారతస్య పదక సంఖ్యా 66 జాతా, యస్మిన్ 10 సువర్ణ పదకాని, 23 రజత పదకాని తథా 33 కాంస్య పదకాని చ సమ్మిళితాని సంతి. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో ప్రసార విశేషాలు, అనంతరం 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలు ఈరోజు, ఆ తర్వాత గాంధీ జయంతి శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం శ్రీ మైత్రేయ గారి స్వీయ కవితలు వింటారు. ఆ తర్వాత అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 7:45 ఉదయరాగం సినిమా పాటలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ దర్శకులు కోడి రామకృష్ణ గారి చిత్రగీత కదంబం ప్రసారమవుతుంది. 9:00 చిత్రలేఖ ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇంకా ఈరోజు 10:00 ఉదయం సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం రిలే. 10:15 12:10, 12:40 1:30 తిరిగి 3:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 12:05 మధ్యాహ్నం ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా ఈరోజు సాయంత్రం ప్రసారంలో 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా పాత చట్టాల తొలగింపు, జన విశ్వాస్, సరళమైన న్యాయ వ్యవస్థ వైపు అడుగు అనే అంశం గురించిన విశేషాలు ప్రసారమవుతాయి. అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. ఆ తర్వాత అంటరానితన నివారణ వారోత్సవాల సందర్భంగా విశేషాలు ప్రసారమవుతాయి. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా ఈరోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు, నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు దంత వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చల్లా గారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి. 7:00 చిత్రగీతం ప్రసారం. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఈరోజు సాయంత్రం ప్రసారంలో పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో 5 అంతస్తుల పంటల నమూనా ప్రయోజనాలు ఈ అంశం గురించి చిన్నగొట్టిగల్లు మండలం వంకమద్దివారిపల్లి మహిళా రైతు శ్రీమతి ఆర్ సరస్వతి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 ఈరోజు సాయంత్రం దార్శనిక భారత్, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:15 చిత్రకుసుమాలు సినిమా పాటలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. 8:40 చిత్రకుసుమాలు సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ రెండు కూడా ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 ఈరోజు రాత్రి ఏకచిత్రగానం శీర్షికన చెన్నై లవ్ స్టోరీ ఈ చిత్రం నుంచి పాటల ప్రసారం. ఈరోజు రాత్రి 10 గంటలకు

జపాన్ వేదికగా జరుగుతున్న 20వ ఆసియా క్రీడలపై రోజువారీ విశేషాలు ప్రసారమవుతాయి. ఇంకా రాత్రి 10:20 హలో ఆకాశవాణి శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ ప్రసారమవుతుంది. ఇవి శ్రోతలు ఈరోజు ప్రసారం కాబోయే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. కొద్దిసేపట్లో తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింత అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారత్ కెనడా దేశాలు రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు $70 బిలియన్ పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తారు. దేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఇక వార్తల వివరంగా, దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగ అభివృద్ది కోసం ఉద్దేశించిన గోబర్ధన్ పథకాన్ని నిన్న న్యూఢిల్లీలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పంట వ్యర్థాలు, ఇతర సేంద్రీయ వనరులను ఉపయోగించి స్వచ్ఛమైన దేశీయ ఇంధనాన్ని అభివృద్ది చేసేందుకు సేంద్రీయ ఎరువులను ఉత్పత్తి చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు ఈ పథకం దోహదపడుతుందని తెలియజేశారు.
1: सरकार ने योजना ऐसी बनाई है जिसमें केंद्रीय सरकार और राज्य सरकार मिलकर एक नया इकोसिस्टम बनाए जिसके द्वारा जो सीबीजी प्लांट लगाना चाहते हैं उनको कैपिटल एक्सपेंडिचर के लिए सहायता मिलेगी 2 करोड़ की. क्रेडिट गारंटी भी है एमएसएमईज के लिए और अगर आप महिला एंटरप्राइज है आपका तो उसकी 20 करोड़ की जगह 25 करोड़ की गारंटी होगी.
0: కాగా ఈ పథకాన్ని ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 23,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టి ఈ పథకం ద్వారా దేశీయ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడమే లక్ష్యమని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ కెనడా దేశాల మధ్య ఉన్న సమగ్ర వాణిజ్య ఒప్పందం ద్వారా రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సుమారు $30 బిలియన్ నుండి దాదాపు $70 బిలియన్ పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయి. ఈ విషయాన్ని కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణిధర్ సిధు తెలియజేశారు. 5వ దశ చర్చలు సోమవారం ఒటవాలో ప్రారంభమవుతాయని, రాబోయే రోజుల్లో వాణిజ్య ఒప్పందంపై ఇరు పక్షాలు ఒక ముగింపుకు రావాలని సిధు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంధనం, కీలక ఖనిజాలు, ఏరోస్పేస్ వంటి రంగాల్లో లోతైన సహకారానికి ఇరు దేశాలకు అపారమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. భారత్లో పెరుగుతున్న ఇంధన అవసరాలు కెనడాకు ఒక ప్రధాన అవకాశమని పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్ ప్రస్తుతం ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ పరిశ్రమలను విస్తరిస్తున్నందున కీలక ఖనిజాలు ఆర్థిక వ్యవస్థకు కీలక వనరులుగా మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అలాగే విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశ రాజధానిలోని బాపు సమాధి రాజ్ఘాట్ వద్ద సర్వధర్మ ప్రార్థన సభ ఏర్పాటు చేస్తారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గుజరాత్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోర్బందర్లోని మహాత్మాగాంధీ జన్మస్థలమైన కీర్తిమందిర్లో జరిగే ప్రార్థనా సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. అలాగే అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమంలో ఈ ఉదయం సర్వమత ప్రార్థన కూడా నిర్వహిస్తారు. రాష్టవ్యాప్తంగా భారీ స్థాయిలో స్వచ్ఛతా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ, పాలీ వస్తాల ఉత్పత్తిపై 30% ప్రత్యేక మార్కెట్ ప్రోత్సాహక మద్దతును రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. వోకల్ ఫర్ లోకల్, హర్ ఘర్ స్వదేశీ అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నేడు నెలకొన్న అనిశ్చితి, సంఘర్షణ పరిస్థితుల నేపథ్యంలో మహాత్మాగాంధీ అందించిన శాంతి, అహింస సందేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా రాష్టపతి ముర్ము ఆయనకు నివాళులర్పించారు.

చారు. మహాత్మాగాంధీ జీవితం, ఆశయాలు ఆదర్శంగా నిలుస్తాయని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. అభివృద్ది ప్రయోజనాలు ప్రతి పౌరుడికి అందేలా ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇది అందరి సంక్షేమం అభ్యున్నతి అనే సూత్రంపై ఆధారపడిన మహాత్మాగాంధీ సర్వోదయ ఆశయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని రాష్టపతి అన్నారు. భారతదేశ రెండవ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. 1904 అక్టోబర్ 2వ తేదీన మొఘల్ సరాయ్లో శాస్త్రి జన్మించారు. ఈ ప్రాంతానికి ఇప్పుడు అధికారికంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ నగర్గా పేరు మార్చారు. కౌమార దశలోనే భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి 1921లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్లో అలాగే కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలక పదవులు చేపట్టారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశ రాజధానిలోని రాజ్ఘట్లో గాంధీ జయంతి, విజయఘాట్లో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల సందర్భంగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. రాజ్ఘాట్, రింగ్ రోడ్ సమీప రహదారుల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు కోరారు. ఈ ఉదయం 5 గంటల నుండి 11 గంటల మధ్య ప్రధాన మార్గంలో ట్రాఫిక్ను మళ్లించే అవకాశం ఉందని పోలీసులు తెలియజేశారు. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజాసేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ సభల్లో చర్చిస్తారు. ఈ ప్రత్యేక గ్రామసభల్లో ప్రజల ప్రణాళిక ప్రచారం పీపీసీ 2026-27 సబ్కీ యోజన, సబ్కీ వికాస్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తామని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీలు తమ అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2018 నుండి ప్రజల ప్రణాళిక ప్రచారాన్ని ప్రభుత్వం రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేస్తోంది. ఇది పంచాయతీలు సంపూర్ణ సమ్మిళిత భాగస్వామ్య అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేయడానికి వీలు కల్పిస్తోంది. 255,000 పైగా గ్రామ పంచాయతీలు తమ ప్రణాళికలను సిద్దం చేసి ఈ గ్రామ స్వరాజ్లో అప్లోడ్ చేస్తాయి. కీలకమైన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలను, అమలును సమీక్షించడానికి, స్థానిక అవసరాలు, లోపాలను గుర్తించడానికి, అలాగే తమ గ్రామాల అభివృద్దికి సంబంధించిన ప్రాధాన్యతలపై చర్చించడానికి ఈ గ్రామసభ చర్చ ప్రజలకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఒక వేదికగా నిలుస్తుంది. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్త ఒకరోజు ఒక గంట ఒక చోట కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గీ కాలేజీలో శ్రమదాన్ స్వచ్ఛత అభియాన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయత్నాలు సమిష్టి చర్యలకు స్ఫూర్తినిస్తాయని, స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మారుస్తాయని, విద్యార్థులు కనీసం 30 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్లో స్వచ్ఛతా హి సేవా ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వీలైన చోట ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛతా హి సేవ ద్వారా తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామూహిక బాధ్యత అని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. పోండాలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన రైతులు, ప్రజలతో సంభాషిస్తారు. పంచాయతీ సభ్యులు, కౌన్సిలర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గోవాలో గోవా ఫ్రెష్ బ్రాండ్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా గోవాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, ప్యాకేజింగ్ ప్రక్రియలను చేపడతారు. గోవా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి గుర్తింపు కల్పించే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం గోవా ఫ్రెష్ బ్రాండ్ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలోని సవాళ్లు, రైతుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. అనంతరం మంత్రి భారత వ్యవసాయ పరిశోధన మండలి, సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. అమెరికాలోని మిల్వాకీలో జరుగుతున్న G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ యూకే, ఆస్టేలియా దేశాల మంత్రులతో సమావేశమయ్యారు.
భారతదేశ వాణిజ్య సంబంధాలను వేగంగా విస్తరించాలని ఆ

0: ఆ దేశ నాయకులను మంత్రి కోరారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారత్, కెనడా దేశాలు రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు 70 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. దేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

శ్రోతలు, ఈనాటి ప్రభాత రేఖలు కార్యక్రమంలో ప్రసారం కాబోయే అంశాలు: ముందుగా చరిత్రలు ఈరోజు, ఆ తర్వాత గాంధీ జయంతి శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం శ్రీ మైత్రేయ గారి స్వీయ కవితలు వింటారు. ఆ తర్వాత అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. ముందుగా విందాం చరిత్రలో ఈరోజు. శ్రోతలు, ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి వీరి జయంతి. ఈరోజు భారతదేశ చరిత్రలో గొప్ప నాయకులుగా, స్వాతంత్ర్య సమరయోధులుగా, నిజాయితీకి, నిరాడంబరతకు మారుపేరుగా నిలిచిన మహనీయులలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒకరు. భారతదేశానికి రెండవ ప్రధానమంత్రిగా ఆయన సేవలందించారు. దేశ అభివృద్ది కోసం, రైతుల సంక్షేమం కోసం, సైనికుల ధైర్య సాహసాల కోసం విశేష కృషి చేశారు. ఆయన ఇచ్చిన జై జవాన్ జై కిసాన్ అనే నినాదం భారతదేశ ప్రజలందరిలో దేశభక్తిని నింపింది. లాల్ బహదూర్ శాస్త్రి గారు 1904 అక్టోబర్ 2వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొఘల్ సరాయ్, అంటే ఇప్పుడు ప్రస్తుతం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నగర్ ఈ పేరుగా ఈ ప్రదేశాన్ని మార్చారు అనే పట్టణంలో జన్మించారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన తండ్రి పేరు శారదా ప్రసాద్ శ్రీవాత్సవ, తల్లి పేరు రామ్ దులారీ దేవి. చిన్నతనంలోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు లాల్ బహదూర్ గారు. ఆయనకు కేవలం 7.5 వయసు ఉన్నప్పుడే తండ్రి మరణం. తల్లి ఎంతో కష్టపడి పిల్లలను పెంచారు. చిన్నప్పటి నుంచే ఆయనలో క్రమశిక్షణ, నిజాయితీ, పట్టుదల, దేశభక్తి వంటి మంచి లక్షణాలు ఉండేటివి. లాల్ బహదూర్ శాస్త్రి గారు చిన్నతనం నుంచే చదువుపై ఎంతో ఆసక్తిని చూపేవారు. పేదరికం కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదురైనా చదువును కొనసాగించారు. వారణాసిలోని కాశీ విద్యాపీఠంలో విద్యనభ్యసించారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. అక్కడి నుంచి పట్టభద్రులైన తర్వాత ఆయనకు శాస్త్రి అనే బిరుదు లభించింది. ఆ బిరుదునే తన పేరులో భాగంగా స్వీకరించారు. మహాత్మాగాంధీజీ సిద్ధాంతాలు శాస్త్రిగారిపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. దేశానికి స్వాతంత్ర్యం సాధించాలనే లక్ష్యంతో ఆయన చిన్న వయసులోనే స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో కూడా చురుకుగా పనిచేశారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు పాల్గొన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నందుకు పలుమార్లు జైలు శిక్షను కూడా అనుభవించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన తన జీవితంలో ఎన్నో త్యాగాలను చేశారు. భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత శాస్త్రిగారు రాజకీయాల్లో ముఖ్యమైన బాధ్యతలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో పార్లమెంటరీ కార్యదర్శిగా ఆయన పనిచేశారు. రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రవాణా మరియు సమాచార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా సేవలందించారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు పనిచేశారు. 1956లో

రైల్వే ప్రమాదం జరిగినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సంఘటన ఆయన నిజాయితీకి, బాధ్యతాయుతమైన నాయకత్వానికి నిదర్శనంగా నిలిచింది. 1960

లాల్ బహదూర్ శాస్త్రి గారు. 1965లో భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో భారత సైనికులు దేశ రక్షణ కోసం ఎంతో ధైర్యంగా పోరాడారు. మరోవైపు దేశంలో ఆహార కొరత కూడా ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో సైనికులను రైతులను ప్రోత్సహించడానికి శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చారు. దీనర్థం జై జవాన్ అంటే దేశాన్ని రక్షించే సైనికులకు జయం కలగాలి, జై కిసాన్ అంటే దేశానికి ఆహారాన్ని అందించే రైతులకు జయం కలగాలి. దేశ రక్షణలో సైనికుల పాత్ర ఎంత ముఖ్యమో దేశ ఆహార భద్రతలో రైతుల పాత్ర కూడా అంతే ముఖ్యమని ఈ నినాదం తెలియజేస్తుంది. లాల్ బహదూర్ శాస్త్రి గారు రైతుల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి ప్రోత్సహించారు. ఆహార ధాన్యాల కొరతను తగ్గించడానికి చర్యలు చేపట్టారు. ఆయన హయాంలో వ్యవసాయ అభివృద్దికి పాల ఉత్పత్తి పెంపునకు ప్రోత్సాహం లభించింది. శ్వేత విప్లవానికి సంబంధించిన సహకార పాల ఉద్యమానికి కూడా ఆయన మద్దతు ఇచ్చారు. రైతుల అభివృద్ది ద్వారానే దేశం అభివృద్ది చెందుతుంది అని ఆయన బలంగా నమ్మేవారు. 1965లో పాకిస్తాన్ భారతదేశంపై దాడులకు దిగినప్పుడు శాస్త్రి గారు ధైర్యంగా దేశానికి నాయకత్వం వహించారు. భారత సైన్యానికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయన నాయకత్వంలో భారత సైన్యం ధైర్యంగా పోరాడింది. ఈ యుద్ద సమయంలో శాస్త్రి గారు చూపిన ధైర్యం, దేశభక్తి భారత ప్రజలకు స్ఫూర్తినిచ్చాయి. లాల్ బహదూర్ శాస్త్రి గారు గొప్ప పదవిలో ఉన్నప్పటికీ ఎంతో సాధారణ జీవితాన్ని గడిపేవారు. ఆయనకు అధికారంపై ఆడంబరాలపై ఆసక్తి ఉండేది కాదట. ఆయన వ్యక్తిత్వం నేటి నాయకులకు యువతకు ఆదర్శప్రాయమైనది. 1966 జనవరి 10వ తేదీన తాష్కెండ్ ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత అదే రోజు రాత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు కన్నుమూశారు. 1966 జనవరి 11వ తేదీన ఆయన మరణ వార్త దేశమంతటా విషాదాన్ని నింపింది. ఆయన మరణం భారతదేశానికి తీరని లోటు. ఆయన లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశానికి చేసిన సేవలను గుర్తిస్తూ 1966లో మరణానంతరం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆయన జయంతిని ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతితో పాటు దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.

శ్రోతలకు నమస్కారం. ప్రతి సంవత్సరం ఈ రోజున మనం గాంధీ జయంతిని జరుపుకుంటాం. ఈరోజు కేవలం ఆ మహనీయుడు పుట్టినరోజే కాదు, సత్యం, అహింస, సదాచారం, త్యాగం వంటి విలువలకు ఘన నివాళి అర్పించాల్సిన రోజు. గాంధీజీ జీవితం కేవలం భారతదేశానికే కాదు, మొత్తం ప్రపంచానికి ఒక నైతిక దీపస్తంభం. ఆయన పాటించిన జీవన సూత్రాలు అనేక తరాలకు ఆదర్శం. ముఖ్యంగా సత్యం. సత్యమంటే కేవలం నిజం చెప్పడమే కాదు, ఆలోచనలోనూ ఆచరణలోనూ నిజాయితీగా ఉండడం అనే భావన. ఆయన సత్యమేవ జయతే అనే సూత్రాన్ని జీవితమంతా పాటించారు. గాంధీజీ పాటించిన మరో సూత్రం అహింస. ప్రపంచ చరిత్రలో అహింసను అత్యంత శక్తివంతమైన ఆయుధంగా చూపించిన మహానుభావుడు గాంధీజీ. ఆయన దృష్టిలో హింస అనేది బలహీనులు ఆచరించే మార్గం, అహింస అనేది ధైర్యవంతులు ఆచరించే మార్గం. అహింస పరమో ధర్మః అనే తత్వాన్ని ఆయన ఆచరించి ప్రపంచానికి మార్గనిర్దేశనం చేశారు. మరో ముఖ్యమైన సూత్రం సత్యాగ్రహం. సత్యాగ్రహం అంటే అన్యాయం ఎదురైనా ప్రతీకారానికి దిగకుండా శాంతియుత మార్గంలో నిరసన వ్యక్తం చేయడం. ఈ విధానం గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అవలం

ప్రారంభించి అనంతరం భారత స్వాతంత్ర్యోద్యమంలో అత్యంత శక్తివంతమైన ఆయుధంగా ఈ సత్యాగ్రహాన్ని ఉపయోగించారు. గాంధీగారు పాటించిన మరో సూత్రం స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం. ప్రస్తుత తరంలో మన మేక్ ఇన్ ఇండియా నినాదం కూడా ఇందులో నుండి స్ఫూర్తి పొందినదే. అందరి అభ్యుదయం కోరుకునే గాంధీజీ పాటించిన మరో సూత్రం సర్వోదయ సూత్రం. సమాజంలో ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోరిన ఆయన బలహీన వర్గాలు, అనగారిన వర్గాలు కూడా సమాన అవకాశాలు పొందాలని విశ్వసించారు. ఇలా గాంధీజీ తుపాకులు, కత్తులు, యుద్ధం ద్వారా కాకుండా శాంతి, అహింస, సత్యాగ్రహం ద్వారా అందరినీ ఏకం చేసి స్వాతంత్ర్యం సాధించవచ్చని నిరూపించారు. ఆయన ఆలోచనలు కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా లాంటి వ్యక్తులను కూడా ప్రభావితం చేశాయి. ఇప్పటి ప్రపంచంలో కూడా గాంధీజీ సూత్రాలు ఎంతగానో అవసరం. హింస, యుద్ధాలు, ఉగ్రవాదం పెరుగుతున్న ఈ రోజుల్లో అహింసే శాశ్వత పరిష్కారం. అవినీతి, అన్యాయం, అసమానత పెరుగుతున్న ఈ కాలంలో సత్యం, నైతికత, సమానత్వం మాత్రమే సమాజానికి నిజమైన దిశానిర్దేశం. కాబట్టి ఈరోజు కేవలం ఆయనను గుర్తు చేసుకునే రోజు కాదు, ఆయన చూపించిన మార్గాన్ని అవలంబించాల్సిన రోజు. మరి ఆ మానవోత్తముడికి ఇదే మనందరి అంజలి.

0: గాంధీ జయంతి సందర్భంగా శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్ గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు ప్రభాత రేఖలులో. ఇప్పుడు విందాం ప్రకటన.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రతి

0: ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి.
1: శ్రోతలు, ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రీ మైత్రేయ గారి స్వీయ కవితలు.
2: కవిత రాళ్ల నుంచి దేవుళ్ల వరకు, రాళ్ల నుంచి రాజ్యాల నుంచి రక్తసిక్త కృపాణాల నుంచి రక్తం చిమ్మిన హృదయాల నుంచి ఒక్కో ఊపిరే జారి పాతాళం నుంచి కాళ్ళు పెకలించి ఆకాశాన్ని అందుకోవాలన్న పరీక్ష. అదే ఆకాశాన్నించి తుహిన కణజాలమై ఎదిగే మనిషి ఒదిగే మనసై ఒక్కో బిందువు ఒక్కో సింధువై బ్రతుకు బరువును తరచి చూడాలనే జిజ్ఞాస. భూమికి ఆకాశానికి మధ్య ఆలోచనల వారధి కట్టిన మనిషికి జనన మరణాల మధ్య బ్రతుకు రణాల మధ్య నేర్చుకున్న పాటవుల పల్లవుల్ని నెమరేసుకుంటూ జీవితాన్ని ఒక పాటగా మలుచుకోవాలన్న జిగీస. భూమికి ఆకాశానికి మధ్య ఆలోచనల వారధి కట్టిన మనిషికి జనన మరణాల మధ్య బ్రతుకు రణాల మధ్య నేర్చుకున్న పాఠాల పల్లవుల్ని నెమరేసుకుంటూ జీవితాన్ని ఒక పాటగా మలుచుకోవాలన్న జిగీష. ఎప్పుడో సూర్యుడి నుంచి ఒక అరుణ ప్రభాతాన్ని దొంగలించి ఏరు నీరై పారిపోతూ బ్రతుకు శృతిలో లయలు పలికించి అలల కలల తెరలలో జిలుగు ఒలికించి మనిషిని మనిషిగా బ్రతుకు పరదాపై అనుభవాల కుంచెతో చిత్రించాలనే చేతస్సు. బ్రతుకు శృతిలో లయలు పలికించి అలల కలల తెరలలో జిలుగు ఒలికించి మనిషిని మనిషిగా బ్రతుకు పరదాపై అనుభవాల కుంచెతో చిత్రించాలనే చేతస్సు. నిన్నటి బండరాళ్ళు నేటికి కొండగుళ్ళై మనిషికి గుండె లోగిళ్ళై ఎదురు చూసిన పూచిన పొదరిళ్ళై అడుగు అడుగులో వెలసిన దేవుళ్ళై మనిషిని గుడిలేని దేవుడుగా మలచాలనే తపస్సు. నిన్నటి బండరాళ్ళు నేటికి కొండగుళ్ళై మనిషికి గుండె లోగిళ్ళై ఎదురు చూసిన పూచిన పొదరిళ్ళై అడుగు అడుగులో వెలిసిన దేవుళ్ళై మనిషిని గుడిలేని దేవుడిగా మలచాలనే తపస్సు. మరో కవిత ఆకాశం కూడా అమ్మే. చూసే కళ్ళు ఎవరివైనా ఎలాంటివైనా భరించే ఉదారగుణం ఆకాశానిది. చూసే కళ్ళు ఎవరివైనా ఎలాంటివైనా భరించే ఉదారగుణం ఆకాశానిది. తనలో అలలెత్తే దృశ్యాలను ఎన్నిసార్లు ఎందరెందరూ తోడుకున్నా విసుక్కొని మాతృహృదయం దానిది. ఎగసి ఎగసి అలసిపోయే చూపులు వాలిపోయినప్పుడు చల్లని ఆవిరివేళ్లతో నిమిరి సరికొత్త జీవధాతువులను పొదుగుతుంది. పడవల్లా తేలిపోయే పక్షులు ఏ క్షణాన తలకిందులవుతాయో అని తన అరచేతులను ఆసరాగా నిలుపుతుంది. ఎంతసేపు నీలిరంగేనా విసుగు పుడుతున్నదని మనం అనుకుంటే చాలు, రకరకాల వర్ణచిత్రాల ఆర్ట్ గ్యాలరీగా మారిపోతుంది. తన ముంగిళ్లలో దూది మహళ్లను రూపొందిస్తుంది. డొక్కలోకి దూసుకొచ్చే విమానాల దుందుడుకుతనాన్ని క్షమిస్తుంది కానీ ఏనాడూ శపించదు. మనిషిలో పెరిగిపోతున్న దురాశ సిమెంటు కట్టడాలుగా తన వైపు పొడుచుకొస్తుంటే ఓ పొడినవ్వు నవ్వుకుంటుంది. నిశ్శబ్దం ఆకాశం మౌలిక తత్వం. దాహం దాహమంటూ విలవిలలాడే మట్టి మూలుగులు విన్నప్పుడు మాత్రం అది పట్టలేక గర్జిస్తుంది. మొండి మబ్బులను కుదిపి కుదిపి కుండల కొద్దీ దయను కురిపిస్తుంది. పగటి వెలుగులు విహారాలు మరిగిన ప్రాణులు కటిక చీకటి ఒత్తిడికి తట్టుకోలేరని ఒకే స్విచ్ నొక్కి లక్షల దీపాలను ఆవిష్కరిస్తుంది. ఆకాశాన్ని శూన్యమనే వాళ్లకు తెలియదేమో అది ఎల్లలు లేని దాతృత్వమని. ఒకే స్విచ్ నొక్కి లక్షల దీపాలను ఆవిష్కరిస్తుంది. ఆకాశాన్ని శూన్యమనే వాళ్లకు తెలియదేమో అది ఎల్లలు లేని దాతృత్వమని, మూర్తీభవించిన మాతృత్వమని. మరో కవిత ఈ జన్మ నాకేమిచ్చింది. ఈ జన్మ నాకేమిచ్చింది.

మనసు 1000 పించాలుగా విచ్చుకోవడానికి కావలసినంత కవిత్వాన్నిచ్చింది. తలతలలాడే ఎన్ని కళ్ళల్లో నా ఆకృతి చూసుకున్నాను. పలకరించే ఎన్నెన్ని శ్వాసల్లో నా మైత్రీ సూత్రాలను శృతి చేసుకున్నాను. దారి పొడుగున ఎదురైన చిరునవ్వులన్నీ మెత్తని చినుకులై నాపై కురిసినప్పుడు గజ్జెల గుత్తిలా ఎలా గలగలలాడిపోయావో. తిరిగి చూస్తే తెలిసింది, నా పాదాలు ప్రవహించిన బాటలో మైలురాళ్ళన్నీ దీపస్తంభాలై నిలిచిపోయాయని. ఎన్నిసార్లు చెప్పానో నా శిరస్సుకు రాత్రిపూట దిండు దాటిపోవద్దని. ఊరుకుంటుందా తెరిచిన కిటికీలోంచి దూకి చల్లగాలికి పిచ్చిగా ఊగే పచ్చని గుబురు కొమ్మల్లో దూరిపోతుంది. అప్పుడు నేను చెట్టునై నిలబడతాను, అప్పుడు నేనే చెట్టునై నిలబడిపోతాను. అనిపిస్తుంది ఒక్కోసారి ఈదడానికి ఏముందని, ఎదుట ఉన్నవి ఇసుక దిబ్బలే కదా అని. నిశ్శబ్దంగా పడుకున్న నేల మీది అడుగు నా ఆలోచన అలికిడి విని హఠాత్తుగా నిక్కి చూస్తుంది. ఇంకేముంది, ఉవ్వెత్తుగా లేచిన అలలు దోసిల్లై స్వాగతాల స్వరాలను వెదజల్లుతాయి. అప్పుడు నా రెండు చేతులు రెక్కలై ఎగిసిపోతాయి. చెదిరిపోయే ఆకాశ నీలిమలను సరిచేసి తిరిగొస్తాయి. అసలైన చైతన్యం చొక్కాలంటిది కాదు విడిచి తొడుక్కోవడానికి, అది నిత్య శుభ్రం. జీవయాత్రను నిరంతరం సాగించే నిర్నిద్ర చక్రం. ఆ చక్రభ్రమణంలో నా జీవన గమనాన్ని నిక్షిప్తం చేసిన ఈ జన్మ ఇంకా ఇవ్వాల్సిందేముంది? ఓ నా ప్రియజన్మ, ఎలా నీకు కృతజ్ఞతలు చెప్పుకోను. పొడి పొడి మాటలతో నువ్వే నాకిచ్చిన తడితరగని కవిత్వంతో తప్ప. ఓ నా ప్రియజన్మ, ఎలా నీకు కృతజ్ఞతలు చెప్పుకోను. పొడి పొడి మాటలతో నువ్వే నాకిచ్చిన తడితరగని కవిత్వంతో తప్ప. ఇంకో కవిత ఆరాధన. వెన్నెల రాత్రిలో సెలయేటి నడకల నీకై ఆరాటంతో నీకై ప్రేమ ఆరాధ్యంగా నా కడలితనువు పులకరిస్తుంటే ఎప్పుడో నీలిమొబ్బులపై నేను లిఖించిన ప్రేమలేక పరిమళాలు ప్రతి అలలో ప్రతిబింబాలై కళ్యాణకాంతులు విరజిమ్ముతుంటే మమతల తీరపు వాకిట్లో నీకై నే వేచి ఉన్నా ప్రియ, నాలోకి నిన్ను ఆహ్వానిస్తూ నీలోకి నేను పయనిస్తూ చందమామ అయ్యాను నీకోసం ప్రతి క్షణం నిన్ను చూడాలని. ఎలా విన్నవించను ఈ ఊసులు నీలో వేచి చూస్తున్న ఆ క్షణం కోసం మూసిన రెప్పల మాటున దాచుకున్న కలలనడుగు. గొంతు గడప దాటలేని గుండె గోడు ఏమిటని తొలకరిగా నిన్ను తడిమిన మేఘాన్ని అడుగు. చిరుజల్లుల నీపై వర్షించని గొంతు గడప దాటలేని గుండె గోడు ఏమిటని తొలకరిగా నిన్ను తడిమిన మేఘాన్ని అడుగు. చిరుజల్లుల నీపై వర్షించని పాదరసంలా పారిపోతున్న కాలాన్ని అడుగు. నీవు మోసుకొస్తున్న ఎదురుచూపు ఎవరిదని అక్షరాల వెంట నడిచిన సప్తపదులను అడుగు. భావమే మంత్రంగా ముడి బంధమేమిటని అస్తమించిన నీ జాడల నీడల్లో తిరుగుతూ ఉదయపు ప్రతి తొలిపొద్దుల్లో నీ నీడల గుర్తులు వెతుకుతున్నా. ఏదో కిరణం నీ స్పర్శను పట్టించదా అని, ఏదో ఉదయం నిన్ను నా కోసం రప్పించదా అని. నీ జ్ఞాపకాల గుర్తులు కొన్ని తూర్పున విసురుతున్న ఏ ప్రభాతమో నీ జాడ చెప్పదా అని. రేపైనా నా కోసం ఉదయించమని ఎదురుచూపుల సాయంత్రాలతో కన్నీళ్లు అస్తమయాలే నాకు. ఎన్నెన్ని నిన్నటి కన్నీటి రాత్రులు దాటానో నీ వేకువ కువకువల పొద్దు పొడుపు కొరకు. అయినా నీరేండ ఛాయల్లో నన్ను వెంటాడిన అస్పష్ట రూపానివా, అరమోడుపు కన్నుల మాటున దాగిన కలల రవానివా, నా మనసు తాకిన అల్లరి శరీరానివా, ఊపిరి సుమాలతో శ్వాసలో

0: పరిమళాన్ని నింపిన పూల వనానివా, నవ్వుల వర్ణాలతో గీసుకున్న ఊహల రూపానివో, గాలికి గంధర్వగానాలు నేర్పిన పిల్లనగ్రోవి పిలుపుల. నవ్వుల వర్ణాలతో గీసుకున్న ఊహల రూపానివో, గాలికి గంధర్వగానాలు నేర్పిన పిల్లనగ్రోవి పిలుపువా. ఓనమాలు దిద్దుకున్న ఆశలకు వసంతమై వచ్చిన ప్రేమ గీతానివా. ఎవరు నువ్వు తలపుల ప్రవాహం తలపై మోస్తూ తపస్సు ఏలను, తలవగానే ప్రణయ మంత్రమే గలాన చేరణ, ఊపిరితో ఊహల నల్లుకుంటూ మౌనినంటూ జపమేలను, కలలు వేసుకున్న గుండెగూటికి కొలువైరాన, కాలానికి కళాన్నిచ్చి కదలదంటూ కంగారేలను, అక్షరాన్ని అలంకరించుకున్న భావమై కథను నడిపించను, కాలానికి కళాన్నిచ్చి కదలదు అంటూ కంగారేలను, అక్షరాన్ని అలంకరించుకున్న భావమే కథను నడిపించను.
1: శ్రీ మైత్రేయ గారి స్వీయ కవితలు మీరింతవరకు విన్నారు. శ్రోతలు, ప్రభాతరేఖలులో ఇప్పుడు విందాం అంతర్జాతీయ అహింసా దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటిస్తారు. ఈ రోజున భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని కూడా మనం జరుపుకుంటాం. మహాత్మాగాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో జన్మించారు. ఆయన సత్యం, అహింస అనే రెండు గొప్ప సిద్ధాంతాలను పాటిస్తూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. 2007 జూన్ 15న ఐక్యరాజ్య సమితి అక్టోబర్ 2వ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది. ఇదే రోజున 2007 అక్టోబర్ 2న మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని నిర్వహించడం కూడా జరిగింది. అసలు అహింస యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, అహింస అంటే ఇతరులకు ఎలాంటి హాని కలిగించకుండా ప్రేమ, దయ, సహనంతో జీవించడం, హింసకు దూరంగా ఉండడం, అందరినీ సమానంగా గౌరవించడం, ప్రేమ సోదరభావాన్ని కలిగి ఉండడం, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోగలగడం, సత్యం, ధర్మం మార్గంలో నడవడం. గాంధీజీ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అహింసా మార్గాన్ని అనుసరించారు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి పోరాటాలకు నాయకత్వం వహించారు. ఆయన అహింసా సిద్ధాంతాలు ప్రపంచ నాయకులకు కూడా ఆదర్శంగా నిలిచాయి. అసలు ఈ దినోత్సవాన్ని ఎలా నిర్వహించాలి, ఈరోజు పాఠశాలలు, కళాశాలల్లో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు, ప్రసంగాలు, వ్యాసరచన పోటీలు, శాంతి ర్యాలీలు నిర్వహిస్తారు, అహింస, శాంతి, మానవతా విలువల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అంతర్జాతీయ అహింసా దినోత్సవం మనకు శాంతి, ప్రేమ, ఐకమత్యం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మనమందరం గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గంలో నడుస్తూ ఇతరులను ప్రేమిస్తూ గౌరవిస్తూ జీవించాలి. అహింస పరమో ధర్మ అంటే అహింసే గొప్ప ధర్మం. మీరింతవరకు అంతర్జాతీయ అహింసా దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు.

ప్రభాత రేఖలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు సమయం 7:45 దాటి 3 సెకండ్.

ఇప్పుడు విందాం ఉదయరాగం సినిమా పాటలు. ముందుగా మీకోసం ఓ బేబీ, ఈ చిత్రం కోసం నూతన మోహన్ ఆలపించిన భాస్కర భట్ల గీతాన్ని విందాం. సంగీతం మిక్కీజే మేయర్.

శ్రోతలు ఇప్పుడు ఒక ప్రకటన విందాం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే అక్టోబర్ 2వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ సుమన్ చల్లాగారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక నంబర్ 2246606, ఎస్టీడి కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. ఉదయరాగం కార్యక్రమంలో చిత్రగీతాలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2, 107.5 మెగాహెడ్స్ పై

0: శ్రోతలు విన్న ఆ పాట ధ్రువ. ఈ చిత్రం కోసం హిప్ హాప్ తమీజ్ స్వీయ సంగీతంలో నిఖితా గాంధీతో కలిసి ఆలపించిన చంద్రబోస్ గీతమది. 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీరు వింటున్నారు. ఉదయరాగంలో చిత్రగీతాలు వింటూ ఉన్నాం. ఇప్పుడు విందాం నువ్వే నువ్వే. ఈ చిత్రం కోసం దేవన్, కోటి, త్రివిక్రమ్, అనురాధ వీరందరూ కలిసి ఆలపించిన సీతారామశాస్త్రి సాహిత్యాన్ని విందాం. సంగీతం కోటి.
1: పాపం రో పాపాయ్ రో కోపమద్దు బాసు, ఈస్ట్ కి వెస్ట్ కి తేడా తెలియని ఇన్నోసెంట్ ఫేసు, తప్పదుగా నెమ్మదిగా తీసుకోర్ర క్లాసు, ఒకటా రెండా ఎన్నున్నాయో కదా కండిషన్సు.

శ్రోతలు, ఇప్పుడొక ప్రకటన విందాం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే అక్టోబర్ 2వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. ఉదయరాగం కార్యక్రమంలో చిత్రగీతాలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2, 107.5.

మెగాహిట్స్ పై. శ్రోతలు ఇప్పుడు విందాం ఘర్షణ. ఈ చిత్రం కోసం టిప్పు శాలిని సింగ్ కలిసి ఆలపించిన కులశేఖర్ సాహిత్యాన్ని విందాం. సంగీతం సమకూర్చారు హారిస్ జయరాజ్.

శ్రోతలు, ఉదయరాగంలో ఇప్పుడు విందాం ఆ ఒక్కటి అడక్కు. ఈ చిత్రం కోసం యశస్వి కొండేపూడి ఆలపించిన భాస్కర్ భట్ల గీతాన్ని విందాం. సంగీతం గోపీ సుందర్.

103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీరు వింటున్నారు. ఉదయరాగంలో సినిమా పాటలు వింటూ ఉన్నాం. కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట హేషం అబ్దుల్ వాహెబ్ స్వీయ సంగీతంలో ఆవని మల్హార్తో కలిసి ఆలపించిన వనమాలి గీతాన్ని విందాం. 8 వసంతాలు ఈ చిత్రం నుంచి.

ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 8:15 కావస్తోంది. కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు విందాం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: Clear headlines the Asian Age. Israeli leaders hail Indian pilot as hero, states the Pioneer. At the UPSC centenary celebrations, the Asian Age reports, Modi pushes citizen-first approach in civil services. UPSC turns 100, Prime Minister urges shorter exam cycles, youth-centric reforms, reports the Indian Express. Supreme Court bars license renewal for motorists with unpaid fines, informs the Hindu. And finally, Silesau land in City of Joy amid tight security. Well, the Indian Express reports that five-time football world champions Brazil landed in Kolkata on Thursday night for their much-awaited friendly with India on Saturday. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. Nation pays homage to father of the nation, Mahatma Gandhi, and former Prime Minister Lal Bahadur Shastri on the birthday Gandhi Jayanti. Civil Aviation Ministry initiates series of reforms to make aviation security processes simpler and quicker. Saudi Arabia hands over to UAE Omani co-pilot who made abortive attempt to crash fly Dubai's Tel Aviv-bound plane. Brave Indian pilot Smith Machar airlifted to Abu Dhabi for treatment, India closely following his health condition. And India bags gold in the women's recurve archery team event at the Asian Games in Japan. And with that, we end the morning news. Have a nice day.
2: పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు.
3: గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి, లోక్ అదాలత్ ద్వారా 368 కేసుల పరిష్కారం, ప్రభుత్వ బడుల రూపురేఖలు మాత్రమే బడికోసం కార్యక్రమ లక్ష్యమన్న జిల్లా కలెక్టర్ వంటి అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటది. గుమ్మడి సంధ్యారాణి తెలిపారు, గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు 142 రహదారులను నిర్మించి ప్రతి గ్రామానికి అనుసంధానం కల్పిస్తున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో నిలిచిపోయిన రహదారులకు గిరిజన సంక్షేమ శాఖ ఉపాధి హామీ పథకాల కింద నిధులు పునరుద్ధరించామని తెలిపారు. అర్హులైన గిరిజనులకు పట్టాలు, అర్హులైన నివాసితులకు ఇళ్ల పట్టాలు అందించే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజాభద్రత, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎస్పీ మాధవరెడ్డి స్పష్టం చేశారు. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం నుంచి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. కేవలం సమావేశాలు, ఫోటోలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో వాస్తవిక మార్పు తీసుకురావడమే ధ్యేయంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. జిల్లాను మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు జీరో డ్రగ్స్ లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. కక్షిదారుల సమయం, నగదు వృధా కాకుండా కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు లోక్ అదాలత్ ఏకైక మార్గమని పార్వతీపురం మన్యం రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి తెలిపారు. పార్వతీపురం జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా 368 కేసులను ఇరు పార్టీల సమ్మతితో పరిష్కరించినట్టు చెప్పారు. 2029 నాటికి పార్వతీపురం మన్యం జిల్లాను రాష్టంలోనే అత్యంత ప్రణాళికాబద్దమైన సమగ్ర మౌలిక వసతులతో కూడిన జిల్లాగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన నేపథ్యంలో నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన ఆర్థిక ప్రగతికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని అన్నారు. ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయం జంక్షన్ వద్ద సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. ఈ శిబిరంలో స్థానిక ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, పిల్లలకు ఉచితంగా ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన ఉచిత మందులను పంపిణీ చేశారు. ప్రజా ఆరోగ్యం, పోషకాహార లోప నిర్మూలన, పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురం గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లతో పాటు గ్రామ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మాత్రమే బడికోసం కార్యక్రమ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురంలోని మన్యం కళావేదికలో విద్యాశాఖ ఆధ్వర్యంలో బడికోసం కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. దాతలు, ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చే దిశగా బడి కోసం కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. చిన్నారుల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. జాతీయ పోషణ మహోత్సవాల్లో భాగంగా పార్వతీపురంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మన అంగన్వాడీ మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యవంతమైన సమాజమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలు పౌష్టికాహార లోపంతో బాధపడకుండా చూడాలన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పిల్లల సంరక్షణ, పౌష్టికాహారం, క్రమశిక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. సవర గిరిజన కళలకు కొత్త జీవం, నూతన డిజైన్లతో రూపుదిద్దిన చీరలను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆవిష్కరించారు. సీతంపేట ఐటీడీఏ సమావేశ మందిరంలో జరిగిన 78వ పాలకవర్గ సమావేశం అనంతరం సవర కళతో రూపుదిద్దుకున్న చీరలను, కోటలను ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ప్రభాకర్ రెడ్డి, స్వప్నిల్ దినకర్ పుణకర్లతో కలిసి మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటివరకు పార్వతీపురం, మన్యం జిల్లా సమాచారం లేఖ విన్నారు. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం, మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు చిత్రతరంగిణి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు ఇప్పుడు విందాం వరదగుడి. ఈనాటి వరదగుడి కార్యక్రమంలో సినీ దర్శకులు కోడి రామకృష్ణ గారి చిత్రగీత కదంబాన్ని విందాం. ముందుగా ఈ పాట మీకోసం.

వరదగుడి కార్యక్రమంలో సినీ దర్శకులు కోడి రామకృష్ణ గారి చిత్రగీత కదంబం వింటూ ఉన్నాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న గొప్ప దర్శకులలో కోడి రామకృష్ణ గారు ప్రముఖులు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను రూపొందించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలు, సాంఘిక చిత్రాలు, భక్తి చిత్రాలు, జానపద చిత్రాలు మరియు గ్రాఫిక్స్ ప్రధానంగా రూపొందించిన సినిమాలతో ఆయన విశేషమైన పేరును సంపాదించుకున్నారు. కోడి రామకృష్ణ గారు 1949 జూలై 23న ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకోలులో జన్మించారు. చిన్నతనం నుంచే ఆయనకు కళలు, నాటకాలు, సినిమాలపై ఆసక్తి ఉండేది. చదువుకునే రోజుల్లోనే నాటక రంగంపై ప్రత్యేకమైన అభిరుచిని పెంచుకున్నారు. తన సృజనాత్మకత, ఆలోచనలు, కథలను చెప్పే విధానం ద్వారా చిన్న వయస్సులోనే అందరి దృష్టిని ఆకర్షించారు. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

0: 10 శాతం 5 శాతం అంటున్నారు. అంత మీరు చేసేది ఏంటంట?
1: అమ్మమ్మ సుల్దానా, నువ్వు కూడా రాజకీయాలు మాట్లాడుతున్నావు అన్నమాట.
0: అర్థమైన వాళ్ళు రాజకీయాలు మాట్లాడగలేంది, ఏ మాట్లాడితే తప్పేటి?
1: ఏమంటారా ముసల్ అంత గుద్ది గుద్ది అడుగుతుంటే గుడ్లు అప్పకెందుకు చూస్తారు? వదలండి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: శ్రోతలు, ఇప్పుడు ఒక ప్రకటన విందాం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే అక్టోబర్ 2వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు, నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక నంబర్ 2246606, STD కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి. మీ దంత

సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. వరదగుడి కార్యక్రమంలో సినీ దర్శకులు కోడి రామకృష్ణ గారి చిత్రగీత కదంబం మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2, 107.5 MHz పై కోడి రామకృష్ణ గారు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు గారి వద్ద సహాయ దర్శకుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన దగ్గర దర్శకత్వంలోని మెళకువలను నేర్చుకున్నారు. అనంతరం 1982లో ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. మొదటి సినిమాతోనే తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్నారు. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

కోడి రామకృష్ణ గారు దాదాపు 3 దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో అద్భుతమైన సేవలు అందించారు. ఆయన సుమారు 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని ప్రముఖ చిత్రాలలో ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, తరంగిణి, గుడిగంటలు, మంగమ్మగారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, ఆహుతి, అంకుశం, అమ్మోరు, దేవి, అరుంధతి. ఈ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కుటుంబ విలువలు, మానవ సంబంధాలు, సామాజిక సమస్యలు, భక్తి, మూఢనమ్మకాలపై ఆయన సినిమాలు విభిన్న సందేశాలను అందించాయి.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. మింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయనే చెక్కాడు.

0: మరి లోకల్లో ఎన్ని రంగులున్నాయి, అవి ఎలా ఉంటాయి?
1: బుగ్గ మీద వెచ్చని సిగ్గు,

వరదగుడి కార్యక్రమంలో సినీ దర్శకులు కోడి రామకృష్ణ గారి చిత్రగీత కదంబం వింటూ ఉన్నాం. కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన చిత్రం అమ్మోరు. ఈ సినిమా భక్తి, సాంకేతికత, గ్రాఫిక్స్ కలయికతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే అరుంధతి సినిమా తెలుగు సినీ పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, కథనం, నటీనటుల ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. తక్కువ సాంకేతిక సదుపాయాలు ఉన్న కాలంలోనే తన ఊహాశక్తితో అద్భుతమైన దృశ్యాలను తెరపై ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిన కోడి రామకృష్ణ గారు 2019 ఫిబ్రవరి 22 హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటుగా నిలిచింది. అయితే ఆయన రూపొందించిన సినిమాల ద్వారా నేటికీ ప్రేక్షకుల హృదయాల్లో జీవిస్తూనే ఉన్నారు.

మీరింతవరకు వరదగుడి కార్యక్రమంలో సినీ దర్శకులు కోడి రామకృష్ణ గారి చిత్రగీత కదంబం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు ఇప్పుడు విందాం చిత్రలేఖ. ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు విందాం. మరి ఈ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే ఇప్పుడే మీ వివరాలను, మీ పేరు, ఏ ఊరు నుంచి ఉత్తరం రాస్తున్నారో, ఊరి పేరు, ఏ పాటో ఆ వివరాలు రాసి చిత్రలేఖ కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి అన్నమయ్య సర్కిల్ తిరుపతి 517501 ఈ చిరునామాకు మాకు పంపించండి. మరి ఇవాల్టి చిత్రలేఖ కార్యక్రమంలో మొదటి ఉత్తరం రాస్తున్నారు ఆర్ రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్ రాస్తున్నారు. ఈ శ్రోతలందరూ కూడాను

రక్షకుడు ఈ సినిమా నుంచి చంద్రుని మించినది అనే పాటను మాకోసం వినిపించండి అంటూ రాస్తున్నారు ఈ శ్రోతలందరూ. ఏలూరు నుంచి ఉత్తరం రాశారండి, వీళ్ళందరి కోసం ముందుగా ఈ పాట.

చిత్రలేఖలు ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటూ ఉన్నాం. తర్వాత ఉత్తరం రాస్తున్నారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామం నన్నూరివారిపల్లె నుంచి నాగార్జున ద్రాక్షాయని, గిరిసాత్విక్, తేజో సాకేత్ మరియు శ్రోతలందరి కోసం జానకం ఆలపించిన పాటను స్వర్ణకమలంలో నుంచి మాకోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరు కోరుతున్న పాట స్వర్ణకమలం చిత్రం నుంచి ఆకాశంలో ఆశల హరివిల్లు. ఈ పాటను తప్పక ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, వీళ్ళందరి కోసం ఈ పాట.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: శ్రోతలు, ఇప్పుడు ఒక ప్రకటన విందాం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే అక్టోబర్ 2వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి. చిత్రలేఖలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2, 107.5 MHz పై. తర్వాత ఉత్తరం మనకు రాశారు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్త, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుక, చౌదరి ఈ శ్రోతలందరూ కూడాను మిస్టర్ పర్ఫెక్ట్ ఈ చిత్రం నుంచి చలి చలిగా అల్లింది అనే పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం ఈ పాట.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితాలోకం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి.
1: వనితాలోకం స్త్రీల కార్యక్రమం.
2: ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా పాత చట్టాల తొలగింపు, జన విశ్వాస్, సరళమైన న్యాయ వ్యవస్థ వైపు అడుగు అనే అంశం గురించిన విశేషాలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ

సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. అనంతరం అంటరానితన నివారణ వారోత్సవాల సందర్భంగా కొన్ని విశేషాలు ప్రసారమవుతాయి. చిత్రలేఖ కార్యక్రమంలో

ఈ శ్రోతలందరూ సూర్యవంశం ఈ చిత్రం నుంచి రోజావే చిన్ని రోజావే అనే పాటను మాకోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, ఈ శ్రోతలందరి కోసం ఈ పాట.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
3: చెప్పండి,
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకు

0: అంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
0: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
0: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
0: అంతే.
1: అర్థమైంది.
0: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే అక్టోబర్ 2 శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీరు వింటున్నారు. చిత్రలేఖలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటూ ఉన్నాం. తరువాత ఉత్తరం మనకు రాస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ రాశారు. ఈ శ్రోతలందరూ ఇల్లాలు ఈ చిత్రం నుంచి ఏదైనా ఒక మంచి పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి వీళ్లందరి కోసం ఈ పాట.

0: పెద్దలు సవ్వడే ఏమిటో అలజడి, గుండెలు సవ్వడే ఏమిటో అలజడి, ఎవరో చేసే వలపు సందడి.
1: గుండెలు సవ్వడి ఎవ్వరు జొరబడి, గుండెలు సవ్వడి ఎవ్వరు జొరబడి.

శ్రోతలు, ఈరోజు సాయంత్రం ప్రసారంలో 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం వింటారు. ఆ తర్వాత మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. చిత్రలేఖలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటూ ఉన్నాం. తర్వాత ఉత్తరం మనకు రాస్తున్నారు. చంద్రగిరి కొత్తపేట బస్టాండ్ నుంచి చంద్రబాబు, రమాదేవి, ప్రదీప్ కుమార్, ప్రతిభాభారతి, యశికాంత్, దశకాంత్, ధీరజ్, శశాంక్, పూర్ణానందం ఈ శ్రోతలందరూ కిల్లర్ ఈ చిత్రం నుంచి ప్రియా ప్రియతమ అనే పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, ఈ శ్రోతలందరి కోసం ఈ పాట.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
4: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
5: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
6: చిత్రలేఖలు, ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటూ ఉన్నాం. తర్వాత ఉత్తరం మనకు రాస్తున్నారు. తిరుపతి కొత్త వీధి నుంచి రాస్తున్నారు యామిని, గీత, మాధవి, విజయలక్ష్మి, శాంతమ్మ, గంగా రాస్తున్నారండి. ఈ శ్రోతలందరూ పవిత్ర బంధం ఈ చిత్రం నుంచి మాయదారి మాయదారి అందమా అనే పాటను మాకోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, వీళ్లందరి కోసం ఈ పాట.

శ్రోతలు, ఇప్పుడు ఒక ప్రకటన విందాం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే అక్టోబర్ 2వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు

డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజాదంత వైద్యశాల, వెంకటగిరి. చిత్రలేఖలోకే ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2, 107.5 మెగాహెడ్స్ పై. తర్వాత ఉత్తరం మనకు రాశారు గూడూరు నుంచి రాజేష్, సరోజా, నాగేంద్ర, మల్లికార్జున్, ఇందు రాస్తున్నారు. ఈ శ్రోతలందరూ కొరియన్ కనకరాజు ఈ చిత్రం నుంచి రాసా గుమ్మాడి పాటను మాకోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, ఈ శ్రోతల కోసం ఈ పాట.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్ర

0: అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
1: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
0: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
0: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: చిత్రలేఖ కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటూ ఉన్నాం. తర్వాత నారి నారి నడుమము రారి ఈ చిత్రం నుంచి ఏం వానో తడుపుతున్నది అనే పాటను కోరుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సుందరయ్య నగర్ నుండి శివగాని సుధాకర్ శివరత్నమ్మ లక్ష్మీ భవానీ వైష్ణవి ఓబులేసు హంపాపురం నాగభూషణ తప్పకుండా మాకోసం ఈ పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి ఈ శ్రోతలందరి కోసం ఈ పాట.

చిత్రలేఖలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2, 107.5 మెగాహెడ్స్ పై శ్రోతలు ఇప్పుడు ఒక ప్రకటన విందాం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే అక్టోబర్ 2వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. చిత్రలేఖలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటూ ఉన్నాం. కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట శివ. ఈ చిత్రం నుంచి ఎన్నియల్లో మల్లియల్లో అనే పాటను మాకోసం వినిపించండి అంటూ చంద్రగిరి నుంచి జగదీష్, వినోద్ దుర్గాభవ

చిత్రలేఖ. ఇందులో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. శ్రోతలు, సమయం 10 గంటలు కావస్తోంది. కొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.

భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం, వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని దేశ ప్రజలకు అందించారు. ఆత్మ నిర్భర్ భారత్, స్వావలంబన భారతదేశం సాధనలో ఇది ఒక ముఖ్యమైన భాగం. స్వదేశీ మంత్రం వోకల్ ఫర్ లోకల్ అనేది మహాత్మాగాంధీ నేతృత్వంలోని స్వదేశీ ఉద్యమం నుండి ప్రేరణ పొందింది. 2020లో కరోనా సంక్షోభ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ ఆర్థిక ప్యాకేజ్ ప్రకటన సందర్భంగా ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రం దేశ ఆర్థిక స్వావలంబనకు, సాంస్కృతిక మూలాల పరిరక్షణ

0: మనకు ఒక బలమైన పిలుపు అని చెప్పవచ్చు. దేశంలోని స్థానిక కళాకారులు, చేనేత కార్మికులు చిన్న తరహా పరిశ్రమలకు గుర్తింపునిస్తూ వారికి అండగా నిలబడాల్సిన బాధ్యతను వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రం ప్రజలకు గుర్తు చేస్తుంది. స్వయం సమృద్దిని సాధించడం, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, కళలు సంస్కృతిని కాపాడుకోవడం, సహజ వనరుల సద్వినియోగం, దేశీయ ఉత్పత్తుల నాణ్యతను పెంచి అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడేలా చేయడం వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ముఖ్య లక్ష్యాలుగా చెప్పవచ్చు. పండుగల సమయంలో స్థానిక కళాకారులు తయారు చేసిన వస్తువులనే కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక సందర్భాల్లో దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశీయ వస్తువులు కొనుగోలు చేయడం వల్ల వివిధ వృత్తుల్లో ఉన్న వారి కుటుంబాలకు నేరుగా ప్రయోజనం కలుగుతుందని ప్రధానమంత్రి చెబుతూ,
1: మేరే పరివార్జనో, హమారే దేశ్ మే త్యోహారో కా సీజన్ భీ షురూ హో చుకా హై. ఆప్ సభీ కే ఘర్ మే భీ కుచ్ నయా ఖరీదనే కీ యోజనా బన్ రహీ హోగీ. కోయి ఇస్ ఇంతజార్ మే హోగా కి నవరాత్ర కే సమయ వో అప్నా శుభ కామ్ షురూ కరేగా. ఉమంగ్ ఉత్సాహ కే ఇస్ వాతావరణ మే ఆప్ వోకల్ ఫర్ లోకల్ కా మంత్ర భీ జరూర్ యాద్ రఖే. జహాన్ తక్ సంభవ హో ఆప్ భారత్ మే బనే సామానో కీ ఖరీదారీ కరే, భారతీయ ప్రోడక్ట్ కా ఉపయోగ్ కరే ఆర్ మేడ్ ఇన్ ఇండియా సామాన్ కా హీ ఉపహార్ దే. ఆప్కీ ఛోటీ సీ ఖుషీ కిసీ దూసరే కే పరివార్ కీ బహుత్ బడీ ఖుషీ కా కారణ బనేగీ. ఆప్ జో భారతీయ సామాన్ ఖరీదేంగే ఉస్కా సీధా ఫాయదా హమారే శ్రమికో, కామగారో, శిల్ప్కారో ఆర్ అన్య విశ్వకర్మా భాయి బహనో కో మిలేగా. ఆజ్కల్ తో బహుత్ సారే స్టార్టప్స్ భీ స్థానీయ ప్రోడక్ట్స్ కో బఢావా దే రహే హై. ఆప్ స్థానీయ చీజే ఖరీదేంగే తో స్టార్టప్స్ కే ఇన్ యువాఓ కో భీ ఫాయదా హోగా.
0: స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల కేవలం ఆ వస్తువును తయారు చేసిన వ్యక్తి లేదా విక్రయించిన వ్యాపారి మాత్రమే కాకుండా మొత్తం సమాజం అభివృద్ధి చెందుతుంది. గ్రామాలు, పట్టణాల్లో కుటీర పరిశ్రమలు మెరుగుపడడం వల్ల స్థానిక యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విదేశీ వస్తువులపై భారత్ ఆధారపడడం తగ్గడం వల్ల దేశీయంగా వస్తువుల ఉత్పత్తి పెరుగుతుంది. వస్తువుల కొనుగోలుకు ఖర్చు చేసే నగదు స్థానిక మార్కెట్లోనే ఉండడం వల్ల దేశీయ సంపద దేశంలోనే ఉంటుంది. ఇది రూపాయి విలువను, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. దేశీయ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల సంప్రదాయ కళలకు పునరుజ్జీవనం కలుగుతుంది. చేనేత వస్త్రాలు, సంప్రదాయ హస్తకళలు, స్థానిక వంటకాలకు ఆదరణ లభిస్తుంది. చిన్న వ్యాపారులు, చేతివృత్తుల వారు తమ ఉత్పత్తుల నాణ్యతను పెంపొందించుకుని ప్రపంచస్థాయి మార్కెట్ను చేరుకోవడం వల్ల లోకల్ టు గ్లోబల్ అనేది సాధ్యమవుతుంది. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల వస్తువుల రవాణా ఖర్చులు, కాలుష్యం గణనీయంగా తగ్గుతాయి. డిజిటల్ మార్కెటింగ్ మెళకువలతో హస్తకళాకారులు తమ ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా విక్రయించడం వల్ల మంచి ఆదాయాన్ని పొందవచ్చు. దేశంలో తయారైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల దేశీయ పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుంది. 2025లో పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, వికసిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా ముందుగా స్థానిక ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేయాలని ఉద్ఘాటించారు. అందుకోసం ప్రతి ఒక్కరూ వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. గ్రామీణ పారిశ్రామికవేత్తలు, చిన్న వృత్తుల వారిని ఆర్థికంగా నిలబెట్టడానికి వోకల్ ఫర్ లోకల్ ప్రజా ఉద్యమంగా మారాలని నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: ఆత్మ నిర్భర్ భారత్ కి దిశామే ఏక్ నాగరిక్ కే తౌర్ పర్ హమ్ సబ్కా సంకల్ప, సమర్పణ ఔర్ సహయోగ్ బహుత్ జరూరీ హై, అనివార్య హై. ఆప్ లోకల్ ఖరీదేంగే, లోకల్ కే లియే వోకల్ హోంగే తో సమజియే ఆప్ దేశ్ కో మజబూత్ కర్నే మే అప్నీ భూమికా నిభా రహే హై. యే భీ ఏక్ తరహ సే దేశ్ కీ సేవా హీ హై. ఆప్ కిసీ భీ ప్రొఫెషన్ మే హో, हर एक जगह

0: देश सेवा का बहुत स्कोप होता ही है। देश की आवश्यकता को समझते हुए जो भी कार्य करते हैं वो देश की सेवा ही होती है। आपकी यही सेवा देश को कहीं न कहीं मजबूत भी करती है। भारत का लक्ष्य है आत्मनिर्भर भारत। भारत की परंपरा है भरोसा, मित्रता। भारत का भाव है बंधुता। हम इन्हीं आदर्शों के साथ आगे बढ़ते रहेंगे।
1: స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ దేశంలోని గ్రామీణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఆకాంక్షిత విభాగాల కార్యక్రమం కింద వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమాలను మార్చి 13, 2024 ప్రారంభించింది. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం కింద స్థానిక ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచడం, చిన్న తరహా ఉపాధిని పెంపొందించడం, గ్రామీణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్ చర్యలు చేపడుతోంది. దేశంలోని వెనుకబడిన ప్రాంతాల నుండి విలక్షణమైన స్థానిక ఉత్పత్తులను గుర్తించి నీతి ఆయోగ్ మ్యాపింగ్ చేసింది. ఈ ఉత్పత్తులన్నింటికీ కలిపి ఆకాంక్ష అనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్ను ఏర్పాటు చేసింది. ఈ బ్రాండ్ ద్వారా స్థానిక ఉత్పత్తులకు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ కొనుగోళ్ల కోసం ఉద్దేశించిన గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ పోర్టల్లో ఆకాంక్ష బ్రాండ్ ఉత్పత్తుల ప్రదర్శన కోసం ఒక ప్రత్యేక విండోను ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రభుత్వ శాఖలు నేరుగా ఈ స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. చిన్న వ్యాపారులు తమ ఉత్పత్తులను ఆన్లైన్ విధానంలో వినియోగదారులకు నేరుగా విక్రయించడానికి వీలు కల్పిస్తూ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఓఎన్డీసీతో నీతి ఆయోగ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. స్థానిక ఉత్పత్తులను పెద్ద నగరాల మార్కెట్లతో అనుసంధానించడంలోనూ, ఆన్లైన్ లావాదేవీలు వ్యాపార నిర్వహణపై చిన్న వ్యాపారులకు అవగాహన కల్పించడంలోనూ నీతి ఆయోగ్ సహాయం అందిస్తోంది. స్థానిక ఉత్పత్తులకు కావలసిన నాణ్యతా ప్రమాణాల ధృవీకరణ పత్రాలను సులభంగా పొందేలా చూడడంలోనూ, స్థానిక కళాకారుల నైపుణ్యాలను మెరుగుపరచడంలో కూడా నీతి ఆయోగ్ తోడ్పాటునందిస్తోంది. ప్రతి జిల్లాకు ఉన్న ఒక ప్రత్యేక ఉత్పత్తిని గుర్తించి ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం కింద ఆ ఉత్పత్తికి ప్రత్యేక గుర్తింపు, ఎగుమతి అవకాశాలు కల్పిస్తున్నారు. కొండపల్లి బొమ్మలు, మంగళగిరి చేనేత వస్త్రాలు, పొందూరు ఖాదీ, మచిలీపట్నం కలంకారీ, ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణ మొదలైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు జీఐ ట్యాగ్ ఇవ్వడం ద్వారా అంతర్జాతీయంగా వాటి బ్రాండ్ విలువను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, ప్రత్యేక రుచి కలిగిన ఆహార పదార్థాలకు కూడా భౌగోళిక గుర్తింపు లభిస్తోంది. పీఎం విశ్వకర్మ యోజన కింద సంప్రదాయ వృత్తుల వారికి నైపుణ్య శిక్షణతో పాటు ఆధునిక పరికరాల కిట్లు, తక్కువ వడ్డీకి ఉపాధి రుణాలు అందిస్తున్నారు. పీఎం ముద్రా పథకం కింద కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేవారికి, చిన్న వ్యాపారులు, దుకాణదారులకు, మహిళా పారిశ్రామికవేత్తలకు సులభంగా రుణాలు మంజూరు చేస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా భారత్లో తయారీ కింద దేశంలో వస్తువులను తయారు చేసే పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో హస్తకళా ప్రదర్శనలు ఏర్పాటు చేసి స్థానిక వస్తువుల అమ్మకాలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం మాత్రమే కాదు, వాటిని పలు మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడం కూడా. ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు మధ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి డిజిటల్ మీడియా, ఆన్లైన్ సాధనాలను ఉపయోగించుకోవాలి. పండుగల సమయంలో దేశంలో తయారైన ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. పండుగలు, వేడుకలు మన సంప్రదాయాలను నిలబెట్టడమే కాకుండా ఒకరితో ఒకరు మమేకమయ్యే అవకాశాలను కూడా కల్పిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మనం ఏ వస్తువు కొనుగోలు చేసినా అది భారతదేశంలో తయారైందో లేదో తప్పకుండా చూసుకోవాలి. దేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల గర్వపడడం ద్వారా మాత్రమే భారతదేశం స్వయం సమృద్ధి సాధించే మార్గం సుగమమవుతుంది. ఈ సందేశాన్ని వీలు

0: వీలైనంత ఎక్కువ మందికి తెలియచేయడం మన బాధ్యత. స్వయం సమృద్ధి సందేశాన్ని వ్యాప్తి చేయడంలో సృజనాత్మక ప్రపంచంలోని మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. వీరందరూ వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని స్వీకరించి ఇతరులను కూడా ప్రేరేపించాలని నరేంద్ర మోదీ కోరుతూ,
1: ఇస్ అవసర్ పర్ అప్నే ఆస్ పాస్ కే కారిగరో, శిల్ప్కారో ఔర్ విశ్వకర్మా సాథియో కా సమ్మాన్ కర్నా చాహియే. కుచ్ మహీనో బాద్ దీపావళి భీ ఆనే వాలీ హై, ఇస్కీ తయారియా భీ ధీరే ధీరే శురూ హో రహీ హై. త్యోహారో కే ఇస్ మౌసమ్ మే మే ఎక్ బార్ ఫిర్ ఆప్సే వోకల్ ఫర్ లోకల్ కా ఆగ్రహ దోహరాఊంగా. ఔర్ వోకల్ ఫర్ లోకల్ కా మత్లబ్ కేవల్ మిట్టీ కే దియే ఖరీదనా నహీ హై, ఇస్కా విజన్ బహుత్ బడా హై. హమ్ అప్నే ఘర్ కే లియే జో భీ సామాన్ ఖరీదతే హై ఉసే ఏక్ బార్ జరూర్ దేఖ్ లే కి వో భారత్ మే బనా హో. భారత్ కే ఆత్మనిర్భర్ బన్నే కా మార్గ్ భారత్ మే బనీ చీజో పర్ గర్వ్ కర్నే సే హీ ప్రశస్త హోగా. ఇస్ సందేశ్ కో జ్యాదా సే జ్యాదా లోగో తక్ పహుంచానా భీ హమారీ జిమ్మేదారీ హై. హమారే క్రియేటివ్ వర్ల్డ్ కే సాథియో, ఇన్ఫ్లుయెన్సర్స్ ఔర్ సెలబ్రిటీస్ కి భీ ఇస్మే బహుత్ బడీ భూమికా హై. మేరా ఆప్సే ఆగ్రహ హై కి స్వయం భీ వోకల్ ఫర్ లోకల్ కో అప్నాయే ఔర్ దూసరో కో భీ ఇస్కే లియే ప్రేరిత్ కీజియే.
0: స్థానికంగా కొనడం అంటే స్థానిక ఉత్పత్తులకు, చేతి వృత్తులకు, దేశంలో తయారైన వాటికి మద్దతు ఇస్తున్నామని అర్థం. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి సహాయపడే గొప్ప వైవిధ్య భరితమైన ఉత్పత్తులు దేశంలో ఉన్నాయని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉంది. స్వదేశీ మంత్రం వోకల్ ఫర్ లోకల్ అనే నినాదం భారతదేశ స్వయం సమృద్ధికి, ప్రజల ఆర్థిక ఎదుగుదలకు దిక్సూచి వంటిది. దేశంలో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా చేతి వృత్తుల కళాకారులు, చిన్న వ్యాపారులు, స్థానిక శ్రామికులకు ఆర్థిక చేయూత అందుతుంది. సుసంపన్నమైన భారతదేశ సంస్కృతి వైభవాన్ని, హస్తకళాకారుల నైపుణ్యాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం దోహదపడుతుంది. లోకల్ బ్రాండ్లను గ్లోబల్ బ్రాండ్లుగా మార్చడమే ఈ ఉద్యమం అంతిమ లక్ష్యం. వినియోగదారులుగా స్థానిక ఉత్పత్తులను ఆదరించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో తమ వంతు పాత్రను పోషించాలి. ప్రతి భారతీయుడు రోజువారీ జీవితంలో స్థానిక వస్తువుల వాడకాన్ని అలవాటు చేసుకోవడం వల్ల మన దేశం ప్రపంచ ఆర్థిక శక్తుల్లో అగ్రగామిగా నిలుస్తుంది. 2047 నాటికి దేశాన్ని పూర్తిస్థాయి అభివృద్ది చెందిన దేశంగా మార్చడానికి వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం కీలక పాత్ర పోషిస్తుంది. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో స్వదేశీ మంత్రం వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు.

సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. రచన వ్యాఖ్యానం జి అరుణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత సుఖమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ మనువనామి నాటి హరవిల్లులో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ తో పాటు క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉన్నాను. అండ్ ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగిన దానికి సమాధానాలు ఎవరెవరు పంపించారో వాళ్ళందరి సమాధానాలు వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అండ్ నేను మీ ఆర్జే ప్రజ్ఞ 101.5 FM వివిధ భారతిలో మనం వింటూ ఉన్నాం హరవిల్లులో. ఫస్ట్ క్వశ్చన్, యాండ్స్ కి లంగ్స్ ఉంటాయా అని నేను అడిగాను. ఊపిరితిత్తులు యాండ్స్ కి ఉంటాయా చీమలకి అని. సో ఫస్ట్లీ మనకు వచ్చిన ఆన్సర్స్ ఏంటో వన్ బై వన్ బ్యాక్ టు బ్యాక్ చేస్తాను. ముసాపేట నుంచి మహబూబ్ నగర్ జిల్లా బాగున్నారా అంటూ నరేష్, రోజా అండ్ ఫ్యామిలీ మనకు మెసేజ్ పంపించారు. ఐఎమ్ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? హాయ్ నమస్తే మేడం, బాగున్నారా? హరివిల్కు స్వాగతం అంటూ రణ్వీర్ సింగ్, సుగుణాబాయ్ ఏలూరు నుంచి మనకు మెసేజ్ పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సైకం పోతరాజ్ గారు నసుగుంట నుంచి మనకు మెసేజ్ పంపించారు, పాటలు చాలా బాగున్నాయి అంటూ మనకు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ అలానే ఎనుగంటి నాగేంద్రరావు గారు మనకు మెసేజ్ చేశారు గుంటూరు నుంచి, ఉండవు అంటూ. వై? మరి ఎలా గాలి జనరేట్ చేసుకుంటాయి, అవి గాలిని తీసుకుంటాయి అనేది తెలిస్తే ఎక్స్ప్లెనేషన్ పంపిమన్నాను. ఓకే, ఉండవు అని మీ ఆన్సర్ పంపించారు. ఓకే. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, చీమలు ఊపిరితిత్తులు ఉండవండి, స్పైరాకిల్స్ అనే చిన్న చిన్న రంధ్రాల ద్వారా శ్వాసని పీలుస్తాయి ఇవి అంటూ మనకు మెసేజ్ చేశారు. అండ్ కృష్ణా జిల్లా మౌ మండలం నుంచి, కాజా నుంచి తిరువేదుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి ఆన్సర్ ఉండవు అంటూ మనకు పంపించారు. ఓకే, నెక్స్ట్ గడిగే తిమ్మప్ప, గడిగే సరోజ, రాఘవేంద్ర కాలనీ ఎంబిగ్నూరు నుంచి ఉండవు అంటూ మెసేజ్ చేశారు. చీమలకు ఊపిరితిత్తులు లంగ్స్ అనేవి ఉండవు అంటూ ఎక్స్ప్లెనేషన్తో మరీ పంపించారు రమణ నాయక్ ఫ్రమ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి. అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ అలానే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, ప్రజ్ఞా గారు చాలా రోజులకు వచ్చారు, వాయిస్ వింటున్న ప్రజ్ఞాజీ అనుకున్న, హర్విల్ ప్రోగ్రాంలో మీ ప్రశ్నకు నా ఆన్సర్, చీమలకు లంగ్స్ ఉండవు, వాటి శరీరం పైన ఇరువైపులా చిన్న చిన్న స్పెరికల్స్ ద్వారా గాలి బయటకు పంపిస్తాయి అంటూ మనకి మెసేజ్ చేశారనమాట. అలానే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ పంపించారు, కంగ్రాచులేషన్స్. అలానే కమదం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. అండ్ అలానే హాయ్ మేడం, చీమలకు శ్వాస రంధ్రాలు ఉండవు అంటూ, గాంధీ జయంతి వినోదం బాగుంది అంటూ మనకు మెసేజ్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపినే పాళ్యం నుంచి మెసేజ్ చేశారు. ఓకే, గుడ్ మార్నింగ్ ప్రజ్ఞ, ఎలా ఉన్నారు? విజయలక్ష్మి పెదకొండూరు నవరస భరత హరవిల్కు స్వాగతం, కరెక్ట్ ఆన్సర్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి. అండ్ శివ మనకు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్తో, దేశాయపేట వేటపాలెం నుంచి. అలానే గుడ్ మార్నింగ్ ఆన్సర్ అంటూ శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి మనకు మెసేజ్ చేశారు, కంగ్రాచులేషన్స్ టు బోత్. అండ్ ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్, రోజా అండ్ ఫ్యామిలీ మనకు మెసేజ్ పంపించారు, బరువు ఉంటాయి కనుక ఉండవంట అవి. ఓకే. హాయ్ అక్క, నా పేరు ఝాన్సీ, నేను పుత్తూరు నుంచి మెసేజ్ పెడుతున్నాను, పుత్తూరులో జాబ్ చేస్తూ ఉంటాను, చీమల ఊపిరితిత్తులు ఉండవక్క అంటూ మనకు మెసేజ్ పంపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. అండ్ ఓకే, బ్యాక్ టు క్వశ్చన్, యాంగ్స్ కి లంగ్స్ ఎందుకు ఉండవంటే చాలా మంది మనకి మెసేజెస్ చేశారు. ఓకే, యా విష్ణుప్రియ కాసాల ఉండవు అంటూ, అండ్ ట్రక్యా సిస్టమ్ ద్వారా ఊపిరి పీల్చుకుంటాయి అంటూ మెసేజ్ చేశారు ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుంచి, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఉన్న మెసేజెస్ అన్నీ అయిపోయాయి అబ్బా. అండ్ ఎందుకు లేవు అంటే, యాండ్స్ ఆక్సిజన్ని బాడీ సర్ఫేస్లో ఉన్న ఈ టైనీ ఓపెనింగ్స్, మీరు ఇందాక పంపించినట్టు చాలా మంది శ్రోతలు చెప్పినట్టు ఈ చిన్న చిన్న పార్టికల్ ఓపెనింగ్స్ ఉంటాయి కదా, వాటి నుంచి తీసుకుంటాయంట ఎయిర్ని. ఈ టైనీ ట్యూబ్స్ ద్వారా ఈ బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా ఆ గాలి రీచ్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకని ఆన్స్కి

సెపరేట్ గా లంగ్స్ ఏమీ ఉండవు. అదనమాట సంగతి. అండ్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, నిజంగా ఎగరగలిగే, వింటున్నారా క్వశ్చన్ ని, నిజంగా ఎగరగలిగే ఏకైక క్షీరదం ఏది? క్షీరదం అంటే మామల్స్, యా, ఏకైక క్షీరదం ఏది అనేది నా క్వశ్చన్. నిజంగా ఎగరాలది, ఓకే, అదేంటి అనేది నాకు ఎస్ఎంఎస్ పంపించండి. సో ఆన్సర్ని 0666-4888-14 అనే నెంబర్కి. సో దానికంటే ముందు సూపర్ సాంగ్స్ మీకోసం బ్యాక్ టు బ్యాక్ వినిపించేస్తూ ఉంటాను. మరి ఇప్పుడైతే సూపర్ పాట సఖీ మూవీ నుంచి కేళ్ళ చెడుగుడు.

0: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. 10:42 ఈజ్ ద టైమ్. నో మనము నమ్మినాటి హరివిల్లులో నా నెక్స్ట్ క్వశ్చన్, నిజంగా ఎగ్గరగ్గలిగే ఏకైక క్షీరదం దట్ ఈస్ మామల్ ఏది అని అడిగాను. సో ఎస్ఎంఎస్ఎస్ అయితే వచ్చాయి, చూసేద్దాం ఎవరెవరు ఏమేమి పంపించారు. మనకి ఫస్ట్ మెసేజ్ వచ్చింది విజయలక్ష్మి గారు తిరుమల నుంచి మనకు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ తో. కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి గారు. అండ్ నెక్స్ట్, హాయ్ అక్క, నేను మళ్ళీ వచ్చేసా, నా పేరు ఛాన్సీ. ఓకే, సారీ అక్క, స్పెల్లింగ్ మిస్టేక్. నిజంగా ఎగరగలిగే ఏకైక క్షీరదం అంటూ కరెక్ట్ ఆన్సర్తో మనకు మెసేజ్ పంపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి శ్రీ ఫణి మనకు మెసేజ్ పంపించారు. ఏమని, ఓకే ఇందాక క్వశ్చన్ కి పంపించారనమాట. ఓకే థ్యాంక్ యూ. అండ్ ఇవా ఇప్పుడు ప్రజెంట్ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ కరెక్ట్ గానే పంపించారు, కంగ్రాచులేషన్స్. అండ్ అక్టోబర్ 2 గాంధీ మహాత్ములు వారి జయంతి, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి. యస్, మనం ఆల్రెడీ కాఫీ టైంలో చెప్పుకున్నాము, ఇద్దరికి నివాళులు అంటూ మనకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు మనకు మెసేజ్ పంపించారు. నెక్స్ట్ బేటపాలెం రామానగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మనకు మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ మ్యామ్ లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో మనకు మెసేజ్ పంపించారు. అలానే రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి మనకు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్తో. అలానే వేదాంతం జానకి శ్రీనివాస్ మనకు కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ రమాదేవి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. ముసాపేట గ్రామం నుంచి మహబూబ్ నగర్ ఎం నరేష్ మనకు రాంగ్ ఆన్సర్ అండి, కొంగ కాదు. అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ చేశారు. కర్నూలు జిల్లా గోనెండ్ల గ్రామం లక్ష్మీదేవి అండ్ రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. విజయలక్ష్మి పెదకొండూరు నుంచి కరెక్ట్ కరెక్ట్ సూపర్. అసలు ఒక టీచర్ ఎలా అయితే వాళ్ళ స్టూడెంట్స్ రాసిన ఆన్సర్ ని కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ అని 100 out of 100 చేస్తున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది చూసారా, అలా ఉంది. అంటే నేను టీచర్ అని కాదు, కానీ అడిగిన క్వశ్చన్ కి ఇంతమంది రియాక్ట్, అది కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు కదా, ఐఎమ్ సో హ్యాపీ. నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగ మనకు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్ తో. అండ్ గుడ్ మార్నింగ్ చెప్తూ ఉన్నారు కరెక్ట్ ఆన్సర్. ప్రదీప్ అనంతపురం నుంచి గుడ్ మార్నింగ్ ప్రజ్ఞ మేడం కరెక్ట్ ఆన్సర్ అంటూ కనకారావు గారు పెడన్ నుంచి. నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి పాపిని పాళ్యం నుంచి మనకు మెసేజ్ చేశారు. బ్యాట్స్ ఫ్రమ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మనకు మెసేజ్ పంపించారు, కంగ్రాచులేషన్స్. అండ్ శేషశ్రీ రోహన్ అండ్ సాయి దర్శన్, యాండ్స్ డోంట్ హ్యావ్ లంగ్స్. యస్ యస్, డోంట్ హ్యావ్ లంగ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా అయిపోయింది. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సెండింగ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నమస్తే బంగారు తల్లి శుభోదయం అంటూ పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు మళ్ళీ పంపించారా, ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వనపర్తి జిల్లా నుంచి ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధన్ రావు గారు, ఇందిరాబాయి వీళ్ళంతా మనకు మెసేజ్ పంపించారు బాతు అంటూ. అది రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మన లిజనర్స్ అందరూ కూడా మంచిగా గెస్ట్ చేశారు. సో ఫైనల్లీ నేను చెప్పబోయే ఆన్సర్, నిజంగా ఎగరగలిగే ఏకైక క్షీరదం. యాక్చువల్లీ ఈ మ్యామల్స్ ఏవైతే ఉంటాయో కొన్ని నిజంగా ఎగరలేని ఉంటాయి కొన్ని. ఏకైక క్షీరదం అనేది మనకి గబ్బిలం ఒకటే అనమాట. సపోజ్ ఫ్లయింగ్ స్క్వైరల్స్ ఉన్నాయనుకోండి, అది తెలుగులో ఎగిరి ఉడతలు అంటారు కదా, అవి జస్ట్ ఎగరలేవు. ఓకే, అది ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి అట్లా గ్లైడింగ్ చేస్తూ వెళ్తాయి, జారుకుంటూ వెళ్తాయి అనమాట. బట్ నాట్ లైక్ గబ్బిలం లాగా, రైట్? ఇప్పుడు నేనేమన్నానంటే నిజంగా ఎగరగలిగే క్షీరదం అని అన్నాను, కాబట్టి గబ్బిలం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అదనమాట సంగతి. సో నేను అడిగే లాస్ట్ క్వశ్చన్ అనమాట ఇది. ఈ లాస్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, డైనోసార్స్ ఉన్నాయి కదా, డైనోసార్స్, ఈ డైనోసార్స్ ప్రపంచంలో అప్రాక్సిమేట్లీ ఎన్ని మిలియన్ ఇయర్స్ పాటు ఉన్నాయి, ఎన్ని మిలియన్ ఇయర్స్ పాటు ఉన్నాయి ఈ డైనోసార్స్ అనేవి ప్రపంచంలో అప్రాక్సిమేట్గా. అండ్ మరీ కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు, అప్రాక్సిమేట్లీ చెప్పండి ఎన్ని మిలియన్ ఇయర్స్ పాటు ఉన్నాయి. ఓకే, రఫ్లీ అనుకోండి పోనీ. అదనమాట, మీకు కనుక ఆన్సర్ తెలిస్తే నాకు ఎస్ఎంఎస్ పంపించండి 0862-488-14. యాజ్ యూజువల్ బ్యాక్ టు వండర్ఫుల్ సాంగ్స్ మీకోసం ప్లే చేస్తూనే ఉంటాను. జస్ట్ లిసన్, కీప్ లిసనింగ్. అండ్ 101.FM వివిధ భారతి విత్ మీ ఆర్జే ప్రజ్ఞ.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్, మరి మనం అడిగిన క్వశ్చన్ కి చాలా మంది అయితే రియాక్ట్ అయ్యారు. సో ఎవరెవరు మెసేజ్ పంపించారో అది ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. సుమారుగా 170 మిలియన్ సంవత్సరాలు అంటూ మనకు ఆచార్య చిరంజీవి రామలింగం మనకు మెసేజ్ పంపించారు దమ్ముగూడ నుంచి. నెక్స్ట్ అలానే అరౌండ్ 230 నుంచి 245 మిలియన్ ఇయర్స్ ఉంటాయి ప్రజ్ఞ అంటూ మనకు శ్వేత, లక్ష్మి, నిషిక అండ్ ఫ్యామిలీ మెసేజ్ పంపించారు. అండ్ లీవ్ కాబట్టి బాగా ఎంజాయ్ చేశాం అంటూ మనకు థ్యాంక్ యూ సో మచ్ అని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రంగాచార్యులు హిందూపురం నుంచి 245 మిలియన్ ఇయర్స్ అంటూ మనకి మెసేజ్ చేశారు. లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి అప్రాక్సిమేట్లీ 165 ఇయర్స్ అంటున్నారు. అలానే శ్రీఫణి దాస్ దేశాయిపేట నుంచి 165 మిలియన్ చెప్తూ ఉన్నారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి 165 మిలియన్ అంటున్నారు. సేమ్ అదే ఆన్సర్తో మనకి ఇంకొక 4 మెసేజ్లు కూడా వచ్చాయి. శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఆశ మనకు మెసేజ్ పంపించారు సేమ్. అలానే కనకారావు గారు పేడ నుంచి 180 మిలియన్ అంటున్నారు. మార్కాపురం శివాజీనగర్ ట్రైల్ 165 మిలియన్ అంటూ మనకు మెసేజ్ పంపించారు. వలీ ఫాతిమా నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు సేమ్ 165 మిలియన్ అంటున్నారు. గుడ్ మార్నింగ్, 164 మిలియన్ అయి ఉండొచ్చు అంటూ అనంతపురం నుంచి. నేమ్ అయితే మెసేజ్ చేయలేదు. ఓకే, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు హాయ్ జీ అంటూ మనకు 230 మిలియన్ ఆర్ 245 మిలియన్ అంటూ మెసేజ్ పంపించారు. అలానే తిరుపతి నుంచి దేవసేన గారు మనకు మెసేజ్ పంపించారు. రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు 245 మిలియన్ అంటున్నారు. ఓకే, ఇవైతే మెసేజెస్. అండ్ నమస్తే, శుభోదయం ప్రజ్ఞ అంటూ 180 మిలియన్స్ అంటూ తూర్పుగోదావరి జిల్లా నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు మనకు మెసేజ్ పంపించారు. ఓకే, ఆల్మోస్ట్ అంతే, ఆల్మోస్ట్ 165 ఇయర్స్ నుంచి కూడా మనకి డైనోసార్స్ అనేవి రఫ్లీ 230 మిలియన్ ఇయర్స్ ఎగో కనిపించాయని అయితే చెప్తున్నారు. అయితే 66 మిలియన్ ఇయర్స్ ఎగో ఏంటంటే ఎక్స్టెండ్ అయ్యాయంట. బర్డ్స్ ని డేంజరస్ గా కన్సిడర్ చేయడం జరిగింది, అంటే వాటి వల్ల మనకి హాని ఉంటుంది అని చెప్పడం అనమాట. అలా అనమాట. సో అదనమాట సంగతి. అండ్ హరివిల్లు ప్రోగ్రామ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆర్జీ కూడా సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ హ్యాపీ వీకెండ్, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ రాకింగ్. ప్రజ్ఞ సైనింగ్ ఆఫ్. టాటా, బాయ్ బాయ్. సూపర్ సాంగ్ తో ఎండ్ చేసేద్దాము. విండో ఆస్వాదించండి 101.3 FM వివిధ భారతి.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ప్రగడ. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించారు. మహాత్ముడి స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి అహింస మార్గాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు, ప్రముఖులు రాజ్ఘాట్ను సందర్శించి నివాళులర్పించారు. మరోవైపు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని విజయఘాట్ను సందర్శించి అంజలి ఘటించారు. స్వాతంత్ర సమరయోధులు, జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి ఘనంగా నివాళులర్పించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇరువురు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అటు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మాగాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రుల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రాష్టంలో పర్యటించనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో కలిసి ఆమె ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిర్వహించారు. ఆయన పట్టణంలోని కూరగాయల మార్కెట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చీపురు పట్టి మార్కెట్ పరిసరాల్లో చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీతో కలిసి జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ ఎన్జీఆర్ఐ నిర్వహించిన అధ్యయనంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగాళాఖాతంలోని అండమాన్ దీవులకు అత్యంత సమీపంలో ఉన్న సముద్ర గర్భంలో జమ అవుతున్న ఉండ్రుమట్టి వేల కిలోమీటర్ల దూరంలోనున్న హిమాలయాల నుంచి కొట్టుకువచ్చిందని అధ్యయనంలో వెల్లడైంది. అండమాన్ దీవుల్లోని 9 ప్రాంతాల్లో సముద్ర ఉపరితల మట్టి నమూనాల్ని పరిశోధకులు సేకరించి విశ్లేషించారు. అక్కడ లభించిన ఉండ్రుమట్టిలో గంగా, బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ తెచ్చిన హిమాలయ అవశేషాలే అధికంగా ఉన్నట్లు రసాయన ఖనిజ విశ్లేషణలు స్పష్టం చేశాయి. ఆసియా క్రీడల్లో జరిగిన మహిళల

రికర్వ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత ఆర్చర్లు అంకిత భకత్, కీర్తి శర్మ, కుంకుమ్ మొహద్ త్రయం అద్భుత ప్రదర్శన చేసింది. 10 సార్లు ఒలింపిక్ ఛాంపియన్గా నిలిచిన దక్షిణ కొరియా టీంపై 5-3 తేడాతో విజయం సాధించింది. తాజా స్వర్ణంతో భారత్ పతకాల పట్టికలో 7వ స్థానానికి చేరుకుంది. భారత్ ఇప్పటి వరకు 11 స్వర్ణాలు, 23 రజతాలు, 33 కాంస్య పతకాలతో 67 పతకాలు సాధించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

శంకర్ దాదా జిందాబాద్ ఈ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా, దేవిశ్రీ ప్రసాద్ సాగర్ పాడినటువంటి పాట శుద్ధాల అశోక్ తేజ గీతం. ఇది 11:06:47 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం.

ఇంప్రెస్ చేయడం ఆయన స్పెషాలిటీ అనగానే మీకు గుర్తొచ్చేస్తారు. వైవిధ్యమైన పాత్రలకు ఆయన ఒక ట్రెండ్ అని చెప్పాలన్నమాట. ఎలా అంటే, ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించడంలో ఆయనకు ఆయనే సాటి. అండ్ ఇంకొక విషయం చెప్పిన, విజయాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న హీరో. తెలుగు ఇండస్ట్రీ యాక్షన్, ఫన్, ఫ్యామిలీ, థ్రిల్లర్ ఏ జోన్లో అయినా కూడా వన్ అండ్ ఓన్లీ యాక్టర్ అని చెప్పొచ్చు. హూ కెన్ టచ్ ఎనీ వన్స్ హార్ట్. ఈరోజు ఆ హీరో సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం మన శంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి నకాష విశాలి పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్డ్.

சங்கத்து எனக்கு தான் சங்கராந்தி.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా తనకంటూ ఒక ఓన్ టాలెంట్ ఉంది. సో తన సొంత టాలెంట్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో వెంకటేష్ గారు. కలియుగ పాండవులు చిత్రం నుంచి హీరోగా సినీ రంగ ప్రవేశం చేసిన వెంకటేష్ గారు నంది అవార్డు కూడా అందుకున్నారు. శ్రీనివాస కళ్యాణం ఈ సక్సెస్ తర్వాత ప్రేమ వెంకటేష్ గారి సినీ కెరియర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయిందని చెప్పొచ్చు. మరి బొబ్బిలి రాజాతో స్టార్డమ్ సొంతం చేసుకున్నారు. శత్రువు, క్షణక్షణం వెంకీ కెరీర్ లో ప్రత్యేక చిత్రాలుగా నిలిచిపోయాయి. చంటి సినిమాలో తన నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ కొట్టేశారు. ధర్మచక్రం మరో మైలురాయిలుగా నిలిచిపోయింది. లాయర్గా నట విశ్వరూపాన్ని చూపించారు. నంది అవార్డు అందుకున్నారు. క్లాసికల్ మూవీ స్వర్ణకమలంతో ప్రేక్షకుల్ని మెప్పించారు.

సో మరి సినిమా కబుర్లో మనం ఇంట్రో అలా ఇవ్వగానే ఆ హీరో గురించి చక్కగా నాకు మెసేజెస్ అయితే వచ్చేసినాయి అనమాట. వై వెంకటరెడ్డి గారు లక్కవరముడి కరెక్ట్ గా గెస్ట్ చేశారు, పడని జోగానంద్రో అప్పలరాజు కరెక్ట్ గా గెస్ట్ చేశారు, అండ్ కృష్ణా జిల్లా మోబ మండలం కాజు నుండి కూడా తిరువేదల వెంకట సుబ్బారావు శ్రీదేవి వీళ్ళందరూ కూడా కరెక్ట్ గా గెస్ట్ చేసి నాకు ఆన్సర్ అనేది పంపించేశారనమాట. సో నేను జస్ట్ అలా హింట్ ఇచ్చాను అంతే, అందరూ అలా అల్లుకుపోయారు. సో చక్కగా సినిమా కబుర్లు అయితే ఫాలో అవుతున్నారు. మరి వెంకటేష్ గారి సినిమా కబుర్లు మనం మరిన్ని మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే విందాం. బొబ్బిల్ రాజా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇప్పుడు మీకోసం వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

క్షణక్షణం. ఈ చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. 11 hours 25 minutes 20 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి, అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఫ్రెష్ గా రాసిన ఒక క్యారెక్టర్ ని అర్థం చేసుకుని పోర్ట్రే చేయడం ఒక లెక్కైతే, ఆల్రెడీ ఆడియన్స్ కి రిజిస్టర్ అయిపోయి సూపర్ డూపర్ హిట్ అయిన క్యారెక్టర్స్ ని రీమేక్ చేసి అదే రేంజ్ లో కాదు అంతకంటే బెటర్ గా డెలివరీ చేయడం మామూలు విషయం కాదు కదా. 80s 90s నుంచే అద్దరిపోయే రీమేక్ రోల్స్ చేశారు. అండ్ స్టార్టింగ్ లో యాక్షన్ మూవీస్ చేసిన తర్వాత ఫ్యామిలీ లవ్ స్టోరీస్ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు మన వెంకీ. ఆ తర్వాత కామెడీ తన ప్రధాన అస్త్రంగా మార్చుకున్నారు. అన్ని జోన్స్ లో వెంకీని కొట్టిన, అంటే ఆయన కొట్టినటువంటి హిట్స్ మరే హీరో కొట్టలేదని చెప్పాలన్నమాట. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. అండ్ ఎప్పుడో వచ్చినటువంటి చంటి మూవీ గురించి మనం మాట్లాడితే, ఎన్ని సినిమాలు వచ్చినా కూడా వెంకీ చంటి సినిమాలో చేసినటువంటి ఆ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఉంది చూశారు, దీన్ని మ్యాచ్ చేయడం మాత్రం చాలా కష్టమని చెప్పాలి. చిన్నతంబి సినిమాకు రీమేక్ అనమాట ఇది. ఆ క్యారెక్టర్లో ఇన్నోసెన్స్ కానీ, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ యాక్టింగ్ కానీ, 92లో రిలీజ్ అయినా కూడా ఇప్పుడు మనం టీవీలో చూసినా కూడా ఆ ఎమోషన్ ని మనం ఖచ్చితంగా ఫీల్ అవుతాం అనమాట. అప్పట్లో చంటి సినిమా రెస్పాన్స్ మన పేరెంట్స్ ని అడిగితే ఖచ్చితంగా చెప్తారు. అండ్ డీసీపీ రామచంద్ర అనగానే ఠక్కుమని వెంకటేష్ గారి సాలిడ్ ఇమేజ్ ఒకటి కనపడుతుంది కదా, టైలర్ మేడ్ క్యారెక్టర్ అనమాట ఫర్ వెంకీ. అస్సలు ఈ రోల్లో ఇంకెవ్వరిని కూడా ఊహించుకోలేం. గౌతమ్ మీనన్ తెరకెక్కించినటువంటి ఘర్షణ తమిళ్లో కాకా కాకా, సూర్య జ్యోతిక కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమాకి రీమేక్ అనమాట ఈ ఘర్షణ. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ ఘర్షణ చిత్రానికి టిప్పు, శాలిని సింగ్ పాడినటువంటి కులశేఖర్ గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

సచ్ ఎ వండర్ఫుల్ సాంగ్ కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటే పిక్చరైజేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది ఈ పాట అయితే మాత్రం. సో 11:33:41 లో ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. టూ థౌజండ్ 2001 లో వచ్చిన ఆనంద్ రీమేక్ సంక్రాంతి అనమాట. సో తమిళ్లో మమ్ముట్టి గారు చేసిన క్యారెక్టర్ వెంకీ తెలుగులో చేశారు. ఇలాంటి ఫ్యామిలీ రోల్స్ మన వెంకీకి సెట్ అయినట్లుగా మరి ఎవ్వరికి సెట్ అవ్వవు అనిపిస్తుంది అనమాట. ఇంటికి పెద్ద కొడుకుగా ఫ్యామిలీ ఎమోషన్ ని పండించడంలో వెంకటేష్ గారు ఎక్స్పర్ట్. ఇప్పటికీ ఎప్పటికీ కూడా క్లాసిక్ గా నిలిచిపోయిన సినిమా ఇంకొకటి ఉంది, అదేం చెప్పండి? రాజా. అసలు ఆ బీజియం ఉంటుంది, చేతులు కట్టుకుని ఇలా నడుస్తూ వస్తుంటారు కదా క్లైమాక్స్ లో, ఆ వెంకటేష్ సౌందర్య కాంబినేషన్ ఈ సినిమాలో బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీ అండ్ సెకండ్ హాఫ్ అంతా కూడా ఎమోషన్. అండ్ నాకు బాగా గుర్తుంది ఈ సినిమాలో ఒకటి, అలి అండ్ తిను డబ్బులు కలెక్ట్ చేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత డబ్బులు ఇచ్చేస్తారు, ఐ మీన్ సుధాకర్ గారును అండ్ వెంకటేష్ గారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డబ్బులు ఇచ్చి ఈ సర్కిల్ వేసి సుధాకర్ గారు ఏమో చక్కగా ఆ సర్కిల్లో పడినవన్నీ నీకు చుట్టూ పడే చిన్న చేతగా నాకు అంట, బట్ వెంకటేష్ గారు మాత్రం మొత్తం పైకి నీకే ఇచ్చేస్తున్నాను, నీకు కావాల్సి నువ్వు పైనుంచుకొని నాకు కిందకి ఇచ్చే దేవుడు అండి. అసలు ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాస్. అండ్ వెంకటేష్ గారు పండించారు చూడండి ఆ కామెడీ, అసలు సూపర్ గా ఉంటుంది అనమాట. సో ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు రాజా అయితే మాత్రం. అండ్ చెప్పాను కదా ఫస్ట్ హాఫ్ లో ఇలాంటి కామెడీ సీన్స్ ఉంటాయి అండ్ సెకండ్ హాఫ్ లో ఎమోషన్ ఉంటుంది, క్లైమాక్స్ లో ఆ బీజేఎం అనమాట. సో ఆ వెంకటేష్ గారు వాకింగ్ కానీ యాక్టింగ్ కానీ ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. రీమేక్ సినిమాతో ఈ రేంజ్ లో క్లాసిక్ డెలివరీ చేయడం అనేది వెంకటేష్ గారికే సాధ్యం. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ రాజా చిత్రానికి రాజేష్ సుజాత పాడినటువంటి శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గీతం విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: సంక్రాంతి మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నాను కదా, హరిహరన్ శ్రేయ ఘోషాల్ పాడినటువంటి ఈఎస్ మూర్తి గీతం విన్న తర్వాత 11:44 లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. అండ్ ఆ తర్వాత సూర్యవంశం సినిమా ఉంది కదా, ఈ సినిమాలో ఆ చిన్న పిల్లడు వెంకటేష్ గారి మధ్య ఉండేటువంటి సన్నివేశాలు బ్యూటిఫుల్ గా ఉంటాయి. పర్ఫెక్ట్ ఫ్యామిలీ డ్రామా అండ్ యాక్షన్ ఎమోషన్ ఫన్ అన్ని కూడా కలగలిసి ఉంటాయన్నమాట. హరిశ్చంద్ర ప్రసాద్ గా వెంకీ నటన సూపర్. ఒరిజినల్ తమిళ్లో శరత్ కుమార్ గారు చేశారు అండ్ తెలుగులో వెంకటేష్ గారు, హిందీలో అమితాబ్ గారు యాక్ట్ చేసినటువంటి క్యారెక్టర్స్ అయితే బాగా రిజిస్టర్ అయ్యాయి. మరి అప్పట్లో మీనా వెంకటేష్ అంటే మంచి ఫాలోయింగ్ ఉండేది. ఇప్పటి దృశ్యం వరకు కూడా కలిసి వీళ్ళిద్దరూ ఎన్నో సినిమాలు చేశారు. అండ్ క్లాసిక్ మూవీ కదా ఈ దృశ్యం, ఆల్మోస్ట్ ఆల్ మేజర్ లాంగ్వేజెస్ లో రీమేక్ అయింది. రాంబాబుగా మన వెంకీ ఆయన స్టైల్లో ఆ స్టాండర్డ్స్ ని ఈజీగా పండించారనమాట. సో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా స్క్రీన్ మీద మీనా వెంకటేష్ కాంబినేషన్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆ చామ్ అండ్ కెమిస్ట్రీ క్లియర్ గా మనం చూడొచ్చు. అండ్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మూవీస్ లో వెంకీ పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకున్నాం. మరి అబ్బాయి గారు సినిమా వచ్చేసరికి, ఈ సినిమా విషయానికి వచ్చేసరికి, ఆయన సినిమా ఒప్పుకున్నందుకు మెచ్చుకోవాలి. హీరో వెంకీ అయినా కూడా కథ మొత్తం కూడా అత్తాకోడళ్ల మధ్య ఉంటుంది కదా. మరి ఈవీవీ గారి సినిమా కాబట్టి కామెడీకి అసలు కొదవేలేదు. అండ్ కామెడీ గానీ ఎమోషన్ గానీ కావలసినట్టుగా ఈక్వల్ గా ఉంటాయన్నమాట. నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ని, ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ కాంబినేషన్ ని టచ్ చేయాలి అన్నా కూడా కొంచెం ఆలోచిస్తారు. కానీ తన పాత్రకు 100% న్యాయం చేయడమే కాకుండా తన స్టైల్తో ఒక కొత్త అనుభూతిని స్క్రీన్ కి పంచారు వెంకీ. సో మరి వెంకీ గారి నటన, ఫైట్స్, కామెడీ, ఎమోషన్స్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కానీ ఆయన ఎన్ని సినిమాల్లో ఆయన వాయిస్ ఇచ్చారు, ఎలా పాటలు పాడారు ఇవన్నీ మీకు తెలుసు కదా. సో ఎనీవే, వెంకీ అయితే మన కోసం గురువులో ఒక మంచి ఏమని చెప్పాలి, వినండి మీరు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇది, నేను మీకోసం ఖచ్చితంగా వినిపించాల్సిందే.
1: రాకపోతే మహారాజులందరికీ పేరు పేరున నమస్కారం. దిస్ మ్యాటర్ ఇస్ దీని అర్థం ఏంటంటే, బాధలు మర్చిపోవడానికి పీతల్లాగా తాగుతున్నారు కానీ లోపల లివర్ దుబ్బుతుందని, ఆరోగ్యం షెడ్డుకు వెళ్తుందని, జిందగీ బర్బాద్ అయిపోతుందని అసలు తెలుసుకోరే. జీవితం అంటే సినిమా కదరా అయ్యా, ప్రతిదీ సెన్సార్ బోర్డు చూసుకోవడానికి. ధూమపానం, మద్యపానం మా చెడ్డవరా అబ్బాయి అని ఎంత చెప్పినా వినరే. మీలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు పక్క సీట్ రెడీగా ఉంది. బయలుదేరండి బయలుదేరండి. అబ్బే మాకు తెలుసు మరంటారా, సాగండి ఓగండి, మీ సావు మీరు సాగండి.
0: సో మరి వెంకీ గారు ఒక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్.

వచ్చారు కదా. సో హెల్త్ పాడైపోతుంది, జాగ్రత్తగా ఉండండి అని అనమాట. ఇదే సినిమాలో ఇదే పాట కంటిన్యూషన్ ఉంటుంది, సూపర్ గా ఉంటుంది. ఆయన పాడారనమాట ఈ పాటని. ఎనీవే 11:48 16 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. మనం వెంకీ సినిమా కబుర్లు అయితే మాట్లాడుకుంటున్నాం.

అండ్ వెంకీ ప్రతి ఒక్కరికి నచ్చినటువంటి క్యారెక్టర్ అంటే ఆయన చేసిన క్యారెక్టర్స్ లో ప్రతి ఒక్కరికి ఈ క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది, అదేంటంటే నారప్ప. అండ్ అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్న గురు స్పోర్ట్స్ డ్రామా గానీ ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా పండించారని చెప్పాలి. టఫ్ రఫ్ రోల్ అనమాట, ఎంత ఈజీ తో చేశారంటే న్యాచురల్ గా, అందుకే అయ్యారు ఆయన విక్టరీ వెంకటేష్. అండ్ గోపాల గోపాలలో వెంకీ నటన ఎంత న్యాచురల్ గా ఉంటుందంటే, ఏమైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో ఎగ్జాక్ట్ గా అదే డెలివరీ చేస్తారనమాట. అండ్ ఓమై గాడ్ లో పరేష్ రావల్ గారి క్యారెక్టర్ అందరికీ రిజిస్టర్ అయిపోయే రోల్ కదా అయింది, అండ్ ఈ క్యారెక్టర్ ని ఇక్కడ మనకి వెంకీ చేశారనమాట. అండ్ ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్న మణిశంకర వరప్రసాద్ గారు అండ్ ఇప్పుడు ఆదర్శ కుటుంబం రాబోతోంది. సో ఇప్పటికి కూడా అదే ఎనర్జీ, అదే గ్లామర్, అదే పర్ఫార్మెన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే ఇస్తూనే ఉన్నారనమాట. మరి ఇవి ఈనాటి సినిమా కబుర్లు. రైట్ నౌ మీకోసం మీ న్యూ సాంగ్ వచ్చేస్తుంది. సంక్రాంతికి వస్తున్న మీ చిత్రం నుంచి భీమ్స్ ప్రణవి ఆచార్య పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ భీమ్స్ మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రేమలో పడ్డాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండా వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే అమ్మ

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లప్రగడ. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించి మహాత్ముడి స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి అహింస మార్గాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు, ప్రముఖులు రాజ్ఘాట్ను సందర్శించి గాంధీజీకి నివాళులర్పించారు. మరోవైపు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని విజయ్ ఘాట్ను సందర్శించి అంజలి ఘటించారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రుల జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. సత్యం, అహింస, స్వచ్ఛత, గ్రామస్వరాజ్యం వంటి గాంధీజీ ఆశయాలు నేటికీ మార్గదర్శకమని తెలిపారు. స్వచ్ఛమైన, స్వావలంబంతో కూడిన, పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సైనికులు, రైతుల సేవలను గుర్తిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన జై జవాన్ జై కిసాన్ నినాదం దేశ ప్రజల్లో నేటికీ స్ఫూర్తిని రగులుస్తూనే ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రాష్టంలో పర్యటిస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఆమె ఈరోజు శంకుస్థాపన చేశారు. ఫ్లై దుబాయ్ విమానం కాక్పిట్లో జరిగిన హింసాత్మక ఘటనలో తీవ్రంగా గాయపడినప్పటికీ వందలాది మంది ప్రాణాలను కాపాడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విపత్కర పరిస్థితుల్లో స్మిత్ మచ్చర్ చూపించిన ధైర్య సాహసాలను ప్రధాని మరోసారి ప్రశంసించారు. స్మిత్ మచ్చర్పై రాష్టపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రశంసలు కురిపించారు. కెప్టెన్ స్మిత్ మచ్చర్ దేశానికి గర్వకారణమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆసియా క్రీడల్లో బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించింది. బాక్సింగ్ 75 కిలోల విభాగంలో చైనాకు చెందిన బావోజీపై విజయం సాధించింది. ఆసియా క్రీడల చరిత్రలో బాక్సింగ్ విభాగంలో భారత్కు ఇది కేవలం 2వ బంగారు పతకం కావడం గమనార్హం. 2022లో లవ్లీనా రజతం సాధించింది. దీంతో ఆసియా క్రీడల్లో భారత్కు స్వర్ణం, రజతం అందించిన తొలి బాక్సర్గా లవ్లీనా నిలిచింది. అటు సెయిలింగ్లో మహిళల స్కిఫ్ టీం విభాగంలో భారత్కు అదృష్టం కలిసి వచ్చింది. నిన్న జరిగిన ఈవెంట్లో భారత్ 4వ స్థానంలో నిలిచింది. కానీ చైనాపై అనర్హత వేటుపట్టడంతో భారత్ 3వ స్థానంలోకి వచ్చి కాంస్యాన్ని సొంతం చేసుకుంది. మహిళల రికర్వ్ ఆర్చరీ టీం ఈవెంట్ ఫైనల్లో భారత ఆర్చర్లు అంకితా భగత్, కీర్తి శర్మ, కుంకుమ్ మొహద్ అద్భుత ప్రదర్శన చేశారు. 10 సార్లు ఒలింపిక్ ఛాంపియన్గా నిలిచిన దక్షిణ కొరియా టీంపై 5-3 తేడాతో విజయం సాధించారు. ప్రస్తుతం భారత్ 70 పతకాలతో 6వ స్థానానికి చేరుకుంది. ఇందులో 12 స్వర్ణాలు, 24 రజతాలు, 34 కాంస్య పతకాలున్నాయి.

46 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మన భారతదేశంలో పల్లెటూర్లు పట్టుకొమ్మలు అని ప్రసిద్ధి. ఎందుకంటే వ్యవసాయం మన దేశంలో ప్రధాన రంగం. వ్యవసాయ భూములకు దగ్గరగా పల్లెటూరు ఉంటుంది. మరి పల్లె వాతావరణం ప్రకృతి తన సహజత్వాన్ని కోల్పోకుండా ఆర్టిఫిషియాలిటీకి దూరంగా ఉంటుంది. పచ్చని పొలాల్లో నుంచి పొడుచుకొస్తున్నటువంటి భానుడి కిరణాల వేడి పెరిగే కొద్దీ చెట్ల చల్లదనం మనకి ఎంతో హాయిని అందిస్తాయి కదా. పల్లెకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం తెలుసుకుందాం ఈనాటి మీకు తెలుసాలో. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 పై మీకు తెలుసా విత్ మీ జ్యోతి. రైట్ నో మీకోసం జగదేక్ వీడు అత్లోక సుందరి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం వస్తుంది ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో. ఎంజాయ్ లిస్నింగ్.

0: The Rural Development Ministries at the meetings will also mark the launch of the People's Plan Campaign 2026-27, Sabki Yojana, Sabka Vikas. Canadian International Trade Minister Maninder Sidhu has said Canada wants to support India's economic growth through deeper cooperation in energy, critical minerals and aerospace. Speaking on the sidelines of the G20 trade ministers meeting in Milwaukee, Sidhu said India's growing energy requirements and efforts to diversify supply chains offer significant opportunities for both countries. Sidhu said India and Canada aim to increase bilateral trade from around $30 billion to nearly $70 billion within 5 years. He said the fifth round of negotiations on a comprehensive economic partnership agreement will begin in Ottawa on Monday, with both sides looking to conclude the talks in the coming months. Indian athletes continued their strong performance at the ongoing Asian Games in Aichi, Nagoya, Japan, winning several medals across multiple sporting events today. In boxing, Lovlina Borgohain clinched a historic gold medal in the women's 75-kilogram category, defeating China's Pao Ziyi by a unanimous 5-0 decision in the final. It is only India's second gold medal in women's boxing at the Asian Games, following Mary Kom's gold in 2014. Earlier, Indian women's recurve archery team created history by winning its maiden Asian Games gold medal. The trio of Ankita Bhakat, Kirti Sharma and Kumkum Mohor defeated world champion South Korea 5-3 in a thrilling final. India also secured a silver medal in the mixed recurve team archery event. The Indian duo of Kumkum Mohor and Dheeraj Bamadevra finished runners-up after losing 3-5 to China in a closely contested final. And with that, we end this news bulletin.
1: మహాత్మాగాంధీ కలలు కన్నటువంటి పరిశుభ్రమైన భారతదేశాన్ని సాధించడానికి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు అక్టోబర్ 2, 2014 స్వచ్ఛ భారత్ అభియాన్ క్లీన్ ఇండియా మిషన్ ను స్టార్ట్ చేశారు. మరి మహాత్మాగాంధీ గారి స్పెక్టికల్స్ ఆకారమే ఈ ఉద్యమానికి చిహ్నంగా నిలిచింది. దేశవ్యాప్తంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలించడం దీని ప్రధాన లక్ష్యమన్నమాట. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే, పల్లెటూళ్ళు గ్రామాల్లో ఉండే చెరువులు, ఆ చెరువుల చుట్టూ ఉండే గట్లు, గట్టుపై ఉండే చెట్లు, పూల మొక్కలు, కూరగాయల పొదలతో అంత అందంగా ఉంటుందో కదా. అయితే మన భారతదేశంలో మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన స్పెషల్ విలేజెస్ కొన్ని ఉన్నాయబ్బా. స్పెషల్ అని అన్నా అంటే ఆ గ్రామాల్లో ఖచ్చితంగా ఏదో ఒక స్పెషాలిటీ అయితే ఉండే ఉంటాయి కదా. మరి అవేంటో తెలుసుకోవాలంటే జస్ట్ ఇక్ ఆన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జూర్ రైట్ నో. మీకోసం అభినందన చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించిన ఆత్రేయ గీతం వస్తుంది ఇళయరాజా మ్యూజిక్ లో. వింటూ స్టేడియం

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 12:15:23 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. రాజస్థాన్ లో ఒక చిన్న గ్రామం అండి పిప్లాంట్రీ. ఈ గ్రామం గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీకు చెప్పాలి. ఈ రోజుల్లో చాలా మంది ఆడపిల్ల పుట్టిందంటే భారంగా ఫీల్ అవుతున్నారు, కానీ ఈ ఊరిని చూసి మనం ఒకటి నేర్చుకోవాలి. నేర్చుకోవడమే కాదు గర్వపడాలన్నమాట. ఏంటంటే ఇక్కడి ప్రజలు ఆడపిల్ల పుట్టిందంటే 111 మొక్కల్ని నాటుతారంట. మరి ఈ గ్రామంలో ఎంతమంది ఆడపిల్లలు పుడితే అన్నిసార్లు 111 మొక్కల్ని నాటుతారంట. అంటే ఒక్కో ఆడపిల్లకి 111 మొక్కలు. భూమి మీద కొన్నాళ్లు ఉండి వెళ్లిపోయే మనిషి ప్రకృతిపై చేసే మార్పులే మనిషికి ఫ్యూచర్గా మారతాయి. అవునా? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్తో పాటు బాలికల సంక్షేమాన్ని చాటి చెప్పింది ఈ గ్రామం. వీళ్లు చేస్తున్న ఈ పని వల్ల ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడింది. మరి అలా భారతదేశంలో స్పెషల్ విలేజ్గా స్థానం సంపాదించుకుంది రాజస్థాన్లోని పిప్లాంట్రీ. దీని గురించి మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం అంతం చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. చిత్ర గారు అద్భుతంగా పాడినటువంటి సిరివేనెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఇంకా చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.

ప్రోగ్రాంలో ఉన్నాం కదా. మరి రాజస్థాన్ రాష్ట్రంలో రాజ్ సంబంధ్ అనే జిల్లాలో ఉంది పిప్లాంట్రీ విలేజ్. 2006వ సంవత్సరం నుంచి ఈ 111 మొక్కలు నాటడం అనేది ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుందన్నమాట. సో దీనికి కారణం ఏంటో తెలుసా? ఆ గ్రామ సర్పంచ్ శ్యామ్ సుందర్ పాలివాల్ తన కూతురు డీహైడ్రేషన్ కారణంగా చనిపోతే పర్యావరణంలో ఈ మార్పులు గాని ఆ నీటి సమస్యలు ఆ తర్వాత తరాలకు ఉండకూడదనే ఉద్దేశంతో ఆమె జ్ఞాపకార్థం ఈ గొప్ప పనికి నాంది పలికారు శ్యామ్ సుందర్. అప్పటి నుంచి ఆ గ్రామంలో ఏ అమ్మాయి పుట్టినా కూడా వీళ్ళు ఈ 111 మొక్కల్ని నాటుతారనమాట. అండ్ మొక్కలు నీటి సమస్యను దూరం చేస్తాయని వాళ్ళు స్ట్రాంగ్ గా నమ్ముతారు. అండ్ ఈ కార్యక్రమం కేవలం పర్యావరణాన్ని మాత్రమే కాదండి, బాలికల సంక్షేమాన్ని కూడా కాపాడుతుంది. పాప పుట్టినటువంటి ప్రతిసారి కూడా ఆ గ్రామస్తులంతా కలిసి ఇలా 111 మొక్కల్ని నాటుతారు. తెలుసుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి. ఈ చిత్రం నుంచి కార్తీక్ దీపిక పాడినటువంటి శ్రీమణి గీతం దిలీప్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: స్టూడియోలో సమయం 12:30గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి రిలే.
6: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. జాతిపిత మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశం వారికి ఘనంగా నివాళులర్పిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే దిశగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 70 పతకాలతో పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది. జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. దేశ రాజధానిలోని రాజ్ఘాట్ వద్ద ఉన్న బాపూజీ సమాధి వద్ద సర్వధర్మ ప్రార్థన సభ నిర్వహించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము సర్వధర్మ ప్రార్థనలో పాల్గొని జాతిపితకు పుష్పాంజలి ఘటించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని విజయ్ఘాట్ వద్ద రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. సంవిధాన్ సదన్లో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్, ఎల్ మురుగన్, బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబిన్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంట్ సభ్యులు, ఇతర సీనియర్ అధికారులు మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మాగాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గాంధీజీ స్వరాజ్యాన్ని కేవలం స్వాతంత్ర లక్ష్యంగా మాత్రమే కాకుండా ఆత్మగౌరవం, స్వయం సమృద్దికి పునాదిగా భావించారని అమిత్ షా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వదేశీ భావన, స్వభాష, సంస్కృతి, పరిశుభ్రతలను మహాత్మాగాంధీ భారతీయ సమాజ మౌలిక సూత్రాలుగా స్థాపించారని అమిత్ షా తెలిపారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా హోంమంత్రి ఆయనకు పుష్పాంజలి ఘటించారు. జై జవాన్, జై కిసాన్ అనే నినాదంతో అన్నదాతలను, సరిహద్దు రక్షకులను దేశ చిహ్నాలుగా శాస్త్రి తీర్చిదిద్దారని అమిత్ షా గుర్తు చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో లాల్ బహదూర్ శాస్త్రి నాయకత్వం, దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డాయని హోంమంత్రి పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రుల జయంతి సందర్భంగా బంగ్లాదేశ్లో భారత హైకమిషనర్ దినేష్ ద్వివేది నివాళులర్పించారు. జై జవాన్, జై కిసాన్ అనే నినాదంతో దేశ నిర్మాణంలో రైతులకు, సైనికులకు ఉన్న పాత్రలను లాల్ బహదూర్ శాస్త్రి తెలియజేశారని ఆయన పేర్కొన్నారు. ఈ నినాదం ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అనే నినాదాన్ని తీసుకున్నారని ఆయన వివరించారు. మహాత్మాగాంధీ అహింసా సిద్దాంతం నేటికీ ముఖ్యపాత్ర పోషిస్తుందని దినేష్ ద్వివేది అభిప్రాయపడ్డారు. హింస పెరుగుతున్నా నేటి సమాజంలో అహింస, సౌభ్రాతృత్వం ప్రాధాన్యత కలిగి ఉందని చెప్పారు. మానవ సమాజానికి అన్ని కాలాలకు ఆమోదయోగ్యమైన సందేశం ఇచ్చినందువల్ల నేటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మహాత్మాగాంధీని ఆరాధిస్తున్నారని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. పోండాలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన రైతులు, ప్రజలతో సంభాషిస్తారు.

ఈ పర్యటనలో భాగంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గోవాలో గోవా ఫ్రెష్ బ్రాండ్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా గోవాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్ ప్యాకేజింగ్ ప్రక్రియలను చేపడతారు. గోవా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి గుర్తింపు కల్పించే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం గోవా ఫ్రెష్ బ్రాండ్ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలోని సవాళ్లు, రైతుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. అనంతరం మంత్రి భారత వ్యవసాయ పరిశోధన మండలి సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించి అక్కడ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజా సేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ సభల్లో చర్చలు జరిగాయి. ఈ ప్రత్యేక గ్రామ సభల్లో ప్రజల ప్రణాళిక ప్రచారం పీపీసీ 2026-27 సబ్కీ యోజన, సబ్కీ వికాస్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీలు తమ అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. తమ చర్చల సమయంలో మోదీ యుద్దాన్ని ముగించే అంశాన్ని లేవనెత్తుతున్నారని, శాంతియుత పరిష్కారంపై ఆసక్తిని చూపుతున్నారని పుతిన్ చెప్పారు. భారతదేశ దౌత్య వైఖరి తటస్థంగా ఉన్నప్పటికీ శత్రుత్వాన్ని అంతం చేయడానికి కృషి చేస్తుందని పుతిన్ పేర్కొన్నారు. మోదీ నిరంతరం కొనసాగిస్తున్న చర్చలు, దౌత్యపరమైన ఆచరణాత్మక విధానం పట్ల పుతిన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంధన రంగం, కీలక ఖనిజాలు, ఏరోస్పేస్ రంగాల్లో మరింత లోతైన సహకారం ద్వారా భారత్ ఆర్థిక వృద్దికి మద్దతు ఇవ్వాలని కెనడా కోరుకుంటుందని కెనడా వాణిజ్య మంత్రి మణిధర్ సిద్దు తెలిపారు. మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు, సప్లై చైన్ బలోపేతానికి ఇరు దేశాలకు అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు. భారత్ కెనడా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 సంవత్సరాల్లో దాదాపు $30 బిలియన్ నుండి $70 బిలియన్కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం 5వ విడత చర్చలు సోమవారం ఒటవలో ప్రారంభం కానున్నాయని తెలియజేశారు. భారత విమానాశ్రయాల్లో పనిచేసే ఉద్యోగుల కోసం విమానయాన భద్రతా ప్రక్రియలను మరింత సులభంగా, వేగవంతంగా చేసే లక్ష్యంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పలు సంస్కరణలను ప్రారంభించింది. కొత్త ఢిల్లీలో నిర్వహించిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సంస్కరణలపై మీడియా సమావేశంలో పౌర విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే వర్క్ఫ్లోను డిజిటలైజ్ చేయడం, ప్రక్రియలను సరళీకరించడం, జవాబుదారీతనంతో కూడిన పాలన దిశగా వెళ్లడమే ఈ సంస్కరణల ఉద్దేశమని తెలిపారు. కాగా భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా నిలుస్తోందని, 2014లో 74గా ఉన్న ఆపరేషనల్ విమానాశ్రయాల సంఖ్య 2026 జులై నాటికి 165కు పెరిగిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫ్లై దుబాయ్ సంస్థకు చెందిన టెల్ అవివ్ వెళ్లే విమానాన్ని కూల్చేయడానికి యత్నించిన కో పైలట్ను సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ అమిరేట్స్కు అప్పగించింది. కాక్పిట్లో భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్పై కో పైలట్ దాడి చేసిన ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. బుధవారం రోజు సౌదీ నగరమైన తబుక్లో ఈ విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడానికి కారణమైన ఈ ఘటనపై సౌదీ అధికారులు ప్రాథమిక విచారణ జరిపారు. విమాన ప్రయాణంలో కో పైలట్ కెప్టెన్పై దాడి చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని సౌదీ అరేబియా అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దుబాయ్ నుండి టెల్ అవివ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో కో పైలట్గా చేసి దాడిని తిప్పికొట్టి 180 మంది ప్రాణాలను కాపాడిన సాహస భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సంభాషించారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతీయ అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శనలను కొనసాగిస్తూ ఈరోజు వివిధ క్రీడల్లో పతకాలు సాధించారు. మహిళల బాక్సింగ్ 75 కిలోల విభాగంలో లవ్లీనా చైనాకు చెందిన బావోజీపై ఫైనల్లో 5-0 విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కవసం చేసుకున్నారు. అంతకుముందు భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. అంకిత్ భగత్, కీర్తి శర్మ, కుంకు మొహమ్మద్లతో

కూడిన త్రయం ఫైనల్లో దక్షిణ కొరియాను 5-0 తేడాతో ఓడించింది. కాగా భారత్ ఇప్పటివరకు 12 స్వర్ణాలు, 24 రజతాలు, 34 కాంస్య పతకాలతో మొత్తం 70 పతకాలు సాధించి పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జాతిపిత మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశం వారికి ఘనంగా నివాళులర్పిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు మొత్తం 70 పతకాలతో పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

గీతాంజలి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి పాట విన్నాం కదా. సో మరి మీకు తెలుసాలో మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే ఈ రోజు మాట్లాడుకుంటున్నాం. విషయం ఏంటంటే మన భారతదేశం అంతా వైవిధ్యభరితమైన వాతావరణం కానీ, సంప్రదాయాలు కానీ, ఐక్యత కానీ, భిన్నత్వం, భాషలు, ఆహారపు అలవాట్లు, నాగరికత, చరిత్ర, నైపుణ్యం ఉన్న దేశం భూమి మీద మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో కదా. ఇందాక మనం ఆల్రెడీ పిప్లాంటి గ్రామం గురించి, రాజస్థాన్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ వేప, మామిడి, ఉసిరి ఇలాంటి చెట్లు ఎక్కువగా నాటుతారనమాట. ఇవి పర్యావరణ వ్యవస్థతో పాటు ఆర్థిక వ్యవస్థను కూడా మెరుగుపరిచాయి. ఎలా అంటే వీళ్లు మొక్కలు నాటి తమ పని అయిపోయింది అనుకోవట్లేదు, ఆ చెట్లను నాటి చెద పురుగుల నుంచి రక్షించడానికి వాటి చుట్టూత ఈ కలబంద మొక్కలను కూడా నాటుతారంట. ఇవేం చేస్తాయంటే మొక్కల్ని రక్షించడమే కాకుండా ఆర్థిక అభివృద్ధికి కూడా దారితీసాయి. మరి ఈ గ్రామస్తులందరూ కూడా ఆ కలబంద జ్యూస్, జెల్, వీటితోటి అలోవెరా ప్రొడక్ట్స్ తయారు చేయడం, మార్కెటింగ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. దీనివల్ల వీళ్ళకి ఇన్కమ్ సోర్స్ కూడా అందుతుందన్నమాట. అలా ఆర్థిక వ్యవస్థ మెరుగైంది. మరి ఈ గ్రామం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. మరి ఇప్పుడే చెప్పాను కదా, మన భారతదేశం అంత వైవిధ్య భరితమైనటువంటి వాతావరణం కానీ, సంప్రదాయాలు కానీ, ఐక్యత కానీ ఇవన్నీ ఉన్న భూమి మీద ఇంకొక ప్లేస్ లేదు అంటే అతిశయోక్తి కాదేమో అని. మరి ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే మన దేశంలో కొన్ని గ్రామాలు తన ప్రత్యేకతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అలాంటి వాటిలో భారత్లో ఫస్ట్ గ్రీన్ విలేజ్ గా గుర్తింపు పొందింది కోనోమా, నాగాలాండ్ లో ఉంది. అండ్ ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంలా ఉంటుందన్నమాట. ఇక్కడి ప్రజలు, సంప్రదాయాలు, వ్యవసాయ పద్ధతులు, సామాజిక ఐక్యత ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటాయి. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల్లో ఉన్న లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా పిలుస్తారు కదా. ఎండాకాలంలో కూడా చల్లని వాతావరణంలో ఈ గ్రామం ప్రత్యేక గుర్తింపునైతే పొందిందన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ కోవిడ్ తర్వాత చాలా మంది రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్ళడానికి అసలు ఇష్టపడలేదన్నమాట. ఏవైనా పీస్ఫుల్గా ఉండేవి, మారుమూల ప్రాంతాలు, జనం తక్కువగా ఉండే ప్లేసెస్, అంటే లెస్ క్రౌడెడ్ టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్లాలని ఆలోచిస్తున్నారన్నమాట. పరిశుభ్రతకు మాలినాంగ్, పర్యావరణ పరిరక్షణకు కోనోమా, హిమాలయ సౌందర్యానికి చిట్కుల్, ప్రకృతి ప్రశాంతతకు లంబసింగి, చారిత్రక వైభవానికి బాణవాసి ప్రతీకలుగా నిలుస్తాయి. మరి భారతదేశం ఎంత వైవిధ్యభరితమైందో ఈ గ్రామాలు మరొకసారి మనకి గుర్తు చేస్తాయన్నమాట. ఒక్కసారి వీటిని సందర్శించండి, లైఫ్ టైం గుర్తుండిపోయే అనుభవాల్ని మనం సొంతం చేసుకోవచ్చు. ఇది ఈనాటి మీకు తెలుసా. రైట్ నో మీకోసం జనతా గ్యారేజ్ చిత్రం నుంచి శంకర్ మహాదేవన్, రనేనారెడ్డి పాడినటువంటి రామజోగ శాస్త్రి గీతం ప్లే చేస్తున్నాను. డీఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: ஜோதி எஃப்எம் 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

0: నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభారతి ఎఫ్ఎం
2: 101.3. హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
0: ఏదో బాగానే ఉన్నానులే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
0: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
0: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
0: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
0: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా
2: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: విద్యుత్ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణాల ప్రగడ. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించి మహాత్ముడి స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి అహింసా మార్గాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు, ప్రముఖులు రాజ్ఘాట్ను సందర్శించి నివాళులర్పించారు. మరోవైపు భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని విజయ్ఘాట్ను సందర్శించి అంజలి ఘటించారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. సత్యం, అహింస, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం వంటి గాంధీజీ ఆశయాలు నేటికీ మార్గదర్శకమని తెలిపారు. స్వచ్ఛమైన, స్వావలంబంతో కూడిన, పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సైనికులు, రైతుల సేవలను గుర్తిస్తూ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన జై జవాన్ జై కిసాన్ నినాదం దేశ ప్రజల్లో స్ఫూర్తిని రగిలిస్తూనే ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు రాష్ట వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. మచిలీపట్నం చిలకలపూడి పోలీస్ స్టేషన్ సెంటర్లోని గాంధీజీ విగ్రహానికి మంత్రి కొల్లు రవీంద్ర, పెనుగొండలోని గాంధీజీ విగ్రహానికి రాష్ట బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, ఒంగోలు గాంధీ రోడ్డులోని గ్రామ చావిడి వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐరోపా దేశాలపై దాడి చేసే ఉద్దేశం తమకు లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. నాటో సభ్యదేశాలైన పోలాండ్, లిథువేనియా మధ్య ఉన్న కలిన్గ్రాడ్ సహా ఇతర రష్యా భూభాగంపై ఐరోపా దేశాలు ప్రత్యక్ష దాడి చేస్తే మాత్రం ఊరుకునేది లేదని, అదే జరిగితే తమ వద్ద ఉన్న అన్ని ఆయుధాలతో పాటు అణ్వాయుధాలను కూడా ప్రయోగిస్తామని నాటో దేశాలను పుతిన్ హెచ్చరించారు. రష్యాపై ఉక్రెయిన్ జరిపే దాడులకు ఐరోపా దేశాలు మద్దతిచ్చినా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నల్ల సముద్ర ప్రాంతంలోని ఉక్రెయిన్ లక్ష్యాలపై దాడులను నిలిపివేసే ప్రసక్తే లేదని పుతిన్ స్పష్టం చేశారు. ఫ్లై దుబాయ్ విమానం కాక్పిట్లో జరిగిన హింసాత్మక ఘటనలో తీవ్రంగా గాయపడినప్పటికీ వందలాది మంది ప్రాణాలను కాపాడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఆయన చూపించిన ధైర్య సాహసాలను ప్రధాని మరోసారి ప్రశంసించారు. స్మిత్ మచ్చర్పై రాష్టపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రశంసలు కురిపించారు. కెప్టెన్ స్మిత్ మచ్చర్ దేశానికి గర్వకారణమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆసియా క్రీడల్లో బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించింది. బాక్సింగ్ 75 కిలోల విభాగంలో చైనాకు చెందిన బావోజీపై విజయం సాధించింది. ఆసియా క్రీడల చరిత్రలో బాక్సింగ్ విభాగంలో భారత్కు ఇది కేవలం 2వ బంగారు పథకం. 2022లో లవ్లీనా రజతం సాధించింది. దీంతో ఆసియా క్రీడల్లో భారత్కు స్వర్ణం, రజతం అందించిన తొలి బాక్సర్గా నిలిచింది. అటు సెయిలింగ్లో మహిళల స్కిఫ్ టీం విభాగంలో భారత్కు అదృష్టం కలిసి వచ్చింది. నిన్న జరిగిన ఈవెంటులో భారత్ 4వ స్థానంలో నిలిచింది. కానీ చైనాపై అనర్హత వేటు పట్టడంతో భారత్ 3వ స్థానంలోకి వచ్చి కాంస్యాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారత్ 70 పతకాలతో 6వ స్థానంలో ఉంది. ఇందులో 12 స్వర్ణాలు, 24 రజతాలు, 34 కాంస్యాలున్నాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు.

పెద్ద మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, రక్షిత సురేష్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో 1 hour 8 minutes 23 seconds లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి FM 101.3 అండ్ ధీరా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం.

సో మరి ఈ రోజు ధీరాలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే మనం మాట్లాడుకుందాం. 40 ఏళ్లు దాటిన మహిళలు ఖచ్చితంగా ఎంతో కొంత ఎక్సర్సైజ్ అయితే చెయ్యాలి, అంటే రోజు కూడా వ్యాయామానికి కొంత సమయాన్ని కేటాయించాలి అని చెప్తున్నారు కదా. పెరుగుతున్న వయసుతో పాటు వచ్చేటువంటి శారీరక మార్పులు కానీ హార్మోనల్ చేంజెస్ కానీ ఎదుర్కోవాలి అంటే బ్రిస్క్ వాకింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, అలాగే యోగా లాంటి ముఖ్యమైన ఎక్సర్సైజెస్ కొన్ని ప్రతిరోజు చేయాలని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈనాటి ధీరాలో. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీకోసం నేను లోకల్ చిత్ర నుంచి నరేష్ అయ్యర్, మనీషా ఇరబాత్ని పాడినటువంటి శ్రీమణి గీతం వస్తోంది డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతుల సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే భోజన భత్యాల రేట్లను ప్రభుత్వం పెంచిందని మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో పెనుమార్పులు సృష్టిస్తుందని ఉద్ఘాటిస్తూ,
2: ఇప్పుడు మనం ప్రారంభించుకున్న ఐఎస్ఏ భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో పెను మార్పులకు నాంది పలుకుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని ఆ రోజు చెప్పిన మాటను వాస్తవం చేస్తూ ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం, 1 లక్ష కోట్ల రూపాయలతో రాయలసీమని, కరువు సీమని గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం.
1: జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతుల సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించి మహాత్ముడి స్మారకం వద్ద ఈరోజు నివాళులర్పించారు. బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి అహింస మార్గాలను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. మరోవైపు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఘనంగా నివాళులర్పించారు. విజయవాడ లోక్భవన్లో మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, గాంధీజీ బోధనలు మనకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. రాష్ట వ్యాప్తంగా జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో గాంధీ విగ్రహానికి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో, ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు ఎస్ సవిత, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ,
3: గాంధీ గారు అందరికీ కూడా భారతదేశంలో ప్రియులు. ఆ రోజు అహింసావాదాన్ని తీసుకున్నారు, సత్యాగ్రహాన్ని ఆయుధంగా తీసుకున్నారు. భారతదేశాన్ని స్వాతంత్ర్య సాధనలో వారు కీలక భూమిక పోషించిన విషయాన్ని ఎవరూ కూడా మర్చిపోలేని విషయం. వారి త్యాగం, వారి స్ఫూర్తి మనందరం కూడా పరిగెడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కూడా మనం వారి గురించి పల్లె సేవలో ప్రగతి పాటలుగా ఉండాలని వారు కోరుకున్నారు. శుభ్రతకి, పరిశుభ్రతకి వారు ఆ రోజు

0: సంస్థ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారికి మంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% రాష్టానికి వస్తున్నాయని తెలిపారు. దీంతో రాష్టంలో పరిశ్రమల స్థాపన పెరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్చాంధ్ర రాష్టస్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట ప్రభుత్వం ఈ ఏడాది 103 స్వచ్చ అవార్డులను ప్రకటించగా విజయవాడలో ఈ సాయంత్రం నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ అవార్డులను పంపిణీ చేస్తారు. అవార్డులకు 12 పురపాలక నగరపాలక సంస్థలు, మరో 12 గ్రామ పంచాయతీలతో పాటు ఉత్తమ విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు కేటాయించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే భోజన భత్యాల రేట్లను ప్రభుత్వం పెంచిందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పెంచిన భత్యాలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా నిర్ణయించిన భత్యాల ప్రకారం 3 నుంచి 6వ తరగతి విద్యార్థులకు నెలకు అందించే భోజన భత్యం 1150 నుంచి 1265 రూపాయలకు, 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 1400 నుంచి 1600 రూపాయలకు, ఇంటర్తో పాటు ఆ పై తరగతుల విద్యార్థులకు 1600 నుంచి 1800 రూపాయలకు పెంచారని వెల్లడించారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవా సే దేశ సేవా పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా బ్యాంకింగ్ సంస్కరణల గురించి ఈరోజు తెలుసుకుందాం. భారత రుణ మార్కెట్ల ఎదుగుదలకు వృద్ది దోహదం చేయలేదు, కాని ఫోన్ బ్యాంకింగ్ దోహదం చేసింది. తనిఖీలు లేకుండానే ఒక్క ఫోన్ కాల్తో అనుకూలమైన రుణగ్రహీతకు పెద్ద మొత్తంలో రుణం మంజూరయ్యేది. ఆ రుణం తిరిగి చెల్లించలేని పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని కప్పిపుచ్చేందుకు బ్యాంకు మళ్లీ రుణమిచ్చేది. ఈ పద్దతిని ఎవర్ గ్రీనింగ్ అని పిలిచేవారు. ఫలితంగా బ్యాంకు ఖాతాలను ఎవరూ విశ్వసించలేని పరిస్థితి నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే ఆస్తుల నాణ్యత సమీక్షకు ఆదేశించింది. దీని ద్వారా ప్రతి బ్యాంకు తన రుణాల సమస్యలను, రాని బాకీలను వర్గీకరించాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు గరిష్టంగా దాదాపు 15% చేరినట్లు వెల్లడైంది. దీనికి పరిష్కారంగా గుర్తింపు, పరిష్కారం, మూలధన పునఃసమీకరణ, సంస్కరణలు అనే వ్యూహాలను అమలు చేశారు. దీంతో నిరర్ధక ఆస్తులు పరిష్కరించబడ్డాయి. బ్యాంకుల పాలనలో క్రమశిక్షణను బలోపేతం చేశారు. దేశంలో బ్యాంకింగ్ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: దేశ బ్యాంకింగ్ సెక్టర్ హమ్నే బ్యాంకో కో మర్జ్ కర్నే కి దిశా మే అహమ్ కదమ్ ఉఠాయే హై. బ్యాంకింగ్ సిస్టమ్ కో భీ మజబూత్ కర్నే పర్ సర్కార్ నే విశేష బల్ దియా. బ్యాంకింగ్ సెక్టర్ మే అపాయింట్ కే లియే హమ్నే అలగ్ బ్యాంక్ కే రిక్రూట్మెంట్ బోర్డ్ బనా దియా హై. స్వతంత్ర సంస్థ ఉన్నో రిప్యూట్ కర్ రహీ. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ హమ్నే ఖతమ్ కర్ దియా హై. హమ్నే దేశ్ కే అందర్ దో మహత్వపూర్ణ కానూన్ బనాయే, బ్యాంక్రప్సీ అండ్ ఇన్సాల్వెన్సీ కోడ్. ఇస్సే విశ్వభర్ కే ఉద్యోగకారో కో పుంజీ నివేశకో కో ఏక్ నయా విశ్వాస్ పదా హోగా.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు అందుకున్నవారు విచారణ కోసం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట సచివాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన నిన్న శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, బూత్ స్థాయి అధికారులు ఓటర్ల ఇళ్లకు వెళ్లి అవసరమైన పత్రాలు సేకరించి ఈసీఐ నెట్లో అప్లోడ్ చేస్తారని చెప్పారు. అసాధారణ పరిస్థితులు నెలకొంటేనే ఈఆర్ఓలు ఆన్లైన్లో విచారణ జరుపుతారని తెలిపారు. రాష్ట్రంలో కేవలం 209 కేసుల విచారణ మాత్రమే పెండింగ్లో ఉందని వెల్లడించారు. అవసరమైతే విచారణకు హాజరయ్యేందుకు ఓటరు తన తరపున కుటుంబంలో 18 ఏళ్లు నిండిన వారిని ఎవరినైనా పంపించేందుకు అనుమతించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ పంటకాలానికి సంబంధించి ప్రభుత్వం ముందస్తుగా 21 జిల్లాల్లో 388 కరువు మండలాలని ప్రకటించింది. వాటిలో 283 మండలాల్లో తీవ్రంగా, 105 మండలాల్లో మధ్యస్థంగా కరువు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ నిన్న ఒక ప్రకటన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయలసీమను గ్లోబల్ హార్ట్.

హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రుల జయంతుల సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే భోజన భత్యాల రేట్లను ప్రభుత్వం పెంచిందని మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

1:31:02 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా. ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, మరి వయసు పెరిగే కొద్దీ ఆడవాళ్ల శరీరంలో నాచురల్ గానే ఈ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. లైక్ మెటబాలిజం స్లో అవ్వటం, మజిల్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడం, బోన్ డెన్సిటీ తగ్గటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి వీటి వల్ల ఈజీగా బరువు అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. యాక్టివ్ గా ఉండటం కూడా కష్టంగా మారుతుందన్నమాట. మరి ఇలాంటి సమస్యల్ని అధిగమించాలంటే 40 ఇయర్స్ వచ్చిన మహిళలు ఖచ్చితంగా కొన్ని ఎక్సర్సైజెస్ అయితే చెయ్యాలి అనేది ఎక్స్పర్ట్స్ చెప్పే మాట. అందులో ముందుగా బ్రిస్క్ వాకింగ్ అన్నమాట. ప్రతిరోజు 30 నుంచి 45 నిమిషాల పాటు వేగంగా నడవటం వల్ల హార్ట్ హెల్త్ బాగుంటుంది, మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది అంటున్నారు. సో ట్రై చేయండి. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దాట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేస్తున్నాను. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రానికి కార్తీక్, అంజనా సౌమ్య పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. నెక్స్ట్ మనం ఈ బ్రిస్క్ వాకింగ్ తర్వాత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అన్నమాట. మెనోపాజ్ వచ్చినప్పుడు ఆ తర్వాత కూడా కండరాల బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ డంబుల్స్, రెసిస్టెంట్ బ్యాండ్స్ ఉపయోగించి చేసేటువంటి వ్యాయామాల వల్ల కండరాలు అనేవి కొంచెం దృఢంగా మారి జీవక్రియలు బాగుంటాయంట. ఆ తర్వాత స్క్వాట్స్, ఇవేంటంటే థైజ్, హిప్స్, కోర్ మజిల్స్ కు కొంచెం బలాన్ని అందిస్తాయి. అండ్ బలాన్ని అందించి ఏమవుతుందంటే బ్యాలెన్స్ మొబిలిటీ అనేది ఇంప్రూవ్ అయ్యి కింద పడిపోయే ప్రమాదం అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో వయసు పెరిగే కొద్దీ కొంచెం బ్యాలెన్స్ అవి తగ్గుతూ ఉంటాయి కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఇప్పుడే స్టార్ట్ చేయాలన్నమాట, అది మ్యాటర్. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. రైట్ నౌ మీకోసం మిస్సమ్మ చిత్రం నుంచి వసుంధరాదాస్ పాడినటువంటి భువనచంద్ర గీతం వస్తుంది. వందే మాత్రం శ్రీనివాస్ మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో 40+ లో తీసుకోవాల్సిన కేర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యోగా అనేది ఏంటంటే వయసు పెరిగే కొద్దీ శారీరక మానసిక ఆరోగ్యానికి బాగా హెల్ప్ చేస్తుంది అండ్ ఒత్తిడి ఆందోళనను తగ్గించి శరీరానికి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇస్తుంది అన్నమాట. సో కోర్ స్ట్రెంగ్తనింగ్ అంటారు కదా. అండ్ 40 ఏళ్ల తర్వాత సాధారణంగా వచ్చేటువంటి ఈ వెన్ను నొప్పి ఉంది చూసారా, ఆ వెన్ను నొప్పిని తగ్గించడానికి ప్లాంక్స్ లాంటి కోర్ వ్యాయామాలు హెల్ప్ చేస్తాయి. సో ఇవి స్పైన్ ని స్ట్రెంగ్తన్ చేస్తాయి అన్నమాట. అలాగే మన బ్యాక్ బోన్ కి అంటే వెన్నెముకకు బలాన్ని కూడా ఇస్తాయి. సో ఈ యోగా కానీ కోర్ స్ట్రెంగ్తనింగ్ కానీ ఇవి చేస్తూ ఉంటే ఏంటంటే 40 ఇయర్స్ తర్వాత కూడా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయొచ్చు అనమాట. ముందు ముందు రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. అండ్ అలాగే లో ఇంపాక్ట్ కార్డియో, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటి వ్యాయామాలు ఇవి కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా మన గుండెకు మేలు చేస్తాయన్నమాట. అండ్ కీళ్ల నొప్పులు ఉన్న వాళ్ళకైతే ఇవి చాలా మంచిది. అండ్ ఇక స్ట్రెచింగ్ కానీ ఎక్సర్సైజ్ విషయానికి వస్తే వయసుతో పాటు కండరాలు బిగుసుకుపోతూ ఉంటాయి. క్రమం తప్పకుండా ఈ మెడ కానీ నెక్, షోల్డర్స్ అంటే మెడ భుజాలు, వీపు, కాళ్ళకు సంబంధించినటువంటి ఈ స్ట్రెచింగ్ చేయడం వల్ల ఏంటంటే కీళ్ల నొప్పులు, కండరాల బిగువు తగ్గుతాయన్నమాట. అండ్ ఈ వ్యాయామంతో పాటు మనం తీసుకునే ఆహారంలో కూడా కొన్ని మార్పులు అయితే చేసుకోవాలి. అవి కూడా తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీకోసం కాటమరాయుడు చిత్రానికి సాయి చరణ్ సాహితి పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వస్తుంది అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అలాలా గలగలా జల జల పారేటి నదిలా పరుగులే తీసేసే చిన్నది.

1:47:33 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్. మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో 40 ఏళ్లు దాటిన మహిళలు వ్యాయామంతో పాటు సరైన పోషకాహారం తీసుకోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎముకల దృఢత్వం కోసం కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉండే పాలు, పెరుగు రోజువారీ డైట్ లో యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే కండరాల బలాన్ని పెంచడానికి ఈ గుడ్లు కానీ, పంపు ధాన్యాలు కానీ, సోయా లాంటి ప్రోటీన్ ఫుడ్ తప్పకుండా తీసుకోవచ్చు. అండ్ హార్ట్ హెల్దీగా ఉండడానికి, అలాగే బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి వాల్నట్స్, బాదాము, అవిసె గింజలు బాగా హెల్ప్ చేస్తాయి. సో మరి ఎక్స్పర్ట్స్ అయితే ఇవి సజెస్ట్ చేస్తున్నారు. చక్కటి వ్యాయామంతో పాటు తీసుకునే డైట్లో కూడా చిన్న చిన్న మార్పులు అనమాట. సో డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడడానికి, బరువు అదుపులో ఉంచుకోవడానికి ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి ఓట్స్ కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ తినాలి. అండ్ మనం తీసుకునే డైట్ ఎప్పుడూ కూడా నంబర్ ఆఫ్ మీల్స్ ఎక్కువ ఉండాలి, బట్ తీసుకునే క్వాంటిటీ తక్కువ ఉండాలన్నమాట. అంటే చిన్న చిన్న మొత్తంలో, అంటే తక్కువ తక్కువ పోర్షన్స్లో కొంచెం ఒక 4 సార్లు అట్లా తీసుకోవచ్చు. బట్ కానీ ఎక్కువ ఎక్కువ తినేస్తే ఒక్కసారి అది కరెక్ట్ కాదు. బట్ కొంచెంగా తీసుకోవాలన్నమాట, లిమిట్గా తీసుకోవాలి. చాలా తక్కువ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఎంత తక్కువ ఫుడ్ తీసుకున్నా కూడా అందులో క్వాలిటీ అనేది మనం చూసుకోవాలన్నమాట. సో ఈ పోషకాహార నియమాలు పాటిస్తే వయసు పైబడుతున్నా కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా పూర్తి ఆరోగ్యంగా, యాక్టివ్గా లైఫ్ ని లీడ్ చేయొచ్చు. సో మరి ఇది ఈనాటి ధీర. రైట్ నో మీకోసం ప్రేమికుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది ఉదిత్ నారాయణతో కలిసి. రాజశ్రీ గీతం ఇది. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాండి.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
4: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
4: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
4: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ కి అందరూ రెడీగా ఉన్నారు కదా. మరి జో అడిగే ప్రశ్నలకి ఆన్సర్ చేయాలి అంటే తెలుసు కదా 8662488114 ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ ద్వారా మీ పేరుని ఆన్సర్ ని పంపించేస్తే సరిపోతుంది. మరి ఫస్ట్ క్వశ్చన్ కి వెళ్లే ముందు మెసేజెస్ వెల్కమ్ మెసేజెస్ అయితే బోల్డ్ ఉన్నాయన్నమాట. సో మీరు ఆన్సర్స్ పంపించేసేయండి, డెఫినెట్ గా నేను మెసేజెస్ అన్ని చూసేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈరోజు మన మహాత్మా గాంధీ జయంతి ఉంది కదా, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా అనమాట. సో దీనికి సంబంధించి కూడా నేను కొన్ని ప్రశ్నలు అయితే మన సందర్శ సందర్లో రెడీ చేసి ఉంచాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, గాంధీజీ గారి జీవితాన్ని ఆయన బాల్యం నుంచి 1921 వరకు వివరిస్తుందన్నమాట ఒక పుస్తకం, అది గాంధీజీ ఆత్మకథ ఈ పుస్తకం. ఆ పుస్తకం పేరు ఏంటి? గెస్ చేయండి 8662488114 ఈ నంబర్కి ఆ పేరుని మీ పేరుని పంపించండి. ఓకేనా? గాంధీజీ గారి ఆత్మకథ ఈ పుస్తకం అని చెప్పాను కదా, ఆ పుస్తకం పేరేంటి అని అడిగాను. సో క్లూ కూడా ఇచ్చాను, గాంధీజీ గారి జీవితాన్ని ఆయన బాల్యం నుంచి 1921 వరకు వివరిస్తుంది అని. సో గెస్ చేసి 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసండి. మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, మణిశంకర్ వరప్రసాద్ గారి చిత్రం నుంచి భీమ్స్ మధుప్రియ పాడినటువంటి లవ్లీ ట్రాక్. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

6:45 9 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందేశ్ సుందరి. ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఫస్ట్ క్వశ్చన్ కి మెసేజెస్ అలా వచ్చేస్తూ ఉన్నాయి, చూద్దాం. గాంధీజీ గారి జీవితాన్ని ఆయన బాల్యం నుంచి 1921 వరకు వివరించే పుస్తకం అని చెప్పాను కదా, గాంధీజీ గారి ఆత్మకథ ఈ పుస్తకం. ఆ పుస్తకం పేరేంటని అడిగాను. సో చూద్దాం, మెసేజెస్ అయితే చాలా వచ్చేసినాయి మనకి. ఫస్ట్ మనకి మార్నింగ్ నుంచి కూడా మెసేజెస్ ఉన్నాయన్నమాట. గుడ్ మార్నింగ్ మెగాజీ, బాగున్నారా అంటూ విజయలక్ష్మి పెదకొండూరు నుండి. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా కబుర్లో విక్టరీ వెంకటేష్ గారి గురించి మనం మాట్లాడాం కదా, అదనమాట. అండ్ వెల్కమ్ టు సందడి సందడి అంటూ సుమని పెడన్ నుండి మెసేజ్ చేశారు. అండ్ కృష్ణా జిల్లా కాజు నుండి తిరువేదిల వెంకట సుబ్బారావు శ్రీదేవి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ జేర్బోతులు బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్, మీరందరూ కూడా వెల్కమ్ మెసేజెస్ ఉన్నాయి తప్ప ఆన్సర్ అయితే లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ మూసాపేట నుండి కూడా ఆన్సర్ లేదు. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ నుండి కూడా ఆన్సర్ లేదు. ఆన్సర్స్ ఉన్న మెసేజెస్ అయితే నేను తప్పకుండా చదువుతాను. అండ్ అలాగే నెక్స్ట్ పెడన జోగనంద్ర కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు. యా, రైట్ ఆన్సర్ అండి, ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వచ్చింది. అండ్ నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి, రైట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుండి రక్షిత లిఖిత అను బాలు, రైట్ ఆన్సర్. స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ద ట్రూత్, సూపర్. అసలు కరెక్ట్గా పంపించారు మీరు, ఎగ్జాక్ట్ పేరు అది. అండ్ మిగతా వాళ్ళందరూ మామూలుగా పంపించారు, బట్ మీరు కూడా కరెక్ట్గా పంపించారు. అండ్ నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్, రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన, రైట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ సుధాకర్ ఫ్రమ్ కలసపాడు కడప డిస్ట్రిక్ట్ నుండి, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఓకే. అండ్ నెక్స్ట్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుంచి నగేష్, లావణ్య, లక్ష్మీ, సుప్రియ, యశోద, హర్షవర్ధన్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శేష సాయి, రోహన్, సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు, రైట్ ఆన్సర్. అండ్ భాగ్యలక్ష్మి, కనకదుర్గ, శ్రావణి విత్ సీను ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఆచార్య చిరంజీవి, రామలింగ, దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ గోర్లకాన్ పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రియాజ్ నెల్లూరు నుండి, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ అలాగే హలో ఆకాశవాణి అంటూ హాయ్ అన్నారు, మీ పేరు లేదు, ఆన్సర్ లేదు అని లేదు. ఓకే. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్, గౌతమ్ చౌడేపల్లి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుండి మెసేజ్ చేశారు, దొరవారి సత్రం తిరుపతి నుండి, రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుబా 9th క్లాస్ అంట. ఓకే. ఆత్మకు నంద్యాల డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్, సూపర్. అండ్ నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఫాతిమా కర్నూలు నుండి, రైట్ ఆన్సర్. పూర్ణ ఫ్రమ్ మంగళగిరి, రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, రైట్ ఆన్సర్. పెడిన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ, రైట్ ఆన్సర్. అండ్ సినిమా కబుర్లో మా అభిమాన హీరో విక్టరీ వెంకటేష్ గారి సినిమా కబుర్లో ఆయన పాటలు బాగున్నాయంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. హలో మేడం గారు అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ సునంద ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. ఓకే. అండ్ నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ షేక్ ముబీన్ అండ్ షేక్ మస్తాన్ బీవి నగర్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగర్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు, మసూమ్ బాబా. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్ పంపించారు. కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తిజావలి కూడా రైట్ ఆన్సర్. కృష్ణా జిల్లా మొబం మండలం కాజు నుండి తిరువిదిల సుబ్బారావు, వెంకట సుబ్బారావు, శ్రీదేవి కూడా రైట్ ఆన్సర్. అండ్ గాంధీజీ గారి జీవిత చరిత్ర అన్నారు, రాంగ్ ఆన్సర్ వచ్చింది మూసాపేట నరేష్. అండ్ స్టోరీ ఆఫ్ ఎస్ రైట్ ఆన్సర్ని పంపించారు వారణాసి విశాల్ మూర్తి పాలంగి తణుకు నుండి. అండ్ నెక్స్ట్ కర్నూలు కృష్ణ అనజర్ భగవత్త, కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది. ఓకే. అండ్ నెక్స్ట్ జోగులాంబ గద్వాల జిల్లా దేవి జయన్న మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు, 2:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ఆన్సర్ పంపించేటట్టయితే మెసేజ్ చేయండి సార్, మీరు ఆన్సర్ అయితే పంపించలేదు, మీ పేరు మాత్రం పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్
ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదాయపాలెం నుండి రైట్ ఆన్సర్. అండ్ బీవీ సుబ్బారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి రైట్ ఆన్సర్. అంజన్ దేశిరెడ్డిపల్లి ఇక్కడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. హంపాపురం నుండి చిరంజీవి, నాగభూషణ, బగ్గా శివయ్య, ముంతపెద్దన్న కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ జేరుబోతుల బుచ్చయ్య గారు రాంగ్ ఆన్సర్, తరాలపల్లి నుండి. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్. పాలెంపల్లి ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూలు, రైట్ ఆన్సర్. అండ్ చింతలపూడి నుండి పొన్నూరు మండలం బి ఆదం, మల్లేశ్వరి, రోహన్ రైట్ ఆన్సర్. అండ్ గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, గాంధీ చరిత్ర అంటున్నారు, బట్ కాదు కదా, రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చేబ్రోలు సుభాష్ని, రామకృష్ణయ్య, ఇనమడుగు, కోవూరు మండలం, నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ ఇవన్నమాట. ఆల్మోస్ట్ చాలా మంది అయితే రైట్ ఆన్సర్స్ పంపించారు అండ్ అడిగిన ప్రశ్నకి చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు, చక్కగా ఫాలో అవుతున్నారు. సత్యంతో నా ప్రయోగాల కథ, ఓకే, సత్య శోధన అనమాట. సో ఇది రైట్ ఆన్సర్. గాంధీజీ గారి బుక్ గురించి అడిగాను కదా నేను, ఆత్మకథ పుస్తకం అని. చాలా మంది, కొంతమంది రాంగ్ అంటే ఆన్సర్ తెలియని వాళ్ళు కూడా ఏం చేశారంటే గాంధీజీ గారి జీవిత చరిత్ర అట్లా సింపుల్ గా పెట్టేశారనమాట. బట్ కానీ రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, సత్యంతో నా ప్రయోగాల కథ అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం ఈనాటి సందడి ప్రోగ్రామ్ లో.

సో భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్రధారి, భారతదేశ రెండవ ప్రధానమంత్రి ఎవరు? ఈరోజు ఆయన జయంతి, నేను క్లూ కూడా ఇచ్చేశాను. సో భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్రధారి, మన భారతదేశపు రెండవ ప్రధానమంత్రి ఎవరు అని అడిగాను. సో గెస్ట్ చేయండి, రైట్ ఆన్సర్ని పంపించండి 8662488114 ఈ నంబర్కి, మీ పేరుని ఆన్సర్ని పంపించండి. మ్యాడ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, కపిల్ కపిల్ అని పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్. వింటూ స్టేడియం టు వివిధ భారతీయ.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్రధారి మన భారతదేశ రెండవ ప్రధానమంత్రి ఎవరు అని అడిగాను. సో చూద్దాం మెసేజెస్ ఎవరెవరు పంపించారో.

ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. అలాగే నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ థర్డ్ రైట్ ఆన్సర్ మనకి పెడన కనకరావు గారు పంపించారు. నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. ఫాతిమా రైట్ ఆన్సర్ కర్నూలు నుండి. అండ్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి లాల్ బహదూర్ శాస్త్రి. ఎస్ రైట్ ఆన్సర్. నేను ఆన్సర్ చెప్పేశాను కాబట్టి మీరు ఇంకా ఆన్సర్ పంపించుకోండి. ఇంకా మన దగ్గర 46 మెసేజెస్ అయితే ఉన్నాయి, అవి కూడా నేను చూసేస్తాను. నెక్స్ట్ మెసేజ్ వచ్చి మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. అలాగే కృష్ణా జిల్లా మొవ మండలం కాజ నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రం మచిలీపట్నం రైట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జీఓ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ కలమందలపాడు గ్రామం ఖాసిం ముతిజావల్లి కూడా రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. లక్షిత, రక్షిత, లిఖిత అండ్ బాలరాజు అనంతపూర్ నుండి రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. కౌస్తుబా ఆత్మకూర్ నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మై నేమ్ ఈజ్ దారిప్రేని సాయి కృష్ణ, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటూ కర్నూలు నుంచి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ పెడన్ నుండి సుమని రైట్ ఆన్సర్. ముసపేట్ నుండి నరేష్ రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే యు సుధాకర్ జ్యోతి ఫ్రమ్ కలసపాడు ఆఫ్ కడప డిస్టిక్ట్, ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి జేరుబోతుల బుచ్చయ్య పంపించారు తరాలపల్లి నుండి. అండ్ అలాగే నెక్స్ట్ షేక్ మస్తాన్, షేక్ ముబీన్ బీవీనగర్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. సో మరి స్టూడియోలో సమయం 3 గంటలకు దగ్గరగా ఉంది కాబట్టి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మరిన్ని మెసేజెస్ మనం చూసేద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

స్వచ్చాంధ్ర రాష్ట స్థాయి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. రాష్ట ప్రభుత్వం ఈ ఏడాది 103 స్వచ్ఛ అవార్డులను ప్రకటించగా విజయవాడలో ఈ సాయంత్రం నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి అవార్డులను పంపిణీ చేస్తారు. అన్నమయ్య జిల్లా మన్నపల్లిలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించి మహాత్ముడి స్మారకం వద్ద నివాళులర్పించారు. బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి అహింస మార్గాలను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఘనంగా నివాళులర్పించారు. రాష్టంలోని యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారికి మంత్రి నియామక పత్రాలు అందజేశారు. రాష్టంలో ప్రస్తుత ఖరీఫ్ పంటకాలానికి సంబంధించి ప్రభుత్వం ముందస్తుగా 21 జిల్లాల్లో 388 కరువు మండలాలను ప్రకటించింది. వాటిలో 283 మండలాల్లో తీవ్రంగా, 105 మండలాల్లో మధ్యస్థంగా కరువు పరిస్థితులు నెలకొన్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ నిన్న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు అందుకున్న వారు విచారణ కోసం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట సచివాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన నిన్న శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు.

0: Indian athletes continued their strong performance at the ongoing Asian Games in Aichi, Nagoya, Japan, winning several medals across multiple sporting events today. In boxing, Parveen Huda won the gold medal in the women's 65-kilogram category, defeating Chinese Taipei's Nian Shin Chan 3-2 in a split decision in the final. Lovlina Borgohain also clinched a gold medal in the women's 75-kilogram category, defeating China's Pao Ze by a unanimous 5-0 decision in the final. Earlier, India's women's recurve archery team created history by winning its maiden Asian Games gold medal. The trio of Ankita Bhakat, Kirti Sharma and Kumkum Mohod defeated world champion South Korea 5-3 in a thrilling final. India won silver in men's recurve archery team event. The men's team comprising of Dheeraj Bommadevra, Yashdeep Sanjay Bhoge and Neeraj Chauhan settled for silver after losing 1-5 to South Korea in the final. With these performances, India climbed to 6th position in the overall medal standings. The country's medal tally rose to 73 medals, comprising 13 gold, 25 silver and 35 bronze. Prime Minister Narendra Modi today spoke to brave Indian pilot Captain Smith Machar, whose heroics in thwarting off an attack by his co-pilot saved 180 lives on the Fly Dubai flight from Dubai to Tel Aviv. Captain Machar gave details of his experience to the Prime Minister and spoke of what gave him courage during the incident. The Prime Minister applauded his bravery and wished him a quick recovery. Mr. Modi said the whole country is praying for him. He said Captain Smith's courage, presence of mind and composure saved many lives. The nation is paying homage to the father of the nation, Mahatma Gandhi, on his 157th birth anniversary today. A Sarvadharma Prarthana Sabha was held at Bapu's Samadhi Rajghat in the national capital. President Draupadi Murmu attended the Sarvadharma Prarthana this morning and paid floral tributes to the father of the nation. Vice President C.P. Radhakrishnan, Prime Minister Narendra Modi, Lok Sabha Speaker Om Birla, Union Housing and Urban Affairs Minister Manohar Lal and Delhi Chief Minister Rekha Gupta also paid tributes to Mahatma Gandhi at Rajghat. On the occasion of Mahatma Gandhi's birth anniversary today, the Union Minister for Environment, Forest and Climate Change, Mr. Bhupender Yadav, along with Chief Minister Shubhendu Adhikari, released a tigress into the Baksa Tiger Reserve in Alipurduar. While addressing the event, Mr. Yadav said the central government is committed to protecting, preserving and fostering wildlife and forests in North Bengal. He further added that under the visionary leadership of Prime Minister Narendra Modi, the tiger population in India has increased manifold. Several Indian diplomatic missions across the world today marked Mahatma Gandhi's birth anniversary by paying floral tributes and recalling his timeless ideals of truth, non-violence and peace. Marking Gandhi Jayanti and the International Day of Nonviolence, the Indian High Commission in Australia offered floral tribute at the Mahatma Gandhi statue at Glebe Park. Our Border Security Force, BSF, has shot dead 2 Pakistani intruders today. According to BSF sources, they were illegally crossing the India-Pakistan border in Tarantaran sector. Not heeding to the warnings to stop, they continued advancing, forcing the deployed security personnel to open fire. Commerce and Industry Minister Piyush Goyal held bilateral meetings with his counterparts from France, Canada, Saudi Arabia and South Korea on the sidelines of the G20 trade ministers' meeting in Milwaukee in the United States. The discussions focused on strengthening bilateral trade relations with the respective countries. During his meeting with France's Minister Delegate for Foreign Trade and Economic Attractiveness, Nicolas Forissier, Goyal discussed ways to expand trade and investment ties, expedite the India-EU Free Trade Agreement and deepen cooperation in areas including aerospace manufacturing. The United Nations has welcomed India's approval of the 1.86 lakh crore rupee Green Energy Corridor Phase 3, describing the grid strengthening and battery storage scheme as a major step that will deliver big dividends for the country's people and economy. In a statement to a news agency, UN Climate Change Executive Secretary Simon Steele said the initiative would help India harness its growing renewable energy capacity. And with that, we end this news bulletin.
1: అండ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుండి పెద్ద నరసింహ, పద్మాబాయ్, శ్రీవాణి, జగదీశ్వలందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సైనికపురి కాలనీ హైదరాబాద్ నుండి బృందావనం, పద్మశ్రీ, శ్యామ్ వీళ్ళందరూ మెసేజ్ చేశారు. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి రైట్ ఆన్సర్, రియాజ్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్, మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్, రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. సుధాకర్ అండ్ జ్యోతి ఫ్రమ్ కలసపాడు ఆఫ్ కడప డిస్ట్రిక్ట్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఫాతిమా కర్నూలు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ వారణాసి సూర్యనారాయణ మూర్తి, విశాలి, కౌస్తుభన్, తణుకు, పాలంగి నుండి రైట్ ఆన్సర్. అండ్ భాగ్యలక్ష్మి, కనకదుర్గ, శ్రావణి విత్ సీను, బై ద వే మేము ధోని నుంచి మెసేజ్ చేస్తున్నామట, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ చాలా రోజులకి మళ్ళీ మెసేజ్ చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది అంటూ లావణ్య వనపర్తి నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్ అంటూ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. రేవతి రాజశేఖర్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ జగిత్యాల జిల్లా బుగ్గారం నుండి తిరుణగరి ప్రకాష్, సుజాత ఫ్యామిలీ మెంబర్స్, చోటు కార్తికేయ కూడా మెసేజ్ చేశారు. దీపక్ నగరి, లాల్ బహదూర్ శాస్త్రి, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ హంపాపురం నుండి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న, రైట్ ఆన్సర్. కొప్పు మల్లేశు వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారనమాట. తిరుపతి దామినేడు నుండి ఉషరాణి, భాస్కర్ రావు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మీ పేరు రేవతి రాజశేఖర్, నెల్లూరు. ఓకే, సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అన్ని కూడా మనం చూసేసాం. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి తెలుసు కదా, చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారనమాట, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఈరోజు ఆయన జయంతి కూడా అనమాట. సో అందుకే ఈ ప్రశ్న కూడా అడిగాము. మరి థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము ఈనాటి సందడే సందులో. రెడీగా ఉన్నారు కదా?

సో ఈరోజు సినిమాకి సంబంధించిన ప్రశ్న రాలేదా అంటే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, ఇప్పుడే అడగను. ఇంకొక ప్రశ్న కూడా అడిగిన తర్వాత సినిమాకి సంబంధించిన ప్రశ్న మీకోసం రెడీగా ఉంటుంది. సో మరి ఇప్పుడు అడిగే ప్రశ్న ఏంటి అంటే, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి ఈ రోజు కాబట్టి మనం ఆల్రెడీ ఒక ప్రశ్న ఇందాక అడిగాము, మళ్ళీ ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను. ఏంటంటే, సత్యాగ్రహంలో పాల్గొనమని దేశమంతటా కూడా పర్యటిస్తూ మహాత్మా గాంధీ గారు ఫస్ట్ టైం మన విజయవాడలో ఉపన్యసించారనమాట, అది ఏ సంవత్సరంలో జరిగింది రిగార్డింగ్ సత్యాగ్రహంలో పాల్గొనమని? ఓకే కదా, క్వశ్చన్ క్లియర్ గానే ఉంది, మళ్ళీ అడుగుతాను ఇంకొకసారి. సత్యాగ్రహంలో పాల్గొనమని దేశమంతటా పర్యటిస్తూ మహాత్మా గాంధీ గారు మొదటిసారిగా మన విజయవాడలో ఏ సంవత్సరంలో ఉపన్యసించారు? గెస్ చేయండి ఆ సంవత్సరాన్ని. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే 8662488114 ఈ నంబర్కి ఆన్సర్ ని మీ పేరుని పంపించేసేయండి. మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, బాలు చిత్రం నుంచి హరిహరన్ శ్రేయ ఘోషాల్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

నారీ నారీ నడుమ మురారి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. 3 hours 24 minutes 3 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ప్రశ్న అడిగాను కదా, సత్యాగ్రహంలో పాల్గొనమని దేశమంతటా పర్యటిస్తూ మహాత్మాగాంధీ గారు మొట్టమొదటిసారిగా మన విజయవాడలో ఏ సంవత్సరంలో ఉపన్యసించారు అని అడిగాను. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు? వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రామానంతపురం నుండి లావణ్య, జస్ట్ మిస్, కొంచెం రాంగ్, దగ్గరకు వచ్చారు కానీ. అండ్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. రక్షిత, లిఖిత, అనురాధ, బాలరాజు, మారుతి కూడా మెసేజ్ చేశారు అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్ నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. రియాజ్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. ఉమ్మడిశెట్టి సుధాకర్ అండ్ జ్యోతి అక్కివారిపల్లె గ్రామం నుండి మెసేజ్ చేశారు కడప, రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి, భాస్కర్ రావు రైట్ ఆన్సర్. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి నరసింహ

నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం ఖాసి ముత్తిజావలి, రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అది. నెక్స్ట్ వారణాసి సూర్యనారాయణ మూర్తి విశాలి కూడా మెసేజ్ చేశారు, కౌస్తుభన్ తణుకు పాలింగి నుండి, రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. సైనికపురి కాలనీ నుండి మెసేజ్ చేశారు, హైదరాబాద్ ఎవరు, బృందావనం పద్మశ్రీ శ్యామ్ పావని చిరంజీవి శ్రీవత్స, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ అండి. అండ్ గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్. కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. వేదంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ అశ్విన్ 8th క్లాస్ నుంచి, ఓకే 8th క్లాస్ చదువుతున్నాడు, కర్నూలు నుంచి మెసేజ్ చేశారు. అండ్ మా సోషల్ బుక్ లో వచ్చింది మ్యామ్ అంట, సూపర్ రోజులు, రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్ అండ్. అలాగే నెక్స్ట్ సునంద మెసేజ్ చేశారు, నాగేంద్ర రేణుకమ్మ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. అండ్ కీర్తన, కీర్తిక, లిఖిత, అశ్విని కుమార్, ఉమా ఫ్రమ్ నెల్లూరు, రైట్ ఆన్సర్. అండ్ నల్లమ్మ పాపినేయపాలెం నుండి, రైట్ ఆన్సర్. పొన్నూరు మండలం చింతలపూడి నుండి బి ఆదం, మల్లేశ్వరి, శ్రీను, ధనలక్ష్మి, రోహన్ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ బీవీ నగర్ నెల్లూరు నుండి షేక్ మస్తాన్ అండ్ షేక్ ముబీన్, రైట్ ఆన్సర్. రమేష్ దొంతి నుండి రైట్ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ తిరుపతి నుండి గౌరీ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ కర్నూల్ అంటూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ జేరుబోతుల బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి, రైట్ ఆన్సర్. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి, రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగా, రైట్ ఆన్సర్. పూర్ణ భావన ఫ్రమ్ మంగళగిరి, రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, రైట్ ఆన్సర్. కానాజీగూడ ఇంద్రానగర్ శ్రీనివాస్ పద్మావతి కూడా రైట్ ఆన్సర్. హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న, రైట్ ఆన్సర్. గద్వాల్ జయన్న, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవి జయన్న గద్వాల్ నుంచి ఆన్సర్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు, ఓకే. అండ్ నెక్స్ట్ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి, రైట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి, రైట్ ఆన్సర్. హాయ్ జ్యోతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ చిరంజీవి తిరుపతి నుండి, రైట్ ఆన్సర్. గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుండి, రాంగ్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, రైట్ ఆన్సర్. అండ్ నాగర్కల్నూర్ డిస్టిక్ నుండి కొల్లాపూర్ మసూమ్ బాబా, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వేదాంత అనంతపూర్ జిల్లా అంటూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. వేదాంతనా, ఓకే. అండ్ హాయ్ అంటూ సంజయ్ సత్య 19 విలేజా గారపెంట అంటూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష కూడా, రైట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జీఓ కాలనీ కడప నుండి, రైట్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్ మెర్సీ రోజా, ఓకే, రాంగ్ ఆన్సర్ అది. యాజ్ యూజువల్ గా నరేష్ గారు మీరు అన్ని రాంగ్ ఆన్సర్స్ పంపిస్తున్నారు. దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, చిత్రాల గ్రామం నుండి చందంపేట, ఓకే. అండ్ రమ్య మెరుగు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడమా, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఓకే రాజశేఖర్ రెడ్డి మెసేజ్ చేశారు కర్నూలు జిల్లా నుండి. అండ్ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. హౌ ఆర్ యూ జ్యోతి గారు అంట, నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సులోచన కరీంనగర్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కనకారావు పెడన్ నుండి, రైట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తిజావలి, రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి కప్పు మల్లేషు జుకు అతెప్ప అంట, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదయపాలెం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. సో ఎన్ని మెసేజెస్ అండి బాబు, 100 మెసేజెస్ అనమాట, అలా సెంచురీ అయిపోయింది. సో ఆల్మోస్ట్ అందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించేశారు. ఏ సంవత్సరం ఏంటి అంటే 1919 మార్చ్ టు ఏప్రిల్, మార్చ్ నెలలో జరిగిందనమాట. సో అది మ్యాటర్. సో చాలా మంది అయితే రైట్ ఆన్సర్స్ పంపించేశారు. అండ్ ఈరోజు హాలిడే కదా, సో పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు మన సండే సందర్లో. సో ఇప్పటికీ పాపం చాలా కష్టపడిపోయినట్టున్నారు. సో సినిమా క్వశ్చన్కి వెళ్దాం ఒకసారి. సినిమాకి సంబంధించిన ప్రశ్న ఒకటి అడుగుతాను. ఏంటి అంటే, ఇదే ప్రశ్నకు రిలేటెడ్గా ఇంకో ప్రశ్న కూడా ఉంది నా దగ్గర యాక్చువల్గా. సో చూద్దాం. ప్రభాస్ అండ్ ఆర్

నిత్య అగర్వాల్ ఇద్దరు కలిసి యాక్ట్ చేసినటువంటి సినిమా పేరు అని నేను అడుగుతాను. బట్ అది సినిమాలు ఎన్ని అని అడగాలి. యాక్చువల్ గా అందరికీ ఆల్మోస్ట్ ఒక సినిమానే తెలిసి ఉంటుంది. అండ్ ప్రభాస్, ఆర్తి అగర్వాల్ ఇద్దరూ కలిసి యాక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాల పేర్లు ఏంటి ఎన్ని అనేది నాకు గెస్ట్ చేసి చెప్పండి. 8662488114 ఈ నంబర్ కి మీ పేరుని ఆన్సర్ ని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను, నువ్వు నాకు నచ్చావు. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించినటువంటి భువన చంద్ర గీతం వింటూ స్టేజ్ ఉంటుంది విత్ భారతి ఎఫ్ఎం 101.3.

1.3 36 minutes 45 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ 80 మెసేజెస్ వచ్చేసినాయి అనమాట, సినిమాకి సంబంధించిన ప్రశ్న కదా. సో చూద్దాం, ఫస్ట్ రైట్ ఆన్సర్ అయితే మనకి ఎక్కడి నుంచి పంపించారు ఎవరు అనేది. ఇంతకీ ప్రశ్న ఏంటి అంటే, నేను ప్రభాస్ అండ్ ఆర్తి అగర్వాల్ వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసినటువంటి మూవీస్ గురించి అడిగాను కదా. సో చూద్దాం, ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి రాజోల్ నుండి జయన్న మెసేజ్ చేశారు, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే శ్రావణి నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నాగేంద్ర మండల జ్యోతి, మండల నాగేంద్ర, ఓకే. దాదినేని చెన్న కృష్ణాట మరియు జ్యోతి, సో వెరైటీగా ఉన్న పేర్లని కూడా. లక్కిరెడ్డిపల్లి మండలం నుండి మెసేజ్ చేశారు, ఒక మూవీ కరెక్ట్గా పంపించారు బట్ ఒకటి రాలేదు కదా. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి, రైట్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్, రైట్ ఆన్సర్. రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు, ఒకటి రైట్ ఆన్సర్. అండ్ కనకరావు పెడన్ నుండి మెసేజ్ చేశారు, అందరూ ఒక మూవీనే చేశారు కదా. ఓకే చూద్దాం ఇంకెవరెవరు పంపించారు. పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, రైట్ ఆన్సర్. అండ్ చక్క క్లియర్ గా సాంగ్ కూడా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ సుమని పెడన్ నుండి మెసేజ్ చేశారు, ఒక్కటే పంపించారు బట్ కంప్లీట్ ఆన్సర్ రాలేదు. కే రవీంద్రారెడ్డి కూడా అంతే. అండ్ అలాగే నెక్స్ట్ మహాలక్ష్మి మెసేజ్ చేశారు, నో ఇంకా ఉన్నాయి కదా. అండ్ అనంతపురం జిల్లా నర్సాపురం గ్రామం నుండి నాగేష్, లావణ్య, లక్ష్మీసుప్రియ, యశోద, హర్షవర్ధన్ కూడా సేమ్ అనమాట. అండ్ నెక్స్ట్ చూద్దాం, బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ నాకు ఇది ఒక్కటే తెలుసు అంటూ మెసేజ్ చేశారు, రామనంతపురం లావణ్య. బట్ ఇంకొకటి కూడా ఉంది కదా నేను చెప్తాను. అరగిట విలేజ్ వేదశ్రీ, రాహుల్, శాంతి, శేఖర్, రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, మీరు కూడా ఒకే మూవీ పంపించారు. ఇంకో మూవీ ఉంది నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కూడా ఒకటే ఆన్సర్ పంపించారు బట్ కాదు. అండ్ కలమందులపాడు గ్రామం నుండి ఖాసీ ముత్తిజావలి కూడా అంతే. బట్ ఇంకొక మూవీ చాలా మంది మిస్ అయ్యారనమాట. అసలు ఆ మూవీ ఓ రేంజ్ లో సంచలనాన్ని క్రియేట్ చేసింది. అండ్ సూపర్ డూపర్ డైలాగ్స్ ఉంటాయన్నమాట అందులో అసలు. అండ్ నువ్వు వస్తావా ఆ ప్లేస్ లోకి అని కోట గారిని అడిగినప్పుడు ఉంటుంది, వద్దని చెప్పి ప్లేస్ నుంచి ఉంటారు చూసారా, భలే ఉంటుంది. అండ్ యాకూబ్ బాషా నూర్జహాన్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్, కొత్తగూడెం నుండి. అండ్ అలాగే నెక్స్ట్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ రమ్య మెరుగ బెంగళూరు నుండి, రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి నరసింహస్వామి, రైట్ ఆన్సర్. అండ్ తల్లా విశ్వనాథరావు పెడన బ్రహ్మాపురం నుండి మెసేజ్ చేశారు, ఒక్కటే మూవీ పంపించారు, ఇంకో మూవీ కూడా ఉంది. అండ్ నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుండి, ఒక మూవీ కాదు కదా, ఇంకోటి కూడా ఉంది కదా. ఓకే. అండ్ భాగ్యలక్ష్మి మెసేజ్ చేశారు, కనకదుర్గ శ్రావణి విత్ సీను. ధోనే కర్నూలు నుంచి, అందరికీ ఒక్క మూవీయే తెలుసు అనమాట, ఇంకోటి తెలియదు. కీర్తిక, లిఖిత, అశ్విని కుమార్, ఉమా మెసేజ్ చేశారు ఒకే మూవీని. అండ్ నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి కర్నూలు నుండి మెసేజ్ చేశారు, బసరకోడు గ్రామం. అసలు రెండు రాంగ్ ఆన్సర్స్ అవి. అందులో ఎక్కడుందండి ఆర్తి అగర్వాల్ డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ లో? ఆవిడ పేరు కాజల్ కదా. ఓకే, భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మాధవి ఆంజనేయులు బుధాన్ పోచంపల్లి నుండి, ఒకటి పంపించారు, ఒకటే మెసేజ్. ఓకే. అండ్ సంకీర్త సాయి అనంతపురం జిల్లా, రైట్ ఆన్సర్. అండ్ తులసి మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్, ఒకే మూవీ పంపించారు. అండ్ గారపెంట సంజయ్ సత్య, యా ఒకటి రైట్ ఆన్సర్, ఒకటి రాంగ్ ఆన్సర్. రాఘవేంద్రాలు లేదు కదా. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి శ్రీవిద్య మెసేజ్ చేశారు, ఒక మూవీ. అండ్ అలాగే నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి పాపినేపాలం నుండి, ఒక మూవీ అంటున్నారు, కాదు కదా. అండ్ కూరకుంద కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి, ఒకే మూవీ మెసేజ్ చేశారు. అండ్ ఉమ్మడి శెట్టి సుధాకర్ జ్యోతి అక్కివారిపల్లి గ్రామం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఒకటే అంటూ. అండ్ అనంతపురం డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, చాలా పేర్లు ఉన్నాయి ఇక్కడ విలేజ్. ఓకే, కుమారి లక్ష్మీ వెంకటేష్ శ్రీనివాసులు
రామాంజమ్మ. ఓకే, వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు ఓకే మూవీ, బట్ ఇంకోటి కూడా ఉందండి. అండ్ మార్కాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా ఓకే మూవీ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మసూం బాబా ఓకే, నాగర్ కర్నూలు డిస్టిక్ కొల్లాపూర్ నుండి రైట్ ఆన్సర్. హంబాపురం గ్రామం నుండి కొప్పు మల్లేశు జుకు ఆతెప్ప కూడా రైట్ ఆన్సర్. అండ్ ఉమ్మడి శెట్టి శివ మంగళగిరి అడవి యా రైట్ ఆన్సర్, రెండు కూడా రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ షేక్ మస్తాన్ షేక్ ముబీన్ బీవి నగర్ నెల్లూరు నుండి ఒకటి మూవీ పంపించారు, ప్రభాస్ ఫ్యాన్ అన్నారు. కాదు కదా, ఒకటి కాదు కదా. ఓకే, గౌతమ్ చౌడేపల్లి ప్రభాస్ కాదు, ఇంకా మూవీ కూడా ఉంది. అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నర్సన్న శివగంగ కూడా రైట్ ఆన్సర్. అండ్ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, వన్ అంటూ కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్ లో లేదండి, తను నల్గొండ నుండి దమ్మోజ్ వెంకటాచార్య గారు, రాంగ్ ఆన్సర్ అది. గుంటూరు నుండి ఉమా మహేశ్వరరావు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, సాంగ్ లిస్ట్ బాగుందండి, మంచి పాటలు వేస్తున్నారు, ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంది అయితే మీ పాటలతో కూల్ గా అయిపోతున్నా, మంచి పాటల సెలెక్షన్ సూపర్ అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు పంపించింది ఒకటే మూవీ, ఇంకొక మూవీ కూడా ఉంది, ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను, వింటూ ఉండండి. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుండి ఒకటే మూవీ అంటూ మెసేజ్ చేశారు. అండ్ అలాగే స్వీడన్ ఓకే సింధు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ గద్వాల్ జయన్న దేవి మా ఆన్సర్ అంటూ ఒకటే ఆన్సర్ పంపించారు. అండ్ అనంతపురం నుండి అనురాధ, టైలర్ రమేష్ మెకానిక్ వెంకటాచలపతి ప్రభాస్ ఆర్తి అగర్వాల్ కలిసి నటించిన సినిమాలు అంటూ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ పోలవరం నుండి భాస్కర్ రావు రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ మెసేజెస్ మాత్రం అవ్వట్లేదు, ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే జరబోదుల బుజ్జయ్య గారు తరాలపల్లి నుండి రైట్ ఆన్సర్. కమ్మతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సీను రాపూర్ నుండి మెసేజ్ చేశారు. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ జ్యోతి గారు జీకే ప్రశ్నలు పొన్నూరు మండలం చింతలపూడి నుండి బోనాసి ఆదా మల్లేశ్వరు. ఇందాకంతా అవే అడిగాను మిమ్మల్ని, సో ఇంకా లాస్ట్కి వచ్చేసాం కాబట్టి సినిమా క్వశ్చన్కి వచ్చామన్నమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు, బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి రైట్ ఆన్సర్. సైనికపురి హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు పావని, బృందావన పద్మశ్రీ శ్యామ్ చిరంజీవి పావని శశాంక్ శ్రీవత్స వీళ్ళందరూ కూడా అనమాట. ఓకే రెండు కరెక్ట్ గా పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. కొల్లిపర్రి నుండి మావులాలి రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి ఫణీంద్రస్వామి సుబ్బయ్య రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. ఓకే సూపర్ దాదా ఇన్ హిందీయా. ఓకే రక్షిత లిఖిత అనురాధ బాలరాజు మారుతి అనంతపురం నుండి మెసేజ్ చేశారు. ఈ ఒక్క సినిమానే కాదు ఇంకోటి కూడా ఉందమ్మా. అండ్ రాయచూరు ఎల్లప్ప యాదవ్ ఒక మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎన్జీఓ కాలనీ జి రెడ్డన్న మెసేజ్ చేశారు కడప నుండి ఒకటే మూవీ అంటూ కాదు. అండ్ ఫ్రమ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ దారిపోయిన సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి. అండ్ మంగళగిరి యశోద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ విజయవాడ యనమల కుదురు నుంచి భార్గవరామ్ మోక్ష శ్రీ సత్య రిచిక ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ కే రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుండి రైట్ ఆన్సర్, అంటే ఒకటే మెసేజ్ చేశారు ఇంకొకటి కూడా ఉంది. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి బోరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. నెక్స్ట్ నూనెపల్లి నుంచి రామయ్య అండ్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. గోపి

పాతిబండ్ల మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ. రైట్ ఆన్సర్ తిరుపతి దామినేడ్ నుండి ఉషారాణి భాస్కర్ రావు. ఓకే, ఇందాక నేను చదివాను కదండి, మీది కరెక్టే కదా. రాజశేఖర్ రెడ్డి కర్నూలు నుండి బసరకోడు గ్రామం, ఒకటే మూవీ పంపించారు. అండ్ అలాగే ఇంకొకటి అంటూ రైట్ ఆన్సర్ పంపించారనమాట రామానందపురం నుండి. అండ్ టూ నల్లమ్మ పాపినేయపాలెం అంటూ మెసేజ్ చేశారు. అండ్ చిరంజీవి నాగభూషణ, వగ్గా శివయ్య, ముంత పెద్దన్న కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుండి రైట్ ఆన్సర్. అండ్ సూపర్ సాంగ్స్ జ్యోతి గారు అంటూ మెసేజ్ చేశారు ఎవరు. యా, రైట్ ఆన్సర్ విజయవాడ నుండి కరుణ. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ అనంతపురం జిల్లా యాడికి నుంచి రంగం వెంకటస్వామి కొండవీటి నుండి మెసేజ్ చేశారు ఒక మూవీ. అండ్ అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు ఒకటే మూవీ అంటూ. అండ్ అలాగే నెక్స్ట్ తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ కర్నూలు డిస్టిక్ కోడుమూరు నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ జోగి శ్రీనివాసులు చిన్న గుడిపాడు గ్రామం పెద్ద దోర్నాల మండలం మార్కాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాటలు బాగున్నాయి సో అంటూ మెసేజ్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా కుటుంబ సభ్యులుట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ జో మా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ కర్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్రీవిద్య టూ మూవీస్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు అనంతపూర్ నుండి. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, మీ పేర్లు చదివాను కదా, మళ్ళీ పంపించినట్టున్నారు. ఇందుకే నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే ప్రభాస్, ఆర్తి అగర్వాల్ వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసినటువంటి సినిమాలు అని అడిగాను కదా. ఒకటి అడవి రాముడు, చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఛత్రపతి మూవీలో కూడా ఒక సాంగ్ ఉంటుందన్నమాట వీళ్ళిద్దరికి, అది సూపర్ హిట్ సాంగ్. సో నేను ఇప్పుడు మీకోసం ఆ సాంగ్ అయితే ప్లే చేస్తాను. అండ్ దీని కంటిన్యూషన్ అడగాలనుంది కానీ టైం అయితే లేదనమాట. సో ఇక్కడికైతే మనం ఫుల్ స్టాప్ పెట్టేస్తాం ఈనాటి సందడి సందడికైతే. మళ్ళీ ఇంకొక రోజు షోలో ఖచ్చితంగా మంచి ప్రశ్నలు మళ్ళీ బాగా సందడి చేద్దాం, మరిన్ని సినిమా కబుర్లు చెప్పుకుందాం, బోల్డ్ అన్ని విషయాలు తెలుసుకుందాం, ధీరాల కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. బట్ వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం ఛత్రపతి నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. అండ్ బ్యాక్ టు బ్యాక్ 2 సాంగ్స్ వస్తాయి. అలాగే అడవి రాముడి నుంచి కూడా ఒక సాంగ్ ప్లే చేస్తాను మీకోసం. ఛత్రపతిలో కళ్యాణ్ మలిక్ అండ్ స్మిత నిరంజన పండిట్ పాడినటువంటి పాట సునీతతో కలిసి. అండ్ చంద్రబోస్ గీతం ఇది. ఈ పాట మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టేడియం వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సో సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందేశ్ ఇందులో మనం ఫైనల్ గా వచ్చేసాం కదా. సో ఇంకొంచెం మెసేజెస్ పెండింగ్ ఉన్నాయి, ఒక నాలుగు అవి కూడా చూసేద్దాం. అడవి రాముడు అండ్ యా ఛత్రపతి కదా. మంచిర్యాల నుండి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షర కృప కూడా మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు, రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. అండ్ పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, ఎప్పట్లానే ఈ రోజు కూడా షో బాగుంది, మాకు నచ్చింది, మళ్ళీ ఎప్పుడు వస్తారు అంట. వచ్చేస్తాను ఒక 2-3 డేస్ గ్యాప్ లో. అండ్ నెక్స్ట్ మెసేజ్, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, ఈ రోజు మీ షో వాహ్వా అనిపించింది, ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి మెసేజ్ చేశారు. అండ్ ఈ రోజు ప్రోగ్రామ్ బాగుంది అయితే నేను పాల్గొనలేకపోయాను, రేడియో అందుబాటులో ఉంది కానీ సెల్ ఫోన్ లేనందువలన అంటూ మెసేజ్ చేశారు. అయ్యో శాంతినగర్ నుండి ఓకే ఒకడు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ అగైన్ అండ్ అగైన్ యురేక మీరు కేక అంట, కర్నూతల సునీల్, లక్కిరెడ్డిపల్లి మండలం నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ అడవి రాముడు అండ్ ఛత్రపతి అంటూ రైట్ ఆన్సర్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. అండ్ అలాగే శ్రావణి ధోని నుంచి మెసేజ్ చేశారు, ఇందాక మీరు క్వశ్చన్స్ అడిగారా మిస్ అయినట్టున్నా అంట. అయ్యో లేదు లేదు, అయిపోయింది క్వశ్చన్స్ ఇంకా. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వేదశ్రీ, రాహుల్, శాంతి, శేఖర్ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ అయ్యో అవునా అండి ఛత్రపతిలో ఒక సాంగ్ కూడా కదా అడవిరావు. ఎస్ నెక్స్ట్ రాజోల నుండి జయన్న మెసేజ్ చేశారు, సందడి సందడి చాలా సూపర్ గా ఉంది, ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటూ. అండ్ వివి రెడ్డి శాస్త్రి గారు, పొట్టివాడే కానీ మహా గట్టివాడట, ఎవరు అంత పొట్టి వాళ్ళు ఎవరున్నారు. అండ్ ఆల్ సాంగ్ సూపర్ 100% అంటూ గడ్డ మంకయ్య బండారిపల్లి నెల్లూరు నుండి మెసేజ్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్ సో మరి ఇదండి సందేశంలో అన్ని మెసేజెస్ అయితే నేను ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా కంప్లీట్ చేసేసాను. అండ్ 3 hours 55 minutes 30 seconds వచ్చేసింది వీబీ క్లాక్. అండ్ నేనైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ తోటి ఈనాటి సందేశానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. అండ్ వివిధాలు కలుసుకుందాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది కిల్లర్ మూవీ నుంచి, వింటూ స్టే ట్యూన్.

చదువుతున్నది కేసుగుణ. ఫ్లై దుబాయ్ విమాన ఘటనలో వీరోచితంగా పోరాడి గాయపడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్లో ఈరోజు పరామర్శించారు. యుఏఈలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మచ్చర్తో ప్రధానమంత్రి వీడియో కాల్లో ఈరోజు మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈ సాయంత్రం నిర్వహించే స్వచ్చాంధ్ర రాష్టస్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అవార్డులకు 12 పురపాలక నగరపాలక సంస్థలు, మరో 12 గ్రామ పంచాయతీలతో పాటు ఉత్తమ విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు కేటాయించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. కరువు నేలగా ఉన్న సీమ ప్రాంతాన్ని ఫ్రూట్ బౌల్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్బంగా పలువురు ప్రముఖులు ఈరోజు నివాళులర్పించారు. విజయవాడ లోక్భవన్లో మహాత్మాగాంధీ చిత్రపటానికి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నివాళులర్పించారు. ఆయన బోధనలు మనకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. విశాఖపట్నంలో నవంబర్ 12-13 తేదీలో నిర్వహిస్తున్న 31వ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా రాష్ట వ్యాప్తంగా 5 ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ప్రాంతీయ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, సమతుల అభివృద్ది, స్థానిక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను పారిశ్రామిక ప్రగతిలో భాగస్వాములను చేయడమే ప్రాంతీయ సదస్సుల ప్రధాన లక్ష్యమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందినవారికి పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నియామక పత్రాలు అందజేశారు. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి వస్తున్న కారణంగా పరిశ్రమల స్థాపన పెరుగుతోందని, యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

0: 1.3
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే విరుద్ధ తీర్థం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

4 మినిట్స్ లో ఉంది. వివి గ్లోగ్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మనమైతే సక్సెస్ఫుల్ గా సందడి ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేసేసుకున్నాం అండ్ వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. ఈ రోజు ఫ్రైడే హీరో స్పెషల్.

సో మరి మెగాస్టార్ పాటలు విందామా? చిరంజీవి గారు ఈ పాటలన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ మీకోసం ప్లే చేస్తాను 4:50 వరకు. ఫస్ట్ అయితే మీకోసం ఛాలెంజ్ ఇద్దరు నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం.

గ్యాంగ్ లీడర్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినటువంటి భువన చంద్ర గీతం విన్నారు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వక్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. హీరో స్పెషల్ గా మెగాస్టార్ గారి పాటలు వింటున్నాం కదా. వినబోతున్న తర్వాతి పాట కొండవీటి దొంగ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3. హీరో స్పెషల్ గా చిరంజీవి గారు నటించినటువంటి సినిమాల నుంచి పాటలైతే వింటున్నాం కదా. సో నెక్స్ట్ వినబోతున్న పాట మరణ మృదంగం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం.

4 hours 32 minutes 52 seconds లో ఉంది. బిగ్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ పసివాడి ప్రాణం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం విన్నారు కదా. రాక్షసుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం ఇప్పుడు మీకోసం. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: ఖైదీ నంబర్ 150 చిత్రానికి హరిహరన్, శ్రేయ ఘోషల్ పాడినటువంటి శ్రీమణి గీతం వినబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మీరు ఇంతవరకు వివిధ కార్యక్రమంలో హీరో స్పెషల్గా చిరంజీవి గారు నటించినటువంటి పాటలు విన్నారు. మరి స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జేజో సైనింగ్ అప్ ఫర్ టుడే షో. ఏంటి అంటే వెన్నెలా స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పుడు వింటూ స్టేట్ యూన్ టూ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

నవ్వడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? వెన్నెల ప్రోగ్రామ్ లో చేతంతో తెలుసుకుందాం ఈరోజు. నవ్వు నాలుగు విధాల చేటు అనే ఒక పాత సామెత ఉండేది. అయితే ఆరోగ్యపరంగా చూస్తే నవ్వు 40 విధాల మేలు అంటున్నారు డాక్టర్స్. నవ్వడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా నవ్వు ఎంతో మేలు చేస్తుందట. అదెలాగంటే మనస్ఫూర్తిగా నవ్వడానికి మించిన మందు మరొకటి లేదంటున్నారు. రోజులో ఒకసారైనా నవ్వకపోవడం వల్ల చాలా రకాల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. నవ్వకుండా ఎప్పుడూ సీరియస్ గా ఉండేవాళ్లకు స్ట్రెస్ అంటే ఒత్తిడి, డిప్రెషన్ లాంటివి త్వరగా దరిచేరుతాయట. వర్క్ స్ట్రెస్ లో పడి నవ్వడాన్ని చాలా మంది మర్చిపోయారు. ఇవాళ మన వర్క్ కూడా అలాగే ఉందండి. ఏదో ఆర్టిఫిషియల్ గా నవ్వేస్తూ ఉంటారు, ఏ హాయ్ హూ అని అందరికి ఏదో ఎక్స్చేంజింగ్ ఆఫ్ ప్లెజెంట్రీస్ అవుతాయి ఆఫీస్కి వెళ్ళగానే, కానీ డీప్ ఇన్సైడ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ టెన్షన్ అండ్ స్ట్రెస్. వర్క్ అవుతుందా లేదా, అసలు ఇంకోటి చెప్పాలంటే ఆ వర్క్ పైన ఇంట్రెస్టే ఉండదు, కానీ వెళ్లాల్సి వస్తుంది. ఎందుకు? శాలరీ కోసం వెళ్ళాలి. అందరికీ ఏదో మనం హ్యాపీగా ఉన్నామన్న ఒక ప్రొజెక్షన్ చేయాలి అక్కడ. అది చేయకపోతే వీళ్ళేదో అయిపోయారన్న ఫీలింగ్ వీళ్ళకి కలుగుతుంది, వేరే వాళ్లకు కలుగుతుంది.

దానితో డబుల్ ఇంపాక్ట్ పడుతుందని, ఉన్నా లేకున్నా గాని ఏదో హ్యాపీగా ఉన్నామని ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటారు. ఇది కేవలం ఆఫీస్ లో కాదు, ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లో మనం చూపిస్తూనే ఉన్నాం, వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ హ్యాపీ. నిజంగా హ్యాపీగా ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు, చెప్పాల్సిన అవసరం లేదు అది. కానీ ఇవాళ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు నవ్వుతూ ఫోటోలు తీసుకుంటున్నారు, తింటూ ఫోటోలు తీసుకుంటున్నారు, ఏది చేస్తే ఫోటోలు తీసుకుంటున్నారు, వేరే వాళ్ళకి ఇమీడియట్ గా చూపిస్తున్నారు. అంటే సిసిసి లుక్ అంత టెన్షన్ అయిపోయింది, అంటే జీవితంలో లేని ఉన్నట్టు చూపిస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఆర్టిఫిషియాలిటీ వచ్చింది. ఒక్కసారి కామ్ గా సాలిట్యూడ్ లో కూర్చొని ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే నిజంగా హ్యాపీనెస్ ఉందా లేదా మనకే తెలుస్తుంది. మనకొచ్చే చాలా రకాల మానసిక రుగ్మతలకు, అనారోగ్యాలకి నవ్వకపోవడం కూడా ఒక కారణం. బీపీ, స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇన్సోమ్నియా, మైగ్రేన్, తలనొప్పి వంటి బోలెడు సమస్యలు కేవలం నవ్వడం ద్వారా దూరమవుతాయని ఎంతో మంది ఎక్స్పర్ట్స్ చెప్పారు, ఎన్నో రీసెర్చర్స్ కూడా ప్రూవ్ చేశాయి. రోజుకి 10 నిమిషాలు నవ్వడం ద్వారా 10 నుంచి 20 మిల్లీమీటర్ల రక్తపోటు తగ్గుతుందని స్టడీలో తేలింది. కానీ ఏం చేస్తున్నారు, నవ్వకుండా గోళీలు మింగుతున్నారు, టాబ్లెట్స్ వేసేసుకుంటున్నారు. బీపీ అంటారు, హైపర్ టెన్షన్ అంటారు, ఏదో ఒకటి మింగేస్తే అయిపోతుంది, మళ్లీ స్ట్రెస్ఫుల్ లైఫ్. అదొక సైకిల్ లాగా ఏర్పడింది. హాయిగా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని లేదా ఒక మంచి కామెడీ షో చూస్తుంటూ ఫ్యామిలీ వాళ్లతో ఉండే టైం కూడా లేదు. ఇవాళ అన్ని ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్స్ కదా, అన్ని అక్కడ సోషల్ మీడియాలో చూపించేశాం కదా ఆర్టిఫిషియల్, ఎక్కడ మళ్లీ రివీల్ అవుతుందో అని దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా ఏంటి మనం? వై డోంట్ యు బీ యువర్ సెల్ఫ్, వై డోంట్ యు లాఫ్? ప్రాబ్లం వస్తే వచ్చింది, దాన్ని అధిగమించండి. ఫ్రెండ్స్ తో కలిసి ట్రూత్ఫుల్ గా ఉంటే ఏమవుతుంది, హ్యాపీగా జీవించవచ్చు. నవ్వండి, నవ్వించండి. నవ్వడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం, రక్తంలో ఆక్సిజన్ లెవెల్ కూడా పెరుగుతుంది. నవ్వినప్పుడు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందుకే అన్ని రకాల మానసిక రుగ్మతలకు నవ్వు మంచి మందుగా పనిచేస్తుంది. ఇకపోతే నవ్వడం వల్ల సహజంగానే ఇమ్యూనిటీ పెరుగుతుంది, మనకు పాజిటివ్ థింకింగ్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే నవ్వుతామో, ఇలాంటి హార్మోన్స్ రిలీజ్ అయ్యి బాడీ తేలిక పడుతుందో, నిజంగా పాజిటివ్ థింకింగ్ వస్తుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నవ్వినప్పుడు ముఖం పొట్టలోని కండరాలు యాక్టివేట్ అవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే నవ్వు అనేది ఒక రకమైన శ్వాస వ్యాయామం. ఇట్స్ అ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఎస్ ఎగ్జాక్ట్లీ, వి టేక్ లాట్ ఆఫ్ బ్రీత్ అండ్ వి రిలీజ్ దట్ బ్రీత్ అండ్ వి ఆల్సో రిలాక్స్ ద మజిల్స్. నవ్వుతూ ఉంటాం, ఒక ఫిజికల్ యాక్టివిటీ, ఒక మజిల్స్ కి కూడా టెన్షన్ రిలీజ్ అయిపోతుంది, లైట్ అయిపోతాము. కాబట్టి ఇదొక మంచి ఎక్సర్సైజ్ అంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇతరులతో మంచిగా కమ్యూనికేట్ చేయండి. అందరిలో మంచి ఇంప్రెషన్ పొందడానికి ముఖంపై చిరునవ్వు ఉండడం చాలా అవసరం. ఈ మధ్య లేటెస్ట్ గా చాలా మంది ఏంటంటే ఏదో సీరియస్ గా ఫేస్ పెడతారు, అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మేము చాలా విఐపీస్, మమ్మల్ని చూసి అందరూ భయపడండి అనే ఒక ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటారు అందరికీ. ఎందుకంత సీరియస్నెస్? దాంతో నష్టం ఎవరికి? మీకే కదా. అది అయినా మీకు ఆ ప్రొజెక్షన్ అవసరం ఎందుకు? నిజంగా మీలో వాల్యూ ఉంటే అందరూ రెస్పెక్ట్ ఇస్తారు కదా అని ఆలోచన మర్చిపోతారు. అలాగే నవ్వు అనేది ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది, అంటే మీరు నవ్వుతూ ఉండడం ద్వారా మీ చుట్టూ ఉండేవాళ్ళు కూడా నవ్వుతూ ఉండేలా చేయొచ్చు. ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళు సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉంటుందంటారు. ఇది నేను చెప్పే మాట కాదు, చాలా మటుకు సర్వేలో నిరూపించారు. కాబట్టి రోజుకి 10 నిమిషాలైనా నవ్వడానికి అలవాటు చేసుకోవడానికి. ఇంకా చేతన్ ఏదో వెనెల ప్రోగ్రామ్ లో నవ్వమన్నాడు, 10 నిమిషాలు నవ్వమన్నాడు అని అలారం పెట్టుకుని కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 10 మినిట్స్ నవ్వకండి. నిజంగా చూసుకుంటే ఎంతసేపు నవ్వితే అంత మంచిది. మీరు నవ్వడం కాకుండా ఇతరులను కూడా నవ్వించండి. నవ్వితే శరీరంలోని 108 కండరాలు ఉత్తేజమై శక్తి వస్తుందట. గట్టిగా నవ్వే వారిలో బీపీ అదుపులో ఉంటుంది. మనం 15 నిమిషాలు నవ్వితే సుమారు 40 కేలరీస్ కరిగిపోతాయి. గట్టిగా నవ్వుతున్న సమయంలో మన శరీరానికి ఆక్సిజన్ బాగా అందుతుంది, దీనివల్ల గుండె సంబంధిత రోగాలు దరిచేరవు. నవ్వితే శరీరంలో నొప్పుల నివారణకు తోడ్పడే ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. నిత్యం నవ్వుతూ ఉండే వారికి జీర్ణశక్తి పెరుగుతుంది, దట్ ఆల్సో ఇంప్రూవ్స్ ద డైజెస్టివ్ కెపాసిటీ. మానసిక రోగాలు నయం చేయడానికి నవ్వు ఔషధంలా పనిచేస్తుంది. నవ్వు మెడకు మంచి వ్యాయామం. హాయిగా నవ్వుకుంటే మెడనొప్పి సమస్య ఉండదు. మానసిక ఉల్లాసానికి నవ్వు ఓ దివ్యౌషధం. హాయిగా నవ్వుకునే వారికి హై బీపీ, ఉబ్బసం, మధుమేహం, మానసిక ఒత్తిడి దూరం, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఒత్తిడిని దూరం చేస్తుంది. మీ జీవితంలో ప్రతిరోజు అందుకే నవ్వండి, నవ్వించండి. మనసారా నవ్వడానికి ఏ అవకాశాన్ని వదులుకోకండి. ఎందుకంటే మీరు నవ్వితే మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. జీవితం అంటేనే సమస్యలు, ప్రాబ్లమ్స్, సఫరింగ్,
పెయిన్.

అని అంటూ ఉంటారు. కరెక్టే, ఇది సర్వసాధారణం. శారీరక మానసిక సమస్యలను నయం చేసేందుకు తరచూ వైద్యులను సంప్రదిస్తూ ఉంటాం. కానీ ఒక చిన్న నవ్వు నవ్వితే మీరు కొన్ని అనారోగ్యాల నుంచి కోలుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. నవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి నిజంగా పెరుగుతుందండి. ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండటం వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి. అంటే కార్టిజాల్ లాంటి ఏదైతే హార్మోన్స్ ఉంటాయో మనకు స్ట్రెస్ ఇచ్చేవి, అవన్నీ తగ్గిపోతాయి. ఆటోమేటిక్లీ ఇట్ ఇంప్రూవ్స్ ఆ హెల్త్. అదనంగా మీ శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడే కణాలు పెరుగుతాయి. నవ్వు హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మనసారా నవ్వుతుండటం వల్ల హృదయ స్పందన రేటు మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని ఆక్సిజన్ రవాణాను పెంచుతుంది. రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటే ప్రాణాంతకం. అధిక ఒత్తిడి అనేక మానసిక శారీరక సమస్యలకు దారితీస్తుంది. డిప్రెషన్ మన ఓవరాల్ హెల్త్ ని కూడా ప్రభావితం చేస్తుంది. నవ్వు ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. దీనివల్ల మనసు శరీరం రిఫ్రెష్డ్ గా ఉంటుంది. ఈ రోజుల్లో మనం క్యాలరీస్ ని తగ్గించుకోవడానికి అనేక వ్యూహాలను అనుసరిస్తూ ఉన్నాం. క్యాలరీస్ ని బర్న్ చేయడానికి నవ్వు గొప్ప మార్గం. 10 నుంచి 15 నిమిషాల పాటు నిరంతరం నవ్వడం వల్ల 50 కేలరీస్ ఖర్చవుతాయి. ఇది మీకు తేలికపాటి వ్యాయామం అవుతుంది. హాయిగా నవ్వేవారికి నరాల బలహీనతలు కూడా దరిచేరవు. డిప్రెషన్ లో ఉన్న వాళ్లకి లాఫింగ్ థెరపీ ట్రీట్మెంట్ చేయగా 70% వరకు సత్ఫలితాలున్నాయి. థైరాయిడ్, మైగ్రెయిన్, స్పాండిలైటిస్ వంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం కూడా ఈ నవ్వే. అందుకే అంటారు, నవ్వండి, నవ్విస్తూ ఉండండి. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు ఒకసారి చూసుకున్నారా, బాగా హ్యాపీగా రిలాక్స్డ్ గా లేచి అలా హ్యాపీ స్మైల్ ఇస్తూ ఈ డే ఎంత బాగుందో రిఫ్రెష్డ్ గా అన్నప్పుడు ఆ రోజంతా నిజంగా బాగుంటుంది. కానీ ఎన్నాళ్ళైంది అలా లేచి, లేవగానే మనం ఏదో బాధతో లేస్తాం. ఎందుకంటే ఆ డే అంతా మళ్ళా ఎలా గడుపుతాం, దాన్ని ప్లానింగ్ చేసుకుంటూ చేసుకుంటూ అసలైన జీవితాన్ని మర్చిపోతాం. ఇదొక సైక్లిక్ ప్యాటర్న్ అయిందండి. నిజంగా ప్లానింగ్ చేయాలి, కోఆర్డినేషన్, ఇవన్నీ చాలా ముఖ్యం. లైఫ్ ముందుకెళ్లాలంటే ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి అంటే అనుకుంటాం. కానీ దాంట్లో పడి అసలైనే మర్చిపోతున్నామేంటి? ఒక కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి లేదా సంపాదించడానికి నవ్వు అడ్డెందుకైంది? సో స్టార్ట్ యువర్ డే విత్ అ స్మైల్. స్లోలీ గెట్ ఇన్ టు లాఫ్టర్. మీరే చూస్తారు మీ జీవితంలో ఎన్ని పాజిటివ్ చేంజెస్ వస్తాయో. With this wonderful information about the importance of laughter, this is Chetan signing off in today's Vanilla program. I'll get back to you in our next segment. Till then, have a great time. Bye. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. I repeat, 9515227039. మా ఈమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇంతవరకు మీరు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి విన్నారు. శ్రోతలు, ఇప్పుడు మా స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటలు దాటి 17 సెకండ్లు. ఇప్పుడు విందాం

0: ఈనాటి వనితలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: పోలీస్

0: మిస్ సీమా.
1: చెప్పండి.
0: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
0: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
0: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
0: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో, దార్శనిక భారత్ కార్యక్రమంలో పాత చట్టాల వాటి తొలగింపు, జన విశ్వాస్ ఈ విషయం గురించి కొన్ని వివరాలు, ఆ తర్వాత వికసిత్ భారత్ గురించిన, వికసిత్ భారత్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన కొన్ని వివరాలు, అంటరానితనం నివారణ ఈ వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు ఈ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
5: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బల నడువుల తామరా బురద పుల్ల
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
7: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
8: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
7: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
8: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
9: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
7: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
8: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
7: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
9: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
7: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
8: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

కార్యక్రమంలో ముందుగా ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే అక్టోబర్ 2 శుక్రవారం రోజు సాయంత్రం 6:30 ప్రత్యేక ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. సాధారణ దంత సమస్యలు నివారణ అధునాత చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు డయల్ చేయవలసిన నెంబర్స్ 224-6605, 224-6606, STD code 0877. తప్పక ఫోన్ చేయండి. ఈ సాయంత్రం 6:30 నుంచి 7 వరకు మీ దంత సంబంధిత సందేహాలకు

సమాధానాలు పొందండి. కార్యక్రమంలో ఇప్పుడు మనం దార్శనిక భారత్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.

ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో పాత చట్టాల తొలగింపు, జనవిశ్వాస్, ఇంకా సరళమైన న్యాయ వ్యవస్థ, దీనివైపు అడుగు అనే మన అంశం. ఇప్పుడు కొన్ని వివరాలు. అక్షరం నుంచి సముద్ర గర్భం వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల వరకు, వ్యవసాయం నుంచి కృత్రిమ మేధస్సు వరకు భారతదేశం తన సామర్థ్యాలను విస్తరించుకుంటోంది. ఈ మార్పుల వెనుక ఉన్న విధానాలు ఏమిటి? ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలు ఏమిటి? సంక్షోభాల సమయంలో దేశం ఎలాంటి చర్యలు చేపట్టింది? భారతదేశాన్ని ఆధునిక మౌలిక వసతుల శక్తిగా తీర్చిదిద్దుతున్న నిర్మాణాలు ఏవి? దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ఆలోచనలు, సంస్కరణలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారం, వాస్తవాలు, విజయాలు, సవాళ్లు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి ప్రత్యేక కార్యక్రమమే దార్శనిక భారత్. దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా పాత చట్టాల తొలగింపు, జనవిశ్వాస్, సరళమైన న్యాయ వ్యవస్థ వైపు అడుగు అనే అంశం గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశ అభివృద్ధికి కొత్త చట్టాలు చేయడం ఎంత ముఖ్యమో, కాలానికి అనుగుణంగా అవసరం లేని పాత చట్టాలను తొలగించడం కూడా అంతే ముఖ్యం. కాలం మారుతున్న కొద్దీ కొన్ని నిబంధనలు తమ అవసరాన్ని కోల్పోతాయి. అయినప్పటికీ అవి చట్ట పుస్తకాలలో కొనసాగితే పౌరులు, వ్యాపారాలు, ప్రభుత్వ సంస్థలపై అనవసరమైన నియంత్రణ భారాన్ని మోపే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం పాత, ఆనాటి కాలం చెల్లిన అనవసరమైన చట్టాలను తొలగించే ప్రక్రియను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం 2014 నుంచి 2023 చివరి నాటికి 1562 పాత అనవసరమైన చట్టాలు రద్దు చేయబడ్డాయి. 2023లోనే మరో 76 చట్టాలను రద్దు చేసేందుకు రిపీలింగ్ అండ్ అమెండింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇది కేవలం చట్టాల సంఖ్యను తగ్గించే చర్య కాదు, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా న్యాయ వ్యవస్థను సరళీకరించడం, పాత నిబంధనల వల్ల ఏర్పడే అనవసరమైన అడ్డంకులను తొలగించడం దీని వెనుక ఉన్న ముఖ్యమైన ఉద్దేశం. జనవిశ్వాస్. చిన్న తప్పుకు క్రిమినల్ కేసు కాకుండా సముచిత శిక్ష వేయడం. ఈ సంస్కరణకు మరో ముఖ్యమైన కోణం జనవిశ్వాస్, అమెండ్మెంట్ ఆఫ్ ప్రొవిజన్స్. ఈ యాక్ట్ 2023, ఇది 2023 ఆగస్టు 11 రాష్ట్రపతి ఆమోదం పొందిన ఈ చట్టం 19 కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల పరిధిలోని 42 కేంద్ర చట్టాలలో 183 నిబంధనలను, అంటే నేరరహితం చేసిందన్నమాట. అవి నేరరహితంగా చేయబడ్డాయి. ఇక్కడ నేరరహితం అంటే చట్టాన్ని బలహీనపరచడం అంతేకాదు, తీవ్రమైన నేరాలకు క్రిమినల్ చర్యలు కొనసాగుతూనే చిన్న సాంకేతిక లేదా విధానపరమైన ఉల్లంఘనలకు ప్రతిసారి జైలు లేదా క్రిమినల్ కేసు అనే విధానానికి బదులుగా అవసరమైన చోట జరిమానా లేదా పరిపాలన చర్యలను ఉపయోగించడం. ప్రభుత్వం వివరించిన విధంగా కొన్ని నిబంధనల్లో జైలు శిక్షను తొలగించి జరిమానాను కొనసాగించడం, మరికొన్నింటిలో జైలు, జరిమానాను పెనాల్టీగా మార్చడం, కొన్ని సందర్భాల్లో

ఇవి ఈ విధానాలను ప్రవేశపెడుతూ ఉంటాం. కాంపౌండింగ్ వంటి విధానాలను కూడా అక్కడ ప్రవేశపెడుతూ ఉంటారు. అలాగే దీనివల్ల చిన్న సాంకేతిక తప్పిదం చేసిన పౌరుడు లేదా వ్యాపారి వాళ్ళు ఎదుర్కొనే చట్టపరమైన ప్రమాదం ఉల్లంఘన తీవ్రతకు అనుగుణంగా ఉండేలా చేయటమే లక్ష్యం. న్యాయ వ్యవస్థపై ప్రభావం విషయానికొస్తే గనక చిన్న విధానపరమైన లేదా సాంకేతిక డిఫాల్ట్లు కూడా క్రిమినల్ కేసులుగా మారితే కోర్టు పెద్ద నేరాలను సంబంధించి ఈ పెద్ద నేరాలకు సంబంధించిన కేసులతో పాటుగా ఇలాంటి కేసులను కూడా పరిష్కరించాల్సి వస్తుంది. జనవిశ్వాస సంస్కరణలో పరిపాలనా సంబంధిత అంటే ఈ పరిపాలన సంబంధిత తీర్పు లేదా నిర్ణయాధికార వేదికలు, అవసరమైన చోట అప్పీలు వ్యవస్థ వీటిని ప్రవేశపెట్టడం ద్వారా ఇలాంటి చిన్న ఉల్లంఘనలను తగిన పరిపాలనా మార్గంలో పరిష్కరించే ప్రయత్నం జరిగింది. దీని ద్వారా న్యాయ వ్యవస్థపై ఒత్తిడి, కేసుల పెండెన్సీ తగ్గి తీవ్రమైన కేసులపై న్యాయ వ్యవస్థ ఎక్కువ దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇక చిన్న వ్యాపారాలకు ఒక కాంప్లియన్స్ పొరపాటు కూడా సమయం. దీనికి సమయం, డబ్బు, న్యాయపరమైన వనరులను వినియోగించే పరిస్థితిని సృష్టించవచ్చు. అందువల్ల చిన్న ఉల్లంఘనలకు శిక్షను నేర తీవ్రతకు అనుగుణంగా మార్చడం ద్వారా ఈస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపడే మరి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇది మెరుగుపడే అవకాశం ఉంటుంది. దీనివల్ల జనవిశ్వాస సంస్కరణ 2023తో ఆగలేదు. 2026లో అమల్లోకి వచ్చినటువంటి తదుపరి జనవిశ్వాస సంస్కరణ ద్వారా మరింత విస్తృత స్థాయిలో నిబంధనలను హేతుబద్ధం చేయటానికి, డిస్క్రిమినలైజ్ చేయటానికి చర్యలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా సమాచార ప్రకారం 79 కేంద్ర చట్టాల్లోని 784 ప్రొవిజన్స్ను సవరించగా 717 నిబంధనలు డిక్రిమినలైజ్ చేసేసారన్నమాట. అప్పుడు దీని ద్వారా ఏమైందంటే భవిష్యత్తులో చట్టాలను ఒకసారి రూపొందించి దశాబ్దాల పాటు అలాగే ఉంచే విధానానికి బదులుగా కాలానుగుణంగా నిబంధనలను సమీక్షించి అవసరం లేని వాటిని తొలగించడం, చిన్న ఉల్లంఘనలకు సముచితమైన చర్యలను ఎంచుకోవడం అనే విధానం మరింత బలపడే అవకాశం ఉంది. అంతిమంగా ఈ సంస్కరణల ప్రాధాన్యత తక్కువ చట్టాలు అనే సంఖ్యలో మాత్రమే లేదు, సరళమైన, స్పష్టమైన, నేర తీవ్రతకు అనుగుణమైన చట్టాలు అనే దిశలో ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశానికి చట్టాలు కేవలం నియంత్రించే సాధనాలు కాకుండా ప్రజలు వ్యాపారాలు సులభంగా పాటించగలిగే స్పష్టమైన నియమాలుగా ఉండాలి. పాత చట్టాల తొలగింపు, జనవిశ్వాస్ వంటి సంస్కరణలు ఆ దిశగా భారత న్యాయ పరిపాలన వ్యవస్థను నిరంతరం నవీకరించే ప్రయత్నంగా చూడవచ్చు. ఇంతవరకు మీరు దార్శనిక భారత్ కార్యక్రమంలో పాత చట్టాల తొలగింపు, జనవిశ్వాస్, సరళమైన న్యాయ వ్యవస్థ వైపు అడుగు అనే అంశం గురించిన కొన్ని వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మనం వికసిత్ భారత్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఈరోజు ప్రత్యేక ప్రచారం 5.0లో స్క్రాప్ తొలగింపు, అంటే ఈ వ్యర్థాల తొలగింపు, పరిశుభ్రత, కార్యాలయ సామర్థ్యంపై దృష్టితో ప్రత్యేక ప్రచారం 6.0కు సన్నద్ధమైన రసాయనాలు, పెట్రోకెమికల్స్ విభాగం వారి నిర్వహణ. అంటే ఇక్కడ ఏంటంటే రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలో రసాయనాలు పెట్రోకెమికల్స్ విభాగం, దీనే డిసిపిసి అంటారు.

2026 అక్టోబర్ 2 నుంచి 31 వరకు నిర్వహించనున్న ప్రత్యేక ప్రచారం 6.0కు సన్నద్ధమవుతోంది. పరిశుభ్రత, ఈ వ్యర్థాల తొలగింపు, స్థల నిర్వహణ, కార్యాలయ సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై ఈసారి మరింత ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు నిర్వహించిన సన్నద్ధత దశలో కూడా చాలా పరిశుభ్ర కార్యక్రమాలు చేపట్టారు. 6వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ ప్రచారంలో ఈ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2022 ఇతర వర్తించే మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ వ్యర్థాలను గుర్తించి వాటిని తొలగించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. కార్యాలయ స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం, స్క్రాప్, అవసరం లేని వస్తువులను తొలగించడం, రికార్డుల నిర్వహణ, మొత్తంగా కార్యాలయ వాతావరణాన్ని మెరుగుపరచడంపైన దృష్టి పెట్టనున్నారు. ఈ ఏడాది ప్రచారం ఇతివృత్తం ఈ వ్యర్థాల సమర్థవంతమైన సేకరణ, విభజన, తొలగింపు. అయితే ప్రత్యేక ప్రచారంలో 5.0 ఇందులో సాధించిన ముఖ్యమైన విజయాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక పాట.

వరకు ప్రత్యేక ప్రచారం 5.0 విజయవంతంగా నిర్వహించింది. పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కారం, స్క్రాప్ తొలగింపు, కార్యాలయ స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం వంటి అంశాలపై ఈ ప్రచారంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. అంతేకాకుండా ప్రత్యేక ప్రచారం 5.0లో స్క్రాప్ తొలగింపు ద్వారా 9.18 లక్షల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. స్థల ఆడిట్, ఇతర చర్యల ద్వారా 7,156 చదరపు అడుగుల స్థలాన్ని కూడా ఖాళీ చేయడంతో అందుబాటులో ఉన్న కార్యాలయ స్థలాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. రికార్డుల నిర్వహణలో భాగంగా 4,792 భౌతిక ఫైళ్లను పరిశీలించి వాటిలో 237 ఫైళ్లను తొలగించారు. ఎలక్ట్రానిక్ రికార్డులు, ఈ ఫైళ్లకు సంబంధించి 1,275 ఈ ఫైళ్లను సమీక్షించి వాటిలో 170 ఈ ఫైళ్లను మూసివేశారు. ఈ ప్రచారం సందర్భంగా విభాగానికి ప్రజల నుంచి 6 ఫిర్యాదులు అందగా వాటన్నింటినీ పరిష్కరించారు. ఇది ప్రజలకు సకాలంలో స్పందనాత్మకంగా సేవలు అందించడంపై విభాగం చూపుతున్న దృష్టిని ప్రతిబింబిస్తుంది. వీటితో పాటు ప్రచారంలో భాగంగా 9 పార్లమెంటరీ హామీల అమలును కూడా పర్యవేక్షించారు. పాత ఫర్నిచర్, పాత రికార్డులు, ఇతర అవసరం లేని వస్తువులను తొలగించడంతో పాటు పరిశుభ్రత, స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేలా చాలా కార్యక్రమాలు చేపట్టారు. ఈ చర్యలు మరింత పరిశుభ్రమైన, క్రమబద్ధమైన, సమర్థవంతమైన కార్యాలయ వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి దోహదపడ్డాయి. పిఎస్యులు, స్వయం ప్రతిపత్తి సంస్థల చురుకైన భాగస్వామ్యంలో చూస్తే గనక కేంద్ర పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సంస్థ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెస్టిసైడ్ ఫార్ములేషన్ టెక్నాలజీ, హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్, అలాగే హెచ్ఐఎల్ సహా విభాగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు ఈ ప్రచారంలో చురుకుగా పాల్గొన్నాయి. విభాగం ఆధ్వర్యంలో మొత్తంగా 93 పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టారు. కార్యాలయ పరిశుభ్రత, అవసరం లేని వస్తువుల తొలగింపు, స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం, కార్యాలయ సామర్థ్యాన్ని మెరుగుపరిచే ఇతర చర్యలను ఈ కార్యక్రమంలో చేపట్టారు. ప్రత్యేక ప్రచారం 5.0 ద్వారా పొందిన అనుభవం, సాధించిన విజయాలను ఆధారంగా చేసుకుని విస్తృత స్థాయిలో ఇప్పుడు చాలా అంశాలపై దృష్టి సారిస్తూ ప్రత్యేక ప్రచారం చేస్తూ 6.0కు విభాగం సన్నద్ధత చేపట్టడం వల్ల ఎన్నో మరి పరిశుభ్రత, స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించే అనువైన ప్రాంతాలను గుర్తించి ఈనాడు ఈ పనులు చేపడుతున్నారు. ఇంతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక పాట విందాం.

సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడాన్ని అత్యంత కీలకం అవసరం. కానీ భారత రాజ్యాంగం ప్రకారం అంటరని తరం నేరం. దీన్ని పూర్తిగా నివారించడానికి చట్టపరమైన, సామాజిక, విద్యాపరమైన మార్గాలు ఎన్నో ఇవ్వబడ్డాయి. చట్టపరమైన రక్షణలు లీగల్ మెజర్స్ అంటారు. ఈ రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ 17, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం పూర్తిగా నిషేధించబడింది. దీన్ని ఏ రూపంలో పాటించినా చట్ట ప్రకారం శిక్షార్హమైన నేరం. అలాగే పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955 అంటరానితనం వల్ల ఏర్పడే సామాజిక వివక్షతను అరికట్టడానికి, ఇంకా దీనిని పాటించే వారికి కఠిన శిక్షలు విధించడానికి ఈ చట్టం తోడ్పడుతుంది. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989 షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై జరిగే దాడులు, వివక్షలను నివారించడానికి ఈ ప్రత్యేక చట్టం తీసుకురావడం జరిగింది. విద్యాపరమైన మార్పులు కూడా ఎన్నో సమాన విద్యా అవకాశాలు కల్పించారు. పాఠ్యపుస్తకాల్లో కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. చిన్నతనం నుంచి పిల్లల మనసుల్లో మానవులంతా సమానమైన భావన కలిగించే పాఠ్యాంశాలు చేర్చడం జరిగింది. ఇంతవరకు అంటరానితనం నివారణ వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం, వన్యప్రాణి వారోత్సవాల గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. ముందుగా ఉద్యోగ సమాచారం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఉద్యోగ సమాచారం. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓకు చెందిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్ డిఐపిఆర్ అంటారు, వివిధ ట్రేడుల్లో ఐటీఐ అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య 24. ట్రేడుల వారీగా ఖాళీలైతే స్టీవార్డ్ 1, డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ 2, సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇంగ్లీష్ హిందీ 2, ఫోటోగ్రాఫర్ 1, సిఓపిఏ 14, ఐటీ అలాగే ఐటీఈఎస్ఎం, దీంట్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, దీన్ని ఈఎస్ఎం అంటారు. ఇందులో 2 ఉద్యోగాలు, మల్టీమీడియా అండ్ వెబ్ పేజీ డిజైనర్ 2 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హత ఏంటంటే సంబంధిత ట్రేడుల్లో గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక ఎంపిక విధానం. ఐటీఐలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ అలాగే మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక దరఖాస్తు విధానానికి వస్తే ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఈమెయిల్ admin.dpr@gov.in. మళ్ళీ చెప్తాను, ఈమెయిల్ అడ్రస్. మీరు దరఖాస్తు విధానం ఈమెయిల్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ అడ్రస్ admin.dpr@gov.in. దరఖాస్తులకు చివరి తారీఖు ఈ నెల 14, అక్టోబర్ నెల 14 చివరి తారీఖు. పూర్తి వివరాలకు ఇప్పుడు నేను చెప్పే వెబ్సైట్ని సంప్రదించండి. వెబ్సైట్ https://www.drdo.gov.in. ఉద్యోగ సమాచారం విన్నారు.

ఇప్పుడు మీకు తెలుసా, ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఈ క్విజ్ ప్రోగ్రాంలో 10 ప్రశ్నలు ఉంటాయి, 4 ఆప్షన్స్ ఉంటాయి, ఏబిసిడి నేను చెప్తున్నాను. రైట్ ఆన్సర్స్ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. మొదటి ప్రశ్న, ప్రతి సంవత్సరం జాతీయ వన్యప్రాణుల దినోత్సవం

అని 2026 సంవత్సరం ఏ తేదీన నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం జాతీయ వన్యప్రాణుల దినోత్సవాన్ని 2026 ఏ తేదీన నిర్వహిస్తారు.

ఆప్షన్స్ ఆగస్టు 30, బి సెప్టెంబర్ 2, సి సెప్టెంబర్ 4, డి ఆప్షన్ డి సెప్టెంబర్ 10. మళ్ళీ చెప్తున్నాను, ఆప్షన్ ఏ ఆగస్టు 30, బి సెప్టెంబర్ 2, సి సెప్టెంబర్ 4, డి సెప్టెంబర్ 10. రెండవ ప్రశ్న, 2030 నాటికి భారతదేశంలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని CAD 70 బిలియన్లకు విస్తరించాలని ఏ దేశం లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి యునైటెడ్ కింగ్డమ్, ఆప్షన్ డి జర్మనీ. మళ్ళీ చెప్తున్నాను ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి యునైటెడ్ కింగ్డమ్, ఆప్షన్ డి జర్మనీ. ఇక మూడవ ప్రశ్న, ఈజిప్టులో జరిగిన ఎల్ అలమీన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షో 2026లో భారత వైమానిక దళానికి చెందిన ఏ బృందం ఇందులో పాల్గొంది? మళ్ళీ చెప్తున్నాను క్వశ్చన్, ఈజిప్టులో జరిగిన ఎల్ అలమీన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షో 2026, ఇందులో భారత వైమానిక దళానికి ఈ వైమానిక దళాల్లో ఏ బృందం పాల్గొనింది? ఆప్షన్స్ ఏ సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం, బి గరుడ్ కమాండో బృందం, సి ఐఏఎఫ్ సారంగ్ బృందం, ఆకాశగంగా బృందం. మళ్ళీ చెప్తున్నాను, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం, బి కరుడ్ కమాండో బృందం, సి ఐఏఎఫ్ సారంగ్ బృందం, డి ఆకాశగంగా బృందం. నాలుగో ప్రశ్న, అండమాన్ మరియు నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? అండమాన్ ఇంకా నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ దినేష్ శర్మ, ఆప్షన్ బి డికే జోషి, ఆప్షన్ సి భూపేంద్ర యాదవ్, ఆప్షన్ డి మనోహర్ లాల్ ఖట్టర్. ఆప్షన్ ఏ దినేష్ శర్మ, ఆప్షన్ బి డికే జోషి, ఆప్షన్ సి భూపేంద్ర యాదవ్, ఆప్షన్ డి మనోహర్ లాల్ ఖట్టర్. ఇక ఐదో ప్రశ్న, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ రాష్ట్ర పోలీస్ దళానికి ప్రెసిడెంట్స్ కలర్ను ప్రదానం చేశారు? కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ రాష్ట్ర పోలీస్ దళానికి ప్రెసిడెంట్స్ కలర్ ఈ కలర్ను ప్రదానం చేశారు? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి గోవా, ఆప్షన్ డి మహారాష్ట్ర. ఆరో ప్రశ్న, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవా పురస్కార్ 2026ని

ఎవరు అందుకోబోతున్నారు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవా పురస్కార్ 2026ని ఎవరు అందుకోబోతున్నారు? ఆప్షన్ ఏ జో జియోంగ్ సే, చో జియోంగ్ సే, బి ఆప్షన్ బి కిషోర్ మక్వానా, కిషోర్ మక్వానా, సి చాంగ్ డే వాన్, చాంగ్ డే వాన్, ఆప్షన్ డి హెల్ థోర్నింగ్ స్మిత్, హెల్ థోర్నింగ్ స్మిత్. ఇక 7వ ప్రశ్న. తృష్ణ భూ పరిశీలన మిషన్ విషయంలో, తృష్ణ భూ పరిశీలన మిషన్ విషయంలో భారతదేశంలో ఏ దేశం సహకరిస్తోంది? భారతదేశంతో ఏ దేశం సహకరిస్తోంది? ఆప్షన్ ఏ జర్మనీ, ఆప్షన్ ఏ జర్మనీ, ఆప్షన్ బి జపాన్, జపాన్, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఫ్రాన్స్, ఆప్షన్ డి రష్యా.

ఇక 8వ ప్రశ్న ఏంటో చూసేద్దాం. అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో తన తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని ఎవరు గెలుచుకున్నారు? అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో తన తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ సరిత, ఆప్షన్ బి సీతల్దేవి, ఆప్షన్ సి ఐజాదా సెయిడాన్, ఆప్షన్ డి వాంగ్ హుయిటింగ్. ఇక 9వ ప్రశ్న, యుద్ధ అభ్యాస్ 2026, ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస్ 2026, ఈ విన్యాసంలో భారతదేశంతో కలిసి ఏ దేశం పాల్గొంటుంది? యుద్ధ అభ్యాస్ 2026 విన్యాసంలో భారతదేశంతో కలిసి ఏ దేశం పాల్గొంటుంది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. ఇక చివరి ప్రశ్న, 10వ ప్రశ్న, ఏ రైల్వే జోన్ తన 5068 కిలోమీటర్ల బ్రాడ్గేజ్ నెట్వర్క్లో 100% విద్యుదీకరణను సాధించింది? ఆప్షన్ ఏ సెంట్రల్ రైల్వే, ఆప్షన్ బి ఈస్టర్న్ రైల్వే, ఆప్షన్ సి సదరన్ రైల్వే, ఆప్షన్ డి సౌత్ సెంట్రల్ రైల్వే. ఇవ్వండి.

0: పీస్ కార్యక్రమంలోని ప్రతి ప్రశ్నలు వాటి ఆప్షన్స్. పాట విందాం, ఆ తర్వాత సమాధానాలు తెలుసుకుందాం. పాట వినే ముందుగా ఒక ప్రకటన.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినంతో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

శ్రోతలకు గమనిక. ఈరోజు సాయంత్రం 6:30 ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో ప్రత్యేక ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. ఇందులోని అంశం సాధారణ దంత సమస్యలు నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా వీరు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు డయల్ చేయవలసిన నెంబర్స్ 224-6605, 224-6606, STD code 0877. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి. ప్రకటన విన్నారు, ఇప్పుడు సమాధానాలు విందాం. మొదటి ప్రశ్న విందాం. ప్రతి సంవత్సరం జాతీయ వన్యప్రాణుల దినోత్సవం 2026 ఏ తేదీన నిర్వహిస్తారన్నాం కదా, దీనికి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సెప్టెంబర్ 4. సెప్టెంబర్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 2030 నాటికి భారతదేశంలో తన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని CAD 70 బిలియన్లు అంటే CAD 70 బిలియన్లకు విస్తరించాలని ఏ దేశం లక్ష్యంగా పెట్టుకుంది అన్నాం. ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఆప్షన్ బిలో ఏముందంటే కెనడా. కెనడా ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజిప్ట్లో మూడో ప్రశ్న. ఈజిప్ట్లో జరిగిన ఎల్ అలమీన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షో 2026లో భారత వైమానిక దళానికి చెందిన ఏ బృందం పాల్గొనింది? ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఆప్షన్ సిలో ఏముందంటే ఐఏఎఫ్ సారంగ్ బృందం. ఐఏఎఫ్ సారంగ్ బృందం రైట్ ఆన్సర్. నాలుగో ప్రశ్న. అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు అన్నాము. ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏలో ఏముందండి? దినేష్ శర్మ. దినేష్ శర్మ ఇస్ ద రైట్ ఆన్సర్. ఐదో ప్రశ్నకు సమాధానం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ రాష్ట్ర పోలీస్ దళానికి ప్రెసిడెంట్ కలర్ దీన్ని ప్రదానం చేశారు అన్నాము. ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఆప్షన్ సిలో గోవా. గోవా ఇస్ ద రైట్ ఆన్సర్. ఆరవ ప్రశ్న. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవా పురస్కార్ 2026 ఎవరు అందుకోబోతున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం రైట్ ఆన్సర్ ఆప్షన్ బి కిషోర్ మక్వానా. కిషోర్ మక్వానా ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక ఏడవ ప్రశ్న. తృష్ణ భూ పరిశీలన మిషన్ విషయంలో భారతదేశంతో ఏ దేశం సహకరిస్తోంది? దీనికి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఆప్షన్ సిలో ఏముంది? ఫ్రాన్స్. ఫ్రాన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక ఎనిమిదవ ప్రశ్న. ఈ రైట్ ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో తన తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని ఎవరు గెలుచుకున్నారు అన్న ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బిలో ఏముందంటే సీతల్ దేవి. సీతల్ దేవి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక తొమ్మిదో ప్రశ్న. యుద్ధ అభ్యాస్ 2026 ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస్ 2026 విన్యాసంలో భారతదేశంలో ఈ భారతదేశంతో కలిసి ఏ దేశం పాల్గొంటోంది అన్న ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఆప్షన్ బిలో ఏముందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు. ఇది రైట్ ఆన్సర్. ఇక చివరి ప్రశ్నకి రైట్ ఆన్సర్. ఏ రైల్వే జోన్ తన 5068 కిలోమీటర్ల బ్రాడ్గేజ్ నెట్వర్క్లో 100% విద్యుద్ధీకరణ సాధించింది అంటే గనక దీనికి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఆప్షన్ సిలో ఏముంది? సదరన్ రైల్వే. సదరన్ రైల్వే ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంతవరకు మీరు యువవాణి కార్యక్రమంలో మీకు తెలుసా క్విజ్ ప్రోగ్రాం ప్రశ్నోత్తరాల కార్యక్రమం విన్నారు. ఇప్పుడు మనం వినబోతున్నాం కార్యక్రమంలో వన్యప్రాణి వారోత్సవాల గురించి కొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణ కోసం అంతరించిపోతున్న జంతుజాలం, వృక్షజాలం వీటి పరిరక్షణ కోసం ప్రభుత్వం

వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 తీసుకొచ్చిందనమాట. ఇందులో ఈ చట్టం ప్రకారం భారతదేశంలో 1972 సెప్టెంబర్ 9న కొన్ని ప్రాంతాలలో ఆగస్టు 21 నుండే అధికారికంగా ఈరోజు అమల్లోకొచ్చిందనమాట. అడవి జంతువులు, పక్షులు, మొక్కలను వేటాడడం, హింసించడం, చంపడం, వాటి శరీర భాగాలను అక్రమంగా రవాణా చేయడం ఈ చట్టం తీవ్రమైన నేరంగా పరిగణించడం జరిగింది. అంతేకాకుండా జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, దీన్నే అభయారణ్యాలు అంటారు, కన్జర్వేషన్ రిజర్వేలు, అంతేకాకుండా ఈ రిజర్వులే కాకుండా కమ్యూనిటీ రిజర్వులు, టైగర్ రిజర్వులు వీటిని కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ జాతులు, ఈ యొక్క వివిధ జాతుల జంతువులు, మొక్కల్ని రక్షించడం మన బాధ్యత. కాబట్టి వాటిని ఎంతగానో పరిరక్షించాల్సిన అవసరం మనకు ఉందన్నమాట. మనము ఆరోగ్యంగా ఉండాలి, మన వాతావరణం అంతా కూడా బాగా ఉండాలి అంటే మనం వన్యప్రాణుల్ని మరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని చాలా సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకే శ్రోతలు, వన్యప్రాణుల సంరక్షణ గురించి కొన్ని వివరాలు విన్నారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలేంటో తెలుసుకుందాం. ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ నుంచి 6:10 ప్రాంతీయ వార్తలు. విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు. ఢిల్లీ నుంచి ప్రసారం. ఈ సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ ఆధునిక చికిత్స అన్న అంశంపై ప్రత్యేక ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమంలో శ్రోతల సందేహాలకు సమాధానాలిచ్చేవారు ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి. ఇక 7:05 తెలుగులో వార్తలుంటాయి. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పల్లెసీమల కార్యక్రమం. ఇందులో ప్రకృతి వ్యవసాయంలో 5 అంతస్తుల పంటల నమూనా, వాటి ప్రయోజనాల గురించి శ్రీమతి ఆర్ సరస్వతి చిన్నకొట్టిగిల్లు అక్కడ వారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం సమర్పణ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 దార్శనిక భారత్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య మరి సాక్ష అధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:15 చిత్రకుస్మాలు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 8:40 తిరిగి చిత్రకుస్మాలుంటాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుండి. 9:30 ఏకచిత్ర గానం శీర్షికన చెన్నై లవ్ స్టోరీ సినిమా నుంచి పాటలు. 10:00 ఆసియా క్రీడలపై రోజువారీ విశేషాలు. జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలపై రోజువారీ విశేషాలు ప్రసారమవుతాయి ఢిల్లీ నుంచి. అనంతరం హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ కార్యక్రమం మీరు వినవచ్చు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారాలు తెలుసుకుందాం. రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. ప్రబోధగీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. 6:10 భక్తిరంజని భక్తి గీతాలు. 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యానం డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం. 6:35 పొలం కబుర్లు. ప్రాంతీయ వార్తలు 6:45 విజయవాడ కేంద్రం నుంచి.

0: సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుండి 6:55 ఉంటే 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమయ్యే తెలుగులో వార్తలు వినవచ్చు. 7:15 ప్రభాత రేఖల కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత నో ఎంట్రీ నాటిక రెండవ భాగం ప్రసారం చేస్తాం. ఆ తర్వాత దార్శనిక భారత్ కార్యక్రమంలో ఇందులో భాగంగా డిజిటల్ చెల్లింపుల వాటి గురించిన ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. 7:45 ఉదయరాగం సినిమా పాటలు, కొత్త సినిమా పాటలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం చంద్రశేఖరన్ గారి వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. వాట్సాప్ చిత్రమంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం 9:00 ఉంటుంది. 10:00 వసుదైక కుటుంబం అంతర్జాతీయ వార్తా సమీక్ష విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం ప్రారంభమవుతుంది. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలుంటాయి. 3:05 రేపు మధ్యాహ్నం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. ఆ తర్వాత 3:10 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 5:00 రేపు సాయంత్రం వనితాలోకం కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన కంజుపిట్టల పెంపకం మెళకువల గురించి డాక్టర్ బి పుణ్యకుమారి ప్రొఫెసర్ వీరితో పరిచయ కార్యక్రమం వినవచ్చు. వీరి ప్రసంగాన్ని మేము ప్రసారం చేస్తాం. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుండి. 6:30 అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్వాణి కార్యక్రమంలో పనసతో విలువైన విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి ప్రత్యేక కార్యక్రమం. 7:45 సినీ భక్తి గీతాలు. 8:00 దార్శనిక భారత్ ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్ర సమర్పణ. 8:15 చిత్రకుసుమాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. 9:30 ఏకచిత్ర గానం. అలాగే 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ నుంచి. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:05 ఇక ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే.
1: This is Akashwani, the news read by Anuja Kumar. The gold rush continued for India at the Asian Games in Aichi, Nagoya, Japan, as Indian athletes delivered a stellar performance on day 13, clinching 6 gold medals in hockey, boxing, wrestling and archery in a spectacular display of skill, determination and sporting excellence. Indian women's hockey team clinched the gold medal, defeating China 1-0 in the closely fought final. Lal Siryamani Yermanzote scored the decisive lone goal for India, while goalkeeper Savita Punya produced a crucial save from a penalty stroke to preserve the lead and secure the gold medal. The victory marks India's first women hockey gold at the Asian Games in 44 years, ending a long wait for the title. Earlier, Indian wrestler Sujit Kalkal scripted a remarkable comeback to win the gold medal in the men's 65 kg freestyle event. The 23-year-old Indian produced a stunning fight back in the final, recovering from a 4-9 deficit to defeat Tajikistan's Abdulmazid Gudiev 10-9 and clinch the Asian Games title. With this victory, Sujit has joined the elite company of Yogeshwar Dutt and Bajrang Punia, becoming a third Indian wrestler to win Asian Games gold in the men's 65 kg category. In boxing, Parveen Huda won the gold medal in the women's 65 kg category, defeating Chinese Taipei's Nian Chin Chen 3-2 in a split decision in the final. Ankush Panghal clinched the gold medal in the men's 80 kg category, defeating South Korea's Kim Min-seung by a split decision 4-0 in the final. India's star woman boxer Lovlina Borgohain also clinched a gold medal in the 75 kg category, defeating China's Bao Jie by a unanimous 5-0 decision in the final. It is India's only

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఉద్యాన రంగానికి కీలకంగా నిలుస్తుందని, తద్వారా రాయలసీమ రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలోని 10 జిల్లాలను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాయలసీమను నీటి భద్రత ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా అనేక చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలియజేశారు. రాష్టంలో క్రీడల అభివృద్దికి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా పనిచేస్తోందని మంత్రి పి నారాయణ తెలిపారు. వార్తల వివరాలు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మదనపల్లిలో ఈరోజు జరిగిన ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఐఎస్ఏ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యాన రంగానికి ఐఎస్ఏ కీలకంగా నిలుస్తుందని, ఆదాయం పెరిగి రాయలసీమ రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కేంద్ర సహకారంతో 40,000 కోట్లు, ప్రైవేటు పెట్టుబడులు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఉమ్మడి ప్రకాశం సహా రాయలసీమలోని మొత్తం 10 జిల్లాల్లో 5,860 గ్రామాలను 201 క్లస్టర్లుగా అభివృద్ది చేస్తున్నామని, 600,000 ఎకరాల్లో అదనంగా ఉద్యాన సాగు విస్తరించేలా కార్యక్రమం

0: చేపడుతున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: దేశంలోనే మైక్రో ఇరిగేషన్ పాలసీ తీసుకొచ్చాం, పంట కుంటలు, వాటర్ షెడ్ పథకాలు, చెక్ డ్యాములు, కంటూర్ ట్రెంచ్లు, అనేక కార్యక్రమాలు అమలు చేసి జల సంరక్షణ కోసం చర్యలు తీసుకున్నాం. అంద్రే నీవా ఫేజ్ 2, జిఎన్ఎస్ఎస్, వెలుగొండ ఫేజ్ 2, పేరూరు లిఫ్ట్, మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ, వేదావతి లిఫ్ట్, మల్లెమడుగు, బాలాజీ సాగర్ ప్రాజెక్టులు వచ్చే 3 ఏళ్లలో పూర్తి చేస్తాం.
0: రాష్ట్రంలోని 10 జిల్లాలను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈరోజు జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అంకురార్పణ, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతుల అవసరాలకు అనుగుణంగా వివిధ పథకాలు అమలవుతున్నాయన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలోనే రాయలసీమలో హార్టికల్చర్ హబ్కు అంకురార్పణ జరుగుతోందని చెప్పారు. రైతులకు సహకారం అందించేలా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సంస్థను రిలయన్స్ ఏర్పాటు చేస్తోందని, ఇది రైతులకు సహకారం అందిస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎరువుల కొరత లేకుండా చూస్తున్నారని, యుద్ద సంక్షోభం ఉన్నా ఇబ్బందులు లేకుండా చూస్తున్నారని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ,
2: రైతులు ఒక జీవన ఆధారానికి కావాల్సిన అన్ని రకాల ప్లాన్స్ తీసుకొచ్చారు. కిసాన్ సమ్మాన్ నిధి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల అకౌంట్ కు పైసా వెళ్ళాలి, వాళ్ళకి చేతుల ఖర్చుకి డబ్బు ఉండాలని కిసాన్ సమ్మాన్ నిధి తీసుకొచ్చారు. దాని తర్వాత మీకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా మీకు సమయానికి పంటకి కావాల్సిన పైసా బ్యాంకు నుంచి తీసుకోవచ్చు, ఆ క్రెడిట్ కార్డు చేతులు ఉండడం వల్ల.
0: రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మదనపల్లిలో రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాయలసీమ రైతులకు సాగునీటి సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు పంటలను మార్కెట్లకు వేగంగా తరలించేందుకు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా రాయలసీమలో గత 2 ఏళ్లలో 8,000 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ది పనులు చేపట్టామని, 62,000 ఎకరాల్లో 28,000 మంది రైతులకు లబ్ది చేకూరేలా ఉద్యాన పంటల సాగును విస్తరించామని తెలిపారు. 5,000 కిలోమీటర్లకు పైగా రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేశామని, నీటి సంరక్షణ చర్యలను బలోపేతం చేస్తూ రాయలసీమను నీటి భద్రత ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా అనేక చర్యలు చేపట్టామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్దికి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా పనిచేస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సమీపంలోని వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ ఆవరణలో అధునాతన క్రికెట్ స్టేడియం, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్టేడియంను అందుబాటులోకి తీసుకురావడం వల్ల విద్యార్థులు, యువత క్రీడల్లో మరింత రాణించేందుకు వీలవుతుందన్నారు. స్వచ్ఛ అంధ్ర కింద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో చెత్త కుప్పలు లేకుండా చేసి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం, గుంటూరులో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయని, మరో 6 ప్లాంట్లను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా బ్యాంకింగ్ సెక్టార్ క్లీనప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిరర్ధక ఆస్తులు లేదా వసూలు కాని రుణాల కారణంగా ఏర్పడిన ఆర్థిక సంకోభాన్ని పరిష్కరించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం బ్యాంకింగ్ సెక్టార్ క్లీనప్. 2018 సంవత్సరంలో ఎన్పీఏల సంకోభం తీవ్రస్థాయిలో 11.18% చేరడంతో భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టాయి. 4 R's వ్యూహంగా పిలువబడే ఒక విధానం ద్వారా మొండి బకాయిలను గుర్తించడం, బ్యాంక్రప్టసీ కోడ్ IBC ను ప్రవేశపెట్టడం, కొత్తగా మూలధనాన్ని అందివ్వడం, కఠినమైన మార్గదర్శకాలను అమలు చేయడం వంటివి జరిగాయి. ఈ ప్రక్షాళన దేశ ఆర్థిక రంగ స్వరూపాన్ని దశాబ్దాలలోనే ఆరోగ్యకరమైన స్థితికి తీసుకువచ్చింది.

0: పన్నుల నిరర్ధక ఆస్తులు 11.18% నుండి దశాబ్ద కాలంలోనే 1.80% తగ్గింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ నష్టాల నుండి రికార్డు లాభాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్ సెక్టార్ క్లీనప్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంగా మాట్లాడుతూ,
1: బ్యాంకింగ్ సెక్టర్ ఏ ప్రకార అర్థవ్యవస్థ గ్రీడ్ హోతా 2014 ఫోన్ బ్యాంకింగ్ కాలఖండ్ థా. బ్యాంకింగ్ వ్యవస్థ సబ్ కర్తా ధర్తాకు విశ్వాస మిలియా. రిఫార్మ్ కి ఆవశ్యకతా తి హిమ్మత్ కే సాథ్ రిఫార్మ్ కియే. పారదర్శి వ్యవస్థ బనాయి, ఢేర్ సారే బ్యాంకింగ్ రిఫార్మ్స్ హువే. ఆర్ జో సర్కారీ బ్యాంక్ దుర్బల్ హో చుకీ తి, ఠీక్ నహీ చల్ పాతా, ఉస్కో హమ్నే బడీ బ్యాంక్ కే సాథ్ మర్జర్ కర్ దియా. ఉస్ బీమారీ సే బ్యాంకో కో ముక్తి మిలీ. ఆర్ బ్యాంకింగ్ కా జబ్ స్వాస్థ్య సుధరా తో లేన్ దేన్ కా కారోబార్ భీ ఉన్కా బడా, లోగో కో పైసే మిల్నే లగే.
0: గాంధీజీ చూపిన సత్యం, శాంతి, అహింస మార్గాలు ఆచరణీయమని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా నంద్యాలలో గాంధీ విగ్రహానికి మంత్రి ఈరోజు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ, అహింస మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి సామరస్యాల పరిరక్షణకు యువత కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న వినూత్న సంస్కరణలతో స్వయం సహాయక సంఘాల బ్యాంక్ లింకేజ్ కార్యక్రమం కొత్త దిశలో పయనిస్తోందని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. తాజా గణాంకాల ప్రకారం గత నెల 15వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ 15229.40 కోట్ల రూపాయల రుణ పంపిణీ, 82639.56 కోట్ల రూపాయల రుణ నిల్వతో దేశంలోనే ముందంజలో నిలిచిందని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న రుణాలు తాత్కాలిక సహాయంగా మాత్రమే కాకుండా కుటుంబాల ఆదాయ అభివృద్దికి, మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఉద్యాన రంగానికి కీలకంగా నిలుస్తుందని, తద్వారా రాయలసీమ రైతులకు ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలోని 10 జిల్లాలను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాయలసీమను నీటి భద్రత ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా అనేక చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఈఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శూయంతాం. ప్రవాచకః పురుషోత్తమ్ శర్మ. అథ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య భారతీయ విమానచాలకేన కెప్టెన్ స్మిత్ మచ్చార్ ఇత్యనేన సహ దూరభాషమాధ్యమేన సంవాదం కృతవాన్. శీఘ్రస్వాస్థ్యలాభాయ చ తస్మై శుభకామనాః అయచ్చత్. వాణిజ్య ఉద్యోగ మంత్రి పీయూష్ గోయలః అమెరికాదేశస్య మిల్వోకీ నగరె ఆయోజితస్య జీవింశతి వ్యాపార మంత్రిణాం సమ్మేళనం పృథక్ ఫ్రాన్స్, కెనడా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా దేశానాం స్వసమకక్షైః సహ ద్విపక్షీయ వార్తాం అకరోత్. కృతజ్ఞ రాష్ట్రం అద్య మహాత్మగాంధినే, పూర్వ ప్రధానమంత్రిణే లాలబహదూర్ శాస్త్రిణే చ తయోః జన్మ జయంత్యవసరే శ్రద్ధాంజలిం అర్పయతి. అపి చ ఏషియన్ గేమ్స్ క్రీడా మహోత్సవే అద్య భారతీయ ముష్టాముష్టి క్రీడకైః, మల్లస్పర్ధిభిః, ధనుర్ధరైః చ స్వర్ణ పదకాని విజితాని. పదకతాల్యాం భారతం 75 పదకాని అర్జిత్య పంచమస్థానే విద్యతే. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రీ నరేంద్రమోదీ అద్య భారతీయ విమానచాలకేన కెప్టెన్ స్మిత్ మచ్చార్ ఇత్యనేన సహ దూరభాషమాధ్యమేన సంవాదం కృతవాన్. సహచాలకేన కృతస్య ఆక్రమణస్య ప్రతిరోధం కురవతా తేన ఫ్లై దుబై విమానే దుబైతః తేల్ అవీవ నగరం ప్రతి గచ్చతాం 80-100 యాత్రిణాం ప్రాణాః రక్షితాః. కెప్టెన్ మచ్చార్ ఇత్యనేన ప్రధానమంత్రిణే స్వస్య అనుభవస్య విస్తృతం వివరణం ప్రదత్తం. सममेव घटनाक्रमे तस्मै सहसः कुत

0: इत्यनेन सह अपि सफलं संवादं कृतवान्। उभौ मन्त्रणौ भारत कनाडा व्यापक आर्थिक सन्धेः शीघ्र सम्पादनाय स्वप्रतिबद्धतां पुनः दृढीकृतवन्तौ। मार्च मासे प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना कडानादेशस्य प्रधानमन्त्रिणा मार्के कानी इत्यनेन च आरब्धः अयं प्रकल्पः 30-2000 द्वयोः देशयोः द्विपक्षीयव्यापारं 500 अर्बुद अमेरिकी डॉलर पर्यन्तं नेतुम् उद्दिश्यते। संयुक्तराष्ट्रसङ्घेन भारतस्य 87.1 लाख कोटि रूप्यकाणां हरितोर्जसः तृतीयचरणस्य अनुमोदनस्य स्वागतं कृतम्। विद्युज्जालसुदृढीकरणम् ऊर्जासञ्चयनयोजना च देशस्य अर्थव्यवस्थायै महत्वपूर्णं लाभं प्रदास्यतः। संयुक्तराष्ट्रसङ्घस्य जलवायुपरिवर्तनविषयकार्यकारीसचिवः साइमन स्टील इत्यसौ अवदत् यत् एषः उपक्रमः भारतं वर्धमानस्य नवीकरणीयोर्जसा सामर्थ्यस्य उपयोगे वर्धमानं विद्युत् आवश्यकतानां पूर्तौ च सौरोर्जसा क्षेत्रे वैश्विकनेतृत्वस्य स्थितेः अधिकं सुदृढीकरणे साहाय्यं करिष्यति। ऋतुविभागेन अद्य अरुणाचलप्रदेशे प्रचण्डवृष्टेः पूर्वानुमानं कृतम्। उक्तं यत् आगामिषु 24 होरासु पंजाब हरियाणा राजस्थान उत्तरप्रदेश राज्यानां केषुचित् भागेषु गुजरातस्य मध्यप्रदेशस्य च अधिकांशभागेषु दक्षिणपश्चिम प्राविड् निवृत्त्यर्थं स्थितेः अनुकूला अस्ति। एशियन गेम्स इति क्रीडा महाकुम्भे अद्य भारतीय मुष्टामुष्टिक्रीडकैः मल्लस्पर्धिभिः धनुर्धरैः च 6 स्वर्णपदकानि विजितानि। 16 स्वर्णपदकानि समेत्य 67 पदकैः भारतं 45 पदकतालिकायां पञ्चमे स्थाने विद्यते। इति वार्ताः।
1: आकाशवाणी तिरुपति केंद्रम् ఇప్పుడు మా స్టూడియో క్లాక్ లో సమయం 6:30 దాటి 5 సెకండ్లు. ఇప్పుడు ప్రత్యేక ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. ఈనాటి అంశం సాధారణ దంత సమస్యలు నివారణ, అధునాతన చికిత్స. ఈ అంశంపై ప్రత్యేక ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు డయల్ చేయవలసిన ఫోన్ చేయాల్సిన మా నెంబర్స్ 2246605 2246606 ఎస్టీడి కోడ్ 0877 2246605 2246606 ఎస్టీడి కోడ్ 0877. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి.
2: మీ చిరునవ్వు మరింత అందంగా మారాలా?
3: ఇప్పుడు మన వెంకటగిరిలోనే సుమన్ ప్రజా దంత వైద్యశాల అత్యాధునిక 3D డిజిటల్ డెంటిస్ట్రీ, ఓపీజీ, డెంటల్ సిటీ స్కాన్, లేజర్ రూట్ కెనాల్ మరియు బ్లడ్లెస్ లేజర్ సర్జరీలు లభించును.
2: డాక్టర్ NTR వైద్య సేవ, పోలీసు సిబ్బందికి ఆరోగ్య భద్రత, EHS, WJHS ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు మరియు జర్నలిస్టులకు ఉచిత లేదా నగదు రహిత వైద్యం.
3: మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సుమన్ ప్రజా దంత వైద్యశాల, పాలెంకోట రోడ్ వెంకటగిరి. ఫోన్ నంబర్ 9985767 3.
1: కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.
4: శ్రోతలకు నమస్కారం. ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఇందాక చెప్పినట్టుగా ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రోతల దంత సంబంధ సమస్యలకు, సందేహాలకు డాక్టర్ సుమన్ చల్లా గారు నేరుగా సమాధానాలు ఇస్తారు. మా కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్స్ 0877 ఎస్టీడీ కోడ్, 224-6605 2246606. మరి డాక్టర్ గారు నమస్కారం అండి.
5: నమస్కారం సార్,
4: ఈ కార్యక్రమానికి స్వాగతం.
5: థ్యాంక్ యూ.
4: అయితే మరి డాక్టర్ సుమన్ గారు, ఈ దంత సంబంధ సమస్యల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు గత వారం మనం ముఖ ఆకృతికి ఈ దంతాలు ఏ రకంగా దోహదపడతాయి అనేది మనం అనుకుంటూ ఉన్నాం.
5: చర్చించాం,
4: అది కొంచెం చెప్పండి.
5: సో ముఖాకృతిని ముఖ్యంగా నిర్దేశించేది పంటి యొక్క అమరిక. సో దంతాల యొక్క అమరిక బట్టే పేషెంట్ ప్రొఫైల్ అనేది, ఫేస్ ప్రొఫైల్ అనేది కూడా డిసైడ్ అవుతుంది. సో పళ్ళు లేకపోతే మొహం ఇంకేముంది? సో కంప్లీట్గా లేదు. పళ్ళ యొక్క అవసరం అనేది ముఖాకృతిని నిర్దేశించడంలో 100% దాని యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. సో ఎప్పుడైతే పళ్ళు అనేటివి ఉండవో రెండు దవళ్ల మధ్య

0: డైట్ అనేది పూర్తిగా పడిపోతుంది. పూర్తిగా పడిపోయినప్పుడు దవళ్ల మధ్య బ్యాలెన్సింగ్ అనేది పోవడం వల్ల కంప్లీట్గా పంటికి సపోర్ట్ సపోర్ట్ మీద ఉండేటువంటి చిగుళ్ళు కానీ బుగ్గలు కానివ్వండి, ఇవన్నీ కూడా వాటి యొక్క స్ట్రెంగ్త్ని కోల్పోయి సో మొహం అంతా కూడా బాగా లోపలికి పీల్చుకుపోతుంది. సో దానివల్ల నోటి మీద పెదవుల దగ్గరంతా కూడా బాగా పొక్కిపోవడం, లేదంటే పెదాల మధ్య అంతా కూడా పగుళ్ళు రావడం, కంప్లీట్గా ఫేషియల్ ప్రొఫైలే డ్యామేజ్ అవుతుంది. సో కంపల్సరీగా ఒక మనిషి యొక్క ఆకృతిని నిర్దేశించడం, ముఖాకృతిని నిర్దేశించడంలో పళ్ళ యొక్క పాత్ర ఎంతో ఉంది.
1: అయితే మీరు గత వారం అంతకుముందు వారాల్లో కూడా మీరు చెప్పినట్టుగా ఈ పళ్ళను అంటే ఈ దంతాలను కనుక సరిగ్గా మనం సంరక్షించుకోకపోతే అది మన దవడ ఎముక వరకు కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నారు. అది ఇది ఎంత ప్రమాదకరం అంటారు?
0: ఖచ్చితంగా సార్, ఇప్పుడు నోటి యొక్క ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్ అంటారు. సో మనము తీసుకున్న మన నోటి బాడీలో మన దేహంలో ప్రధానమైనటువంటి అవయవాలు నోరు చాలా ప్రాముఖ్యత కలిగింది. సో మనం ఆహారం తీసుకోవడానికి ప్రధానంగా మొదటి చెప్పాలంటే ప్రధానంగా మనం నోటి ద్వారానే ఆహారాన్ని తీసుకుంటాం. సో ఈ నోటి మన జీర్ణక్రియ కూడా నోటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో అటువంటి నోటిని మనం పరిశుభ్రంగా ఉంచుకోకపోతే అది ఎన్నో రకాలైనటువంటి సూక్ష్మజీవులకు ఆవాసంగా మారి సో ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్మెంట్స్ రీసెర్చెస్లో ఎన్నో రకాల జబ్బులు రావడానికి కూడా నోటి ఆరోగ్యం అనేది సరిగా లేకపోవడం కూడా ప్రాథమిక కారణమని ఎన్నో రకాల సైన్స్ స్టడీస్లో తెలుస్తున్నాయి. సో కాబట్టి ఇది ఖచ్చితంగా నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
1: ఒక కాలర్తో మాట్లాడదాం. హలో హలో
2: హలో
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: గూడూరు నుంచి సార్, సాయి కుమార్.
1: సాయి కుమార్ గారు గూడూరు నుంచి, డాక్టర్ గారితో మాట్లాడండి సార్.
0: నమస్కారం అండి సాయి కుమార్ గారు.
2: మళ్ళీ జిల్లా అంటున్నాయి సార్.
0: ఓకే, మీ వయసు చెప్పగలరా మీరు?
2: 38.
0: ఎప్పుడు ఉంటుందండి మీకు ఈ పళ్ళు జీవన లాగడం
2: సార్?
0: పళ్ళు జీవన లాగడం అనేది ఏ సందర్భంలో ఉంటుంది? ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఉంటుందా, లేదంటే మామూలుగా వేడిగా చల్లగా తాగినప్పుడు ఉంటుందా, ఎలాంటి సందర్భాల్లో వస్తుంది? ఉదయం సాయంత్రం పూట. సో మీరు ఏం పని చేస్తుంటారు మామూలుగా?
2: ఎలక్ట్రికల్ సార్.
0: ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తుంటారు.
2: మెకానిక్.
0: ఓకే, మీరు మామూలుగా మీ వృత్తి కాబట్టి జనరల్ గా మీరు ఏమన్నా ఈ వైర్లు అలాంటివి పళ్ళతోటి లాగడం కానివ్వండి, చీల్చడం లాంటివి చేస్తూ ఉంటారా? సో అలాంటివి ఏం చేసేది?
2: అప్పుడప్పుడు ఏదన్నా.
0: ఓకే ఓకే. సో మీ వృత్తి రీత్యా కూడా మీ బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పుడు తెలియకుండా వైర్లు లాంటివి లాగడం లాంటివి చేసినప్పుడు పంటి మీద ఉన్నటువంటి ఎనామిల్ అరిగిపోవడానికి, క్రాక్స్ రావడానికి కూడా కారణమై ఉంటుంది. సో అలాంటివి ఏమన్నా ఉన్నాయేమో ఫస్ట్ మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి డ్యామేజెస్ ఏమీ లేకపోతే పళ్ళు పుచ్చిపోవడం వల్ల వచ్చిందా, లేదంటే ఎక్కువ అరుగుదల వల్ల? హలో, పళ్ళు అరుగుదల వల్ల వచ్చిందని మనం ఒకసారి చెక్ చేసుకుని, పుచ్చేయం లేవు. సో అలా లేనప్పుడు ఒకసారి మనము పంట యొక్క నిర్మాణాన్ని ఒకసారి చూసుకోవాలి. ఎనామిల్ అరుగుదల ఏమైనా ఉందేమో చూసుకొని దానికి తగ్గట్టుగా మంచి పేస్ట్లు అవి యూజ్ చేసామంటే మనకు సెన్సిటివిటీ నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: రైల్వే స్టేషన్ ట్రైన్ ట్రాక్ దగ్గర ఉన్నట్టున్నారు. మరి ధన్యవాదాలు సాయి కుమార్ గారు కాల్ చేసినందుకు. ఓకే, అంటే ఇది ఏ ఎటువంటి ఇప్పుడు వృత్తి రీత్యా కొన్ని చేసే పనుల వల్ల కూడా ఈ దంతాలకి సమస్యలు వచ్చే అవకాశం ఉంది?
0: ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇప్పుడు ఎలక్ట్రీషియన్ గారు అన్నారు, మనం చాలా సందర్భాల్లో పరిశీలిస్తే చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది వాళ్ళు ఏదైనా వైర్ మీద ఉన్న స్లీవ్ లాగాలంటే ఆమెను రెండు దవళ్ళ మధ్య లాగుతూ ఉంటారు. సో అలాంటి తెలియనప్పుడు అబ్నార్మల్గా ఫోర్సెస్ యాక్ట్ చేస్తూ ఉంటాయి. సో మనం ఏమనుకుంటామంటే నమ్మడానికి పెద్ద ఏముంది అనుకుంటే, ఏం నమిలి తినాలన్నా కూడా మన పళ్ళ మధ్యలో రెండు దవళ్ళు ఆగినప్పుడు దగ్గర దగ్గర 110 lbs ఫోర్స్, న్యూటన్స్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంటుంది. సో వీళ్ళు అబ్నార్మల్ పొజిషన్స్లో పెట్టి ఇలా లాగినప్పుడు ఎనామిల్స్లో క్రాక్స్ రావడం, తద్వారా పైనే పన్ను లోపల వర్టికల్ ఫ్రాక్చర్స్కి ఓవర్ స్ట్రెయిన్కి గురైనప్పుడు వర్టికల్ ఫ్రాక్చర్స్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా అందుకనేసే మనము నోటితో ఎలాంటప్పుడు లాగడము, మన కూల్ డ్రింక్స్ బాటిల్స్ మూతలు తీయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఇవి కరెక్ట్ కాదు అసలు.
1: అలాగే ఇప్పుడు టైలర్ వృత్తిలో ఉన్నవారు కూడా దారం కొరకటం,
0: అవును, ఎస్ ఎస్ ఇవన్నీ కూడా చేస్తుంటారు. దీనివల్ల ఏమవుతాయంటే ఎనామిల్ లామెల్లా ఫ్రాక్చర్స్ అంటారు. ఎనామిల్ రాడ్స్లో ఎక్కడైనా వీక్ పోర్షన్స్ ఉన్నప్పుడు ఇలా హార్డ్గా పెట్టి నమిలినప్పుడు, కొరికినప్పుడు, చీల్చినప్పుడు ఏమవుతుందంటే ఎనామిల్లో పగుళ్ళు ఏర్పడతాయి. కాలక్రమేణా లోడ్ తీసుకునే కొద్దీ ఈ పళ్ళు ఈ పగుళ్ళు అనేవి లోపలనే ఎక్స్టెండ్ అయ్యి డెంటిన్ డ్యామేజ్కి కూడా కారణమవుతాయి.
1: కాలర్తో మాట్లాడతాం. హలో
2: డాక్టర్.
1: హలో హలో హలో మీరు రేడియోలో వినొద్దండి, ఫోన్లో మాట్లాడండి, రేడియోకి

0: దూరంగా
1: సార్
0: వచ్చి.
1: గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీరు రేడియోలోనే మీరు వింటూ ఉన్నారు?
1: రేడియో లేదండి, సెల్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే, చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మీ పేరు?
1: నా పేరు హరి అండి.
0: హరి, ఎక్కడ ఎక్కడ?
1: చంద్రగిరి మండలి భీమవరం.
0: చంద్రగిరి దగ్గర నుంచి మాట్లాడుతాను. డాక్టర్ గారితో మాట్లాడండి.
2: నమస్కారం అండి. హరి గారు చెప్పండి.
1: సార్ నమస్కారం, గుడ్ ఈవినింగ్ సార్.
2: గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటి?
1: సార్ ఇప్పుడు మనం పనులు ఎంత శుభ్రం చేసినా బ్యాడ్ స్మెల్ వస్తుందని.
2: ఓకే,
1: అది ఏ కారణంతో వస్తుందని.
2: ఓకే, మీది ఎంత అండి ఏజ్?
1: 56 సార్.
2: 56 ఇయర్స్. మీకు షుగర్ కానివ్వండి, బీపీ లాంటి కానివ్వండి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా?
1: అవేం లేదు సార్.
2: షుగర్ బీపీ
1: లైట్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది సార్.
2: గ్యాస్ట్రిక్
1: యూరిన్ ఇన్ఫెక్షన్ ఏదో ప్రాబ్లం ఉంది నరాలలో, అంతేగాని ఇంకేం ప్రాబ్లం లేదు సార్.
2: ఓకే ఓకే. జనరల్గా నోటి దుర్వాసన రావడానికి మేజర్ కారణము నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల, పాచి పట్టడం వల్ల ఎక్కువ సందర్భాల్లో ఉంటుంది. సో ఇది ఒకసారి మనము చెక్ చేసుకొని, ఒకవేళ పాచి మోతాదు ఎక్కువగానే ఉంటే సింపుల్గా స్కేలింగ్ చేసుకుంటే చాలా వరకు మీరు చెప్తున్న నోటి దుర్వాసనని పోగొట్టుకోడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా
1: సార్, ఇంతకుముందు ఒక పొల్లు ప్రాబ్లం అంటే పొల్లు కూడా తీపిచ్చేసి క్యాప్ కూడా పెట్టుకున్నాము.
2: ఓకే ఓకే. మీరు ఇప్పుడు ఏం చేస్తుంటారు మీరు మామూలుగా? మీ ప్రొఫెషన్ ఏంటి సార్?
1: నేను ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాను సార్.
2: ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు మామూలుగా కొంచెం మందిలో ప్రొఫెషనల్ రిలేటెడ్ వల్ల కూడా ఓవరాల్గా డిహైడ్రేషన్ వచ్చినప్పుడు కూడా ఏమవుతుందంటే బ్యాడ్ బ్రెత్, అంటే మామూలుగా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఎప్పుడు కూడా నోరు తడిగా ఉండాలండి. నోరు పొడిగా ఉండి త్వరగా ఆరిపోయినా కూడా లోపల మైక్రో బ్యాక్టీరియల్ ఆర్గానిజమ్స్ ఎక్కువైనప్పుడు కూడా నోరు స్మెల్ రావడానికి ఉంటుంది. ఫస్ట్ ఒకసారి మనము ఆ స్మెల్ వచ్చేది, మీరు పళ్ళు క్యాప్ వేసుకున్నారన్నా కానీ పళ్ళు క్లీన్ చేయించుకున్నట్లేదు. మీరు ఎప్పుడైనా పళ్ళు క్లీన్ చేయించారా సార్?
1: చేశారు సార్.
2: ఎన్ని సంవత్సరాలు అయింది
1: సార్? దాదాపు ఒక ఫిబ్రవరి
2: డిసెంబర్లో చేయించారు. షుగర్ వాల్యూస్ ఎలా ఉంటాయి మీకు? కంట్రోల్లో ఉంటుందా మామూలుగా?
1: షుగర్ సార్?
2: షుగర్ కంట్రోల్లో ఉంటుందా?
1: నాకు షుగర్ బీపీ అవన్నీ ఏం లేదు.
2: షుగర్ బీపీ కూడా ఏం లేదు. ఓకే, వెరీ గుడ్. సో మనం ఒకసారి చూసుకొని నీట్గా పళ్ళు క్లీన్ చేయించి మంచి రిలేటెడ్ మౌత్ వాష్ యూజ్ చేశారంటే మాక్సిమం మీకు
1: ముందు రెండు పళ్ళు కొద్దిగా పూర్తిగా లేవు, పళ్ళు తీసి కూడా కట్టుకోవాలని ఆలోచన.
2: ఓకే,
1: పుల్లు తీసుకుంటే మళ్ళా రెండు పుల్లు తీసిన తర్వాత నాలుగు పుల్లుగా సైడ్ పెట్టి అదంతా చేయాలంటారు.
2: ఓకే,
1: అది ఎంతవరకు ఎట్లా ఉంటుంది?
2: అది ఫండమెంటల్ బేసిక్ ప్రొసీజరే సార్, చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో కాకపోతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి కాన్సెప్ట్కి కొత్తగా వచ్చిందే ఇంప్లాంట్స్. మన మామూలుగా పాత రోజుల్లో పళ్ళు కట్టాలంటే ముందు పన్ను వెనక పన్ను సపోర్ట్ తీసుకొని చేసేవాళ్ళు. సో చాలామంది దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, కాబట్టి దానికి అనుగుణంగా ఇప్పుడు వచ్చిన ప్రొసీజరే ఇంప్లాంట్స్. ఈ ఇంప్లాంట్స్కి వెళ్ళారనుకోండి, మీరు పక్క పళ్ళు ఏవి సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీ పళ్ళు లేని ప్రాంతంలో సింపుల్గా ఇంప్లాంట్స్ వేసుకొని మళ్ళీ ఫిక్స్
1: కూలింగ్ వాటర్ తగిలితే కూడా
2: చిగురు కూడా నొప్పి వస్తున్నాయి. అంటే ఖచ్చితంగా మీరు ఒకసారి మనం చూపెట్టుకోవాలి, అది అది గమ్ ప్రాబ్లమా లేదంటే పళ్ళు ఎక్కడైనా పుచ్చున్నాయో కూడా చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ తీసుకుంటే మీరు అనుకున్న ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా మీరు చెప్తున్న నోటి దుర్వాసనకి ఫస్ట్ పళ్ళు క్లీన్ చేయించడం ఒకటి, లేదు ఏదైనా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉండి గ్యాస్ట్రైటిస్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే మీకున్న ప్రాబ్లం నుంచి ఉపశమనాన్ని త్వరగా పొందవచ్చు సార్.
0: ఓకేనండి. మరి హరి గారు ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు. మరి అంటే ఇప్పుడు ఈ గ్యాస్ ట్రబుల్ వల్ల కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశం
2: వస్తుంది సార్? వస్తుంది. కొద్దిగా ఎక్కువగా ఈ రిఫ్లెక్సెస్ ఉన్న వాళ్ళల్లో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బ్యాడ్ బ్రెత్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి, బట్ అది చాలా తక్కువ పర్సంటేజ్. ఎక్కువగా మెజారిటీ నోట్లో ఉన్న పాచి వల్లే, నోరు యొక్క తడి బారిపోవడం వల్ల, ఎక్కువ పొడి బారిపోవడం వల్ల కూడా బ్యాడ్ స్మెల్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి.
0: అయితే మరి ఇందాక చెప్తూ మీరు అన్నారు ఇప్పుడు ఈ ఇదివరకు ఇంప్లాంట్స్ లేని పరిస్థితుల్లో ఈ పక్క పండ్లతో కనెక్ట్ చేయాల్సి వచ్చింది, అది ఎలా చేసేవారంటారు?
2: యాక్చువల్ అది కూడా ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రొసీజర్, ఫిక్స్డ్ ప్రోసిడాంటిక్స్ అంటారు. పళ్ళు లేని ప్రాంతంలో ముందు పన్ను వెనక పన్ను సపోర్ట్ తీసుకొని మనం ఫిక్స్డ్ పళ్ళు కట్టేవాళ్ళము. సో లాంగ్ రన్లో ప్రాపర్గా డెంటిస్ట్రీలో ఫాలోఅప్ చాలా తక్కువ. ఎప్పుడైతే ఫాలోఅప్ ఉండాలి, మనం రెగ్యులర్గా ఏదైనా ప్రాబ్లం వస్తే వెళ్లాల్సింది మామూలు డాక్టర్ దగ్గరికి, అయితే అసలు ప్రాబ్లమే రాకూడదు అనుకుంటే వెళ్లాల్సింది డెంటిస్ట్ దగ్గరికి. నేను అసలు మా పేషెంట్స్కి అందరూ ఏం చెప్తానంటే నోరు అనేది కూడా ఒక బండి లాంటిది, ఒక కొత్త బండిగా ఉంటే మనం ఎలా సర్వీస్ చేయిస్తామో, ఈవెన్ మనకు అవసరం ఉన్నా లేకపోయినా మన నోటికి కోసం ఖచ్చితంగా 6 మంత్స్కి ఒకసారైనా మన ఒక టైం పెట్టుకొని డెంటిస్ట్ దగ్గర కలవాల్సి ఉంటుంది. సో ఇట్లా ఫిక్స్డ్ ప్రాసెస్ వెళ్ళినప్పుడు పళ్ళు కట్టిన తర్వాత అప్పుడప్పుడు చెక్ చేయించుకోవడం కానీ ప్రాపర్గా చూపించుకోవడం కానీ ఉండదు. సో దీనివల్ల ఏమవుతాయంటే కాలక్రమంలో సపోర్టింగ్ తీసుకున్న పళ్ళు కూడా డ్యామేజ్ అవ్వడానికి, ఎక్కువ వీక్ అయిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. రకరకాల ఆహార పదార్థాల వాటితో కూడా పక్క పళ్ళు పోతూ ఉంటాయి.

0: దానివల్ల పేషెంట్స్లో ఒక విధమైన భావన ఏంటంటే అలా పళ్ళు కట్టినప్పుడు పక్క పళ్ళు పాడైపోతాయి అనుకుంటూ ఉంటారు. సో దాన్ని అవాయిడ్ చేస్తూ ఇప్పుడు హైలైట్గా వచ్చింది డెంటిస్ట్రీలో ఇంప్లాంట్స్. నవే డేస్ ఇంప్లాంట్స్ అనేది ఒక యుగంలాగా నడుస్తుంది డెంటిస్ట్రీలో. ఏం చక్క ఇప్పుడు లేని పళ్ళు ప్రాంతంలో ఇంప్లాంట్స్ వేసుకొని పక్క పళ్ళు సపోర్ట్ అవసరం లేకుండానే పళ్ళు కట్టించుకోవచ్చు.
1: ప్రకటన విందా.
2: DOUBLE 9 8 9 5 7 6 7 DOUBLE 3. పంటి నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? పళ్ళు ఎత్తుగా వంకరగా ఉన్నాయా?
3: చింతించకండి, మన వెంకటగిరిలో సుమన్ ప్రజా దంత వైద్యశాల సేవలు అందుబాటులో ఉన్నాయి.
2: ఎలాంటి రక్తం చింతించకుండా లేజర్ ట్రీట్మెంట్, ఇన్విజిబుల్ ఎలైనర్స్ మరియు బ్రాజల్ స్మైల్ డిజైనింగ్ మా ప్రత్యేకత.
3: మెరుగైన దంత వైద్యం కోసం నేడే సంప్రదించండి.
2: డాక్టర్ సుమన్ ప్రజా దంత వైద్యశాల, పాలిం కోట రోడ్, వెంకటగిరి. ఫోన్ నంబర్ 9 8 9 5 7 6 7 3.
1: ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి పునఃస్వాగతం. మరి శ్రోతలు, ఇప్పుడు కలర్తో మాట్లాడదాం. హలో హలో
4: హలో,
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: గుడ్ ఈవినింగ్ డాక్టర్.
1: గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. మీరు మీ పేరు చెప్పండి.
4: మండలం. మా అమ్మమ్మకి పళ్ళు నొప్పి వస్తుంది.
1: మీ పేరండి? మీ పేరు చెప్పలేదు. మీ పేరు చెప్పలేదు.
4: మా అమ్మమ్మ పేరా?
1: మీ పేరు, మీ పేరు.
4: మా పేరు, నా పేరు మీనాక్షి.
1: మీనాక్షి గారు వెదురుకుప్పం దగ్గర నుంచి మాట్లాడుతున్నారా? డాక్టర్ గారితో మాట్లాడండి. మీరు రేడియో వింటున్నారా?
4: హలో
1: హలో, మీరు రేడియోకి దూరంగా వచ్చి ఫోన్లో మాట్లాడండి. ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారితో మాట్లాడండి.
0: నమస్కారం అమ్మా, మీనాక్షి గారు. అమ్మా నమస్తే. అమ్మా చెప్పండి అమ్మా, ఏంటి అమ్మా సమస్య?
5: పళ్ళు దువ్వని లాగుతా ఉంటాయి సార్ అప్పుడప్పుడు.
0: అమ్మా మీ వయసు ఎంతమ్మా? మీ ఏజ్ చెప్పగలరా? హలో
4: హలో
0: అమ్మా చెప్పండి, ప్రాబ్లం చెప్పండి.
4: హలో
1: హలో, మన కార్లు వాళ్ళకి వినపడలేదు. వాళ్ళ వాయిస్ మనకు వినపడుతుంది కానీ అది జివ్వమని అంటున్నావు అన్నట్ట. రేడియో వింటున్నారు, చెప్పండి సార్.
0: ఈ పళ్ళు జీవని చెప్పడానికి ఫస్ట్ పెద్ద ఆవిడగా సమస్యలా ఉన్నారు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే, ఎక్కువగా పెద్దవాళ్ళల్లో ఇలా సెన్సిటివిటీకి మేజర్ కారణము పళ్ళు అరుగుదల ఎక్కువ ఉంటుంది. సో ఎనామిల్ ఎక్కువ అరిగిపోవడము, ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్స్ ఫాలో కాకపోవడము, ప్రాపర్ బ్రష్ యూజ్ చేయకపోవడం వల్ల ఎక్కువగా పళ్ళు అరుగుదల అనేది వస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో సర్వైకల్ అబ్రేషన్స్ అంటారు. ఈ అబ్నార్మల్ బ్రషింగ్ టెక్నిక్స్ ఉన్న వాళ్ళలో సైడ్ పంటి పక్క లేటరల్ పార్ట్స్ అంతా కూడా, అంటే చిగురు కిందటువంటి వేరు కూడా పూర్తిగా అరిగిపోతూ తొందరగా ఏమైనా తాగినప్పుడు తిన్నప్పుడు సెన్సిటివిటీ రావడానికి ఎక్కువ కారణం అవుతూ ఉంటాయి. సో అలాంటి ఏజ్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఏమైనా ఉంటే ఇనిషియల్ స్టేజెస్లో మంచి పేస్ట్ బ్రషింగ్ టెక్నిక్ని కానీ ఫాలో అయితే ప్రాబ్లం నుంచి ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది. అలా కాకుండా ఏదైనా ఉన్నప్పుడు సింపుల్గా కాంపోజిట్ లేజర్ ఫిల్లింగ్స్ అంట, ఇవి చేసుకున్న ఈ లాస్ అయిపోయిన స్ట్రక్చర్ మొత్తాన్ని రీస్టోర్ చేసుకోవడం వల్ల కూడా కంప్లైంట్ నుంచి బయటపడవచ్చు.
1: అంటే అది ఏజ్ రిలేటెడ్ కూడా ఉండొచ్చు.
0: జనరల్గా ఎక్కువగా ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఉంటాయి సార్. జనరల్ ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వల్లే పళ్ళు అరుగుదల వస్తూ ఉంటాయి, బ్రషింగ్ టెక్నిక్స్లో డిఫెక్ట్స్ ఉంటాయి. కొద్ది మందిలో ఈ నోటి పరిశుభ్రత సరిగా లేనప్పుడు కూడా, గమ్ డిసీజెస్గా ఫామ్ అయినప్పుడు కూడా సెన్సిటివిటీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి.
1: అది మీరు ఇందాక అన్నారు, ప్రాబ్లం వస్తే చూడాల్సింది డాక్టర్ని, ప్రాబ్లం రాకుండా ఉండాలంటే చూడాల్సింది డెంటిస్ట్.
0: అవును, ఎస్ సార్,
1: మంచి
0: 100%. నా దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్కి నేను అదే చెప్తాను, మన నోరుని ఒక వెహికల్ లాగా ఫీల్ అవ్వమని చెప్తాను. మనం కొత్త వెహికల్ కొనుక్కుంటే ఎప్పుడెప్పుడు 500 కిలోమీటర్లు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు 1000 కిలోమీటర్లు అయిపోతుందా, సర్వీస్కి వెళ్ళాలని ఆలోచిస్తూ
1: కాల్ తీసుకుందాం. హలో
5: సార్,
1: ఎవరమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు?
5: నాకు, నేను పక్క వెదురుకుప్ప మండలం సార్. నాది
1: ఇందాక కాల్ చేశారు.
5: పళ్ళు 60 వెళ్తాం సార్ నాకు వయసు, అప్పుడప్పుడు పళ్ళు జూ జూ అని లాగుతాయి సార్.
0: మీకేమన్నా షుగర్ అవి ఏమైనా ఉన్నాయా అమ్మా?
5: సార్
0: షుగర్ ఏమన్నా ఉంటుంది? షుగర్ ఉందా మీకేమన్నా?
5: లేదు షుగర్ లేదు సార్.
0: ఆకు ఒక్క అవి ఏమైనా వేసుకుంటారా?
5: అలవాట్లు
0: అవన్నీ కూడా ఏం అలవాట్లు లేవు. ఓకే,
5: ఏం అలవాట్లు?
0: ఎప్పుడు ఉంటుందమ్మా మీకు సెన్సిటివిటీ? మామూలుగా
5: టీలు అలవాటు ఉన్నాయి సార్.
0: టీ కాఫీ అలవాటు ఉన్నాయి. మీకు ఈ జువన్ లాగడం అనేది ఎప్పుడైనా తిన్నప్పుడు వస్తుందా, లేదంటే కంటిన్యూస్ గా ఉంటుందా, ఎప్పుడెప్పుడు?
5: ఎప్పుడన్నా ఇట్లా కొంచెం ఆటోమేటిక్ గా జూ అంటది,
0: జూ అంటూ ఉంటాయి. సో మీరు చెప్తే దాన్ని బట్టి చూస్తుంటే ఏజ్ రిలేటెడ్ వాళ్ళు కూడా అయి ఉండొచ్చు అమ్మా. మీరు ఒకసారి మనం దాన్ని చెక్ చేసుకుని

0: పళ్ళు అరుగుదల వల్ల వస్తుందా, లేదంటే ఏమన్నా చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా అని చెక్ చేసుకుని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే మీరు సెన్సిటివిటీ నుంచి ఇది కావచ్చు అమ్మా. అట్లాగే
1: ఓకేనండి, ధన్యవాదాలు కాల్ చేసినందుకు. అంటే ఇప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఇలా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది.
0: ఉంటాయి ఉంటాయి. ఇప్పుడు మనం స్పైసీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు, లేదంటే ఏదైనా బాగా జిగటగా ఉండే ఆహార పదార్థాలు అట్లాంటి తీసుకున్నప్పుడు పంటి మీద పేరుకుపోవడం, సో లోపల ఉన్నటువంటి ప్రాపర్ క్లీనింగ్ లేనప్పుడు అది కంపల్సరీ పక్క రోజుకంతా కూడా పాడైపోయి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. సో మేజర్గా అసలు నోరు ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు తడిగా ఉండాల్సిన, నోరు ఎంత వెట్టుగా ఉంటే సో మైక్రో ఆర్గానిజమ్స్ కాలనైజేషన్ అంత తక్కువ ఉంటాయి, బ్యాడ్ బ్రెత్ అంత తక్కువ వస్తుంది, పాచి పట్టడం అంత తక్కువ వస్తుంది, ఈవెన్ దో పళ్ళు పుచ్చిపోవడం కూడా అంత తక్కువ అవుతుంది. సో అందుకని నా పేషెంట్స్ అందరికీ నేనేం చెప్తానంటే వాటర్ని ఎప్పుడు కూడా సిప్ చేస్తూ కాఫీ లాగా తాగండి. సో అట్లా ఎంతసేపు చేయగలిగితే అంత హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది. ఎంత హైడ్రేషన్ మెయింటైన్ అయితే సలైవ పిహెచ్ అంత న్యూట్రల్గా ఉంటుంది. ఎంత న్యూట్రల్గా ఉంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఫార్మేషన్ కానివ్వండి, కాలనైజేషన్ కూడా అంత తక్కువగా ఉంటుంది.
1: దాన్ని బట్టి మనకి ఆ నోటి దుర్వాసన అనేది రాకుండా
0: ఉంటుంది.
1: అయితే మరి డాక్టర్ గారు, ఇప్పుడు మనం మొదట్లో మాట్లాడుకున్నట్టు ఈ నోటి దుర్వాసన పెరగడం మూలాన చిగుళ్ళ వ్యాధులు, అలాగే అటు నుంచి మరి దవడ ఎముక వరకు వచ్చే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది
0: 100%. ఇప్పుడు నోటి దుర్వాసన వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 90% నోటి ఆరోగ్యం సరిగా లేనట్టు, రిమైనింగ్ కాజెస్ అన్ని కూడా 1 to 10%. 90% హైజీన్ మెయింటెనెన్స్ ప్రాపర్గా లేనప్పుడే. అందుకనే ఈ నోటి శుభ్రత సరిగా లేనప్పుడు పళ్ళ మీద పేరుకున్న పాచి స్లోగా పంటికి చిగురికి మధ్యలో ఉన్న గ్యాప్ ద్వారా లోపలున్న ఎముకలోకి చేరిపోతుంది. ఎప్పుడైతే ఎముకలో ఫారిన్ బాడీ చేరుతుందో స్లోగా ఎముక మెత్తబడిపోవడం స్టార్ట్ అవుతుంది. ఎముక మెత్తబడిపోయే కొద్దీ లోపలంతా కూడా ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోయి పసుగా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న ఎన్నో సైంటిఫిక్ స్టడీస్లో నోట్లో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ హార్ట్, సో మెజారిటీ ఆఫ్ ద కార్డియాక్ డిసీజెస్.
1: మాట్లాడుతాం. హలో హలో
2: హలో,
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? పళ్ళు నొప్పి. మీ పేరు చెప్తారా కొంచెం? మీ పేరు ఏంటండి? పేరు మీరు రేడియోలో వినొద్దు, ఫోన్ లో మాట్లాడండి.
2: హలో
1: హలో, మీ పేరు చెప్పండి.
2: సుకుమారెడ్డి.
1: సుకుమారెడ్డి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పుత్తూరు నుంచా? డాక్టర్ గారితో మాట్లాడండి.
0: నమస్కారం అండి, రెడ్డి గారు చెప్పండి. చెప్పండి.
2: అన్ని మొక్కలు ఎక్కడాయి?
0: ఓకే.
2: అన్ని తీసుకుంటాయి.
0: ఓకే.
2: తీసేదండి, వీలవునా?
0: తీసుకోవచ్చు. మీకు ఏజ్ చెప్పగలరా? ఎంత మీ ఏజ్?
2: సార్
0: ఎంతండి?
2: 18 ఇయర్స్.
0: 80 18 80 అండి.
2: 18
0: 80 సంవత్సరాలు. 80. ఓకే ఓకే ఓకే. మీ పళ్ళన్నీ కూడా బాగా పాడైపోయి విరిగి ముక్కలుగా విరిగిపోయి ఉన్నాయి. అన్ని తీసేశారా? ఓకే ఓకే. సో మీకు షుగర్ బీపీ హెల్త్ ఇష్యూస్ ఏం లేవు కదా? ఏం లేదు సార్, తీసేసుకోవచ్చు సార్. పళ్ళు తీసుకోవడానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. ఏ ఏజ్ అయినా సరే పళ్ళు తీసేసుకోవచ్చు. తీసేసుకున్న తర్వాత మీరు వెంటనే పళ్ళు కట్టించండి. డబ్బులతో సంబంధం కాదండి, మన కండిషన్ బట్టి మీకు సూటబుల్ దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు. సో ప్రతిదానికి డబ్బులతోనే అవసరం లేదండి, కండిషన్ బట్టి ప్లానింగ్ ఉంటుంది, దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చు అండి. ఓకే.
1: అంటే ఇప్పుడు ఒక రకంగా మనం ఈ ఏజ్ పరంగా అది ఊడిపోయినా కూడా మళ్ళీ కొత్తగా పని
0: ఖచ్చితంగా చేసుకోవాలి. ఏజ్ రిలేటెడ్ కాదు సార్, డెంటిస్ట్రీ అంతా కూడా ప్రాక్టికల్ బేస్డ్. సో కండిషన్ లోపలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయా లేదా చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని ఎన్నో రకాల అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి.
1: ఒక ప్రకటన విందాం.
3: ఒకే ఒక్క చోట మీ కుటుంబం అంతటికి ప్రపంచ స్థాయి దంత వైద్యం, సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి.
4: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు జర్నలిస్టులకు EHS, ABS ద్వారా పోలీసు సిబ్బందికి ఆరోగ్య భద్రత.
3: WJHS మరియు డాక్టర్ NTR వైద్య సేవ ద్వారా ఉచిత చికిత్స పొందే సౌకర్యం.
4: 24 గంటల్లో ఫిక్స్డ్ దంతాలు మరియు ఇంపోర్టెడ్ డెంచర్స్ అమర్చబడును.
3: వివరాలకు సంప్రదించండి సుమన్ ప్రజా దంత వైద్యశాల, పాలెంకోట రోడ్, వెంకటగిరి. ఫోన్ నంబర్ 9989576733.
1: ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి పునః స్వాగతం. మరి డాక్టర్ గారు

0: మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ముఖ ఆకృతికి పళ్ళు అంటే ఈ దంతాలు ఎంత అవసరమో, అలాగే నోటి ఆరోగ్యం అంటే దంత ఆరోగ్యం కోసం నోటి దుర్వాసన అనేది చాలా ప్రమాదకరమని అంటున్నారు. అయితే ఇప్పుడు ఆహారం తీసుకున్నప్పుడు ఏదైనా మాంసాహారం కానీ లేకపోతే మీరు అన్నారు కొంచెం స్పైసెస్ అవి తిన్నప్పుడు ఏ రకంగా మనం సమస్య రాకుండా చూసుకోవాలంట?
1: అసలు నోటి సమస్య రాకూడదు అంటే డెంటిస్ట్ని కలవడం. దీనికి నో అదర్ షార్ట్కట్స్, నో అదర్ రెమెడీస్. ఖచ్చితంగా నోరు అనేది ఒక వెహికల్ లాంటిది. సో కంపల్సరీ ఇయర్లీ ఆర్ వీలైతే కుదిరితే 6 మంత్స్ లేదంటే ఇయర్లీ వన్స్ కంపల్సరీ డెంటిస్ట్ని కలవాల్సిందే. రెగ్యులర్గా 2 టైమ్స్ బ్రష్ చేయాల్సిందే. తిన్న తర్వాత బాగా పుక్కిలించడం, అప్పుడప్పుడు డెంటిస్ట్ని చెక్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటూ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ నుంచి సింపుల్ వేలో ప్రివెంటివ్గా మనము ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. పోతే అసలు నేను ఏం చెప్తానంటే, నోటి లోపల ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులు పనిచేస్తూనే ఉంటాయి. సో నేను వెహికల్ అని ఎందుకు చెప్పానంటే, ఒక వెహికల్ రోడ్డు మీద నడవాలి అంటే దాంట్లో ఫిజిక్స్ కావాలా, కెమిస్ట్రీ కావాలా, మ్యాథ్స్ రావాలి. సో అదేవిధంగా మన నోటి లోపల మన నోరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ 3 సబ్జెక్టులు జరుగుతున్న దగ్గర మెకానిక్ లాంటి డెంటిస్ట్ ఉండాలి. సో ఈ డెంటిస్ట్ ఉన్నప్పుడే నోరు ఆరోగ్యం అనేది బాగా మెరుగవుతుంది. సో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ పని చేస్తూనే ఉంటాయి. సో ఇవి ఉన్నప్పుడు సర్వీస్ కంపల్సరీ.
0: కాలర్తో మాట్లాడతాం. హలో హలో
2: హలో
0: హలో నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఏం పేరండి? మస్తాన్ గారు. ఎక్కడి నుంచి అండి? పుంగనూరు నుంచి. ఇలగనూరు. ఎక్కడండి ఇది? తొట్టంపేట నుంచి. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి.
1: నమస్కారం అండి మస్తాన్ గారు.
2: నమస్తే సార్.
1: మీ ప్రాబ్లం ఏంటి సార్? చెప్పండి.
2: సార్ నాకు ఫుల్ నొప్పులు వస్తున్నాయి.
1: ఓకే.
2: నొప్పులు వచ్చినాక మళ్ళీ కదవుతున్నాయి, ఊడిపోతున్నాయి సార్.
1: ఓకే. మీ ఏజ్ ఎంత సార్?
2: 56 ఇయర్స్.
1: షుగర్, బీపీ లాంటివి ఏమైనా ఉన్నాయా సార్? మీకు
2: రెండు
1: ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చెప్తున్న కంప్లైంట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ కి రిలేటెడ్ టాపిక్ సార్ ఇది. సో ఇది గమ్ డిసీజ్ సార్. మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఈ గమ్ డిసీజ్ ఉన్న వాళ్ళలో అసలు పళ్ళు నొప్పి లేకుండానే కదిలిపోతూ క్రమేపీ ఎముక మెత్తబడిపోయి పళ్ళు కదిలి ఊడిపోతూ ఉంటాయి. సో దీనికి ఒకసారి మనం చెక్ చేసుకొని చిగుళ్ళ యొక్క గట్టిదనము, మీ ఎముక యొక్క పట్టుత్వం ఎలా ఉందో చెక్ చేసుకొని దానికి జస్ట్ సింపుల్ వేలో పళ్ళు ఎముక గట్టిపడడానికి ఫ్లాప్ సర్జరీ అంటారు, అది కానీ చేయించుకుంటే మీకున్న సమస్య నుంచి మీరు సత్వరం ఉపశమనాన్ని పొందొచ్చు సార్. సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు నొప్పి ఎక్కువ రాదు. సో టాబ్లెట్ వేసుకున్నా లేదా అంగట్లో దొరికే మాత్ర తీసుకున్నా, వేడి నీళ్ళలో సాల్ట్ వేసి పుక్కిలిచ్చినా మీకు బాగా రిలీఫ్ అనిపిస్తూ ఉంటుంది. కానీ లోపల ఎముక మెత్తబడిపోతూ ఉండి బాగున్న మీ పళ్ళు కదిలి ఊడిపోవడానికి కారణం అవుతూ ఉంటుంది. సో మీరు చెప్తున్న ఈ కంప్లైంట్కి కంపల్సరీ మనము ఫ్లాప్ సర్జరీ అనే ట్రీట్మెంట్ చేయించుకుంటే ప్రాబ్లం నుంచి మీకు వెంటనే రిలీఫ్ వస్తుంది. మిగతా పళ్ళు ఏమైనా ఉన్నా కూడా కదలకుండా గట్టిపరుచుకునే అవకాశం ఉంటుంది సార్.
0: ఓకే అండి. అంటే ఇప్పుడు ఈ షుగర్, మరొక కాలర్తో మాట్లాడుతూ. హలో మరి కాల్ కట్ అయినట్టుంది. అయితే మరి అంటే ఇప్పుడు షుగర్ అని అన్నారు మీరు ఈ శ్రోతతోటి, అయితే షుగర్ మూలాన కూడా మనకు అంటే ఆ పళ్ళు ఊడిపోతున్నట్టు తెలియదు అంటారు.
1: గమ్ డిసీజెస్లో చెప్పాలంటే ఇవి ఏ సిమ్టమాటిక్ పెయిన్ లెస్ కండి.
0: ఒక కాలర్తో మాట్లాడుతా. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నమస్కారం సార్.
0: మీ పేరండి?
3: సార్ కర్నూలు జిల్లా ఆస్పడి మండలం తంగరడన్న గ్రామం హరినాథ్ రెడ్డి సార్.
0: హరినాథ్ రెడ్డి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి.
3: డాక్టర్ గారికి నమస్కారం.
1: నమస్కారం హరినాథ్ రెడ్డి గారు, చెప్పండి సార్.
3: సార్ బ్రష్, అది బ్రష్ సార్ ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి సార్?
1: మంచి క్వాలిటీ అల్ట్రా సాఫ్ట్ బ్రిజెల్స్ అయితే మినిమం ఒక 2 మంత్స్ తర్వాత మార్చేసుకోవాలి సార్.
3: 3 నెలలు సార్. 2 నెలలు.
1: పేస్ట్ అనేది కంపల్సరీ డెంటిస్టే సజెస్ట్ చేయాలి సార్. మనకున్న కండిషన్ బట్టి, లోపల ఉన్న కండిషన్ బట్టి మనకు డెంటల్ రిలేటెడ్ గా ఏమైనా క్యావిటీస్ ఎక్కువ ఉన్నాయా, లేదంటే గమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సెన్సిటివిటీ ఏదైనా ఉన్నాయా, దీన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుని పేస్ట్ వాడితే బాగుంటుంది. బ్రష్ విషయానికి వస్తే అల్ట్రా సాఫ్ట్ బ్రిజెల్స్ ఉన్న బ్రష్ యూజ్ చేయాల్సి ఉంటుంది.
3: కొద్దిగా ఎప్పుడన్నా చల్ల నీళ్ళు అయితే జూ అంటారు.
1: జూ అంటూ మీకు ఎంతండి మీ ఏజ్ అండి? 56 ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే కొంచెం సెన్సిటివిటీ లోపల ఏదన్నా క్యావిటీస్ కానివ్వండి, లేదంటే సెన్సిటివిటీ ఎక్కువ అరుగుదల కానీ ఉంటే మాత్రం మనం పొటాషియం నైట్రేట్ క్లోరైడ్ లాంటి రిలేటెడ్ మెడికమెంట్స్ ఉన్నటువంటి పేస్ట్ డీసెంట్

0: ప్రెషరైజింగ్ పేస్ట్ని కానీ యూస్ చేస్తే మీకున్న కంప్లైంట్ నుంచి ఇనిషియల్ స్టేజెస్ అయితే చాలా వరకు ప్రాబ్లం నుంచి బయటపడచ్చు సార్.
1: బీపీ షుగర్ అట్లాంటివి ఉన్నా ఉన్నా కూడా
2: బీపీ
0: షుగర్కి పేస్ట్కి ఏం సంబంధం యూస్ చేయాలి.
2: ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు హరినాథ్ రెడ్డి గారు కాల్ చేసినందుకు. మరి అంటే ఇప్పుడు ఈ బీపీ షుగర్ ఉన్నంత ఉండటం మూలాన కూడా ఈ అంటే ఈ బీపీ మూలాన కూడా ప్రాబ్లమ్స్ మనకి వస్తాయి అంట.
0: బీపీ కంటే కూడా షుగర్ వల్ల ఎక్కువ కంప్లైంట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బాడీలో షుగర్ కంట్రోల్లో ఉన్నా నోట్లో ఎప్పుడు కూడా షుగర్ అనేది బాడీలో ఉన్న షుగర్ కంటే కూడా 2 times ఎక్కువగానే ఉంటుంది. సో ఎప్పుడైతే బాడీలో షుగర్ 200 అయితే నోట్లో ఇది 300-400 అవుతుంది. సో ఎప్పుడైనా షుగర్ అనేది ఇమ్యూనిటీని తగ్గిస్తుంది సార్. సో అప్పుడేమవుతుందంటే ఈజీ టు దేనికైనా కూడా ఇది అయిపోతాం. సో అందువల్ల షుగర్ వాల్యూస్ తక్కువ ఉన్నప్పుడు ఆర్గానిజమ్స్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది ఎక్కువ డెవలప్ అవడం వల్ల గమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి.
1: ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
3: ఒకే ఒక్క చోట మీ కుటుంబం అంతటికి ప్రపంచ స్థాయి దంత వైద్యం సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి.
4: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు జర్నలిస్టులకు EHS ABS ద్వారా పోలీసు సిబ్బందికి ఆరోగ్య భద్రత.
3: WJHS మరియు డాక్టర్ NTR వైద్య సేవ ద్వారా ఉచిత చికిత్స పొందే సౌకర్యం.
4: 24 గంటల్లో ఫిక్స్డ్ దంతాలు మరియు ఇంపోర్టెడ్ డెంచర్స్ అమర్చబడును.
3: వివరాలకు సంప్రదించండి సుమన్ ప్రజా దంత వైద్యశాల, పాలెంకోట రోడ్, వెంకటగిరి. ఫోన్ నంబర్ 9985767733.
1: మరి శ్రోతలు, ఈరోజు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సంబంధ సమస్యలకు మంచి సమాధానాలు ఇచ్చారు. ఎంతోమంది శ్రోతలు ఫోన్ చేశాయి, వారు వారి సమస్యల గురించి వివరించారు. అయితే మరి డాక్టర్ గారు ప్రధానంగా చెప్పేది ఏంటంటే మనకి ఎక్కువగా ఈ సరైన ఆహారం తీసుకోవడం, అలాగే దగ్గరలో ఉన్న వైద్యుణ్ణి ఎప్పటికప్పుడు మరి వారితో పరీక్ష చేయించుకోవడం అనేది డాక్టర్ గారు ఎక్కువ చెప్తూ ఉంటారు. మరి డాక్టర్ గారు చివరిగా మా శ్రోతలకు సందేశం.
0: నోటి ఆరోగ్యానికి షార్ట్కట్స్ లేవు సార్. కంపల్సరీ డెంటిస్ట్ని కలవాల్సిందే, చెప్పిన పద్ధతులన్నీ కూడా పాటించాల్సిందే. ఇలా ఎప్పుడైతే మనం రెగ్యులర్గా ఫాలో అవుతూ నోటి ఆరోగ్యానికి రోజుకు 5 minutes మన దైనందిన జీవితంలో కేటాయించిన రోజే నోటి ఆరోగ్యం పట్ల పూర్తి అవగాహనతో మెలగగలం, అప్పుడే మనం నోటి వ్యాధుల నుంచి పూర్తి స్థాయిలో బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రాబ్లం వచ్చాక కాకుండా ప్రాబ్లం రాకూడదు, రాకముందే డెంటిస్ట్ని కలవాలి. మంచి ఆహారాన్ని తీసుకోవాలి. సో మంచి తాజా కూరగాయలు పండ్లు లాంటివి తీసుకోవాలి. మనం మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ బేకరీ ఐటమ్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ లాంటివన్నిటికీ కూడా పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది.
1: చాలా ధన్యవాదాలు డాక్టర్ సుమన్ చల్లా గారు మా స్టూడియోకి వచ్చి ఈ శ్రోతల సందేహాలకు చక్కటి సమాధానాలు ఇచ్చారు. నమస్కారం అండి.
0: నమస్కారం.
5: ఇంతవరకు ప్రత్యేక ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో సాధారణ దంత సమస్యలు నివారణ, అధునాతన చికిత్స అన్న అంశంపై ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు ఇచ్చిన సమాధానాలు విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి. ఇప్పుడు ఒక పాట విందాం.

0: విన్న పాట మల్లీశ్వరి సినిమాలోది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 7:05. ఇక తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్ రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం 75 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మహాత్మాగాంధీ జయంతి రోజున పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ శాంతి కోసం విశ్వసనీయమైన గొంతుకగా ఎదిగిందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. యుద్దాలు, ఘర్షణలు, అశాంతి నెలకొన్న పరిస్థితుల్లో సమస్యలకు యుద్ద భూములపై పరిష్కారం లభించదని అన్నారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం సాధ్యమని ప్రధానమంత్రి ప్రపంచానికి సందేశం ఇచ్చారని అమిత్ షా పేర్కొన్నారు. ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొన్న ప్రతిసారి భారతదేశ అభిప్రాయాలకు ప్రాధాన్యత పెరిగిందని అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ప్రవాస భారతీయులు గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. శాంతి, సామరస్యం, అహింసపై మహాత్మాగాంధీ అందించిన చిరస్మరణీయ సందేశాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు నివాళులర్పించారు. అబుదాబిలోని భారత రాయబార కార్యాలయంలో రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్, కార్యాలయ అధికారులు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాంతి, అహింసపై గాంధీజీ సందేశానికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రాయబార కార్యాలయ అధికారి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర అధికారులు కాన్సులేట్ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యుఏఈలోని సంగీత పాఠశాలకు చెందిన భారతదేశ విద్యార్థులు కూడా మహాత్మునికి ప్రత్యేకంగా నివాళులర్పించారు. న్యూఢిల్లీలోని గాంధీ స్మృతివనంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. పలువురు ప్రముఖులు బాపూజీకి శ్రద్దాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులతో పాటు పాఠశాల విద్యార్థులు భక్తిగీతాలు ఆలపించారు. ఈ నెల 4వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని ఊర్జీ ఇండస్ట్రియల్ పార్క్లో అమూల్ డైరీ ప్లాంట్ను

0: అమిత్ షా ప్రారంభిస్తారు. శబరి డైరీ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమంలో కూడా కేంద్ర హోంమంత్రి పాల్గొంటారు. రోజుకు 5 లక్షల లీటర్ల సేకరణ సామర్థ్యంతో ఈ ప్లాంట్ రాష్ట్ర పాడి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని ఒక ప్రకటనలో వెల్లడించారు. శ్వేత విప్లవం 2.0లో భాగంగా రాష్ట్రంలో 1,525 కొత్త పాడి సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎన్సీడీసీ ద్వారా తెలంగాణలో ధాన్యం కొనుగోలుతో సహా వివిధ సహకార రంగాలకు కేంద్రం భారీగా నిధులు మంజూరు చేసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కత్రా బనిహాల్ రైల్వే మార్గంలో రైళ్ల వేగాన్ని గంటకు 75 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్లకు పెంచడం చారిత్రక మైలురాయిగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. శ్రీమాతా వైష్ణోదేవి కత్రా బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల పొడవైన మార్గంలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెనాబ్ వంతెన, భారతదేశపు తొలి కేబుల్ స్టడీ యాంజీ వంతెనను దాటింది. ఈ వేగం పెంపుతో ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింకు ప్రాజెక్టులో రైళ్ల నిర్వహణ మరింత సులభతరమవుతుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని రైల్వే శాఖ తెలిపింది. భారతదేశం వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ వ్యాపార లోపాలను సరిదిద్దేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. 140 కోట్ల మంది ప్రజల స్వదేశీ అవసరాలతో భారతదేశం వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని పేర్కొన్నారు. గ్లోబల్ సప్లై చైన్లో నమ్మకమైన భాగస్వామిగా భారతదేశం తయారీ రంగాన్ని విస్తరిస్తుందని వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HVDని ఫాలో అవ్వండి. ఏఐన్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంత రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుతో పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రధాన ఉద్యానవన కేంద్రంగా అభివృద్ది చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. రైతులకు మెరుగైన నీటి నిర్వహణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు అందించి వారి ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ 10 జిల్లాల్లో ఏర్పాటవుతుంది. మామిడి, అరటి, టమాటా, దానిమ్మ వంటి పంటలను ప్రోత్సహిస్తుంది. 3 దశల్లో అమలయ్యే ఈ ప్రాజెక్టుకు సుమారు 100 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమవుతుందని అధికార వర్గాలు అంచనా వేశాయి. గాంధీ జయంతి సందర్భంగా ముంబై పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో ఇందిరా డాక్ వద్ద నిర్వహించిన స్వచ్ఛతా అభియాన్ 2026 కార్యక్రమంలో కేంద్ర నౌకాయానం, జలమార్గాలు, రేవుల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశించిన స్వచ్ఛ భారత్ స్వప్నానికి పారిశుద్ధ్యమే ప్రధాన మూలస్తంభమని పేర్కొన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈ వేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నట్టు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటోఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతివృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుండి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంటు వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు ప్రతిబింబిస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయించడం ద్వారా ఈ జ్ఞాపికలకు ఒక విశిష్ట ప్రజా ప్రయోజనాన్ని కల్పిస్తున్నట్టు వెల్లడించింది. మహారాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం 67 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ద్వారా 8.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 2.9 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. డాటా సెంటర్లు, ఐటీ, సెమీకండక్టర్లకు అత్యధిక పెట్టుబడులు వస్తాయి. ఆ తర్వాత ఇంధనం, క్లీన్టెక్, పునరుత్పాదక ఇంధనం, ఏరోస్పేస్, రక్షణ రంగాలు ఉన్నాయి. రాష్ట్రాన్ని ప్రధాన పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇన్వెస్ట్ మహారాష్ట్ర వేదికను ముఖ్యమంత్రి ప్రారంభించారు. గోవాలోని సుమారు 6,000 మంది లఖ్పతి దీదీల ఆర్థిక కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వారి ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని చెప్పారు. గోవాలోని పోండాలో స్వయం సమృద్ది, వ్యవసాయం, మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. కుషావతి జిల్లాలో గోవాకు 3వ కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చౌహాన్ ప్రకటించారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు 13వ రోజైన ఈ రోజు కూడా పలు పతకాలను సాధించారు. భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో 5 స్వర్ణ పతకాలు సాధించారు. రెజ్లింగ్లో 1, బాక్సింగ్లో 3, ఆర్చరీలో 1 స్వర్ణం భారత జట్టు గెలుచుకున్నాయి. పురుషుల 65 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్లో సుజీత్ కల్కల్ స్వర్ణ పతకం సాధించారు. ఈ విజయాలతో ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారతదేశం 5వ స్థానానికి చేరుకుంది. భారతదేశం మొత్తం 75 పతకాలు సాధించింది. వీటిలో 15 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్ రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం 75 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు కలుద్దాం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్ లో సమయం 7:15 దాటి 28 సెకండ్లు.

0: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో ఐదంతస్తుల పంటల నమూనా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెంకమద్దివారిపల్లి ఆదర్శ రైతు మహిళ రైతు ఆర్ సరస్వతి గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు మనం వినబోతున్నాం.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఫైవ్ లేయర్ మోడల్ ఐదంతస్తుల పంటల నమూనా గురించి తెలియచేయడానికి తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం చెట్టేవారిపాలెం పంచాయతీ వంకమద్దివారిపల్లి గ్రామం అభ్యుదయ రైతు ఆర్ సరస్వతి గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం.
2: నమస్తే సార్.
1: మేడం, ముందుగా ఈ ఐదంతస్తుల పంట నమూనా ముఖ్య ఉద్దేశం ఏంటి?
2: ఈ ఐదంతస్తుల పంట ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనము ప్రస్తుతమున్న జనరేషన్లో మోనోక్రాప్స్ పండించడం వలన ఎక్కువ తెగుళ్ళు పురుగులు ఎక్కువ ఉండడం వలన కెమికల్స్ అనేటివి ఎక్కువ వాడి భూమి ఆరోగ్యము రైతుల యొక్క ఆరోగ్యం కూడా ఎక్కువ శాతం దెబ్బతింటుంది. దీంట్లో మనకి ఎక్కువ విస్తీర్ణం కూడా పంటలు పండించే విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల మనకు ఈ పంటలను కావలసినంత దిగుబడి మనకు రాకపోవడం వల్ల మనము ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఐదంతస్తుల పంటల నమూనాని ఎంపిక చేసుకోవడం జరిగింది.
1: మరి మీరు చెప్పిన ఈ ఐదంతస్తుల పంటల నమూనాలు నేల తయారీ విధానం గురించి తెలియజేస్తారా?
2: ఇందులో ముఖ్యంగా నేల తయారు చేసుకునే విధానంలో మొట్టమొదటిగా మేము ఈ నవధాన్యాలు అనేది చల్లుకోవడం జరుగుతుంది. నవధాన్యాలు చల్లిన తర్వాత 45 రోజులకి దాన్ని మనం ఆవులకు గ్రాస్గా ఉపయోగించుకుంటాము. దాని తర్వాత మనము తక్కువ లోతైన దుక్కులు దున్నుకొని దీంట్లో మొదటిగా మనము ఘనజీవామృతం తయారు చేసుకొని వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ లేయర్ కింద, సెకండ్ లేయర్ కింద మళ్ళీ ఈ ఘనజీవామృతాన్ని మనము బెడ్లు తయారు చేసుకుని బెడ్లు పైన ఈ ఘనజీవామృతం అనేది వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా వేసుకోవడం వల్ల మొక్క మనకి ఏదైతే మనం నాటుకోవాలనుకుంటామో ఆ మొక్కకు కావలసిన పోషకాలన్నీ కూడా అందించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేల ఈ విధంగా తయారు చేసుకోవాలి.
1: మరి ఇప్పుడు మీరు తక్కువ లోతైన దుక్కులు దున్నాలన్నారు కదా, అది ఎంత వరకు దున్నాల్సి ఉంటుంది?
2: మనం దాదాపు 1.5 సెంటీమీటర్ వరకు మాత్రమే దున్నాలి. లోతైన దుక్కులు దున్నకూడదు. ఎందుకంటే మనకి లోపల ఏవైతే మనకు కనిపించకుండా ఉన్న సూక్ష్మజీవులు ఏవైతే అభివృద్ధి చెంది ఉంటాయో అవి లోతైన దుక్కులు దున్నడం వల్ల అవి బయటకు వచ్చి చనిపోతాయి. దానివల్ల భూమి సారవంతం తగ్గిపోతుంది. కాబట్టి లోతైన దుక్కులు దున్నకుండా తక్కువ దున్నకాలనేది దున్నుకోవాలి.
1: మరి ఇందులో మొక్కల ఎంపిక విధానం గురించి తెలియజేస్తారా?
2: ఈ మొక్కలు మనం నాటుకునేటప్పుడు ఇప్పుడేమంటే మనము ఎక్కువ దిగుబడి రావాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ నుండో మొక్కలు తెచ్చి హైబ్రిడ్ సీడ్ తెచ్చి వేసుకుంటున్నాం. దీనివల్ల మనకు ఈ ప్రాంతానికి ఏవైతే మనకు సూటబుల్ అవ్వవో ఆ మొక్కలు తెచ్చి ఇక్కడ నాటుకోవడం వల్ల మనం దానికి ఎక్కువ మోతాదులో కెమికల్స్ అనేది యూజ్ చేస్తున్నాం. అదే విధంగా మనం మొక్కను ఎంపిక చేసుకునేటప్పుడు నాటు రకం విత్తనాలు, దేశీ రకమైనటువంటి మొక్కలు, మన వాతావరణానికి సరిపడేటటువంటి మొక్కల్ని ఎంపిక చేసుకోవడం వల్ల ఈ ప్రాంతానికి అలవాటు పడతాయి. కాబట్టి మనం ఈ కెమికల్స్ అనేటివి వాడనాల్సిన అవసరం లేకపోతుంది. కాబట్టి మొక్కల్ని ఎంపిక చేసుకునేటప్పుడే మన వాతావరణానికి సరిపడేటటువంటి మొక్కలను ఎంపిక చేసుకోవడం చాలా మంచిది.
1: మరి ఎకరానికి ఈ మొక్కలకు ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా?
2: ఈ మొక్కలు మనము మన ప్రాంతానికి చుట్టుపక్కల

0: ఉన్న నర్సరీల్లో మనం ఎంపిక చేసుకుంటే ఒక మొక్క కనీసం మనకి 40 నుండి 45 రూపాయల వరకు పడుతుంది. ఇది మనకు ఎకరానికి దాదాపు మనము 65 నుండి 70 మొక్కలు మాత్రమే నాటుకుంటాం కాబట్టి మనకు అందులో దాదాపు 10,000 లోపు వరకు మనకి మొక్కను తీసుకోవడంలో ఖర్చు అవుతుంది.
1: సరస్వతి గారు, ఈ మొక్కల పెరుగుదలకు ఎటువంటి పద్ధతిని అవలంబించాల్సి ఉంటుంది? మరి
0: మనము ఈ మొక్క నాటేటప్పుడు మనం ఏవైతే పాదులు తీసుకుంటామో, మొక్క నాటేదానికి గుంతలు తీసుకుంటామో, అది తీసుకున్న తర్వాత ఎక్కువ లోతు తీసుకోకుండా మనము దాన్ని ఎంతైతే మొక్కను నాటుకుంటామో ఆ లోతు తీసుకొని దాంట్లో మొట్టమొదటిగా మనము ఎర్రమట్టి వేసుకుంటాం. ఆ మట్టి వేసిన తర్వాత సెకండ్ లేయర్ కింద మనము ఆకు, ఎండు ఆకు అనేది మనం వేసుకుంటాం. దాని తర్వాత మూడో లేయర్ కింద మనము ఈ ఘనజీవామృతం అనేది వేసుకుంటాం. ఈ విధంగా వేసుకొని నాటడం వల్ల మొక్క ఎదుగుదలకు అది దానికి కనీసము 30 రోజుల వరకు దానికి వాటర్ సోర్స్ లేకపోయినా అది సజీవంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లేయర్స్ ప్రకారం వేసుకొని ఈ మొక్కను అనేది మనము నాటుకోవాలి. అది నాటిన తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రతి 15 రోజులకు ఒక్కసారి ద్రవజీవామృతం అనేది మనం 1 లీటర్ నీటికి 100 గ్రాములు ద్రవజీవామృతాన్ని మిక్స్ చేసుకొని వేసుకోవాలి. ఆ విధంగా 1 ఎకరానికి మనం ఈ నాటినటువంటి మొక్కలకి 100 లీటర్లు ద్రవజీవామృతానికి 300 లీటర్స్ వాటర్ ని మిక్స్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మొక్క మంచిగా ఎదుగుదల వస్తుంది. దాని తర్వాత ఏదైనా మనకు చీడ గాని చీమ గాని ఇట్లాంటిది ఏదైనా మనకు కనిపించింది అన్నప్పుడు మనం మన ఇంటి దగ్గర ఉండేటటువంటి ఇవి పొయ్యిలో బూడిద, మనం కట్టెల పొయ్యి వాడతాం కాబట్టి ఆ బూడిద దాన్ని ఆ గుంత ఏదైతే మనం పాది తీసినామో ఆ చుట్టుపక్కల వేయడం వల్ల కంట్రోల్ అవుతుంది. రెండోది ఏమంటే మనము ఈ మొక్కను అది కూడా మనం చేయలేదన్నప్పుడు మనకి ఏదైతే దగ్గరలో మనకు వేప చెట్టు ఉంటే ఆ వేప చెట్టు కషాయాన్ని మనం తయారు చేసుకొని అది స్ప్రే చేయడం వల్ల కూడా మనకి ఈ చీడపీడ గాని తర్వాత చీమలు గాని ఇట్లాంటివి ఏమి కూడా దానికి అటాచ్ కాకుండా ఉంటాయి. మొక్క బాగా ఎదుగుదలగా వస్తుంది.
1: అయితే ఈ పద్ధతి ద్వారా రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది అంటారు?
0: రైతులకు చాలా మంచి ఉపయోగం ఉంది దీనివల్ల. కానీ రైతు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ కుటుంబ సభ్యులే సరిపోతారు. అందులో ఉన్న 2 మెంబర్సే, వైఫ్ హస్బెండ్ కూడా 1 ఎకరా పంటని ఈ మొక్కలు నాటుకొని వాళ్ళవి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది ఏమంటే మనం ఈ పంటలు నాటిన తర్వాత ఈ లేయర్స్ గా నాటుతాం కాబట్టి మనకు అందులో అనేక రకాలైనటువంటి మిగతా మొక్కలను కూడా వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఏమంటే ఇది మనం 5 అంతస్తుల నమూనా కాబట్టి దీంట్లో మనం ఇంత డిస్టెన్స్ ఏదైతే మనకి లేయర్స్ గా వేస్తాం కాబట్టి ఫస్ట్ మొదటిగా పెద్ద మొక్కలు నాటుకుంటాం. ఫస్ట్ది 36 అడుగులకి నాటుతాం, రెండోది 18 అడుగులకు నాటుతాం, మూడోది 9 అడుగులకు నాటుతాం, నాలుగోది 4.5 అడుగుకు నాటుతాం. తర్వాత మనం 2 అడుగులకి కూరగాయలు వెజిటబుల్స్ వేసుకుంటాం. తర్వాత లేయర్ మనము ఆకుకూరలు వేసుకుంటాం. కాబట్టి ఇన్ని లేయర్స్ గా వేయడం వల్ల మనకు మొదటగా నాటుకున్న మొక్క వచ్చేంత వరకు వీటిలో మనం దిగుబడి అనేది తీసుకుంటాం. కాబట్టి రైతుకి 15 రోజులు వేసిన మన మొక్క నాటినాక ఈ ఆకుకూరల వల్ల 15 రోజుల నుండి 25 రోజుల లోపల ఆదాయం వస్తుంది. అదే విధంగా తర్వాత మనం కూరగాయలు వేసుకుంటాం కాబట్టి 3 మంత్స్కి ఆదాయం వస్తుంది. ఆ విధంగా ఆదాయం వచ్చేదాని వల్ల రైతుకు తక్కువ కష్టంతోనే ఎక్కువ ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఎక్కువ మంది మోడల్ అనేది వేసుకోవడం వల్ల మంచి లాభాన్ని పొందవచ్చు.
1: అంటే రైతులకు నిరంతరం ఒక ఆదాయం వస్తూనే ఉంటుంది. మరి ఈ పద్ధతిని మీరు పాటిస్తున్నారు కదా, మీ అనుభవాలను మన శ్రోతలతో పంచుకోండి.
0: మేము ఈ మోడల్ దాదాపు నేను మొదట స్టార్టింగ్ లో 2019లో మేము ఈ మొక్కలు నాటడం జరిగింది. ఇందులో మనకు 36 అడుగులకి అల్లనేరేడు నాటడం జరిగింది. అదే విధంగా 18 అడుగులకి మామిడి నాటాము, 9 అడుగులకు వచ్చి దానిమ్మ లేదా సీతాఫలం అవి నాటాము. తర్వాత మనము 4.5 అడుగులకు వచ్చి మునగ నాటాము, తర్వాత వెజిటబుల్స్ వేసాము, తర్వాత ఆకుకూరలు వేసాం. ఇప్పుడు మనకి ఇప్పుడు 5 ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు ఏదైతే పెద్ద మొక్కలు ఉన్నాయో అల్లనేరేడు దాని వల్ల సంవత్సరానికి 1 నుండి 1.5 లక్షల వరకు మనకు ఆదాయం వస్తుంది. ఇంత లోపల అంటే ఈ 5 ఇయర్స్ లోపల మొదటి నుండి కూడా మనకు ఆదాయం వస్తూనే ఉంది.

కాబట్టి ఈ ఆదాయం వచ్చేదాని వల్ల మనకు ఆ తక్కువ విస్తీర్ణం ఒకటి, మన కుటుంబానికి కావలసినటువంటి అన్ని రకాల పోషకాలైనటువంటి ఆకుకూరలు కూరగాయలు దొరుకుతాయి. రెండోది నాణ్యమైనటువంటి వెజిటబుల్స్.

0: అవ్వడం జరిగింది. చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది, ఆదాయం కూడా మంచిగా వస్తుంది.
1: మరి మీరు ఈ మోడల్ ని అవలంబించినప్పుడు మీరేమైనా సవాళ్ళని ఎదుర్కొన్నారా? అలాగే వాటిని ఎలా అధిగమించారు?
0: చాలా అంటే ఇప్పుడు మనకి మనము చేసే పని మనకు నచ్చాలి, కానీ బయట వాళ్ళు చాలా చెప్తూ ఉంటారు. కాకపోతే మనము పాటించే పద్ధతిలో మనకి తెలిసింది మనం చెయ్యాలి. రెండోది ఏమంటే, మనం ఈ పద్ధతి వాడడం వల్ల మొదట్లో మాకు కూడా కలుపు ఎక్కువగా రావడం జరిగింది. దాన్ని నివారించడానికి మొదట్లో మనం ఏదైతే చేసుకోవాలనో ఇవన్నీ కూడా మనం పాటించాలి. కాకపోతే మనం ఎప్పుడు 24/7 ఒక్క మెంబరు పొలంలోనే ఉండాలి, అప్పుడే మనం దీన్ని రెక్టిఫై చేసేదానికి అవుతుంది. ఫస్ట్ 1 or 2 ఇయర్స్ చాలా కష్టపడ్డాం మేము కూడా, తర్వాత దాని నుండి రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ వేసే వాళ్ళకి మేము ఆ సజెషన్స్ ఏవైతే మేము కష్టపడ్డామో అవి లేకుండా వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి వాళ్ళు మంచిగా దాన్ని రెక్టిఫై చేసుకునేదానికి సలహాలు కూడా ఇవ్వడం జరిగింది.
1: మరి ఇప్పుడు మీరు సలహాలు అంటున్నారు కదా, మీ అనుభవానుసారం ప్రత్యేకంగా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మన రైతులతో పంచుకుంటారా?
0: ఇందులో మనకి మొట్టమొదటిగా మనము లేయర్స్ వేసేటప్పుడు మాకు తెలియకుండా వేసిన ప్రాబ్లమ్స్ ని రైతులకు ఏం చెప్పామంటే, మనం ముందుగా బెడ్స్ వేసుకునేటప్పుడే ఏ లేయర్ లో మనం ఏది వేసుకోవాలా అనేది మనం ఒక ప్లాన్ తయారు చేసుకుని వేసుకోవాలి. మనం ఏదో మామూలుగా వేసేసుకున్నా ఆ ప్లాన్ ప్రకారం వేసుకుంటే బెడ్స్ ఎంత ఉండాలి, ఎంత డిస్టెన్స్ లో మనం వేసుకున్నాము, దాని తర్వాత లేయర్ మనకి ఎంత డిస్టెన్స్ ఉండాలి, దాంట్లో మనం ఆ తర్వాత లేయర్ ఎంత డిస్టెన్స్ ఉండాలి, అంటే ఈ డిస్టెన్స్ ను బట్టి మనం వేసుకోవడం వల్ల రైతుకు మళ్ళీ కష్టాలు అనేది రాకుండా దాన్ని మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది.
1: మరి చివరగా ప్రభుత్వ పరంగా దీనికి మీకు ఎటువంటి సహకారం ప్రోత్సాహం లభించింది? ఏదైనా శిక్షణ కార్యక్రమాలు కానీ ఇలాంటివి ఏమైనా ప్రభుత్వ పరంగా నిర్వహించారా?
0: ఇందులో మనకు మొట్టమొదట అయితే మన 1 or 3 ఇయర్స్ నుండి గానీ మనకి ముందైతే మనకు సర్టిఫికేషన్ అనేది లేదు, ఎందుకంటే మనం పండించే పంటలకి ఇప్పుడు ప్రతి దానికి కూడా ఒక సర్టిఫై అనేది ఉండాలి, అది ఉంటేనే నమ్ముతారు. కాబట్టి ఇప్పుడు మనము కెమికల్స్ వాడలేదు అంటే ఏంటి నమ్మకము అని మాట్లాడతారు. కాబట్టి దానికి సంబంధించి ఈ సర్టిఫికేషన్ ఎలా తీసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, దానికి సంబంధించి ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఇది మనకు స్టేట్ లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చినారు 6 డేస్, తర్వాత జిల్లా లెవెల్లో కూడా మనము 15 డేస్ వరకు ట్రైనింగ్ తీసుకున్నాం బ్యాచ్ల వారీగా. కాబట్టి ఇది తీసుకున్న తర్వాత మనం ఆ సర్టిఫికేషన్ కు అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళు అప్లై చేసిన తర్వాత సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సర్టిఫికేషన్ ఉండడం వల్ల మనకు పండినటువంటి పంటను మనం ఎక్కడికైనా కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు. మనం మన లోకల్లో అమ్ముకోవచ్చు, అదర్ మండలాల్లో అమ్ముకోవచ్చు, తర్వాత అదర్ స్టేట్ కూడా మనం పంపించేదానికి సర్టిఫికేషన్ ఉపయోగపడుతుంది. కాబట్టి రైతులు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర వాళ్ళు డిసైడ్ చేయాలంటే సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకు ప్రభుత్వం ద్వారా, మన సంస్థ ద్వారా కూడా, ఆర్వైఎస్ఎస్ ద్వారా ఇది ఇప్పించడం జరుగుతుంది సర్టిఫికేషన్ అనేది. ఇందులో నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, ఇప్పుడున్న జనరేషన్ లో మనము నార్మల్ గా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కుటుంబాన్ని హెల్దీగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకు ప్లేస్ స్థలం లేకపోయినా కనీసం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ప్లేస్ లో అయినా వాళ్ళకు కావలసినటువంటి కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు ఆ విస్తీర్ణంలో పండించుకొని తిని కెమికల్స్ అనేది తగ్గించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రాబోయే జనరేషన్ ఏదైతే ఫ్యూచర్ ఉందో వాళ్ళకి మనం మంచి ఆరోగ్యకరమైనటువంటి నేలను, భూమిని అనేది మనం అందిస్తే వాళ్ళు పండించుకొని తినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకొని వాళ్లకు వాళ్ళకున్న పొలంలో ఆరోగ్యవంతమైనటువంటి పొలాన్ని వాళ్ళ పిల్లలకు అందిస్తారని కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతులు, మీకు అందుబాటులో ఉన్నటువంటి మన జిల్లాలో గాని ప్రతి గ్రామంలో కూడా మన ప్రకృతి వ్యవసాయం జరుగుతా ఉంది. ఈ ప్రకృతి వ్యవసాయంలో జరిగేటప్పుడు క్యాడర్స్ ఉన్నారు, వాళ్ళు ప్రతి రైతు దగ్గరికి వచ్చి తెలియజేస్తున్నారు. కాబట్టి రైతులు వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకొని ప్రతి రైతు కూడా ఆ కుటుంబానికి కావలసినటువంటి ఆహార పదార్థాలను, పండ్ల మొక్కలు, కూరగాయలు ప్రతి ఒక్కటి కూడా కనీసం వాళ్ళకున్న పొలంలో ఒక అర్ధెకరమైన వాళ్ళ కోసం కేటాయించుకొని ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించుకొని తినాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి మా ప్రకృతి వ్యవసాయంలో పనిచేసే సిబ్బంది అందరూ కూడా రైతులకు అందుబాటులో ఉంటారు కాబట్టి అందరూ పాటించాలని. ఈ 5 అంతస్తుల నమూనాను కనీసం ఒక గ్రామంలో 5 మంది రైతులన్నా వేసేదానికి ముందుకు రావాలని

0: ప్రకృతి వ్యవసాయం సిబ్బంది ఆ సంస్థ ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటుంది.
1: ధన్యవాదాలు సరస్వతి గారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 5-layer model 5 అంతస్తుల పంటల నమూనా ఉపయోగాల గురించి మన రైతులకు చాలా చక్కగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్.
2: ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో 5 అంతస్తుల పంటల నమూనా వాటి ప్రయోజనాల గురించి చిన్నకొట్టిగిల్లు వెంకమద్దివారిపల్లి గ్రామ ఆదర్శ మహిళా రైతు శ్రీమతి ఆర్ సరస్వతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు సమయం 7:45 కావస్తుంది. ఇక కొంచెం సేపట్లో ప్రకటించిన వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: భారత్. ఈనాటి కార్యక్రమంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి శాసనమండలి సభ్యులు శ్రీ మల్కా కుమరయ్య గారితో పరిచయం వింటారు.
1: పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో లక్ష్మయ్య వెంకటయ్య దంపతులకు జన్మించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కుమరయ్య గారు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. కుమరయ్య గారు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎప్పుడు ఎవరు ప్రవేశపెట్టారు? ఈ పాలసీ యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి?
2: ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎన్ఈపి అనేది మన గవర్నమెంట్ ప్రవేశపెట్టారు. కేబినెట్ డిసిషన్ 20లో తీసుకోవడం జరిగింది. డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ వేసి అందులో ఒక 15 ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఒక 5 ఇయర్స్ చాలా రిగరస్ గా స్టడీ చేసి పాత కమిషన్స్ అన్ని కూడా బెడ్ చేసి ఫైనల్ గా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న పాలసీస్, మన ఎగ్జిస్టింగ్ పాలసీస్, వరల్డ్ లో ఉన్న ఎడ్యుకేషన్ పాలసీస్ అన్ని చదివి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ వరల్డ్లోనే నంబర్ వన్ గా ఎడ్యుకేషన్ పాలసీ ఉండాలనే పద్ధతిలో ఎడ్యుకేషన్ పాలసీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ప్రెసిడెంట్ మోడీ గారి నాయకత్వంలో 2020లో ఈ పాలసీ తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ వచ్చిన తర్వాత చాలా వరకు స్టేట్స్ దీన్ని అడాప్ట్ చేశాయి. ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రీసెంట్ గా లాస్ట్ బడ్జెట్ సెషన్ లో స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ రెండే సెక్టర్ గా విభజించి ఇప్పుడున్న చాలా కన్ఫ్యూజన్స్ తీసేసి చాలా సింప్లిఫై చేస్తూ దాన్ని బాగా స్ట్రెంగ్తన్ చేశారు.
1: 10+2 నుండి 5+3+3+4 ఈ నమూనా యొక్క మార్పు ఏమిటి, దాని ఉద్దేశం ఏమిటి, ఈ దశల వివరాల గురించి తెలియజేయండి.
2: ఇంతకుముందు పాలసీలో 10+2లో స్టేట్ గవర్నమెంట్స్ లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉండేది కాదు. డైరెక్ట్ వాళ్ళు క్లాస్ 1 కు వచ్చి 10th వరకు, తర్వాత 11-12 సెపరేట్ ఇంటర్మీడియట్ బోర్డు, ఒక్కొక్క స్టేట్ లో ఒక విధంగా పాలసీ ఉండేది. దానికి బదులు ఇప్పుడు కొత్త పాలసీలో ఫస్ట్ 5 ఇయర్స్, 5 ఇయర్స్ అంటే ప్రీ స్కూల్ 3 ఇయర్స్ ప్లస్ 2 ఇయర్స్ క్లాస్ 1 అండ్ 2, దాన్ని ఒక సెగ్మెంట్ గా తీసుకొచ్చి చేయడం జరిగింది. దీంతో ఏంటంటే ఈ 5 ఇయర్స్ ఇనిషియల్ పీరియడ్ లో వాళ్ళు ఫస్ట్ 3 ఇయర్స్ ఏమో యాక్టివిటీ బేస్డ్, తర్వాత ఎల్యూషన్ బేస్డ్ ప్రాక్టికల్ లెర్నింగ్, అంటే ఇప్పుడు యాపిల్ అంటే యాపిల్ బొమ్మ చూపించే బదులు యాపిల్ అనేది ఒక ఫ్రూట్ లాగా చూపించి ప్రాక్టికల్ గా లెర్నింగ్ సిస్టమ్ ను వాళ్ళు చిన్న పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి తీసుకొచ్చే ఎడ్యుకేషన్ ఉంది ప్రీ స్కూల్లో. క్లాస్ 1-2లో బేసిక్ నాలెడ్జ్ తీసుకొని మంచి ప్రాక్టికల్ గా తీసుకొచ్చారు. అది ఫస్ట్ 5 ఇయర్స్. అది దానిలో ఒక మంచి ఒక స్టూడెంట్ ను ఒక లెవెల్ గా, అంటే అతను స్కూల్ అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, తర్వాత స్కూల్ కు రావాలి, మంచి హెల్తీ అట్మాస్ఫియర్ లో వాళ్ళు ఉండాలనేది, యాక్టివిటీ బేసిస్ గా వాళ్ళకి ఒక లెర్నింగ్ అనేది ఈజీగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే పద్ధతిలో తీసుకురావడం జరిగింది.
1: మల్కా కుమరయ్య గారు, ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ మిషన్ ఏమిటండి?
2: అంటే ఇంతకుముందు ఓన్లీ బుక్స్ టీచర్స్ టీచ్ చేసేది, అది 1-1 ఉండేది. అంటే ఇప్పుడు ఈ కొత్త పద్ధతులు ఏంటంటే పిల్లలను ఇన్వాల్వ్ చేసి టీచర్ ఓన్లీ ఒక ఫెసిలిటేటర్ గా పెట్టి దాన్ని ప్రాక్టికల్ గా లెర్నింగ్, అంటే ఇప్పుడు వాటర్ అంటే వాటర్ ఫిజికల్ గా వాటర్ చూపించడం, ఫ్రూట్స్ అంటే ఫ్రూట్ చూపించడం, లేకుంటే ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో చూపించడం, ఆ విధంగా ప్రాక్టికల్ గా వాళ్ళకు ఒక చూసి అర్థం చేసుకునే విధంగా వాళ్ళకు ప్రెషర్ లేకుండా ఈజీగా అర్థమవుతట్టు, అంటే మగ్గింగ్ టైప్ అంటే బట్టి పెట్టేటట్టు కాకుండా ప్రాక్టికల్ వేలో వాళ్ళను ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి ప్రెషర్ లేకుండా, ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి ఏ విధంగా కూడా వాళ్ళకు

0: సబ్జెక్టు నేర్చుకోవటంలో డిఫికల్టీ లేకుండా చేయడం అనేది ఈ న్యూ పాలసీ.
1: మాతృభాషలో బోధన ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది? ఈ మూడు భాషల విధానం ఏమిటి?
0: మాతృభాష అనేది మన ఎవరైనా కానీ మన పుట్టంగానే వాళ్ళ మాతృభాషలో మదర్ ఫాదర్ గా ఏ లాంగ్వేజ్లు ఉంటే ఆ లాంగ్వేజ్లో మాట్లాడతారు. దాని కొరకు అది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి అందుకే ఫస్ట్ ఎర్లీ స్టేజ్ ఎడ్యుకేషన్లో మాతృభాషలో నేర్చుకుంటే సబ్జెక్టు ఈజీగా అర్థమవుతుంది. దాంతో కమ్యూనికేషన్కు మనం లాంగ్వేజ్ కావాలి. అంటే అది తెలుగులో కానీ ఈజీగా మాట్లాడగలుగుతారు. సపోజ్ మనం తెలుగులో కాకుండా ఇప్పుడు మన ఇండియా ఈజ్ అ వాస్ట్ కంట్రీ కాబట్టి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక దగ్గర చదువుకొని ఇంకొక ప్లేస్ పోయినప్పుడు అక్కడ తెలుగు లేదు, హిందీలో మాట్లాడలేదు. కాబట్టి కమ్యూనికేషన్ చేయడానికి అప్పుడు మన నేషనల్ లాంగ్వేజ్ అవసరం. కాబట్టి మాతృభాషలో అనేది మన లర్నింగ్ ఈజీ అవుతుంది కావనే పద్ధతిలో మాతృభాషలో తీసుకురావడం. అంటే ఆప్షన్స్ ఇచ్చారు. అంటే నువ్వు తెలుగు మీడియంలోనే ఇనిషియల్ స్టేజ్లో చదువుకొని తర్వాత లాంగ్వేజ్ ప్రకారం ఇంగ్లీష్ మీడియం కమ్యూనికేషన్కి వెళ్ళొచ్చు. సబ్జెక్ట్ కూడా ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ చదవచ్చు. హిందీ మీడియం కావాలన్నట్టు కూడా చదువుకోవచ్చు. తెలుగు మీడియం అయితే తెలుగు, ఉర్దూ మీడియం ఎవరికి ఏ స్టేట్లో వాళ్ళు కన్వీనియంట్ ఉంటే చదవచ్చు ఇనిషియల్ ఏజ్లో. తర్వాత పైకి క్లాసెస్కి వచ్చే వరకు అది టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఇంగ్లీష్ కూడా రావడం. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. మనం ఇక్కడ చదువుకొని ఎక్కడికి పోయినా కానీ మనం పనిచేయాలంటే మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్గా ఇంగ్లీష్ కాబట్టి మనం ఇంగ్లీష్ను నేర్చుకోవాలి. నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి హిందీ కూడా వస్తే బెటరు. ప్లస్ లోకల్ మదర్ టంగ్ కూడా రావాలనే పద్ధతిలో అది 3-లాంగ్వేజ్ ఫార్ములా తీసుకొచ్చారు. అది చాలా మంచిది.
1: మూల్యాంకన విధానం ఎలా మారింది? 360-డిగ్రీ అసెస్మెంట్ అంటే ఏమిటి?
0: ఇంతకుముందు స్టడీస్ రేట్ ఉంటే టీచర్ డైరెక్ట్గా టీచ్ చేసేది క్లాసులో. దాంతో ఏమవుతుందంటే అది 1-to-1 కమ్యూనికేషన్ ఉండేది. టీచర్స్కు చెప్పేది పిల్లలకు అర్థమవుతుందా అర్థం కావట్లేదా, తర్వాత వాళ్ళు ఏ విధంగా క్లాసులో ఇంటరాక్షన్ అవుతూ ఉన్నారు అనే పద్ధతిలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ 360-డిగ్రీ అసెస్మెంట్ అనేది ఐఐటి కానీ ఐఐఎంస్లో కానీ ఆల్రెడీ ఆ సిస్టమ్ ఉంది. ఎన్ఐటీలో కానీ ఈ స్పెషల్గా ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేక డిస్ట్రిక్ట్ స్కూల్స్లో ఈ పద్ధతి అంతా అమలుకు లేదు. అంటే 360-డిగ్రీ అసెస్మెంట్తో ఏంటంటే టీచర్స్ ఒక నార్మల్గా క్లాస్ చెప్పి తర్వాత పిల్లలందరినీ కూడా ఇంటరాక్షన్గా పిల్లలను కూడా క్లాసులు ఇన్వాల్వ్ చేసి అప్పుడు క్లాసులు చెప్తే దాంతో ఏమవుతుందంటే క్లాస్ చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా, అర్థమైతే ఎంతవరకు అర్థమవుతుంది ఆ ఫీడ్బ్యాక్ తీసుకునే పద్ధతి ఒకటి. ప్లస్ ఇంకొక ఏంటంటే అసెస్మెంట్లో డిఫరెంట్ లెవెల్స్లో అంటే టీచర్ ఏ విధంగా టీచ్ చేశారు ఒకటి, తర్వాత ఆ పిల్లలు చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా అనేది ఫీడ్బ్యాక్ తీసుకునేది ఒకటి. ప్లస్ తర్వాత దానికి ఒక ఎగ్జామ్ లాగా పెట్టి చెప్పింది పిల్లలకు ఎంతవరకు అర్థమైంది అనేది ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేదే మన 360-డిగ్రీ అసెస్మెంట్.
1: బోర్డు పరీక్షలు సెమిస్టర్ సిస్టమ్స్లో మార్పులు ఏమిటి?
0: ఇంతకుముందు ప్రతి ఎగ్జామ్ 10+2లో 10th బోర్డ్ ఎగ్జామ్ ఉండేది. దాని తర్వాత ఇంటర్మీడియట్లో +1-2 ఇయర్స్ తర్వాత 2 ఎగ్జామ్స్ ఉండేది. అయితే ఇప్పుడు సిబిఎస్ఈ కానీ ఇప్పుడు ఎన్ఈపీ పాలసీలో కొత్త సిస్టమ్ ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా రాబోతుంది. ఈవెన్ 5th లెవెల్లో కూడా ఒక టెస్ట్ ఉంటుంది. ఆ లెవెల్లో కూడా ఎగ్జామ్ పెట్టుతున్నారు. ప్రతి 8th లో ఒక టెస్ట్ ఉంటుంది. తర్వాత 10th ఉంటుంది, 12th లో ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు కొత్త విధానంలో హైయర్ క్లాసెస్కు సెమిస్టర్ సిస్టమ్. అంటే ఇయర్లీ 2 times ఎగ్జామ్ రాస్తే వాళ్ళకు మంచి అంటే ఇయర్లో చదవాల్సి ఒకసారి రాయాల్సింది అంతా కూడా 6 నెలలకు ఒకసారి రాస్తే వాళ్ళకు చదవడం ఈజీ అవుతుంది. సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కూడా ఈజీ అయితే పద్ధతిలో సెమిస్టర్ సిస్టమ్ తీసుకురావడం. అది ఆల్రెడీ హైయర్ ఎడ్యుకేషన్లో సెమిస్టర్ సిస్టమ్స్ ఉన్నాయి, గ్రేడింగ్స్ ఉన్నాయి, మార్కింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా సేమ్ సిస్టమ్ను ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా హైయర్ క్లాస్కు తీసుకురావడం అనేది జరుగుతుంది. అది చాలా మంచిది. పిల్లలకు ఒత్తిడి లేకుండా ఎప్పుడంటే సబ్జెక్ట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. దాని ప్రకారం వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. రాసిన తర్వాత వాళ్ళకు మార్క్స్ గ్రేడింగ్స్ చేయబడతాయి. కాబట్టి అది పిల్లలకు టీచర్స్ కూడా మంచిగా ఉంటుంది. మంచి ఎడ్యుకేషన్ పాలసీకి అది సెమిస్టర్ సిస్టమ్ చాలా బాగుంటుంది.
1: మల్కా కొమరయ్య గారు, ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ 6వ తరగతి నుంచే ఎందుకు రావాలి? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎందుకు ఇది 6th క్లాస్ నుంచే తీసుకురావాలనుకుంటుంది?
0: వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్టు థియరీ ప్రాక్టికల్ వర్కే చదువుకునేది. ఇప్పుడు ఏమైందంటే ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ తోని ఇప్పుడు ఒక 10th చదివిన తర్వాత కూడా ఒకవేళ ఆ ఎడ్యుకేషన్ ఏదో అన్ఫార్చునేట్ రీజన్ తోని డిస్కంటిన్యూ చేస్తే అలా వొకేషన్ క్లాసెస్ 6th నుంచి ఉంటే ఆ వొకేషన్లో చాలా సబ్జెక్ట్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్ ఉంది. ఐటీ ఉంది, తర్వాత కార్పెంటరీ ఉంది, ఫిట్టర్ ఎగ్జామ్ ఉంది. ఇంతకుముందు ఓన్లీ దాని కొరకు ఐటీఏ అని

0: టెక్నిక్ అని సపరేట్ కోర్సులు ఉండేది. అయితే వాటిని కూడా కొంతవరకు ఇక్కడ స్టూడెంట్స్ కు 10th వరకే గానీ 12th వరకు గానీ వొకేషనల్ కోర్సు చేస్తే ఇన్ కేసు ఫ్యూచర్ లో వాళ్ళు ఏమన్నా పరిస్థితులు బాగలేక డిస్కనెక్టివ్ చేసినా గానీ ఈ స్కిల్ సబ్జెక్ట్స్ తోని వాళ్ళు జాబ్ ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది ఒకటి. ప్లస్ ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్ట్ థియరీ చదువుకునేది ఉండే, ఇప్పుడు ఈ స్కిల్ ఎడ్యుకేషన్ తో ఏమవుతుందంటే ఏం చదువుతున్నావు దాన్ని ప్రాక్టికల్ గా చేయడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఇంతకుముందు 80% 90% ఓన్లీ థియరీ ఉండేది, ఇప్పుడు అట్లా కాకుండా 60% థియరీ సబ్జెక్టు, ఆ థియరీని మళ్ళా 40%లో ల్యాబ్ పోయి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం, ప్రాక్టికల్గా చూడడం ప్రతి సబ్జెక్ట్, సైన్స్ స్టూడెంట్ అయితే సైన్స్, మ్యాథ్స్ స్టూడెంట్ అయితే మ్యాథ్స్ ప్రాక్టికల్స్ చేయడం, ఈ స్కిల్స్ నేర్చుకోవడంతో వాళ్ళకి ఏమవుతుందంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వచ్చి ఫ్యూచర్లో ఆ లైఫ్లో ఏదైనా అన్ఫార్చునేట్గా వచ్చినప్పుడు దాన్ని ఉపాధి కూడా కల్పించడానికి వీలవుతుంది, లేకుంటే కూడా నాలెడ్జ్ బేస్డ్ కూడా పెరుగుతుంది.
1: మల్కా కొమరయ్య గారు, ఉన్నత విద్యలో ఒకే రెగ్యులేటర్ ప్రయోజనాలు ఏమిటి?
0: ఇంతకుముందు ఏమంటే ఉన్నత విద్యలో ఒకటి టెక్నికల్ కౌన్సిల్ అని, ఒకటి లా కౌన్సిల్ అని, తర్వాత ఏఐసిటి అని, యూజీసీ అని, తర్వాత న్యాక్ అని, తర్వాత అట్లా డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్స్ ఉండే. దాని మీద ఏమవుతుంటే ఒకసారి ఈ కమ్యూనికేషన్, కోఆర్డినేషన్, కోఆపరేషన్ ఆ ఇష్యూస్ మీద వచ్చి మన ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కాకుండా దాన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ చేసి రీసెంట్గా రెండే ఉండాలి, స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అప్ టు 12th క్లాస్ వరకు. 12th క్లాస్ ఎబో ఉన్న అన్ని డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ లా కానీ మిగతా అన్ని కూడా ఎక్సెప్ట్ మెడిసిన్ అన్ని కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఒకటే తీసుకొచ్చి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేయడం అయింది. దానికి ఇంటర్నల్గా డిపార్ట్మెంట్స్గా ఉంటాయి, కాకుండా డిఫరెంట్ అథారిటీ ఉండకుండా ఇప్పుడు ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్గా మన కోఆర్డినేషన్ ఎఫెక్ట్గా పనిచేయాలనేది హైయర్ ఎడ్యుకేషన్ కంబైన్ చేస్తూ డిసిషన్ తీసుకోవడం అనేది అది చాలా మంచి డిసిషన్.
1: స్కూల్ విద్యా విధానము, ఇంటర్మీడియట్ విద్యా విధానము, తర్వాత ఉన్నత విద్య, అన్ని విద్యా విధానాల్లో కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేయడం ద్వారా ఒక విద్యార్థి తన ఉన్నత ప్రమాణాలు పొందగలుగుతారంటారా?
0: తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు ఏముందంటే ఎడ్యుకేషన్ సిస్టంలో గవర్నమెంట్ స్కూల్స్ అని, మోడల్ స్కూల్స్ అని, తర్వాత గురుకుల్ స్కూల్స్ అని, బీసీ స్కూల్స్ అని, ఇట్లా డిఫరెంట్ పేర్ల మీద డిఫరెంట్ ఎడ్యుకేషన్ పాలసీ నడుస్తూ ఉంది. అందులో కొన్ని ఎడ్యుకేషన్ సెక్రటరీ కింద వస్తాయి, కొన్ని డైరెక్టర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వస్తాయి, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది, ట్రైబల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది. ఈ మధ్యలో ఆఫీసర్స్ కానీ డిపార్ట్మెంట్ల కోఆపరేషన్ కోఆర్డినేషన్తో కూడా కొంచెం అడ్మినిస్ట్రేషన్గా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఈ టీచర్స్ కూడా పాలసీలలో కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క విధంగా పాలసీలు ఉన్నాయి. అంటే నేను గవర్నమెంట్కు లాస్ట్ 1 ఇయర్ నుంచి రిప్రజెంట్ చేసేసాను, రెండు కమాండ్ అయ్యి స్కూల్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ సపరేట్ అయితే ఈ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈ కన్ఫ్యూజన్స్, ఇప్పుడు ఒకటి బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ వాళ్ళ ఎగ్జామ్ సపరేట్ అవుతుంది, ఎస్ఎస్సీ సపరేట్ అవుతుంది, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ డిఫరెంట్ టైంలో అయితే, కాబట్టి ఒకసారి ఈ కామన్ పాలసీ వస్తే అన్ని ఎగ్జామ్స్ ఒకటేసారి అయితే పిల్లలకు కూడా డిఫరెంట్ ఎగ్జామ్స్ డిఫరెంట్ స్టేజ్లో జరగకుండా ఉంటాయి. తర్వాత ఈ కార్పొరేట్ స్కూల్స్, ఈ కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాయి. ఈ మార్క్స్ ఇవ్వడం, పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, అంటే వాళ్ళకు సరి అయిన ప్లేస్ లేకుండా ఓన్లీ కమర్షియల్ బిల్డింగ్స్లో క్లాసులు నడిపి, కోచింగ్ నడిపి, వాళ్ళు పొద్దున 8 o'clock వస్తే లాక్ ఇస్తే మళ్ళీ 8 o'clockే వదులుతారు. అంటే ఒక జైల్లాగా 8 hours 12 hours స్పెండ్ చేసి పోతుండ్రు. కాబట్టి ఫ్యూచర్లో మంచి స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ వచ్చి పిల్లలందరూ చదువును కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివేటట్టు తీసుకురావడం అనేది చాలా మంచిది. అందులో ఈ ఎన్ఈపి పాలసీ కానీ మన స్టేట్ కూడా ఎంత తొందరగా ఈ పాలసీని అడాప్ట్ చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే అట్ లార్జ్ స్టూడెంట్స్ అందరికీ, కమ్యూనిటీకి బెనిఫిట్ అవుతుంది. ఓన్లీ థియరిటికల్ పార్ట్ చదువుకోకుండా వాళ్ళకు లైఫ్లో ఏ విధంగా యూస్ఫుల్ కావాలి అనే పద్ధతిలో చదువుకుంటారు, అందుకే ప్రాక్టికల్స్ పెరుగుతాయి. కాలేజ్ నుంచి బయటకు రాగానే ఇప్పుడు ఏముందంటే ఇండస్ట్రీ పోగానే ఇండస్ట్రీ కనెక్ట్, కాలేజ్ కనెక్ట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త పాలసీస్ వచ్చి ఆ విధంగా మనం ఇండస్ట్రీలో వాళ్ళను కూడా మనం టీచర్స్గా వాడుకోవడం, ప్రాక్టికల్గా చదువుతున్నప్పుడే బయట ఏముంది ఇట్లా ఉంటుంది అనేది తెలియజేస్తే ఆ సర్ప్రైజ్ ఉండదు వాళ్ళకు. కాబట్టి ఆ విధంగా మంచిగా అవుతుందని ఎడ్యుకేషన్ పాలసీ తొందరగా తీసుకురావాలని, అయితే ఎన్ఈపీసీ పాలసీని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలనేది కోరుతున్నాను.
1: ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కొమరయ్య గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: నమస్కారం.

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి శాసన మండలి సభ్యులు శ్రీ మల్కా కొమరయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి దార్శనిక భారత్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతల నమస్కారం. దేశాభివృద్ధికి ఆరోగ్యవంతమైన సమాజం ఎంతగానో అవసరం. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే పూర్వోక్తి నేటి సమాజానికి మార్గనిర్దేశకంగా నిలుస్తుంది. మరి దేశ ప్రజల ఆరోగ్యానికి నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఆరోగ్య భద్రత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ విషయమై మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వి బాలకృష్ణ నాయక్ గారు ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం సార్.
1: సార్, ముందుగా ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: ముఖ్యంగా ఈ ఆయుష్మాన్ భారత్ పథకము పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకి నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వాళ్ళకి అర్హత కలిగిన కుటుంబాలందరికీ 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సేవలు అందుబడుతున్నాయి సార్. ముఖ్యంగా ప్రజలు ఆర్థిక ఇబ్బంది లేకుండా వైద్యం పొందడానికే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం సార్.
1: సార్, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అంటే ఈ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ మిషన్ ఎలా అమలవుతుంది, దాని గురించి కొంచెం వివరిస్తారా?
2: సార్, ఇది పిఎం అభిమంత సార్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ సార్. ఇది అక్టోబర్ 2021లో ప్రారంభించడం జరిగింది సార్. దీనికి 64,180 కోట్లు కేటాయింపు జరిగింది సార్. ఇది భవిష్యత్తులో దీనికోసమని పటిష్టమైన లక్ష్యంతో ప్రజల ఆరోగ్యము మౌలిక బలోపతనం చేయడానికి ఇది భారతదేశంలోనే అతిపెద్ద పథకం సార్. ఇది ముఖ్యంగా ప్రాథమిక తర్వాత ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ దృష్టిలో సాధిస్తుంది. ఇందులో భాగంగా మనకు 17,788 గ్రామీణ మరియు 11,024 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, తర్వాత 3,382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు మన జిల్లాలో క్రిటికల్ గా ఉన్నాయి సార్. ఇవి ఈ ముఖ్యంగా ఈ సదుపాయాలు ఏమేమంటే ప్రాథమిక సంరక్షణలో 17,788 గ్రామీణ ఉపక ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయి సార్. అంటే విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. దీనిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళు అక్కడే ఉండేసి ప్రజలకు ఏమేమి అవసరం అనేది ముఖ్యంగా కమ్యూనికబుల్ ఇస్తారు. అంటే బీపీ, షుగర్ ఉండే వాళ్ళ ట్యాబ్లెట్, ఇంకా ఎనీ ఎమర్జెన్సీస్ కేసు, ఫీవర్ అవన్నీ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు చూడడం జరిగింది సార్. దీనికోసం అని చెప్పి 11,024 పట్టణాలు ఏంలో స్థాపించడం జరిగింది. మొత్తం దీన్ని బలోపేతం చేయడానికి మనకు 5 లక్షల పైగా జనాభాలు ఉన్న జిల్లాలలో 730 సమకృత ఆరోగ్య ప్రయోగశాలలు ఉన్నాయి మరియు 602 క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఉన్నాయి సార్. ఇవి బ్లాక్ స్థాయిలో కూడా మనము 3,300 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు ఉన్నాయి. మన జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగినాయి దీనికోసం అని చెప్పి. ఈ బీపీహెచ్యులు మెయిన్ గా ఏంటంటే

0: ల్యాబ్ టెస్టులు చేసుకోవడానికి, తర్వాత మందులు అక్కడ మందులు స్టోర్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశంగా దీనికి వాడతారు.
1: సార్, మరి ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ కింద ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు
0: సార్? దీని కింద ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సంబంధించిన చికిత్సలు, తర్వాత క్యాన్సరు, తర్వాత ఏఐని యాక్సిడెంట్ కేసులు, తర్వాత ఈ ప్రసూతి సేవలు అంటే డెలివరీ కేసులు, తర్వాత ఆర్థోపెడిక్ శాస్త్ర చికిత్సలు, న్యూరోకి సంబంధించిన వైద్య సేవలు ఇవి దీని ద్వారా పొందుతున్నారు సార్. ముఖ్యంగా ఈ అత్యవసర వైద్య సేవలు మొత్తంగా ఇప్పుడు 3,650 రకాల వైద్య సేవలు కూడా అందుతున్నాయి
1: సార్. మరి ఇప్పుడు ఈ పథకం అమలులో ఈ డిజిటల్ టెక్నాలజీ ఇంకా ఈ ఆన్లైన్ వ్యవస్థల పాత్ర ఎంతవరకు ఉందంటారు? అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని మనం ముందుకు తీసుకెళ్తున్నాం కదా, సో దీని పాత్ర ఏంటంటారు?
0: సో ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఈ కార్డు నమోదు చేసుకోవడం, ఈకేవైసీ చేసుకోవడం, ఆన్లైన్ లో ఫ్రీ ఆథరైజేషన్ క్లెయిమ్ చేసుకోవడం, ప్రాసెసింగ్ వంటి సేవలు మామూలు అయితే బాగా స్పీడ్ గానే జరుగుతున్నాయి సార్. దీనివల్ల పారదర్శకత మరియు సేవలు కూడా నాణ్యతంగా పెరిగినాయి సార్. ఇప్పుడు సార్ దీనికి డిజిటల్ అనుసంధానం అంటే ఏబిడిఎం అని ఉంది, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఈ దీని వల్ల మనకు ఇప్పుడు మనం అనుకున్నట్టు అభాయిడి జనరేట్ చేయడం, ఈ సంజీవిని ప్రోగ్రామ్ లో డిజిటల్ అంటే ఈ ఆయుష్మాన్ భారత్ ఐడిలో కూడా అది ప్యూరిఫికేషన్ చేస్తున్నారు. అంటే వేరే నెంబర్లు ఇవ్వడం వల్ల వాళ్ళు సరి కార్డు రాకపోవడం, ఓటీపీలు రాకపోవడం జరుగుతుంది. దానికోసం అని చెప్పి కరెక్ట్ గా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని ఒక్కసారిగా వాళ్ళు ఓటీపీ వస్తే దాని ద్వారా వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా జనరేట్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ దీంట్లో మనము అనుకున్నట్టు ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ వాళ్ళకి మనం వాళ్ళని బలోపేతం చేయడము, తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ మెడికల్ ఆఫీసర్స్ లాగిన్స్ ఉంటాయి, తర్వాత ఫార్మసీ లాగిన్, స్టాఫ్ నర్స్ లాగిన్స్, ల్యాబ్ లాగిన్స్ ఉంటాయి. ఆ లాగిన్లో వాళ్ళు ఏమేమి టెస్టులు చేసుకున్నారు, ఏ మందులు వాడినారు, అవన్నీ డీటెయిల్స్ అక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఏ వయతో బాధపడుతున్నారు, ఏ మందులు వాడినారు అనేది కూడా దీని వల్ల ఉంటుంది సార్. సో ఈ అవకాశాన్ని కూడా మనము వాడుకోవడానికి అవకాశం. ఇంకా కూడా కొందరు ఏబిడిఎం లో ఆభా ఐడి జనరేట్ చేయడానికి కొందరు ముందుకు రావట్లేదు సార్, భయపడుతున్నారు. ఎందుకంటే ఓటీపీ వచ్చేసి ఏదైనా ఈ డిజిటల్ మోసము ఇవన్నీ జరుగుతాయని చెప్పి కూడా కొందరు రావట్లేదు. మేము కూడా వాళ్ళని అక్కడ ఉండే కార్పొరేటర్ని, సర్పంచ్ని వాళ్ళని కూడా తీసుకెళ్లేసి మా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి కూడా ఆభా ఐడి జనరేట్ చేయడం అనేది కూడా జరుగుతుంది సార్. ప్రజలందరూ ముఖ్యంగా మేము కోరడమంటే ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనేది పొందుపరచగలిగితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని మా ఉద్దేశం సార్. అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాం
1: సార్. మరి ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డ్ పొందాలంటే ప్రజలు అనుసరించాల్సిన విధానం ఏంటి? దీనికి ఏమైనా కనీస అర్హత లాంటివి ఉన్నాయా
0: సార్? దీనికి వాళ్ళు ముఖ్యంగా ఆధార్ కార్డులు ఉండాలి, లేదా రేషన్ కార్డులు ఉండాలి. వాళ్ళు ఆ సచివాలయాల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు నమోదు చేసుకోవాలి, లేదంటే ఈ డిజిటల్ ఈ సేవా కేంద్రాలు అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ఇవాళ ఈ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవి పెట్టి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు కార్డ్స్.
1: సార్, మరి ఇప్పుడు కార్డు ఉన్నప్పటికీ కూడా కొంతమంది లబ్ధిదారులు ఆ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఒకవేళ అలా ఉంటే దాన్ని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: సార్, కొన్ని సందర్భాల్లో రెండు కార్డు కలిగిన వ్యక్తి అంటే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు మరియు పీఎంజేబీ అదే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డు కలిగిన ఆంధ్రప్రదేశంలో ఉన్నాయి. సో వాళ్ళకైతే ప్రస్తుతానికైతే వాళ్ళు రెండు ఉపయోగించుకోవచ్చు. 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఈ కార్డులు అయితే ఆయుష్మాన్ భారత్ కింద వినియోగించుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికైతే అట్లాంటివి మాకు దృష్టికి అయితే రాలేదు
1: సార్. మరి ఈ పథకం ద్వారా అత్యధికంగా ఏ రకాల వైద్య సేవలు ప్రజలు వినియోగిస్తున్నారు
0: సార్? అత్యధికంగా గుండె సంబంధించిన చికిత్సలు, డయాలిసిస్, ప్రసూతి సేవలు, ప్రమాద చికిత్సలు, క్యాన్సర్స్ మరియు ఆర్థోపెడిక్ సేవలు ఇప్పటి వరకు 3,250 కేసులు ప్రజలు వినియోగించుకున్నారు సార్. ఇది
1: ఆయుష్మాన్ భారత్ అమలులో మన జిల్లాలో మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలు ఏంటి
0: సార్? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసామంటే మనము పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం, తర్వాత కొంతమందికి డాక్యుమెంటరీ సమస్యలు రావడం, దూర ప్రాంతాల నుంచి ఆసుపత్రులకి రవాణా ఇబ్బందులు రావడం, ఈ సాంకేతిక సమస్యలు మరియు నెట్వర్క్ సమస్యలు ఉండడం వల్ల.
1: మరి వీటిని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: మేము వాళ్ళకి అవి ఇప్పుడైతే అన్ని చోట్ల కూడా ఈ ఇంటర్నెట్ సిస్టమ్ ఉన్నాయి, ప్రతి గ్రామాల్లో కూడా ఈ ఫోన్లు, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ మొబైల్ ఫోన్ లో కూడా మనము ఈ కార్డులు, ఆధార్ కార్డు, తర్వాత ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఉంటే మనము ఈ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికి ఎక్కువ అయితే ఏం లేవు, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు,
1: సులువుగానే దరఖాస్తు
0: చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సచివాలయాల్లో కూడా అక్కడ కూడా వాళ్ళు వెళ్ళేసి

0: డౌన్లోడ్ చేసుకోవచ్చు.
1: సార్, మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ పథకం గురించి అవగాహన కల్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
0: సార్, మేము ముఖ్యంగా ఈ గ్రామ సభలు అనేది, తర్వాత ఆరోగ్య శిబిరాలు, సచివాలయ స్థాయి ప్రచార కార్యక్రమాలు, తర్వాత ఈ పోస్టర్లు, బ్యానర్లు, అవగాహన ర్యాలీలు జరుపుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు వాళ్ళు ఇంటింటికి ప్రచారం చేసి చేస్తున్నారు. ఇదే విధంగా మనము ఈ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి సార్, హెల్త్ క్యాంప్స్ జరిగినప్పుడు, తర్వాత ఈ గ్రామ సభలు జరిగినప్పుడు కూడా దీని గురించి, ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ గురించి అందరినీ తెలియజేయాలని కూడా మా కార్యకర్తలకు చెప్పాము. వాళ్ళు కూడా అవేర్నెస్ అయితే క్రియేట్ చేయగలుగుతున్నారు సార్.
1: ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చాలా అవసరం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల మధ్య ఇంకా కేంద్ర ప్రభుత్వ ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం మధ్య ఈ సమన్వయం ఎలా ఉంది?
0: ఇప్పుడు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వెంకయ్య వైద్య సేవలు జరుగుతుంది. ఆయుష్మాన్ భారత్ పథకాల సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ వల్ల జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకు 60% ఇస్తే మనం 40% దాంతో చేసి వైద్య సేవలు అయితే అందుతున్నాయి సార్. అవి
1: ఈ ఆరోగ్య సిబ్బంది ఇంకా ఈ ఆసుపత్రుల సమన్వయం ఎలా ఉంది? ఈ పథకం విజయానికి ఇవి చాలా ముఖ్యం కదా, వీటి సమన్వయం ఎలా ఉంది?
0: సార్, ఆరోగ్య సిబ్బంది, వైద్య మిత్రులు, మరి ఆసుపత్రుల మధ్య సమన్వయ పథకం విజయానికి దోహదం పడుతుంది సార్. బాగుంది. ఇప్పుడైతే ఇవి సమయానికి నమోదు చేసుకోవడం, ఆ తర్వాత ట్రీట్మెంట్, వైద్యం, తర్వాత క్లెయిమ్ ప్రక్రియలు సమర్థవంతంగానే జరుగుతూ ఉంది. ఎక్కడే కూడా దీనికి మిత్రాలు, ఆరోగ్య మిత్రాలు కూడా ఉన్నాయి. ఏమన్నా ఎటువంటి ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా కూడా కార్డ్స్ లో ఏమన్నా తప్పులు ఉన్నా రెక్టిఫై చేయడానికి మనకు ఆరోగ్యశ్రీ డీసీ, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఉన్నారు, సీఈఓ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టేట్ లెవెల్లో ఉంటారు. ఏం ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు ఆన్లైన్ లో దానికి రెక్టిఫై చేసుకుంటారు. ఇబ్బంది అయితే ఏం లేదు.
1: సరే, ఇప్పుడు మరి మన జిల్లాలో ఇప్పుడు దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సేవలు అందేందుకు ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా?
0: అవును సార్, ఇప్పుడు గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పుడు ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంస్ ఉంటారు, తర్వాత ఆశా కార్యకర్తలు ఉంటారు, వారి ద్వారా పర్యటనలు చేయించడము, తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా మేము ఐఈసీ మెటీరియల్ ని డిస్ప్లే చేయడము, దూర ప్రాంతాల సేవలు కూడా అక్కడ కూడా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడము, అవన్నీ మేమైతే అవేర్నెస్ చేస్తున్నాం సార్. ముఖ్యంగా ఈ ఎన్జిఓస్ వాళ్ళు కూడా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చాలా మంది ముందుకొచ్చారు. మొబైల్ బస్సెస్, హెల్త్ యూనిట్స్ కూడా వచ్చాయి. తర్వాత మనకు గవర్నమెంట్ తర్వాత కూడా 104 వెహికల్ ఉంది. దాని ద్వారా ఎఫ్డీపీ ఫిక్స్డ్ డే ప్రోగ్రామ్ అని ఉంటాయి సార్, ప్రతి విలేజ్ లో ఉంటాయి. అక్కడ డాక్టరు, తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు, తర్వాత ఈ ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళు కూడా ఉంటారు అందుబాటులో. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు, వాళ్ళు ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు అన్ని కేసులు, ఆ సచివాలయంలో ఉన్న కేసులు, టీబీ అయితే ఏమి, గర్భవతులు అయితే ఏమి, తర్వాత ఈ బీపీ షుగర్తో ఉండే బాధపడే వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు కూడా వాళ్ళందరూ కూడా అక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి నెలకు సరిపడే మాత్రలు కూడా అందుతున్నాయి సార్, అందిస్తున్నారు. తర్వాత ఇంకో ఈ పింక్ బస్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా మనము క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా జరుగుతున్నాయి. సో క్యాన్సర్ స్క్రీనింగ్ లో కూడా ఇంటికే, అక్కడికే వెళ్ళేసి మనము వాళ్ళకి ముఖ్యంగా 3 క్యాన్సర్లు మనము స్క్రీన్ చేస్తున్నాం. గర్భకోశ క్యాన్సరు, తర్వాత రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సర్ అని. వాళ్ళు కూడా అక్కడే టెస్టింగ్ చేసి నిర్ధారణ కూడా అక్కడే చేయడానికి కూడా మనం బస్సెస్ కూడా అక్కడ వెళ్తున్నాయి. దానికి సంబంధించిన వైద్యులు వాళ్ళు కూడా వెళ్ళి చేయడం జరుగుతుంది సార్. అది
1: సార్, మరి ఇప్పుడు భవిష్యత్తులో ఆయుష్మాన్ భారత్ అమలును మరింత సమర్థవంతంగా చేయడానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి?
0: సార్, ఇంకా కొన్ని హాస్పిటల్స్ ప్యానెల్ కావలేదు, వాళ్ళని కూడా మరిన్ని ఆసుపత్రులు ఎంపానెల్ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మనము అవగాహన పెంచడం, తర్వాత డిజిటల్ సేవలను బలోపేతం చేయడం. అంటే ఇప్పుడు చెప్పినట్టు మనము ఈ సంజీవిని ద్వారా, ఇప్పుడు ఈ సంజీవిని ప్రోగ్రామ్ లో కూడా ఈ వీపీఆర్ సెంటర్ ఉంటారు సార్. అంటే ప్రస్తుతం హాస్పిటల్లో ఒక లీవ్ లో వెళ్లి ఒకవేళ హెల్త్ వాళ్ళు ఎక్కడ డాక్టర్ రాకపోయినా కూడా వేరే సేవల నుంచి, అంటే వీడియో కౌన్సిలింగ్, వీడియో ద్వారానే వాళ్ళ పేషెంట్ ని ఎక్కడి నుంచి వాళ్ళు వీడియో కాల్ చేస్తే వాళ్ళకి ఏం వైద్యం కావాలని కూడా, ఏ మందులు వాడుతున్నారనేది కూడా వాళ్ళకి ఎక్కడి నుంచి తెలియజేస్తారు సార్. అదేవిధంగా ఈ గర్భవతులు కూడా వాళ్ళకి యోగా, ధ్యానం కూడా, యోగా చేపించడం, ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్ళు కూడా ఈ దీని ద్వారా కూడా పొందుతారు సార్.
1: అంటే ఈ సంజీవిని అంటే టెలిమెడిసిన్ లాంటి?
0: టెలిమెడిసిన్ లాంటి
1: సార్. మరి చివరగా మన జిల్లా ప్రజలకు ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన గురించి మీరు ఇవ్వదలుచుకున్న సందేశం ఏంటి?
0: సార్, ఆయుష్మాన్ భారత్ పథకం ప్రజలు ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం గొప్ప అవకాశం. ప్రతి అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తర్వాత ఇది ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సమీప

0: ఉపానెల ఆసుపత్రులు అనేవి ఉన్నాయి, సంప్రదించి ఉచిత వైద్య సేవలు పొందడానికి జిల్లా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. వీళ్ళందరూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం సార్. అందరూ ఇలా తెలియజేస్తున్నాం.
1: ధన్యవాదాలు సార్. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి ఆయుష్మాన్ భారత్ పథకం గురించి మన శ్రోతలకు ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఈనాటి దార్శనిక భారత్ ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు మీకోసం వింటున్న పాట సినిమా నుంచి శ్రీలేఖ కార్తీక్ పాడిన పాటది. భాస్కర్ భట్ల గీతానికి ఎంఎం శ్రీలేఖ సంగీతం.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: తర్వాత జాబిల్లి కోసం ఆకాశమల్లే సినిమా, అది ఆ సినిమా కోసం రాహుల్ సిప్లి గంజి పాడిన పాటది, అల్లే మధుబాబు గీత రచన, కాసర్ల శ్యామ్ సంగీతం.

0: ఆకాశవాణి వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
1: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన స్పష్టమైన సంక్షిప్త
1: క్రీడా రంగం నుంచి
2: కూడా వినవచ్చు.
3: 8:30 సమయం, వార్తలు విందాం. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఈరోజు ఘనంగా నివాళి అర్పించారు. ఫ్లై దుబాయ్ విమానం ఘటనలో 180 మంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెలిఫోన్లో సంభాషించారు. G20 సభ్య దేశాల వాణిజ్య మంత్రులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 16 స్వర్ణ పతకాలతో 5వ స్థానానికి చేరుకుంది. వార్తల వివరాలు. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్, జితేంద్ర సింగ్, ఎల్ మురుగన్ ఈరోజు న్యూఢిల్లీలోని సంవిధాన్ సదన్లో పుష్పాంజలి ఘటించారు. బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబిన్, కాంగ్రెస్ అధ్యకులు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, పార్లమెంటు సభ్యులు, పార్లమెంట్ సీనియర్ అధికారులు, పాఠశాల విద్యార్థులు కూడా నివాళి అర్పించారు. దుబాయ్ నుండి టెల్ అవివ్కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమాన ప్రయాణంలో కో పైలట్ చేసిన దాడిని ఎదుర్కొని 180 మంది ప్రాణాలు కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు టెలిఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కెప్టెన్ మచార్ ఆ సంఘటన సమయంలో తనకు ధైర్యాన్నిచ్చిన అంశాలను ప్రధానమంత్రికి వివరించారు. నరేంద్ర మోదీ ఆయన ధైర్యాన్ని ప్రశంసించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. యావత్ దేశం ఆయన కోసం ప్రార్థిస్తోందని పేర్కొంటూ కెప్టెన్ స్మిత్ ధైర్యం, సమయస్ఫూర్తి ఎన్నో ప్రాణాలను కాపాడాయని అన్నారు. భారతీయులు ప్రాణాలు తీసేవారు కాదని, ఇతరులను కాపాడటానికి తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్దంగా ఉంటారని దేశం గర్వంగా చెప్పుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ మచార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే తనకు ఆదర్శమని పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య వక్రీకరణలను సరిదిద్దడానికి డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణమైన విధానం అవసరమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల ముగింపు సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అని పేర్కొన్నారు. డిజైన్ నుండి పూర్తయిన వస్తువుల వరకు భారత్ తయారీ విలువ గొలుసులను నిర్మిస్తోందని చెప్పారు. భారతదేశ తయారీ సామర్థ్యం దేశీయ ప్రపంచ అవసరాలను తీరుస్తుందన్నారు. కాగా G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా పీయూష్ గోయల్ ఫ్రాన్స్, కెనడా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా దేశాల వాణిజ్య మంత్రులతో చర్చలు జరిపి ఆయా దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చించారు. జపాన్లోని ఇచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో 13వ రోజైన ఈరోజు భారత క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్, ఆర్చరీలో 6 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. భారత మహిళల హాకీ జట్టు ఫైనల్లో చైనాను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. భారత రెజ్లర్ సుజీత్ కల్కల్ పురుషుల 65 కిలోల ఫ్రీ స్టైల్ ఈవెంట్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. బాక్సింగ్లో మహిళల 65 కేజీల విభాగంలో పర్వీన్ హూడా ఫైనల్లో చైనీస్ తాయ్పీకి చెందిన నీన్ చిన్ చెన్ను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. పురుషుల 80 కిలోల విభాగంలో ఫైనల్లో అంకుష్ పంఘల్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ 75 కేజీల విభాగంలో ఫైనల్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆర్చరీలో మహిళల రిక్వర్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఈ ప్రదర్శనలతో పతకాల పట్టికలో భారత్ మొత్తం 76 పతకాలతో 5వ స్థానానికి చేరుకుంది. ఇందులో 16 స్వర్ణ, 25 రజత, 35 కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: స్వచ్చ భారత్ దార్శనికతకు పరిశుభ్రత కేంద్ర బిందువుగా ఉందని కేంద్ర ఓడరేవులు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఇందిరా డాక్లోని గ్రే గేట్ వద్ద ముంబై పోర్ట్ అథారిటీ నిర్వహించిన స్వచ్ఛతా అభియాన్ 2026 కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముంబై పోర్ట్ అథారిటీ నిర్వహిస్తున్న జవహర్ ద్వీప్ మెరైన్ ఆయిల్ టెర్మినల్ ను ప్లాస్టిక్ రహిత ఆయిల్ టెర్మినల్ గా ప్రకటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అవిశ్రాంత కృషిని రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం భారతీయులందరికీ గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పుతిన్ వ్యాఖ్యలు, నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ శాంతికి ఒక విశ్వసనీయ దేశంగా మారిందని చాటి చెబుతున్నాయని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అశాంతి నెలకొన్న సమయాల్లోనూ సమస్యలకు పరిష్కారాలు యుద్దభూమిలో కాకుండా చర్చలు, దౌత్యం ద్వారానే లభిస్తాయన్న సందేశాన్ని ప్రధానమంత్రి అందించారని చెప్పారు. విపత్తుల వంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఎల్లప్పుడూ సహాయం అందించడానికి ముందుకొచ్చిందని, ఇది వసుధైవ కుటుంబకం అనే భారత సాంప్రదాయానికి కొత్త గుర్తింపును తెచ్చిపెట్టిందని అమిత్ షా వివరించారు. వైద్య రంగంలోని అన్ని ప్రత్యేక విభాగాలలో రోబోటిక్స్ కీలక సాధనంగా మారబోతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన సొసైటీ ఆఫ్ రోబోటిక్స్ సర్జరీ ఎస్ఆర్ఎస్ అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ, దేశ ఆరోగ్య సంరక్షణ అవసరాల కారణంగా కొత్త సాంకేతికతలను స్వీకరించడం ఆవశ్యకమని చెప్పారు. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నానో సైన్స్ అనేవి ఆరోగ్య సంరక్షణ కోసం ఒక వ్యవస్థను సృష్టిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో రోబోటిక్ మెడిసిన్, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటివి ఆవిర్భవించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందించడంలో ఏఐ, రోబోటిక్స్ శక్తివంతమైన సహాయక సాధనాలుగా ఉపయోగపడతాయని జితేంద్ర సింగ్ తెలియజేస్తూ,
1: Robotic science is not a specialty per se. Today you are organizing a conference on robotic surgery, tomorrow they can have a conference on robotic medicine as well. Even cardiologists are practicing with robots. So we look at it in that way, and we will have to adopt it if we have to keep pace with the time just as. And it's going to be a very beautiful, wholesome ecosystem where you have genetically driven solutions.
0: వందే భారత్ రైలు చీనాబ్ అంజీ వంతెనలను గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దాటడం ద్వారా రైల్వే ఈరోజు ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించిందని ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భారతదేశపు మొట్టమొదటి కేబుల్ స్టేట్ అంజీ వంతెనను గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దాటి కొత్త రికార్డు సృష్టించింది. అలాగే 111 కిలోమీటర్ల పొడవైన శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా బనీహాల్ సెక్షన్లో గంటకు 75 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్లకు పెంచిన గరిష్ట వేగాన్ని ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. వీటి ద్వారా రైలు కార్యకలాపాలు మరింత సులభతరం అవుతాయని, ప్రయాణ సమయం తగ్గి ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణం లభిస్తుందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్ మనోజ్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో ఖాదీ మహోత్సవ్ ను ప్రారంభించారు. అలాగే దేశవ్యాప్తంగా వర్తించే ఒక ప్రత్యేక రాయితీ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గడిచిన 12-13 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఖాదీ వ్యాపారం 2 లక్షల కోట్ల రూపాయల మైలురాయిని అధిగమించి ఒక నూతన చరిత్రను సృష్టించిందన్నారు. ఖాదీ నేడు యువతకు ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్గా మారిందని పేర్కొంటూ, అభివృద్ది చెందిన భారతదేశం అనే లక్ష్యాన్ని సాకారం చేయడంలో ఖాదీ కీలక పాత్ర పోషిస్తుందని మనోజ్ గోయల్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఉద్యానవన రంగాన్ని బలోపేతం చేస్తుందని, రైతులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్లకు ఆమె ఈరోజు శంకుస్థాపన చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఈరోజు ఘనంగా నివాళి అర్పించారు. ఫ్లై దుబాయ్.

0: విమానం ఘటనలో 180 మంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెలిఫోన్లో సంభాషించారు. G20 సభ్య దేశాల వాణిజ్య మంత్రులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 16 స్వర్ణ పతకాలతో 5వ స్థానానికి చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇప్పుడు మా స్టూడియో క్లాక్ లో సమయం 8:40 దాటి 7 సెకండ్లు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమం. వింటున్న ఆ పాట జయమ్మ పంచాయతీ. ఈ సినిమా నుంచి అనిరుద్ధ్ సుస్వరం, అలాగే నీలిమ శకుంతల

విన్న పాట. జయ హే సినిమా కోసం కార్తిక్ గాయత్రి రవళి కలిసి పాడిన చిన్ని చరణ్ గీత రచన, చిన్ని చరణ్ సంగీతం. కార్యక్రమంలో తర్వాత మీకోసం మరొక పాట. శేఖర్ సినిమా నుంచి పాట వినండి. చిన్మయి హైమత్ కలిసి పాడిన ఈ పాట. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి గీతం, అనూప్ రూబెన్ సంగీతం.

బట్టి 11 సెకండ్లు. ఇప్పుడు విందాం ఏకచిత్ర గానం. ఈ శీర్షికన చెన్నై లవ్ స్టోరీ. ఈ సినిమా నుంచి అన్ని పాటలు విందాం. ఈ పాటలు పాడిన వారు హరిచరణ్, శృతిక సముద్రల, ధనంజయ్, సాహితి, అలాగే కార్తిక్, జావేద్ అలీ, ఇంకా పీవీఎన్ఎస్ రోహిత్, శృతిక సముద్రల సోలో సాంగ్, అలాగే ఈ పాటను పాడిన వారిలో ఆదిత్య అయ్యంగర్, వీరందరూ కలిసి పాడారు ఈ పాటకు. ఈ పాటలన్నీ రాసిన వారు అనంత శ్రీరామ్, సంగీతం సమకూర్చింది సినిమాకి మణిశర్మ, మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, ఆ సినిమా నుంచి అన్ని పాటలు ఇప్పుడు విందాం.

చెన్నై లవ్ స్టోరీ సినిమా నుంచి అన్ని పాటలు విన్నారు. ఈ పాటకు ఈ పాటలన్నీ రాసిన వారు ఆనంద శ్రీరామ్, సంగీతం ఈ పాటలకు అన్నిటికి మనిషి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొంచెం సేపట్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఇప్పుడు మేము ప్రసారం చేస్తున్నాం, ఆ పాటలు ఇప్పుడు విందాం. హలో ఆకాశవాణి 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఇప్పుడు ఆకాశవాణి వింటున్నాం రికార్డెడ్ కార్యక్రమం. శ్రోతలు ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో ఆకాశవాణికి స్వాగతం అండి.
1: నమస్తే అమ్మా. నమస్తే అమ్మా.
0: నమస్తే.
1: నా పేరు జనార్దన్ రెడ్డి అమ్మా. ధనలక్ష్మి నగర్ లో ఉంటాను, తిరుపతిలో.
0: ఓకే అండి. జనార్దన్ రెడ్డి గారు
1: బాగున్నారు కదమ్మా?
0: బాగున్నామండి. ఏ పాట కావాలండి?
1: తేనె మనసులు అనే పాత సినిమాలమ్మా.
0: తేనె మనసుల సినిమా.
1: ఎవరో వారు ఒక సాంగ్ డబుల్ రెండు 8 మినిట్స్ లో ఉండేది ఒకటి.
0: ఓకే. ఎవరు?
1: సుశీలమ్మ పాడుతుంది ఆ పాట.
0: ఓకే.
1: ఎవరు ఎవరు అనే పాట అమ్మా హంస మీద పాడుతుంది.
0: చెప్పండి.
1: ఆ పాట కావాలమ్మా.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తామండి. ఏం చేస్తుంటారు మీరు?
1: నేను రిటైర్డ్ ప్రిన్సిపాల్ అమ్మా, రైల్వే జూనియర్ కాలేజ్ గుంపటంలో పనిచేసి రిటైర్ అయ్యాను. తిరుపతిలో సెటిల్ అయ్యాను అమ్మా, ధనలక్ష్మి నగర్ లో ఎంఆర్పల్ దగ్గర.
0: ఓకే, మార్పల్ దగ్గర ఉంటారు అన్నమాట. ఇంతకీ మీరు రేడియో ఎప్పటి నుంచి వింటున్నారు?
1: రేడియో ఇక 2014 నుంచి వింటూ ఉన్నానమ్మా.
0: ఎప్పుడైనా ఫోన్ చేశారా?
1: చాలా సార్లు చేసినా, మీరున్నగా కూడా ఒకటి 2 సార్లు చేశానమ్మా.
0: ఓకే ఓకే, వెరీ గుడ్.
1: అంటే ఈ కార్యక్రమానికి ఫోన్ ఇన్ కార్యక్రమం నాకు అందడం లేదు కాబట్టి నేను దాన్ని ప్రయత్నం చేయలేదు. అప్పుడప్పుడు ఉత్తరాలు మాత్రం రాస్తూ ఉండేవాడిని పాటల వరకు.
0: అవునవును, ధనలక్ష్మి నగర్ నుంచి వచ్చేది, ఇప్పుడు రావటం లేదు.
1: నా పేరు జనార్దన్, ఈ మధ్యలో లేదమ్మా.
0: ఓకే అండి, తప్పకుండా.
1: ఫోన్ లో మాత్రం కలవడం లేదని ఫోన్ లో చేయడం లేదమ్మా. దీంట్లో ఉత్తరాలు మాత్రం రాస్తూ ఉంటాను అప్పుడప్పుడు పాటల కొరకు.
0: వాట్సాప్ కూడా చేయొచ్చు.
1: వాట్సాప్ కూడా చేస్తాను అమ్మా. వాట్సాప్ లో కూడా ఇది చేస్తారు 3 రూపాయలు.
0: ఓకే, వెరీ గుడ్ అండి. సరే అండి, మరి పాట రెడీగా ఉంది, విందామా? హలో

0: హలో హలో ఆకాశవాణి అండి.
1: మేడం నమస్తే. మేడం
0: హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: తిరుపతి ఆకాశవాణి కేంద్ర నిర్వాహకులకు సుధాకర్ మోహన్ సార్ గారికి, మా నిర్మల మేడం గారికి, సుధాకర్ మోహన్ గారికి, అలాగే మా సాయి రంగనాథన్ గారికి అందరికి మా ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ అండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నేను అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి నుంచి పోలేరాయని మేడం.
0: ఓకే, పోలేరాయ్ గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం. నేనైతే దాదాపు ఈ ఇట్లా ప్రోగ్రామ్ చేయక దాదాపు 5 నెలలు అయితే ఉంటుంది మేడం.
0: ఓకే, చెప్పండి, ఏ పని కావాలండి?
1: కేరాప ఆకాశవాణికి ఉత్తరాలు రాస్తుంటా కానీ ఈ ఫోన్ లైవ్ లో పాల్గొనేది అయితే నేను తక్కువే మేడం.
0: ఓకే ఓకే అండి. మరి
1: కేవలం డాక్టర్ డాక్టర్ గారి సలహాలకు మాత్రం ఎప్పుడైనా చేస్తా ఉంటాను మేడం.

0: వెరీ గుడ్ వెరీ గుడ్ అండి. మరి పాట ఏ పాట కావాలండి?
1: సినిమా జానకి రాముడు ఉందా మేడం?
0: జానకి రాముడు ఉంది.
1: దాంట్లో వచ్చేసి అదిరింది మామ అదిరింది అని ఒక మంచి సాంగ్ ఉంది మేడం.
0: ఓకే అండి, పాట వినిపిస్తాము.
1: బాగున్నారు మేడం, మీరు సమర్పించే వంటల కార్యక్రమం చాలా బాగుంటుంది. అందులో ముఖ్యంగా వచ్చేసి ఆల్బమ్ ప్రత్యేక చిత్రగీతాల్లో మీరు ఏరుకోరి సినిమా దర్శకుల్ని హీరోల్ని హీరోయిన్ అందరి గురించి చెప్తా ఉంటారు మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ అండి.
1: ఈ కార్యక్రమం చాలా బాగుంది మేడం.
0: ఇంకేమింటారండి?
1: నేను ఉదయం పొలం కబుర్లో నుంచి రాత్రి చివరి రాత్రి 10:30 అలనాటి గీతాల వరకు అన్ని కార్యక్రమాలు ఉంటాయి మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పేర్లు చెప్పండి.
1: ఈ పాటకి కోరిన శ్రోత చెప్పచ్చు మేడం?
0: చెప్పండి.
1: పోలేరే, సురేఖ, సంధ్యా, రిష్ట, సత్యవతి, సురై, డేన్ లాస్టే, సుదీప్, విందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరమలటీన, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దిక్టెడ్డి, నాగమణి, లక్ష్మీప్రసన్న, రేణుకా చౌదరి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, పర్లేదండి, థ్యాంక్స్.
1: అన్నిటికంటే బాగా నచ్చిందే కార్యక్రమం వచ్చేసి కరెంట్ అఫైర్స్ మేడం. సుధాకర్ మోహన్ సార్ ప్రతి వారము శనివారం ఆదివారం అద్భుతంగా చెప్తున్నారు నిరుద్యోగ యువత కోసము.
0: ఓ, థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: అన్ని కార్యక్రమాలు

0: నెక్స్ట్ కాలర్ చూసేద్దాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం మేడం.
0: ఓకే, మీ పేరు?
1: సిద్ధరాజు మేడం.
0: సిద్ధరాజు గారు?
1: నిర్మలా మేడం గారా?
0: అవునండి. బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నాం అండి. చెప్పండి, ఏ పాట కావాలి?
1: 16 ఏళ్ల వయసులో సిరిమల్ పాట ఉంది కదా మేడం.
0: ఉంది
1: ఆ పాట. మేడం కోరిన్స్ కోరిన సోదరుల పేర్లు చెప్తాను మేడం.
0: చెప్పండి.
1: బాలిరెడ్డి గారి పల్లి మోహన్ రెడ్డి, సిద్ధరాజులు, నిర్మల, జగదీషు, నవ్య, ఝాన్సీ, రియాన్సీ, లీలా ప్రసాద్, ఓవేసు, శ్రీనివాసులు, నారాయణమ్మ, వెంకటేశు, వెంకటస్వామి, వెంకటేష్ మేడం.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తామండి. మరి ఇంకా ఏమి వింటారు కార్యక్రమాలు మీరు?
1: మేము అన్ని ప్రోగ్రాములు వింటాం మేడం. తెల్లవారు 6 నుంచి సాయంత్రం 11 దాకా సెల్ రేడియో వింటానే ఉంటాం మేడం. మీ ప్రోగ్రామ్ అన్ని
0: బాగుంటాయా?
1: అన్ని బాగుంటాయి మేడం. సరే మేడం, థ్యాంక్ యూ.
0: బాయ్ బాయ్.

0: హలో, ఆకాశవాణి అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: కట్ల సతీష్ మేడం, భద్రాద్రి కొత్తగూడెం.
0: ఓకే, కట్ల సతీష్ గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం. తిరుపతి కార్యక్రమాలు వింటారు, మాకు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మేడం. మేము కూడా కేరఫ్ ఆకాశవాణిలో మా అభిప్రాయాలు కూడా తెలియజేస్తున్నాం మేడం. మాకు ఈ సందర్భంలో రెండిళ్ల పూజారి మేడం సినిమా పేరు.
0: రెండిండ్ల పూజారా?
1: రెండిళ్ల పూజారి సుమంది, దాంట్లో వీణల్లో తీగ ఏమంది అన్న సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తామండి.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం.
0: ఓకే, మీరు ఏం చేస్తుంటారు మామూలుగా?
1: వ్యవసాయం మేడం, వ్యవసాయం ఉంది, ఇంటికాడ పిండి మిల్లు ఉంది, పాడి పరిశ్రమ, పాడి పంట అంటారు కదా. మాకు ఇటు పాడి గేదెలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, ఇటు వరి పొలం ఉంది, ఇంటికాడ పిండి మిల్లు ఉంది, అలాగే మాకు ఆకాశవాణి కూడా మా తోడు నీడ.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. పేర్లు చెప్పేస్తారా?
1: మేడం, కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాయశం, సరోజిని, మాయా, సుప్రియ, వీళ్ళందరి కోసం మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్
1: బాయ్ మేడం.

0: హలో
1: హలో,
0: హలో ఆకాశవాణి అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: అది చిత్తూరు డిస్ట్రిక్ట్ మేడం, రామానాయుడుపాలెం బంగారుపాలెం మండలం.
0: ఓకే, మీ పేరు?
1: నా పేరు శ్రీనివాసులు మేడం.
0: శ్రీనివాసులు గారు బాగున్నారా?

0: ఓకే, వెరీ గుడ్.
1: మేడం, ఇది ప్రేమ విశాఖంలో కోటప్పకొండ కోస్తానని పాట అయింది మేడం.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తానండి. ఏ టైంలో వింటారు రేడియో ఎక్కువగా మీరు?
1: నేను తెల్లారితో 5:54 నుంచి
0: ఓయమ్మా,
1: 5కే ఆవుల కాడికి బాయి కాడికి వచ్చేస్తా. బాయి కాడిని చెక్ చేస్తున్నాం, అక్కడే ఉంటాయి. 5కే ఆడికి వచ్చేస్తాను. ఆవులు వీళ్ళు కట్టేసి పేళ్ళెత్తా ఉంటాను. మళ్ళీ 5:53 అయిందంటే కట్టేస్తా. ఇంతా ఉంటాను మేడం, పాటలు పాడి వింటూనే ఉంటాను.
0: ఓకే, వెరీ గుడ్ అండి, చక్కగా వింటూనే ఉండండి.
1: ఇంతా ఉంటాను మేడం.
0: సరే, శ్రోతల పేర్లు చెప్పేస్తారా?
1: మేడం, మా భార్య పేరు సరే సురేంద్ర బాబు, బాబా సత్య ప్రభావతి, సురేష్, మంజుల, దామోదర్.
0: ఓకే అండి, మరి పాట విందాం.
1: సరే మేడం.
0: ఓకే, బాయ్.
1: బాయ్ మేడం.

0: హలో
1: హలో,
0: హలో, ఆకాశవాణి అండి.
1: నమస్కారం అమ్మా.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను నాగనాథ్ గుప్తా, నిజామాబాద్.
0: ఓకే, నాగనాథ్ గుప్తా గారు బాగున్నారండి?
1: బాగున్నామమ్మా. ఈ రోజు బంగారు కొడుకు సినిమాలో ఈ తోటకు తొలకరి నీ అందం అని ఉంటదమ్మా పాట, ఆ పాట వేయండి అమ్మా.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తామండి. పేర్లు చెప్పేస్తారా?
1: పేర్లు గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, మా కుటుంబ సభ్యులందరమ్మా.
0: ఓకే అండి, బాయ్ అండి.
1: ధన్యవాదాలు అమ్మా, చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
1: రైట్ అమ్మా, థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, ఆకాశవాణి అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు?
0: చిత్తూరు జిల్లా యాదమరి మండలం పోచరాల గ్రామం లక్ష్మణ్.
1: ఓకే, బాగున్నారా?
0: బాగున్నా మేడం.
1: ఓకే అమ్మా, చెప్పండి, ఏ పాట కావాలండి?
0: సుగలేఖ సినిమా చిరంజీవి రాగాల పల్లకిలో రాలేదు కోడి పాట.
1: ఓకే, తప్పకుండా వినిపిస్తామండి. శ్రోతల పేర్లు చెప్తారా?
0: హలో ఆకాశవాణి, ఫోన్ చేశారు అందరికి మేడం.
1: ఓకే అండి, బాయ్.
0: బాయ్.
2: నా ఉద్యోగం పోయిందండి,
3: తెలుసు.

0: హలో
1: హలో హలో ఆకాష్ పండండి.
0: నమస్తే అండి.
1: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
0: రంగయ్య అండి.
1: ఓకే చెప్పండి, ఏ పాట కావాలండి?
0: సరేనండి, ఆరాధన సినిమాలో మంచి పాట పోటీ అయింది.
1: తప్పకుండా వేస్తామండి. ఏం చేస్తుంటారు మీరు?
0: కిరాణా షాప్ అండి.
1: ఓకే, కిరాణా షాపా? రేడియో బాగా వింటారు కదా?
0: రేడియో బాగా వింటానండి, 50 సంవత్సరాల పైనుంచి వింటానండి. రాజంపేట మాది.
1: ఓకే, తప్పకుండా మీ పాట వినిపిస్తామండి, వింటూ ఉండండి. పాట విందామా?
0: కోరిన శ్రోతలండి.
1: చెప్పండి చెప్పండి.
0: ఆనందు, లక్ష్మి, నాగలక్ష్మి, యజ్ఞేశ్వరు, కృతి, స్వాతి, జగదీష్, యజ్ఞేశ్వరు అండ్ వశిష్ట అందరు కుటుంబ సభ్యులు మీకోసం కూడా అండి.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ అండి.
0: థ్యాంక్ యూ అండి, వందనాలండి.

0: హలో,
1: హలో, ఆకాశవాణికి స్వాగతం అండి.
0: నమస్తే మేడం.
1: నమస్తే అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు?
0: మేడం గారు, నా పేరు శారదమ్మ అండి.
1: ఓకే, శారదమ్మ గారు బాగున్నారా?
0: అవును మేడం గారు, మీరు బాగున్నారా?
1: బాగున్నా. ఏ ఊరు మీది?
0: మాది బ్రాహ్మణకొట్కూరండి, కర్నూలు జిల్లా.
1: ఓకే, చెప్పండి, ఏ పాట కావాలి?
0: మేడం, నిరీక్షణ మేడం సినిమా పేరు.
1: నిరీక్షణ సినిమా నుంచి.
0: అందులో యమున ఎందుకే నీవు ఇంత నిలబడ్డావు అని ఒక పాట ఉంది మేడం గారు.
1: ఆ పాట కావాలి. పేరు చెప్పేస్తారా మీ పేర్లు?
0: మా అక్క పేరు భారతమ్మ మేడం గారు, ఆమె చెప్పింటేనే ఇట్లా వస్తుంది కార్యక్రమం అని చెప్పింది మేడం గారు, అందుకే నేను ఫోన్ చేస్తుందా. చైతన్య దీప్తి, పేదవర్షిత, సాయి రుత్వికు, ధనుష్ రెడ్డి, నైనికారెడ్డి, విజయమ్మ, యోగ్య వీళ్ళంతా ఉన్నారు మేడం గారు.
1: ఓకే అండి, మరి పాట విందామా?
0: ఓకే మేడం గారు, ధన్యవాదాలండి.
1: ఓకే, బాయ్.

0: హలో,
1: హలో హలో ఆకాశవాణి అండి.
0: నమస్తే మేడం.
1: నమస్తే, ఎవరు
0: బాగున్నారు
1: మాట్లాడుతున్నారు?
0: మేడం?
1: బాగున్నామండి.
0: మేము శిఖరవాణి నుంచి మాట్లాడుతున్నాము, లోకనాథం, రిటైర్డ్ టీచర్.
1: ఓకే, రిటైర్డ్ టీచర్ గారు లోకనాథం గారు, బాగున్నారా?
0: బాగున్నాను మేడం.
1: చెప్పండి, ఏ పాట కావాలి?
0: దేవుళ్ళు సినిమాలో వచ్చి అందరు బంధువయ్య భద్రాచల రామయ్య, ఆ పాటను వినిపించండి మేడం.
1: ఓకే, తప్పకుండా వినిపిస్తామండి.
0: ఈ పాట వచ్చి ఆకాశవాణి శ్రోతలు అందరికీ, మళ్ళీ మా కుటుంబ సభ్యులకి అందరు మేడం. హరీష్ కుమార్, సాయి కిరణ్, సావిత్రి, లోకనాథం.
1: ఓకే అండి, మరి పాట విందాం, బాయ్.
0: సరే మేడం, అట్లా.

0: హలో,
1: హలో సార్. మేడం
0: నమస్తే. ఎవరు చెప్పండి, మీ పేరండి?
1: రామాంజనమ్మ. మేడం
0: రామాంజనమ్మ. ఏ ఊరండి?
1: తిరుపతి. మేడం
0: ఓకే, బాగున్నారా రామాంజమ్మ గారు?
1: అవును మేడం,
0: చెప్పండి,
1: బాగున్నారు.
0: ఏ పాట కావాలి?
1: అమ్మోరు సినిమాలో మేడం.
0: అమ్మోరా?
1: అవును.

0: అందులో
1: ఏదో మంచి సాంగ్ ఏంటి మేడం అమ్మ.
0: ఓకే, మీరు ఏం చేస్తుంటారు?
1: టీటీడీలో మేడం.
0: ఓకే ఓకే, తప్పకుండా వినిపిస్తానండి. పేర్లు చెప్పేస్తారా మీ ఇంట్లో వాళ్ళ పేర్లు?
1: కీర్తి, తనోజ్ కుమార్, నాగలక్ష్మి, చైతన్య, చైతన్య కుమార్, సుబ్రహ్మణ్యం, సునీత మేడం.
0: ఓకే అండి, మరి పాట విందాం. బాయ్.
1: సరే మేడం, బాయ్. థ్యాంక్ యూ మేడం.
0: ఓకే.

0: హలో ఆకాశవాణి అండి. హలో
1: హలో,
0: హలో ఆకాశవాణికి స్వాగతం అండి.
1: నెల్లూరు ఎన్టీఆర్ నగర్ నుండి సుప్రియ. బాగున్నారా నిర్మల మేడం?
0: బాగున్నామండి. ఏ పాట కావాలమ్మా?
1: నమో వెంకటేశయ్య నుండి వేయి నామాల వాడ వెంకటేశ్వర కావాలి మేడం.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తామండి. ఓకే
1: థ్యాంక్
0: బాయ్.
1: యూ. కోరుకుంటున్న లిజినెస్ సిద్ధేశ్వర గారు సుప్రియ మేడం.
0: ఓకే బాయ్.
1: థ్యాంక్ యూ మేడం.

ఇంతవరకు హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ రికార్డింగ్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి జె నిర్మల. ఫోన్ చేసిన శ్రోతలందరి పాటలు విన్నందుకు ధన్యవాదాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 11:00. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. రేపు ఉదయం 5:53 107.5, 103.2 MHz పై రేపటి మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.